శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం 102.4 మెగాహెడ్స్ పై ఈనాటి ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948, ఆషాఢమాసం 21వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం జూలై నెల 12వ తేదీ ఆదివారం. శుభోదయం.

దేశభక్తి గీతం బృందగానం విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం. సమయం 6:05 కావస్తుంది. కొద్ది క్షణాల్లో ఢిల్లీ కేంద్రం నుంచి ఆంగ్లంలో వార్తలు వింటారు.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం భక్తిరంజని. ఈనాటి కార్యక్రమంలో పి సుశీల బృందమాలపిచ్చిన భక్తి గీతాలు వింటారు. 6:20 క్రైస్తవ భక్తి గీతాల భాగంగా ప్రకాశ్రావు వరప్రసాద్ బృందం పాడిన క్రైస్తవ భక్తి గీతాలుంటాయి. ముందుగా పి సుశీల బృందం పాడిన భక్తి గీతాలు.

ఇంతవరకు మీరు పిసుశీల బృందం పాడిన భక్తిగీతాలు విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం భక్తిరంజన్లో భాగంగా ఇప్పుడు వినండి ప్రకాశ్రావు వరప్రసాద్ బృందం పాడిన క్రైస్తవ భక్తిగీతాలు.

0: ఇంతవరకు మీరు ప్రకాష్ రావు వరప్రసాద్ బృందం పాడిన క్రైస్తవ భక్తి గీతాలు విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సూక్తి సుధ ఈనాటి కార్యక్రమంలో శ్రీ ఎస్ ప్రకాశం గారి సూక్తులు వింటారు.
1: దేవుని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో దేవునికి లాగు సెలవిస్తున్నాడు. తీతో 2:1 నుంచి, నువ్వు హితబోధకు అనుకూలమైన సంగతులను బోధించుము, ఎలాగనగా వృద్ధులు మితానుభవం గలవారును, మాన్యులను స్వస్థత బుద్ధి గలవారునై, విశ్వాస ప్రేమ సహనమున యందు లోపము లేని వారిని ఉండవలనని, అలాగనే వృద్ధ శ్రీలు కొండకత్తులను మిగిలిన మద్యపాన ఆసక్తులై ఉండక ప్రవర్తన యందు భయభక్తులు గలవారై ఉండవలనని దేవుని వాక్యము దూషింపబడకుండాట్లు, యవన స్త్రీలు తమ భర్తలకు లోబడుచు అతిథి ప్రియులను శిశు ప్రియులను స్వస్థబుద్ధి గలవారును పవిత్రులను ఇంట ఉండి పనిచేసుకున్న వారునై మంచివారునై ఉండవలనని బుద్ధి చెప్పము, మంచి ఉపదేశం చేయవారని ఉండవలనని బోధించము, అటువలనే స్వస్థబుద్ధి గలవారై ఉండవలనని యవన పురుషులను హెచ్చరించము. పరపక్షమందు ఉండువాడు మనలను గూర్చి చెడుమాట ఏది చెప్పనేక సిగ్గుపడినట్టు అన్నిటి ఎందు నిన్ను నీవే సత్కార్యము విషయమై మాదిరిగా కనపరుచుకున్నాము. నీ ఉపదేశము మోసము లేనిది గాను మాన్యమైనది గాను నిరాక్షేపమైనది హితవాక్యముతో కూడినది గాను ఉండవలను. దాసులైన వారు అన్ని విషయముల ఎందు మన రక్షకుడకు దేవుని ఉపదేశమును ఆదరించినట్లు తమ యజమానులకు ఎదురు మాట చెప్పక ఏమీ అపహరింపక సంపూర్ణమైన మంచి నమ్మకమును కనపరచును. అన్ని కార్యములందు వారిని సంతోషపెట్టచ్చు వారికి లోబడి ఉండవలనని వారిని హెచ్చరించము. ఏదైనాగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనం భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తం అనగా మహాదేవుడును మహారక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత నిమిత్తం ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థత బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బతుకుతున్నవనని మనకు బోధించున్నది. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసమై పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకున్నటకు తన్ను తానే మన కొరకు అర్పించుకున్నాడు. వీటిని గురించి బోధించవచ్చు హెచ్చరించవచ్చు సంపూర్ణ అధికారముతో దుర్బోధన ఖండించవచ్చు నుండుము. నీవే తృణీకరింప నీయకము. అనేకులు విశేషంగా సున్నతి సంబంధులను అవిధేయులను వదరుబోతులను మోసపరచువారునై ఉన్నారు. వారి నూలు మూయింపవలను. అట్టి వారు ఉపదేశింపకూడని వాటి దుర్లభము కొరకు ఉపదేశించవచ్చు కుటుంబమునకు కుటుంబములనే పాడు చేయుదురు. వారిలో ఒకడు అనగా వారి సొంత ప్రవక్తలను ఒకడు ఇట్లనను, క్రేతీయులు ఎల్లప్పుడూ అబద్ధికులను దుష్టమృగములను సోమరి తిండిపోతులనే ఉన్నారు. ఈ సాక్ష్యం నిజమే. ఈ హేతు చేత వారు వాదుచు కల్పన కథలను సత్యములను తొలగిపోనట్టి మనుషుల కట్టడలను లక్ష్యం పెట్టక విశ్వాసమందు స్వస్థతలకు నిమిత్తం వారిని కఠినంగా గద్దింపు. పవిత్రులకు అన్నీ పవిత్రమునే కానీ అపవిత్రులకు అవిశ్వాసులకును ఏది అపవిత్రమైనది కాదు. వారి మనసును వారి మనస్సాక్షి అపవిత్రపరచబడి ఉన్నది. దేవుని ఎరుగుదమని వారు చెప్పుకుందరే కానీ అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కారం విషయము భ్రష్టులై ఉండి తమ క్రియల వలన ఆయనను ఎరగమన్నట్టున్నారు.

0: అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరును మారు మనసు పొందవనునని మనుషులకు ఆజ్ఞాపించున్నాడు. పాపులను రక్షించడం క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను. క్రీస్తు మన పాపము నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనమున ప్రకారము తిరిగి మూడో దినమున లేపబడెను. యేసు చెప్పాను, నేనే మార్గమును సత్యమును జీవమునే ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి అంతకు రాడు. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా, మీరందరూ నా యందుకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేసేదను. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రునిగా చేయును. మన పాపములను మనం ఒప్పుకునేడ ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతుని మనలను పవిత్రునిగా చేయును. ప్రభైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారిని రక్షణ పొందురు.
1: ఇంతవరకు మీరు సూక్తి సుధా కార్యక్రమంలో శ్రీ ఎస్ ప్రకాశం గారి సూక్తులు విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం పొలం పనులు వింటారు.

పైరు యొక్క నీటి అవసరాలు, నేల, పైరు, వాతావరణం, అలాగే పంట పండించే తీరు మొదలగు వాటిపై ఆధారపడి మొక్క యొక్క వేరు, నేలలోకి వెళ్ళే లోతు, నీటికి కీలక దశలు, పంట కోత కొంచేందుకు పట్టే కాలం, బెట్ట తట్టుకునే పైరు మొదలైన వాటిపై అవగాహన అవసరం. వివిధ పంటలకు కావాల్సిన సాధారణ నీటి పరిమాణం, డ్రిప్ పద్ధతి ద్వారా పంటలకు కావాల్సిన నీటిని ఎప్పటికప్పుడు సరైన మోతాదులో అందించటం ద్వారా నీటి వినియోగ సామర్థ్యం పెరగటమే కాక తద్వారా పంటలకు కావలసిన నీటి పరిమాణంలో 50 నుండి 60% వరకు పొదుపు చేయవచ్చు. పంటకాలంలో పైరు కీలక దశల్లో నీటి ఎద్దడికి గురికాకుండా చూడాలి. వివిధ కీలక దశల్లో పంట నీటి ఎద్దడికి గురైతే దిగుబడి తగ్గుతుంది. సాధారణంగా నేలలో పంట వేరు మండలంలో మొక్కలకు ఉపయోగపడే నీరు 50% కంటే తగ్గిపోకముందే పైరుకు నీరు పెట్టాలి. నేలలో పైరుకు లభించే తేమ 75% వరకు తగ్గినప్పుడు మొక్కలకు కావలసినంత నీరు లభ్యం కాక నీటి ఎద్దడి కలుగుతుంది. దీనివలన పంట దిగుబడి తగ్గుతుంది.

మట్టిని పరిశీలించి నీరు పెట్టవలసిన సమయాన్ని నిర్ణయించాలి. ఇందుకుగాను మట్టిని చేతితో పట్టుకొని చూసి దానిలోని తేమ యొక్క హెచ్చు తగ్గులను కనుగొనవచ్చు. ఏ నెలల్లో ఎప్పుడు నీరు పెట్టాలి అని తెలుసుకోవటానికి మరి ఒక సులువైన పద్ధతి ఉన్నది. దానిని ఇసుక గుంత పద్ధతి అంటారు. ఈ పద్ధతి ఇసుక నేలలకు అలాగే వరి పైరుకు తప్ప ఇతర అన్ని రకాల నేలలకు అలాగే పైర్లకు అన్ని దశల్లో ఉపయోగపడుతుంది. పంటను సులువుగా తనిఖీ చేయటానికి వీలయ్యే చోట్ల 3 అడుగుల వెడల్పు, 3 అడుగుల పొడవు, 3 అడుగుల లోతు గల గుంతను తీయాలి. గుంట నుండి తీయగా వచ్చిన మట్టితో ఇసుక బాగా కలిపి కలియబెట్టాలి. గుంటను ఈ విధంగా కలిపిన ఇసుక మట్టితో 6 అంగుళాల మేరకు నింపాలి. ప్రతి 6 అంగుళాల మట్టి వేసిన పిమ్మట మట్టిని బాగా దిమ్మెను చేస్తూ గుంటను నింపాలి. మామూలుగా పొలంలో ఏ పైరును పెట్టవలనో ఆ పైరునే పెట్టాలి. ఇసుక కలిపిన గుంటలో మట్టి నీటిని ఇమర్చుకునే శక్తి తక్కువగా ఉండటం వలన అచ్చటి మొక్కలు నీరు తక్కువైనప్పుడు వాడిపోయే లక్షణాలు, తక్కిన పొలంలోని మొక్కల కంటే ముందుగా

చూపుతాయి. నీటి అవసరాన్ని గుంటల్లోని మొక్కలు ముందుగానే సూచించటం వల్ల పైరుకు ఎప్పుడెప్పుడు నీరు కావాల్సినది తెలుసుకొని నీరు కట్టవచ్చు. ఇసుక ఎంత కలపాలన్నది నేల స్వభావాన్ని బట్టి ఉంటుంది. కనుక నేలను బట్టి ఇసుక పరిమాణం 5% నుండి కొంచెం అటో ఇటో మార్చుకోవాలి. సాగునీరు పొదుపుగా వాడుకోవాలంటే పొలం చదునుగా ఉండాలి. పొలాన్ని చిన్న మడులుగా విభజించి ఆ మడుల్లో నేలను బాగా చదునుగా చేసుకోవాలి. పొలాన్ని చిన్న చిన్న గట్లతో చతురస్రాకారపు మడులుగా విభజించాలి. వీటినే చెక్ బేసిన్లు అంటారు. మడులు 18x15 మీటర్ల నుండి 6x6 మీటర్ల విస్తీర్ణంలో ఉంటాయి. గట్ల ఎత్తు నీటిని ఎంతవరకు నిలపాలో దానిని బట్టి ఉంటుంది. మడుల్లో ఉండే నేల బాగా చదునుగా కానీ లేక ఒకవైపుకు కొంచెం వాలుగా ఉండేటట్లు కానీ తయారు చేయాలి. పొలానికి ఎత్తు వైపు నుండి కొంచెం పెద్ద కాలువలు ఏర్పాటు చేసుకోవాలి. ఈ కాలువల నుండి చిన్న చిన్న కాలువల ద్వారా కయ్యలకు కావలసినంత నీరు పెట్టాలి. కయ్యలలో పెట్టిన నీరు బయటికి పోకుండా అందులోనే ఇంకిపోయేలా చూడాలి. వైరుపైరుకు చాలా పెద్ద మడులు చేస్తారు. వేరుశనగ, రాగి, కూరగాయలు, పశుగ్రాసాలు మొదలైన పైర్లకు చిన్న చిన్న మడులు చేస్తారు. దీని వలన కొన్ని నష్టాలున్నాయి. నేలను బాగా చదును చేయాలి. గట్లు తెగిపోకుండా బాగా వేయాలి. గట్ల క్రింద పొలం చాలా నష్టం అవుతుంది. గట్లు వేయటానికి, నీరు పెట్టడానికి కూలీలు ఖర్చు ఎక్కువ అవుతుంది. అంతేకాకుండా ఎక్కువ వాలుగా ఉండే పొలాలకు ఈ పద్ధతి పనికిరాదు. చాళ్ళ పద్ధతి చూసినట్లయితే బోధలు కాలువల పద్ధతి అంటారు. వరుసల్లో వేసే పంటలకు, అంటే చెరకు, ప్రత్తి, మొక్కజొన్న, జొన్న, సజ్జ, పొగాకు మొదలైన పంటలకు ఈ పద్ధతి బాగా ఉపయోగపడుతుంది. ఇసుక నేలలు విస్తారంగా పగుళ్ళు పారు నేలకు తప్ప మిగతా అన్ని నేలలకు సరిపోతుంది. 2 వరుసల మధ్య సన్నని కాలువలు తయారు చేసుకోవాలి. ఈ కాలువల గుండా నీరు పెట్టాలి. ఈ చిన్న కాలువల గుండా నీరు పారేటప్పుడు నీరు నేలలోనికి ప్రక్కలకు ఇంకి వెళ్ళే దగ్గర నేలను తడుపుతుంది. ఈ పద్ధతి వలన పొలంలోని నేలనంతా తడపవలసిన పని లేదు. నీరు ఎక్కువగా వృధా కాదు. నీటిని త్వరగా పీల్చుకునే నేలల్లో కాలువలు వెడల్పుగా ఉండి లోతు తక్కువగా ఉంటే బాగుంటుంది. నీటిని త్వరగా పీల్చుకునే తేలిక భూముల్లో కాలువల వెడల్పు తక్కువగా ఉన్నా పర్వాలేదు. కాలువలు నిండే వరకు నీరును పెట్టాలా లేదా అనేది పైరును బట్టి నిర్ణయించుకోవాలి. ఈ చిన్న కాలువలను నాగలతో కానీ బోదెగుంటుకతో కానీ సులభంగా వేయవచ్చు. సాగునీరు తక్కువగా ఉన్నప్పుడు ఒక సాలు తప్పించి ఒక సాలుకు నీరు అందించాలి. తదుపరి నీరు పెట్టేటప్పుడు మొదటిసారి తప్పించిన సాలుకు నీరు పెట్టి ఇంతకుముందు నీళ్లు పెట్టిన సాలును తప్పించాలి. అదేవిధంగా పంటను జంటసాళ్ల పద్ధతిలో విత్తుకొని 2 జంటసాళ్ల మధ్య కాలువ ద్వారా నీరందించాలి. 2 జంటసాళ్ల వరుసల మధ్య దూరము ఎక్కువగా ఉంచి సాళ్ల మధ్య దూరం తక్కువగా ఉంచి కావాల్సిన మొక్కల సాంద్రతను సాధించవచ్చును.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 6:45 కావస్తుంది. కాసేపట్లో విజయవాడ కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: వియత్నాంలో జరిగిన టూరిస్ట్ స్పీడ్ బోటు ప్రమాదంలో 15 మంది భారతీయులు మృతి చెందినట్లు అక్కడి భారత రాయబార కార్యాలయం అధికారికంగా వెల్లడించింది. రాష్ట ప్రభుత్వం ఇకపై జనాభా సంరక్షణ కార్యక్రమాలను చేపడుతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్దరణ పనులు జాతీయ ఆనకట్టల భద్రతా సంస్థ సిఫార్సులకు అనుగుణంగానే చేపడతామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లాలో కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఎస్ సవిత అధికారులను ఆదేశించారు. వియత్నాంలో జరిగిన టూరిస్ట్ స్పీడ్ బోటు ప్రమాదంలో 15 మంది భారతీయులు మృతి చెందినట్లు అక్కడి భారత రాయబార కార్యాలయం అధికారికంగా వెల్లడించింది. ప్రమాదానికి గురైన బోటులో మొత్తం 32 మంది భారతీయ పర్యాటకులు ప్రయాణిస్తున్నట్లు తెలిపింది. మృతుల్లో తమిళనాడుకు చెందిన 10 మంది, ఆంధ్రప్రదేశ్కు చెందిన 3, కేరళకు చెందిన 2 ఉన్నట్లు తెలిపారు. మిగిలిన ప్రయాణికులను వియత్నాం రక్షణ సిబ్బంది సురక్షితంగా ఒడ్డుకు చేర్చినట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ పర్యాటకుల్లో కడపకు చెందిన నల్లపేట రవితేజ, ముడియం శ్రీధర్, మచిలీపట్నానికి చెందిన గెల్లి జయలక్ష్మి మృతి చెందారని తెలిపారు. మచిలీపట్నంకు చెందిన గెల్లి కిషోర్ తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని వెల్లడించారు. వియత్నాంలోని ఫూ క్వాక్ సమీపంలో భారత పౌరులు ప్రయాణిస్తున్న పడవ ప్రమాదానికి గురైన ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో తమ వారిని కోల్పోయిన కుటుంబాలకు ఆయన తన ప్రగాఢ సానుభూతిని తెలియచేశారు. ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడి ప్రస్తుతం చికిత్స పొందుతున్న క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. వియత్నాంలో పర్యాటక బోటు ప్రమాదంలో రాష్ట్రానికి చెందిన 3 ప్రాణాలు కోల్పోవడంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేశారు. ప్రమాద ఘటన బాధితులకు అందుతున్న సాయం, పర్యాటకుల ప్రస్తుత పరిస్థితిపై ముఖ్యమంత్రి అధికారులతో మాట్లాడారు. ప్రమాదంలో చిక్కుకుని ప్రాణాలతో బయటపడిన వారిని రాష్ట్రానికి రప్పించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మరోవైపు ఈ ఘటనపై ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాష్ట ప్రభుత్వం ఇకపై జనాభా సంరక్షణ కార్యక్రమాలను చేపడుతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. విజయవాడలో ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా నిన్న నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, భవిష్యత్తులో పిల్లలే సంపద అనే భావనను కార్యరూపంలోకి తీసుకొస్తామని తెలిపారు. దేశంలో, రాష్ట్రంలో మొత్తం సంతానోత్పత్తి రేటు పెరగాల్సిన అవసరం ఉందని అన్నారు. భవిష్యత్తులో జనాభా లేకపోతే అనేక సమస్యలు వస్తాయని ఆయన పేర్కొంటూ,
1: జనాభా లేకపోతే మనం చాలా సమస్యలు వస్తాయి. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబం ఉండేది, ఇప్పుడు అన్ని కూడా కుటుంబాలన్నీ మైక్రో ఫ్యామిలీస్ అయిపోయినాయి. 40 దేశాల్లో జనాభా తగ్గుతా ఉంది. ఈ రోజు మన దేశంలో జనాభా ఈ మాత్రం ఉందంటే బీహార్, యూపీ ఈ 2 కాపాడుతున్నాయి. దక్షిణ భారతదేశం మొత్తం కూడా దెబ్బతినే పరిస్థితికి వచ్చాయి. ఈ రోజు మనలో కూడా ఒక చైతన్యం రావాలి. చరిత్ర తిరగా రాసే రోజు పిల్లలే సంపద, ఇదే ఈ ప్రభుత్వం యొక్క విధానం అని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా.
0: కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్దరణ పనులు జాతీయ ఆనకట్టల భద్రతా సంస్థ సిఫార్సులకు అనుగుణంగానే చేపడతామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్లోని సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఎన్ ఉత్తమ్కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్లతో కలిసి ఆయన నిన్న పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ,
2: మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంలో లోపాలు ఉన్నాయి, తక్షణమే ఈ లోపాలను సరిదిద్దండి. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బివి రమణారెడ్డి గారు లేఖ రాయడం జరిగింది. పునరుద్ధరణ డిజైన్లు, రిపేర్లు, ఇతర పనులన్నీ ఎన్డీఎస్సీ లేదా సిడబ్ల్యూసీ ఆమోదంతోనే చేపట్టాలని ఎన్డీఎస్సీ సిఫార్సు చేసింది. ఎక్స్పర్ట్స్ కమిటీని అపాయింట్ చేసి ఈ రోజు ఆ ప్రాజెక్టును పునరుద్ధరించడానికి అహర్నిశలు మేము ప్రయత్నం
0: చేస్తున్నాం. ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు

0: తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాల్లో రేపు పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా రాజమహేంద్రవరంలోని ధవళేశ్వరం ప్రాజెక్టుకు పాత గేట్ల స్థానంలో 152.95 కోట్ల వ్యయంతో 117 కొత్త గేట్లు ఏర్పాటు పనులను ప్రారంభిస్తారు. అనంతరం పిచ్చుకలంక గ్రామంలో రైతులతో సమావేశమవుతారు. అక్కడి నుంచి పోలవరం చేరుకుని ప్రాజెక్టును సందర్శిస్తారు. ప్రాజెక్టు నిర్మాణ పనుల పురోగతిని సమీక్షించడంతో పాటు టూరిజం హబ్ డిజైన్లను పరిశీలించి తుది ఆమోదం తెలపనున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రముఖ నేపథ్య గాయని ఎస్ జానకి కన్నుమూశారు. వృద్ధాప్య సంబంధిత అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ఆమె మైసూరులోని అపోలో ఆసుపత్రిలో నిన్న తుదిశ్వాస విడిచారు. ఆమె వయసు 88 సంవత్సరాలు. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా రేపల్లె తాలూకా పల్లపట్ల గ్రామంలో 1938 ఏప్రిల్ 23న జన్మించిన ఎస్ జానకి 6 దశాబ్దాలకు పైగా భారతీయ సినీ సంగీత రంగానికి విశిష్ట సేవలందించారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీతో పాటు పలు భాషల్లో 48,000కు పైగా పాటలు ఆలపించి విశేష గుర్తింపు పొందారు. ఎస్ జానకి మృతికి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, ఏ రేవంత్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. పలువురు సినీ సంగీత ప్రముఖులు, రాజకీయ నాయకులు, అభిమానులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ ఆమెకు ఘన నివాళులు అర్పించారు. రాజధాని అమరావతి పేరుతో భూములిచ్చే విషయంలో ఉండవల్లి రైతులపై ప్రభుత్వం వ్యవహరించిన తీరును ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుబట్టారు. రైతుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా పోలీసులను మోహరించి బుల్డోజర్లతో సాగులో ఉన్న పంటలను ధ్వంసం చేయడం దుర్మార్గమని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. సన్న, చిన్నకారు రైతుల జీవనాధారమైన భూములను బలవంతంగా స్వాధీనం చేసుకోవడం అన్యాయమని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో హైదరాబాద్ వేగంగా అభివృద్ది చెందుతోందని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. దేశంలో ప్రతిపాదిత 7 హైస్పీడ్ రైల్ కారిడార్లలో 3 కారిడార్లకు హైదరాబాద్ కేంద్రంగా మారనున్నట్లు ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టుల అమలుకు కేంద్ర ప్రభుత్వం దాదాపు 5 లక్షల కోట్ల రూపాయల వ్యయం చేయనున్నట్లు వెల్లడించారు. హైస్పీడ్ రైల్ కారిడార్లతో హైదరాబాద్ దేశంలో కీలక రవాణా కేంద్రంగా మారనుందని కిషన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. సోషల్ మీడియాతో ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే వారిపై కఠిన చర్యలు తీసుకునేలా రాష్ట ప్రభుత్వం త్వరలోనే చట్టాన్ని తీసుకురానుందని ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని టీడీపీ కార్యాలయంలో నిన్న నిర్వహించిన ప్రజాదర్బార్లో భాగంగా మంత్రి ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. ఈ సందర్భంగా పలు సమస్యలపై సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కారానికి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లాలో కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఎస్ సవిత అధికారులను ఆదేశించారు. కడపలో 8 కరోనా కేసులు నమోదవడంతో పాటు 2 మృతి చెందటంపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ యానాంలలో దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి, పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా యానాంలలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్ర అధికారి ఎల్ నారాయణ వెల్లడించారు. తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వియత్నాంలో జరిగిన టూరిస్ట్ స్పీడ్ బోటు ప్రమాదంలో 15 మంది భారతీయులు మృతి చెందినట్లు అక్కడి భారత రాయబార కార్యాలయం అధికారికంగా వెల్లడించింది. రాష్ట ప్రభుత్వం ఇకపై జనాభా సంరక్షణ కార్యక్రమాలను చేపడుతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్దరణ పనులు జాతీయ ఆనకట్టల భద్రతా సంస్థ సిఫార్సులకు అనుగుణంగానే చేపడతామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తా శ్రూయంతాం ప్రవాచిక రిచా ఝా.

0: अथ वार्ताः। प्रधानमन्त्री नरेन्द्र
1: आकाशवाणी कर्नूल केंद्रम प्रसार వివరాలు ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు తెలుసుకుంటారు. ఈ ఉదయం 7 గంటలకు ఒక లలిత గీతం, 7:05 హైదరాబాద్ కేంద్రం నుంచి తెలుగులో జాతీయ వార్తలు వింటారు. 7:15 కాంతిరేఖలు కార్యక్రమంలో పత్రికా సమాచారం, అలాగే మానవ శరీరంలో వెన్నెముక ప్రాధాన్యత గురించి డాక్టర్ వి బ్రహ్మారెడ్డి గారితో పరిచయ కార్యక్రమం ఉంటుంది. చరిత్రలో ఈరోజు ప్రత్యేకత ప్రకటనలు ఉంటాయి. 8:00 హిందీలో, 8:15 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి, 8:30 జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం అవుతుంది. 8:35 అభిరుచి మీరు కోరిన సినిమా పాటలు, 9:30 చిత్రాంజలి, 10:00 ఈ ఉదయం వార్తావాహిని, 10:15 ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 11:00 వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు వివిధ భారతి విజయవాడ కేంద్రం నుంచి, 12:30 హైదరాబాద్ కేంద్రం నుంచి తెలుగులో జాతీయ వార్తలు వింటారు. 12:40 వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు కొనసాగుతాయి. 1:20 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 1:30 వివిధ భారతి ముంబై కార్యక్రమాలు ఆకాశవాణి ముంబై కేంద్రం నుంచి రిలే అవుతాయి. 2:00 జాతీయ వార్తలు హిందీలో మరియు ఆంగ్లంలో ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 2:30 వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు వివిధ భారతి విజయవాడ కేంద్రం నుంచి రిలే అవుతాయి. 3:00 ఆకాశవాణి సమన్వయ నాటకం విజయవాడ కేంద్రం నుంచి రిలే అవుతుంది. 4:00 వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు వివిధ భారతి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. ఈ సాయంకాలం 5:00 వందే మాతరం శ్రీ గాలిచర్ల హరి సర్వోత్తమరావు గారిపై రూపకం ఉంటారు. అనంతరం సంధ్యారాగం కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు ఉంటాయి. 6:00 ప్రసార వివరాలు తెలుసుకుంటారు. 6:05 ఢిల్లీ కేంద్రం నుంచి ఆంగ్లంలో వార్తలు వింటారు. 6:10 విజయవాడ కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు. 6:20 రేపటి ప్రసార వివరాలు ప్రకటనలు ఉంటాయి. ఈ సాయంకాలం 6:25 అభిరుచి కార్యక్రమంలో మీరు కోరిన సినిమా పాటలు వింటారు. 7:00 కుటుంబ సంక్షేమ గీతం ప్రసారమవుతుంది. 7:05 హైదరాబాద్ కేంద్రం నుంచి తెలుగులో జాతీయ వార్తలు. 7:15 ఇల్లువాకిలి కార్యక్రమం కూడా హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే అవుతుంది. రంగస్థలి కార్యక్రమంలో ఈ రాత్రి 7:45 శ్రీ హెచ్ చంద్రన్న ఆలపించిన పాండవోద్యగం నాటకం నుండి అర్జున పాత్ర పద్యాలు వింటారు. హార్మోనియం శ్రీ పిజి వెంకటేశ్వర్లు. 8:00 హలో కర్నూలు ఎఫ్ఎం టెలిఫోన్ ద్వారా శ్రోతలు కోరే సినిమా పాటల కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం. 8:30 విజయవాడ కేంద్రం నుంచి తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి. 8:40 ఒక లలిత గీతం వింటారు. 8:45 హిందీలో, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్ ఆంగ్లంలో చర్చా కార్యక్రమం. ఇవి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతాయి. 9:30 హిందీ సినిమా పాటలు వింటాయి. 10:00 రాత్రి చిత్రగానంలో ఆనంద్ చిత్రం నుంచి పాటలు ప్రసారమవుతాయి. 10:30 ఎప్పటిలాగానే అలనాటి మధుర గీతాలు. 11:00 హిందీలో, 11:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. మీరు ఇంతవరకు ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు తెలుసుకున్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం ఇప్పుడు

0: వీలత. 3 దేశాల పర్యటన ముగించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారత్కు తిరుగు ప్రయాణమయ్యారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు అహ్మదాబాద్లో 405 కోట్ల రూపాయల విలువైన పలు ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. అస్సాం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్, సిక్కిం, బీహార్లలో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఫిఫా ప్రపంచకప్లో భాగంగా ఫ్లోరిడాలో జరిగిన మ్యాచ్లో నార్వేను 2-1 తేడాతో ఓడించి ఇంగ్లాండ్ సెమీఫైనల్స్కు దూసుకెళ్లింది. టెన్నిస్లో నోస్కోవా తన తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్ను కైవసం చేసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2 రోజుల న్యూజిలాండ్ పర్యటన ముగించుకుని భారత్కు తిరుగు ప్రయాణమయ్యారు. ఈ పర్యటన సందర్భంగా మోదీ న్యూజిలాండ్ ప్రధానమంత్రి క్రిస్టోఫర్ లక్సన్తో చర్చలు జరిపారు. రక్షణ, పర్యాటకం, క్రీడలు, విపత్తు నిర్వహణ, పశు సంవర్ధక రంగాలతో సహా వివిధ రంగాల్లో 5 అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఆక్లాండ్లోని స్పార్క్ అరేనాలో జరిగిన కార్యక్రమంలో 10,000 మందికి పైగా ప్రవాస భారతీయులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మోదీ, భారత్ న్యూజిలాండ్ల భవిష్యత్తు ఒకదానితో ఒకటి ముడిపడి ఉందని, ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం అభివృద్ధి చెందిన దేశంగా మారే దిశగా భారతదేశ ప్రయాణాన్ని వేగవంతం చేస్తుందని పేర్కొన్నారు.
1: భారత్ ఆర్ న్యూజిలాండ్ కే రిస్తే మే యాదే భీ హై, దోస్తీ భీ హై, వాల్యూస్ భీ హై ఔర్ ఏక్ కమిట్మెంట్ భీ హై. భారత్ న్యూజిలాండ్ కీ యహీ వాకా ఏక్ నయీ యాత్రా పర్ నికల్నే కే లియే తయార్ హై. హమారే సామ్నే అవసరో సే భరా ఖులా సముద్ర హై, హవాయే హమారే సాథ్ హై, సమందర్ కీ విశాల్ లహరే హమారే సాథ్ హై, ఇచ్ఛా శక్తి కా నీలా ఆసమాన్ హమారే సాథ్ హై. पाने को काफी कुछ है और मैं जानता हूं हम सफल होंगे.
0: ఈ సందర్భంగా న్యూజిలాండ్ ప్రధాని లక్సన్ మాట్లాడుతూ భారతదేశాన్ని నమ్మకమైన మిత్రుడిగా అభివర్ణించారు. న్యూజిలాండ్ పురోగతికి భారతీయ సమాజం అందిస్తున్న సహకారాన్ని మోదీ నాయకత్వాన్ని కొనియాడారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు అహ్మదాబాద్లో 405 కోట్ల రూపాయల విలువైన అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కు చెందిన పలు ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. ఈ కార్యక్రమం సందర్భంగా మంత్రి గాంధీనగర్ లోక్సభ నియోజకవర్గం కోసం ప్రతిష్టాత్మకమైన భారీ అటవీకరణ ప్రచారాన్ని కూడా ప్రారంభిస్తారు. వాతావరణ మార్పులను ఎదుర్కొనే ప్రచారంలో భాగంగా ఈ ఏడాది నియోజకవర్గ వ్యాప్తంగా 25 లక్షలకు పైగా మొక్కలు నాటుతున్నారు. ఈ డ్రైవ్ కింద అటవీ శాఖ వన్ కవచ్ నమూనాను ఉపయోగించి అహ్మదాబాద్, గాంధీనగర్ జిల్లాల్లో దాదాపు 60 లక్షల స్థానిక జాతుల మొక్కలను నాటనుంది. హైదరాబాద్ను ఒక ప్రధాన హైస్పీడ్ రైల్ హబ్గా రూపొందించనున్నట్టు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. హైదరాబాద్ను పూణె, చెన్నై, బెంగళూరు నగరాలతో అనుసంధానించేలా బుల్లెట్ ట్రైన్ కారిడార్లను ప్రతిపాదించినట్టు తెలిపారు. హైదరాబాద్లో నిన్న జరిగిన పరిశ్రమల సదస్సులో ఆయన మాట్లాడుతూ, ఈ హైస్పీడ్ రైల్ నెట్వర్క్ వల్ల ప్రయాణకాలం గణనీయంగా తగ్గడమే కాకుండా దక్షిణ భారతదేశంలోని ప్రధాన ఆర్థిక కేంద్రాల మధ్య అనుసంధానం మరింత బలోపేతమవుతుందన్నారు. భారత్లో వేగంగా వృద్ధి చెందుతున్న ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్ రంగాల గురించి మంత్రి ప్రస్తావిస్తూ, దేశం ప్రస్తుతం ఏఐ యాజ్ ఏ సర్వీస్ మోడల్ను అవలంబిస్తోందని, ఎలక్ట్రానిక్స్ తయారీలో తెలంగాణ కీలక పాత్ర పోషిస్తోందని కొనియాడారు. చిప్ డిజైనింగ్ రంగానికి అవసరమైన దేశీయ వ్యవస్థను బలోపేతం చేసేందుకు దేశవ్యాప్తంగా 315 విశ్వవిద్యాలయాల్లో సెమీకండక్టర్ డిజైన్ టూల్స్ను ప్రవేశపెట్టినట్టు ఆయన వెల్లడించారు.
2: 3 high-speed bullet train corridors to Hyderabad to Telangana, which will totally change the landscape. If you see, from Pune to Hyderabad, from Hyderabad to Chennai, from Hyderabad to Bangalore, this will become a major game changer for entire region, and Hyderabad will become the high speed hub. This will totally change the landscape. It will bring huge amount of development. The economies of this entire region will become fully integrated.
0: ఈ కార్యక్రమంలో పాల్గొన్న

0: మరో కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి మాట్లాడుతూ, బుల్లెట్ రైల్ ప్రాజెక్టుల కోసం కేంద్ర ప్రభుత్వం 5 లక్షల కోట్ల రూపాయలు కేటాయించిందని తెలిపారు. అలాగే తెలంగాణలోని సికింద్రాబాద్, నాంపల్లితో సహా 42 రైల్వే స్టేషన్లను ఆధునీకరిస్తున్నట్టు చెప్పారు. 2047 నాటికి అభివృద్ది చెందిన భారతదేశాన్ని ఆవిష్కరించే లక్ష్యంలో భాగంగా ఐటీ పరిశ్రమలను వరంగల్, కరీంనగర్ వంటి టైర్ 2 నగరాలకు విస్తరించాలని కేంద్ర మంత్రి ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
1: The reforms has reached Hyderabad. Our city will soon be home to 3 out of 7 high-speed rail elevated corridors. The connectivity to Hyderabad to Bangalore, Hyderabad to Pune, Hyderabad to Chennai further enhance the cities with the 5 lakh crores of this bullet trains connectivity expenditure.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. అస్సాం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్, సిక్కిం, బీహార్లలో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2-3 రోజుల్లో అండమాన్ నికోబార్ దీవులు, మధ్యప్రదేశ్లో ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే ఈరోజు కోస్తా ఆంధ్రప్రదేశ్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ఐఎండి శాస్త్రవేత్త డాక్టర్ నరేష్ ఆకాశవాణితో మాట్లాడుతూ, రాబోయే 2 రోజుల్లో ఈశాన్య రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో 12 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. ఎటువంటి గణనీయమైన అల్పపీడన వ్యవస్థ లేకపోవడం వల్ల రాబోయే 6-7 రోజుల్లో వాయువ్య, మధ్య, ద్వీపకల్ప భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో వర్షపాతం సాధారణం కంటే తక్కువగానే ఉండే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఎల్నినో పరిస్థితుల కారణంగా దేశంలో మొత్తం ముందస్తు ఋతుపవనాల వర్షం సాధారణం కంటే తక్కువ స్థాయికి పడిపోయిందని చెప్పారు.
2: We have given orange alert for next 2 days and for Assam Meghalaya it is a red alert. After 2 days heavy rainfall activity likely to continue over these subdivisions. And if you talk about the another part of country, we are not expecting any significant rainfall. Rainfall activity is likely to be subdued over South Peninsular India, Central India, West Central India and plains of Northwest India. Heavy rainfall activity of about Northwest India may occur over Northern Punjab, Northern Haryana during next 2 days and over Uttarakhand it may occur for next 6-7 days.
0: FIFA ప్రపంచ కప్ లో భాగంగా ఫ్లోరిడాలోని మయామి స్టేడియంలో జరిగిన మ్యాచ్లో నార్వేను 2-1 తేడాతో ఓడించి ఇంగ్లాండ్ సెమీఫైనల్కు దూసుకెళ్లింది. 60 ఏళ్ల క్రితం జూల్స్ రిమెట్ ట్రోఫీని కైవసం చేసుకున్న తర్వాత ఇంగ్లాండ్ ప్రపంచకప్లో సెమీఫైనల్స్కు చేరుకోవడం ఇది 3వసారి. కాగా ఇప్పటికే స్పెయిన్, ఫ్రాన్స్ జట్లు సెమీఫైనల్స్కు చేరుకున్నాయి. టెన్నిస్లో నోస్కోవా తన తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్ను కైవసం చేసుకుంది. నిన్న రాత్రి లండన్లోని సెంటర్ కోర్టులో జరిగిన వింబుల్డన్ మహిళల సింగిల్స్ ఫైనల్స్లో ఆమె చెక్ రిపబ్లిక్ క్రీడాకారిణి కరోలినా ముచోవాను 6-2, 5-7, 6-3 తేడాతో ఓడించి ఈ ఘనత సాధించింది. భారత ఇంగ్లాండ్ జట్ల మధ్య లండన్లోని లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్స్లో జరుగుతున్న మహిళల టెస్ట్ మ్యాచ్లో 2వ రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 2వ ఇన్నింగ్స్లో 154 పరుగులు చేసింది. అంతకుముందు ఇంగ్లాండ్ జట్టు 2వ రోజు తొలి ఇన్నింగ్స్లో 170 పరుగులకే ఆలౌట్ అయింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. 3 దేశాల పర్యటన ముగించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారత్కు తిరుగు ప్రయాణమయ్యారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు అహ్మదాబాద్లో 405 కోట్ల రూపాయల విలువైన పలు ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. అస్సాం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్, సిక్కిం, బీహార్ ప్రాంతాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఫిఫా ప్రపంచకప్లో భాగంగా ఫ్లోరిడాలో జరిగిన మ్యాచ్లో నార్వేను 2-1 తేడాతో ఓడించి ఇంగ్లాండ్ సెమీఫైనల్స్కు దూసుకెళ్లింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వింటారు.
3: ఆకాశవాణి కర్నూలు కేంద్రం.

0: ఈనాటి కార్యక్రమంలో మానవ శరీరంలో వెన్నెముక ప్రాధాన్యత డాక్టర్ వి బ్రహ్మారెడ్డి గారితో పరిచయ కార్యక్రమం, ప్రకటనలు, చరిత్రలో ఈరోజు ప్రత్యేకత ఉంటాయి. ముందుగా మానవ శరీరంలో వెన్నెముక ప్రాధాన్యత గురించి డాక్టర్ వి బ్రహ్మారెడ్డి గారితో పరిచయ కార్యక్రమం వింటారు పరిచయకర్త శ్రీ డి మురళి.
1: సాధారణంగా మనిషి జీవితంలో ప్రతి అవయవము కూడా అత్యంత ప్రాధాన్యతని సంతరించుకుని ఉంది. అయితే మనం చెప్తుంటాం అవయవాల్లో హార్ట్ చాలా ముఖ్యమైనది, గుండె, దాని తర్వాత ఊపిరితిత్తులు, ఊపిరితిత్తులో పడి మెదడు అని కూడా ఇవన్నీ మనం ప్రతి ఒక్కటి గురించి మాట్లాడుకుంటాం. అయితే మనిషి దైనందిన జీవితం సుఖంగా, సౌకర్యంగా, ఆనందంగా కొనసాగాలంటే మరొక ముఖ్యమైనటువంటి పార్టు, మన శరీరంలో భాగము వెన్నెముక. వెన్నెముక సరైన పద్ధతిలో మనకు సహకరించకపోతే అనేక సమస్యలు మనం రోజువారీ ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే వెన్నెముక కూడా ఒక సంక్లిష్టమైనటువంటి నిర్మాణం మన శరీరంలో. అందుకే మరి వైద్య విభాగంలో ఒక వైద్యులుగా అనేక మందికి సేవలు చేస్తున్నటువంటి డాక్టర్ బ్రహ్మారెడ్డి గారు దాదాపుగా 50 సంవత్సరాల అనుభవం వారికి వైద్య రంగంలో ఉంది. అలాగే మరి చికిత్స చేయడంలో కూడా ఉంది. అయితే వెన్నెముక మన శరీరంలో మన వెన్నెముక యొక్క ప్రాధాన్యత ఎంతవరకు ఉంది, అలాగే వెన్నెముకకు వచ్చేటువంటి సమస్యలు ఏంటి, అలాగే వయసు రీత్యా వయసు పెరిగే కొద్దీ వెన్నెముకకి ఎటువంటి మార్పులు వస్తాయి వెన్నెముకలో, మరి దాన్ని ఏ రకంగా నివారించుకోవాలనేటువంటి విషయాలను కూడా మనకు తెలియజేస్తారు. వారు దాదాపుగా 50 సంవత్సరాల అనుభవం మరి వైద్య వృత్తిలో వారికి ఉంది కాబట్టి వారి నుంచి విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి బ్రహ్మారెడ్డి గారు.
2: నమస్కారం అండి.
1: మనం ముందుగా అనుకున్నట్టుగా మరి శరీరంలో వెన్నెముక అనేటువంటిది ఒక సంక్లిష్టమైనటువంటి నిర్మాణం, మన శ్రోతలకు అర్థమయ్యే విధంగా మరి వెన్నెముక నిర్మాణం గురించి, అదే వెన్నెముక యొక్క ప్రాధాన్యత గురించి ముందుగా వివరిస్తారా?
2: వెన్నెముకలో కానీ శరీరంలో ప్రతి వ్యవస్థ అంటే ప్రతి సిస్టమ్ కూడా ముఖ్యమైనది. దీని ప్రాముఖ్యత దానికి మానవ జీవనానికి ఉంటుంది. ఎముకలు కీళ్ళు అనేవి కదలికలకు చాలా ప్రాముఖ్యత కలిగినవి. ఎముకల్లో కాల్షియం ఉంటుంది, అందుకని స్టిఫ్గా ఉంటాయి ఎముకలు. ఎముకల చివరిలో దాని కండరాలు కలిసే దగ్గర మృదులాస్తి లాంటివి, టెండన్స్, లిగమెంట్స్ అట్లాంటివన్నీ ఉన్నందువల్ల ఈ కదలికలకి మనకు సాధ్యమవుతుంది. అన్నిటికంటే ముఖ్యమైనదంటే మానవ పరిణామ క్రమంలో మనిషి నిటారుగా నిలబడడం అనేది ఒక పెద్ద గంతు. అది నిటారుగా నిలబడడం ఒకటి, స్వరపేటికల్లో మార్పులు, పిడికిలి రావడం, బొటన వేలు మిగతా వేళ్ళకి ఆపోజిట్గా రావడం, ఈ మూడు చాలా ప్రధానమైన మార్పులు. ఎప్పుడైతే ఫ్లాట్గా ఉన్న అంటే నాలుగు కాళ్ళ మీద నడుస్తున్న జంతువులు కాస్త రెండు కాళ్ళు నడకకి, రెండు ముందర కాళ్ళు రెండు చేతుల్లాగా మారి వస్తువులు పట్టుకోవడానికి మారినప్పుడు ఎన్నెముక నిటారుగా మారింది, అడ్డంగా ఉండేది. నిటారుగా మారడంతో వచ్చిన అడ్వాంటేజ్ ఒక పక్క ఉంది మనిషికి, దాంతో వచ్చిన కొత్త సమస్యలు కూడా ఉన్నాయి. అంటే ఎన్నెముక ద్వారానే మొత్తం శరీరం బరువు అంతా కిందకి భూమి మీదకి వెళ్ళాలి. అంటే చీలమండ దగ్గర నుంచి మోకాలు, తుంటికీలు, తర్వాత వెన్నెముకే ప్రాధాన్యత కలిగింది. ఆ వెన్నెముక మొత్తం పైనుంచి కిందకి మెడలో ఒక 7 ఎముకలు, చెస్టులో 12 ఎముకలు, దాని కింద నడుము దగ్గర 5 ఎముకలు, ఆ కింద కాకిక్స్ అనే దగ్గర 5 ఎముకలు, మొత్తం ఇవన్నీ పూసలు. పూస మీద పూస, పూస మీద పూస ఉంటుంది. అంటే ప్రతి పూస పూస మధ్య అది షాక్ అబ్జార్బ్షన్కి పనికొచ్చేటట్టుగా బిళ్ళలు ఉంటాయి, ఏంటంటే డిస్క్ అని పిలుస్తారు. ఆ విధంగా ఏంటంటే పరిమితమైన మూమెంటు వెన్నుపూసలు ఒకదాని మధ్య ఒకదాని మధ్య జరుగుతుంది. ఈ మొత్తం ఇన్ని పూసల మధ్య కూడా అవి జాయింట్ లాగా కూడా పనిచేస్తాయి. అది మెత్తటి పదార్థం డిస్క్ ఉంటుంది కాబట్టి మొత్తం పైనుంచి కిందకి ఒకటే ఎముకుంటే మీరు చెప్పిన ముందు కొంగడం, పక్క కొంగడం, ఈ మూమెంట్ సాధ్యం కాదు. ఇక ఈ పూసల అమరిక ఉన్నందువల్లనే ఈ మూమెంట్స్ అన్నీ సాధ్యమవుతున్నాయి. ఆ పూసల అమరిక ఒకదాని మీద ఉండడం ద్వారా ఆ పూసల మీద పడే బరువును బట్టి మెడల ఎముక ముందు కొంగుంటుంది, చెస్ట్లు వెనక్కొంగుంటుంది, మళ్ళీ నడువులు ముందు కొంగుంటుంది, దాని కింద కాకిక్స్ అనేది మళ్ళీ వెనక్కొంగుంటుంది. ఇట్లా ఆ కర్వ్స్ అనేవి కూడా మెయింటైన్ అవుతాయి.

0: సైడ్ టు సైడ్ కర్వ్స్ ఉండవు, స్ట్రెయిట్ ఉంటాయి. సైడ్ టు సైడ్ కర్వ్స్ ఉండేవి ఇవి జబ్బుల్లో వచ్చే భాగాలు. లేదా పుట్టుకతో వచ్చే కైపోస్ కోలియోస్ అని జబ్బు. కానీ ముందు వెనక్కి ఉండే వంపులు మాత్రం ఆయా భాగాలు చేసే పనిని బట్టి ఆ వంపులు అనేవి ఉంటాయి. ఆ వంపులు మెయింటైన్ కావాలి. మెయింటైన్ కాకపోతే సరిగా పనిచేయదు ఎన్నెముక అనేది. రెండోది, ఎముక భాగము ఈ మూమెంట్స్కి స్టెబిలిటీకి ఉపయోగపడటం ఒకటైతే, ఈ ఎముకల మధ్యలో పైనుంచి కిందకి గొట్టంలాగా ఉంటుంది. ఆ స్పేస్లో వెన్ను పాము ఉంటుంది. మెదడు నుంచి ఒక పెద్ద స్ట్రక్చర్ కింద దాకా వచ్చి ప్రతి పూస పూసకి మధ్యలో ఉండే సందుల్లోంచి పక్కకు నరాలు వస్తాయి. వీటిల్లో ముందర వైపు వచ్చే నాడులేమో కండరాల మూమెంట్స్కి ఉపయోగపడతాయి. అంటే కర్మేంద్రియం కింద పనిచేస్తుంది. వెనక వైపున వచ్చే ఉన్నటువంటి నాడులేమో స్పర్శకి, నొప్పికి, ఒత్తిడికి, వేడిమి ఇట్టాడికి తెలియజేస్తాయి. ఇవన్నీ ముందు వెన్నుపోవం దగ్గరకు వచ్చి అక్కడ ఒక చిన్న సెంటర్ ఉంటుంది. అక్కడి నుంచి మెదడుకి సమాచారం పట్టుకెళ్తాయి. మెదడులో ఇవన్నిటికి సంబంధించిన జ్ఞానేంద్రియాలు తీసుకెళ్లే సమాచారం నిల్వ ఉంచుకోవడానికి సెంటర్లు ఉంటాయి. ఈ నరాల ద్వారా మొత్తం ఇన్ఫర్మేషన్ పోతుంది. ఆ ఇన్ఫర్మేషన్ ప్రాసెస్ అయిన తర్వాత ఏం చేయాలా అనేది మెదడు నిర్ణయిస్తే, ఈ కర్మ అంటే పని, పని చేయడానికి చేతులు కాళ్ళు పనిచేయాలంటే అక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ రావాల్సిందే. ఈ చేతులు కాళ్ళకు వచ్చే నరాలు మొత్తం వెన్నుపూసల మధ్య నుంచి బయటకు వచ్చేవి. కాబట్టి వెన్నుపూసలకు ఏ ప్రాబ్లం వచ్చినా ముందు చేతులు కాళ్ళు ఫంక్షనింగ్ అనేది దెబ్బతింటుంది. ఇది దాని నిర్మాణంలో ఉన్నటువంటి ప్రధానమైన భాగాలు. ఎముకలాగా స్ట్రక్చర్ని మెయింటైన్ చేసి మూమెంట్స్కి తోడ్పట్టే ఓ భాగము, లోపల ఉండే వెన్నుపాము వలన మనకి సెన్సేషన్స్ పైకి పోవడం, పైనుంచి ఏం పని చేయాలి ఇన్ఫర్మేషన్ కిందకి రావటం. ఈ రెండు పనులు మెదడు తీయాలంటే వెన్నుపాము చాలా కీలకం. ఆ వెన్నుపాము చాలా స్మూత్గా ఉంటుంది కాబట్టి దాన్ని కాపాడాలంటే ఎముక స్ట్రక్చర్ ఉండాలి. మన మెదడును కాపాడడానికి స్కల్ ఎట్లా స్ట్రక్చర్ ఉంటుందో బాగా బలంగా, ఆ వెన్నుపామును కాపాడడానికి కూడా ఈ స్ట్రక్చర్, బలమైన స్ట్రక్చర్ ఉండాలి. అట్లా వెన్నెముక ఈ రెండు పనులు చేస్తుంది. స్టెబిలిటీ మూమెంట్స్, రెండోది వెన్నుపామును కాపాడుతూ సెన్సేషన్స్కి పనులు కండరాలకు అప్పచెప్పడానికి రెండింటికి పనికి వస్తుంది.
1: తర్వాత ముఖ్యంగా మనం ముందుకు వంగడానికి కానీ వెనక వంగడానికి కదలికలు ఉంటాయి కదా, వెన్నెముక ప్రాధాన్యత కదలికల్లో తెలియజేస్తారా?
0: కదలికలు జరగడానికి కారణం మధ్యలో బిళ్ళలు ఉండడమే. ఆ బిళ్ళలు అనేవి పూర్తి హార్డ్గా ఉండవు, అలాగని పూర్తి సాఫ్ట్గా ఉండవు, మధ్యస్థంగా ఫర్మ్గా ఉంటాయి. దాన్ని మృదులాస్తి అంటాం, కార్టిలేజ్.
1: వాటిని డిస్క్ అని మనకి,
0: డిస్క్ అని పిలుస్తాం ఇంగ్లీష్లో. ఆ బిళ్ళలు పిలుస్తాం కరెక్ట్గా. వెన్ను, వెన్నెముక పూసలో బాడీ అనే భాగం ఉంటుంది. వెనక్కి ఆర్చెస్ అని ఉంటాయి, చివరి స్పైన్ అని ఉంటుంది. ఈ ఆర్చెస్ మధ్యలో ఎన్నిపో ఉంటుంది. బాడీ అనేది స్టెబిలిటీకి ఉపయోగపడేది, బాడీ మధ్యలో ఉండే డిస్క్ అనేది మూమెంట్కి ఉపయోగపడేది. ఇది దాని స్ట్రక్చర్ అన్నమాట. కొద్ది ఎత్తు నుంచి దూకినాం అనుకోండి, అది ఒక షాక్ లాంటిది కదా. ఆ షాక్ని ఈ బిళ్ళలు అబ్జార్బ్ చేస్తాయి, షాక్ అబ్జార్బర్స్ లాగా పనిచేస్తాయి. ఆ బిళ్ళలు లేకపోతే ఆ మాత్రం దూకిన ఎముక ఇరిగిపోద్ది. మరీ ఎత్తు నుంచి దూకి ఎక్కువ ఇంపాక్ట్ జరిగితే ఎముకలు కూడా ఇరుగుతాయి, అది వేరే సంగతి. చిన్న చిన్న ఇంపాక్ట్స్కి ఎన్ను ఎముక దెబ్బ తినకుండా ఉండడానికి, ఎన్నెముక లోపల అది కాపాడుతున్న వెన్నుపాము దెబ్బ తినకుండా ఉండడానికి షాక్ అబ్జార్బర్స్ ఉపయోగపడతాయి. అవి ఒత్తిడికి గురైతే, అంటే డిజనరేషన్ జరగవచ్చు వయసు పెరిగే కొద్దీ, లేదా కొన్ని జబ్బుల్లో దెబ్బ తినవచ్చు, లేదా ఇంజురీస్లో ఒత్తిడికి గురైతే ముందుకు జరిగిందనుకోండి పెద్ద ఇబ్బంది లేదు, వెనక్కి జరిగితే ఎన్నుపాము మీద ఒత్తిడి పెడుతుంది. అది ఏ సెంటరు మీద ఒత్తిడి తగిలితే ఆ సెంటర్ నుంచి వెళ్ళే నర్వ్స్ మీద దాని ఇంపాక్ట్ పడుతుంది. ఆ ఏరియాలో మనకు నొప్పి తెలియటం మొదలవుతుంది. సైడ్స్కి వెళ్ళాయనుకోండి, సైడ్స్కి వెళ్తే డైరెక్ట్గా నర్వ్ మీద ఒత్తిడి పడుతుంది. సెంట్రల్గా వెనక్కి వెళ్తేనేమో వెన్నుపాము మీద, సైడ్స్కి పోతే నర్వ్స్ మీద ఒత్తిడి తగులుతుంది. ఈ బిళ్ళలు ఆ విధంగా మనకి చాలా ఉపయోగము, ప్రొటెక్ట్ చేసేవి, దారి తప్పితే ఇబ్బంది పెట్టేవి. అట్లా ఉంటుంది ఆ బిళ్ళల నిర్మాణం, డిస్కుల నిర్మాణం.
1: తర్వాత డాక్టర్ గారు, అంటే వెన్నెముక ఎక్కడ ప్రారంభమవుతుంది, ఎక్కడ అంతమవుతుంది అంటారు? అందుకే చాలామందికి ఉండేటువంటి సందేహం అన్నమాట. వెన్నెముక అనగానే వెన్నుపాము అంటాము, లోపల మీరు చెప్పారంటే లోపల ఉండేటువంటి నరాలు, సెన్సరీ ఆర్గాన్స్ అన్నీ తీసుకెళ్లేవంతా కూడా అన్నారు వెన్నుపాము ఉంటుందని. అయితే ఎక్కడ ప్రాబ్లం వస్తే ఎటువంటి సమస్య వస్తుందంటారు?
0: మనకు పుర్రె ఉంటుంది కదండి, పుర్రెకి అడుగున పెద్ద రంధ్రం ఉంటుంది, 1.5 inches సైజ్ రంధ్రం. దాన్ని ఫొరామిన్ మ్యాగ్నమ్ అని పిలుస్తారు, అంటే పెద్ద రంధ్రం అని. ఫొరామిన్ అంటే రంధ్రం, మ్యాగ్నమ్ అంటే పెద్దదని. మెదడు నుంచి, అంటే శరీరం అంటే కొత్త మెదడు, అదే మన ఆలోచన, మన నిర్ణయాలు, మన ఇవన్నీ నిర్ణయించేది ఆ కొత్త మెదడే. దాని కింద బేసల్ మెదడు అని ఉంటుంది. ఈ మెదడు జంతువులకు కూడా మనకు కొన్ని సారూప్యాలు ఉంటాయి, అంటే మిడ్ బ్రెయిన్, పాన్స్, మెడులబ్బులాంగేట

0: మిడుల్ అబ్లాంగేటర్ మెదడు అయిపోద్దిక. మిడుల్ అబ్లాంగేట్ అనే భాగము ఆ ఫొరామన్ మేకడం దగ్గర ఆగిపోద్ది. అక్కడి నుంచి కిందకి కొనసాగే దాన్ని ఎనుపాము అంటాం. కాబట్టి మెడ లోపల 7 పూసలు ఉంటాయి. 1వ పూస అట్లా అంటుంది, 2వది యాక్సిస్ అని. బుంగరం కీళ్ళలాగా అటు ఏడు తిరుగుతుంది మెడ అటు తిరగడానికి కారణం ఆ కీలే. అక్కడి నుంచి ఎన్నిమికి స్టార్ట్ అవుతుంది. 7 పూసలు మెడలు, 12 పూసలు చెస్టులు, 5 పూసలు నడుములు, ఇంకా కిందుండే కాకిక్స్ అనే శాక్రం కాకిక్స్ అనేది 5 పూసలు, శాక్రం 5, కాకిక్స్ 5 ముక్కలు, చిన్న చిన్న ఎన్ని అతుక్కొని ఉంటాయి. వాటి మధ్యలో డిస్కులు ఉండవు. అది పెల్విస్ని సపోర్ట్ చేస్తుంది, అంటే కింద భాగ కటి భాగాన్ని సపోర్ట్ చేస్తుంది. అట్లా మనకి ఎన్నెముక అనేది పుర్రె కింద నుంచి స్టార్ట్ అవుతుంది. చిట్ట చివరి ముడ్డి పూసలు అంటాం, అక్కడ దాకా ఎన్నెముక ఉన్నట్టే మనకు లెక్క. అక్కడ దాకా లోపల వెన్నుపాముని పక్కన వచ్చే నరాలని సపోర్ట్ చేస్తూ ఉంటుంది అది. కాబట్టి దాని పని పైనుంచి మెడ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ముడి పూసల దాకా దాని పని కొనసాగుతూనే ఉంటుంది.
1: అయితే ఇక్కడ ఎక్కడ ఎటువంటి సమస్య వస్తే మనకి ఎక్కడైనా అంటే డిస్క్ వాపు కానీ లేదంటే ఇంకా వెన్నెముక విరగడం కానీ ఇట్లాంటివి కొన్ని సమస్యలు వస్తాయి కదా, అంటే ఎక్కడ సమస్య వస్తే మనకి ఎక్కడ ఎటువంటి సమస్య అని పిలుస్తారు దాన్ని?
0: మనకి కామనిస్ట్గా వచ్చే ప్రాబ్లం ఏదంటే నడువు నొప్పి ఎక్కువ వచ్చేది. నడువు నొప్పి రావడానికి కారణం ఎముకల దెబ్బ తగిలిన వస్తుంది, ఎముక లోపల ఉండే ఎన్నుపాము దెబ్బ తగిలిన వస్తుంది. మనకి నొప్పి తెలియడానికి చర్మం తోడ్పడుతుంది. ప్రధానంగా చర్మము కండరాల నుంచి ఇన్ఫర్మేషన్ నుంచి మనకు నొప్పి తెలిసేది. ఒక రకంగా నొప్పి అనేది ప్రొటెక్టివ్ మెకానిజం అనుకోండి. మన శరీరంలో జ్వరం ప్రొటెక్టివ్ మెకానిజము, నొప్పి ప్రొటెక్టివ్ మెకానిజం. ఆ మెకానిజం ఉంది కాబట్టి ఎక్కడైతే నొప్పిని మనకు అనిపిస్తుందో అంటే నా భాగాన్ని వాడడం తగ్గిస్తాం. నొప్పి లేకపోతే ముందుగా వాడేస్తాం. అలా వాడేస్తే పూర్తిగా దెబ్బతింటుంది. మనకు కుష్టు దెబ్బ వచ్చిన వాళ్ళకి ఏళ్ళన్నీ పోతాయి. కారణం ఏంటంటే నొప్పి తెలియదు. నొప్పి తెలియదు కాబట్టి వాడేస్తూ ఉంటారు, ముట్లైపోతాయి చివరికి. మోకాలు లాంటివి, తుంటి లాంటివి కూడా ఇవి నడువైనా సరే నొప్పి అనేది ఉన్నప్పుడు పరిమితంగా వాడి దాన్ని మళ్ళీ హీల్ కావడానికి టైం ఇస్తాం. మనం
1: బాగు చేసుకోవడానికి దాని
0: అంతా బాగు చేసుకోవడానికి టైం ఇస్తాం. అందుకని నొప్పి మనం రక్షించేది. అది దెబ్బ తగిలితే, ఎముక దెబ్బ తగిలినా మనకు నొప్పి తెలుస్తుంది. ఎముక కూడా చాలా సెన్సిటివ్గా ఉంటుంది. లోపల నుండి ఎన్నుపాము ఒత్తిడి తగిలినా, ఎన్నుపాము నుంచి బయటకు వచ్చే నరం ఏ నరం మీద ఒత్తిడి తగిలినా కూడా మనకి నొప్పి తెలుస్తూ ఉంటుంది. ఆ భాగం అది ఎక్కడ సప్లై ఉంటే ఆ భాగం వరకు తెలుస్తుంటుంది. కాబట్టి ప్రధానమైన జబ్బు ఎన్నెముక చుట్టూ జబ్బులుగా వచ్చేవి మాత్రం నొప్పే. నొప్పి తర్వాత కండరాలకు సప్లై చేసే నాడి కానీ ఒత్తిడి తగిలితే కండరాలు చచ్చిపడతాయి. మనకి పోలియోలో ప్రధానంగా పోలియోలో సెన్స్ దెబ్బతిన్నదు, కండరాలు దెబ్బతింటాయి. అంటే ముందర వైపు ఉండే నాడులు కండరాలకు సప్లై చేస్తుంటాయి కదా, అవి దెబ్బతింటాయి. అవి దెబ్బతింటే కండరాలు పడిపోతాయి. పడిపోతే కండరాలు పనిచేయవు. నడుము దగ్గర కండరాలు పడిపోతే రెండు కాళ్ళు చక్రాల కుర్చీకి పరిమితం కావాల్సింది. ఇదివరకు చాలా ఎక్కువ ఉండేది ఆ జబ్బు. ఈ మధ్యకాలంలో ప్రపంచవ్యాప్తంగా పల్స్ పోలియో అనే పేరుతో దాని మీద యుద్ధం చేస్తున్నారు కాబట్టి చాలా వరకు తగ్గిపోయింది. అది
1: ప్రపంచం నుంచి తగ్గినట్టు, పూర్తిగా తగ్గిపోయినట్టుగా
0: పూర్తిగా సున్నా కాలే ఇంకా. కానీ అభివృద్ధి అయిన దేశాల్లో చాలా వరకు లేదు. ఇప్పుడు మన దేశం కూడా దాదాపుగా జయించినట్టే.
1: పోలియో ఫ్రీగానే ప్రకటించారు.
0: పోలియో ఫ్రీ ఎక్కడన్నా ఒకటి బయటపడుతూ ఉంటుంది రేయర్గా. అది అది ప్రధానంగా అది జబ్బులు రీత్యా అంటే ఒత్తిడి తగలడంలో వచ్చేవి. కొన్ని ఎన్నెముకకి టీబీ జబ్బు లాంటిది కూడా రావచ్చు, క్యాన్సర్ లాంటిది, సెకండరీస్ లాంటివి కూడా రావచ్చు. ఎముకలో వస్తాయి. వస్తే ఏమవుతుంది, ముందు ఆ బాడీ కొలాప్స్ అయిపోతుంది. ఈ బాడీ ప్రతి పూసకు బాడీ అని ఉంటుంది కదా, గట్టి పదార్థం. అది కొలాప్స్ అయిన తర్వాత ఆ మధ్యలో డిస్క్ ఉన్న కూడా చేయగలిగేది ఏం లేదు. బాడీ దెబ్బతింటే కదిపడుతుంది. కదిపెడితే ఆ మేరకి ఎన్నిపాము మీద ఒత్తిడి తగులుతుంది, నాడుల మీద కూడా ఒత్తిడి తగులుతుంది. ఇది రెండో రకమైన జబ్బులు. ఇక మూడో దెబ్బలు తగలడం యాక్సిడెంట్స్లో. యాక్సిడెంట్స్లో దెబ్బలు తగిలి తలకు తగులుతాయి, ఎన్నెముక తగులుతాయి. ఒకసారి పూర్తిగా ఎన్నెముక దెబ్బతిని మధ్యలో వెన్నుపాము కట్ అయిపోయిన సందర్భాలు ఉన్నాయి, లేదా నరాలు కట్ అవ్వచ్చు. రకరకాలుగా ఇంజురీస్ అనేవి వాటికి ప్యాటర్న్ ఏం లేదు. తగిలిన దెబ్బను బట్టి ఇంజురీస్ జరుగుతూ ఉంటాయి. ఇంకా కొన్ని ఆహారంలో లోపాలు, ఉదాహరణ కాల్షియం లోపం ఉంది. కాల్షియం లోపం ఉంటే కాల్షియమే కదా గట్టిగా ఎముకొనడానికి మనకి తోడ్పడేది, కాబట్టి గట్టిదనం తగ్గిపోద్ది.
1: అంటే డాక్టర్ గారు, ఈ విషయం తర్వాత మనం మాట్లాడుకుందాం. అంటే ప్రస్తుతం ఏంటంటే ఏ ప్రాంతంలో ఎటువంటి నొప్పి వస్తుంది, దాన్ని ఏమని పిలుస్తారు, అంటే మెడ ప్రాంతంలో ఎముకలకి ఏ రకమైనటువంటి సమస్య వస్తుంది అంటారు. దాన్ని ఎందుకంటే కొంతమంది లంబారు అని, తర్వాత సెర్వైకల్ అని డిఫరెంట్ వివిధ రకాల పేర్లతో పిలుస్తుంటారు.
0: సెర్వైకల్ స్పాండిలోసిస్ అని కామన్గా పిలుస్తారు. అంటే ఎముకల మధ్య ఎముకలు అరిగి లేదా డిస్క్ అరిగితే

మెడ దగ్గర అరుగుదల జరిగితే మెడ దగ్గర బయటకు వచ్చే నాడులు 8 వస్తాయి. ఈ నాడులకు సంబంధించి ఒత్తిడి తగిలినప్పుడు వచ్చే ప్రాబ్లంని సర్వైకల్ స్పాండిలోసిస్ అని ఎముకలో వచ్చే జబ్బుని పిలుస్తారు. నొప్పి చేతులకు రావచ్చు, మెడకు రావచ్చు, భుజాలకు రావచ్చు. అది ప్రధానంగా అక్కడ కానీ పూర్తిగా వెన్నుపాము కానీ దెబ్బతింటే రెండు కాళ్ళు రెండు చేతులు పడిపోతాయి. మనిషి తెలివిలో ఉంటాడు కానీ కాలు చేతులు కావాలి. ఇక కిందకి జరిగే కొద్ది ఏంటంటే నడుంకి చెస్టులో దెబ్బ తగిలింది అనుకోండి, ఆ లెవెల్ నుంచి కింద ఉండే నాడులు దెబ్బతింటాయి, పైవి స్పేర్ అవుతాయి. నడుము రెండోది అత్యంత ముఖ్యమైనది, ఎందుకంటే నడుము దగ్గర ఇతర సపోర్ట్లు, చెస్ట్లో ఉన్న పక్కన రిబ్స్ సపోర్ట్ ఉంది కానీ నడుము దగ్గర కేవలం ఎన్నెముకే మొత్తం బాడీని నిలబెట్టాలి. ఆ ఎన్నెముకి దెబ్బతింటే అక్కడి నుంచి పైన చెస్టు, తల, మెడ చేతులు అన్నీ దాని మీద ఆధారపడాలి. కాబట్టి చాలా కీలకమైనది నడుము భాగం అనేది. అక్కడ దెబ్బతింటే లంబార్ స్పాండిలోసిస్ అని పిలుస్తాం. వీటిని ఏమంటే వయసు పెరిగిన దాన్ని బట్టి అన్ని చోట్ల ఎముకలు కీళ్ళు అరుగుతూ ఉంటాయి కాబట్టి ఆస్టియో

0: కాదు. ఇక కిందకి జరిగే కొద్ది ఏంటంటే నడుంకి చెస్ట్లో దెబ్బ తగిలింది అనుకోండి, ఆ లెవెల్ నుంచి కింద ఉండే నాడులు దెబ్బతింటాయి. పై విస్పేర్ అవుతాయి. నడుము రెండోది అత్యంత ముఖ్యమైనది. ఎందుకంటే నడుము దగ్గర ఇతర సపోర్ట్లు, చెస్ట్లో ఉన్న పక్కన రిబ్స్ సపోర్ట్ ఉంది కానీ నడుము దగ్గర కేవలం ఎన్నెముకే మొత్తం బాడీని నిలబెట్టాలి. ఆ ఎన్నెముకి దెబ్బతింటే అక్కడి నుంచి పైన చెస్ట్, తల, మెడ చేతులు అన్నీ దాని మీద ఆధారపడాలి. కాబట్టి చాలా కీలకమైనది నడుము భాగం అనేది. అక్కడ దెబ్బతింటే లంబార్ స్పాండిలోసిస్ అని పిలుస్తాం. వీటిని ఏమంటే వయస్సు పెరిగిన దాన్ని బట్టి అన్ని చోట్ల ఎముకలు కీళ్ళు అరుగుతూ ఉంటాయి కాబట్టి ఆస్టియో ఆర్థ్రోసిస్ అని పిలువబడే ఒక సమస్యతో మనకు వచ్చే లక్షణాలను బట్టి మనం లంబాగో, ఊరికి నొప్పి వస్తుంది, కండరాల స్పాజం నొప్పి ఉంటుంది అంతే. డిస్క్ పక్క జరిగితే డిస్క్ బల్జ్ అని పిలుస్తాము. ఎముకే దెబ్బతింటే కొలాప్స్ వర్టిబ్రా అని పిలుస్తాము. ఎముకలో సెకండరీస్ అని ఎక్కడైనా క్యాన్సర్ ఉండి ఎక్కడ కానీ డిపాజిట్స్ వస్తే మొత్తం కొలాప్స్ అయిపోద్ది. ఇట్లా రకరకాల రూపాల్లో మెయిన్గా రెండు చోట్ల మనకి ఎన్నోకి సంబంధించిన లక్షణాలు కనబడితే మెడ ఒకటి, నడుము ఒకటి, ఇవి రెండే ఎక్కువగా మనకి దెబ్బతింటే బయటపడే లక్షణాలు.
1: అది వెన్నెముకల సమస్య వచ్చి శరీరంలో ఇతర భాగాన్ని ఏదైనా ప్రభావితం చేసేటువంటి నిపులు ఏమైనా ఉన్నాయంటారా?
0: అంటే నరాలు ఒత్తిడి తగలడం ద్వారానే ప్రభావితం చేసేది. అది వెన్నెముక స్టెబిలిటీకి తోడ్పడుతుంది, మూమెంట్కి తోడ్పడుతుంది. మూడో అంశము దాని నుంచి బయటికి నాడులు వస్తాయి కాబట్టి నాడులు కండరాలకు సప్లై చేస్తే కండరాల మీద ప్రభావం పడుతుంది. బయట నుంచి చర్మం నుంచి కండరాలు అన్నిటి నుంచి ఇన్ఫర్మేషన్ పట్టుకెళ్ళిన నాడులు కూడా వెన్నుపాము ద్వారా పోవాలి. వాటిని ప్రొటెక్ట్ చేసేది ఎన్నెముక కాబట్టి ఎన్నెముక దెబ్బతింటే ఈ ఫంక్షన్స్ అన్నీ డిస్టర్బ్ అవుతాయి. స్టెబిలిటీ డిస్టర్బ్ అవుతుంది, మూమెంట్ డిస్టర్బ్ అవుతుంది, కండరాలు పనిచేయటం డిస్టర్బ్ అవుతుంది, ఇన్ఫర్మేషన్ పైకి పోవటం కూడా డిస్టర్బ్ అవుతుంది. ఈ నాలుగు డిస్టర్బెన్సెస్ జరుగుతాయి. మిగతా జబ్బులు తీసుకురాదు. ఈ నాలుగిట్లోనే దాని ప్రభావం చూపిస్తుంటుంది.
1: తర్వాత మరొక ముఖ్యమేంటంటే మనకి కాలు కింద నుంచి పై వరకు కూడా మనకి ఒక్కొక్కసారి ఒక నొప్పి అంటారండి, సయాటికా పెయిన్ లాంటిది అంటారు. అంటే ఇది ఎక్కడ డిస్టర్బెన్స్ వల్ల ఇది వస్తుందంట?
0: సయాటికా పెయిన్ అంటే ఇప్పుడు కాలుకి నరుస ఐదు ఆరు ఉంటాయి నాడులు. ఐదారు నాడులు నడుము దగ్గర ఐదు ఎముకల మధ్య నుంచి బయటకు వస్తాయి. ఈ బయటకు వచ్చేయమంటే ఏ భాగానికి ఏ నాడి సప్లై చేయాలా, ఏ ప్రాంతపు కండరాలకి ఏ నాడి నుంచి సమాచారం వెళ్ళాలనేది ముందే డిసైడ్ అయి ఉంటుంది కదా. ఆ సయాటిక్ నాడిని ఎన్ని నాడులు, ఐదు నాడులు కలిపి సయాటిక్ నాడి కింద ఫామ్ అవుతుంది. దాని మీద ఏ నాడి మీద ఒత్తిడి పెడితే ఎన్నెముక దగ్గర ఆ నాడి ఎక్కడ సప్లై చేస్తే అక్కడ మనకు రిఫ్లెక్ట్ అవుతుంటుంది నొప్పి కానీ వీక్నెస్ కానీ. అట్లా కాలంతా జాలువారినట్టు అనిపిస్తుంది. నడుము దగ్గర మొదలెట్టిన నొప్పి కాలు మొత్తం పాకుతుంది నొప్పి అనిపిస్తుంది మనకి. అలా కాలు మొత్తం నొప్పి పాకుతుంది అనిపించే దాన్నే సయాటిక అని పిలుస్తాం. అది ఒక లక్షణ సముదాయం. అది సయాటిక అంటే ఐదు నాడులు ఒత్తిడి తగులుతున్నాయా, ఒకటి రెండు తగులుతున్నాయి, దాన్ని బట్టి మనకు ఆ లక్షణాలు బయటపడతాయట. మొత్తం మీద నొప్పి అయితే కాళ్ళంతా తెలుస్తుంది, వెనక వైపున మనకు ఎక్కువ తెలుస్తుంది.
1: అంటే ఎక్కడ ఏ ఎముకలో ఈ రకమైనటువంటి ఇబ్బంది ఏర్పడడం వల్ల సయాటిక నొప్పి వస్తుంటారు?
0: L1 నుంచి L5 ఐదు ఎముకల మధ్య వస్తాయి.
1: అంటే నడుములో ఉండేటువంటి
0: L అంటే లంబారని నడుము అని, ఒకటి నుంచి ఐదు ఎముకల మధ్య ఐదు నర్వ్స్ బయటకు పోతుంటాయి కదా. వీటిల్లో ఏ నరువు ఒత్తిడి తగిలినా కూడా సయాటిక లాగానే కనపడుతుంది. అన్నీ ఒకేసారి దెబ్బతినటం ఏదన్నా యాక్సిడెంట్స్లో జరగాలి తప్ప మామూలు డీజనరేటివ్ జబ్బుల్లో ఒకటో రెండో మూడో పక్క జరుగుతూ ఉంటాయి బిళ్ళలు. ఆ మేరకు నాడులు నొక్కినప్పుడు ఆ నాడుల డిస్ట్రిబ్యూషన్ వరకే మీకు నొప్పి తెలుస్తూ ఉంటుంది. అంటే అది ఆ నొప్పి అనేది తెలిసిందని దాని అంతటా అదే మనం ఇమ్మీడియట్గా ఏదన్నా చేయాలనేటట్టు ఉండదు. పూర్తిగా మన కండరాలు దెబ్బతింటున్నాయి పనిచేయటం లేదని అంటేనే ఇంటర్వెన్షన్ ఏమంటే ఉండాలి, ఆ పక్క జరిగిందని తీసేయాలి. ఊరికి నొప్పి వరకు అంటే అది ఒక ప్రొటెక్టివ్ ఫినామిన్ అంటున్నాం కాబట్టి పూర్తిగా రెస్ట్ ఇస్తే చాలా కేసులు నార్మల్ అవుతాయి.
1: తర్వాత ముఖ్యంగా డాక్టర్ గారు, వయసు పెరిగే కొద్ది అంటే వెన్నెముకలు వచ్చేటువంటి మార్పు ఏంటంటారు?
0: వయసు పెరిగే కొద్ది ఒకటి ఎన్నెముకల్లో ఉండే మూమెంట్ తగ్గుతుంది, ఎన్నెముకల్లో ఉన్న కాల్షియం తగ్గుతుంది. కొంతమందికి హార్మోనల్ ఇంబ్యాలెన్స్, విటమిన్ డి లాంటిది లోపించినా కూడా ఆస్టియోపోరోసిస్ అనే ప్రాబ్లం వస్తుంది. మన అలవాట్లు కూడా ఏమంటే ఎండకి అసలు ఎక్స్పోజ్ కాకుండా పూర్తిగా బట్టలు వేసుకోవటము, నీడపట్టును ఎల్లప్పుడు ఉండటం కూడా ఒక కారణం కింద ఉంటుంది. ఎండకి ఎక్స్పోజ్ అయితే విటమిన్ D3 తయారవుతుంది, కానప్పుడు బయట నుంచి ఇవ్వాల్సి వస్తే లేదా ఆహారంలో విటమిన్ D3 ఉండే ఆహారాలు ఎక్కువగా మనం తీసుకోవాల్సి వస్తే అందుకని వయసు పెరిగే కొద్దీ వచ్చేవాడిని డి

0: రిజనరేటివ్ ప్రాబ్లమ్స్ అంటారు వాటిల్లో ముసలిషియా అని అంటే కరిగిపోతుంది.
1: ఆ సమస్యలు మనకి ఏ రకంగా బయటపడుతుంటారు అండి, ఎటువంటి సమస్యలు వస్తాయంటారు?
0: అవన్నీ కూడా మూమెంట్ లేకపోవడం లోపల బయటపడచ్చు. ఒకటి అంటే నడు మూమెంట్ ఇదివరకు కదలంత ఫ్రీగా కదలదు, ముందు కొంగడం కానీ వెనక కొంగడం, సైడ్ కొంగడం, గర్రం తిరగడం, ఈ మూమెంట్స్ రిస్ట్రిక్ట్ అయితే ఒకటి. రెండోది అన్నిటికంటే ముఖ్యమైనది నొప్పి, నొప్పి ద్వారా మనకు తెలుస్తుంది. లేదా కొన్ని భాగాల్లో స్పర్శదలేకపోవడం కాళ్ళు కానీ అట్లా, నడు ఎముక కానీ అయితే, మెడెముక అయితే చేతులు కాళ్ళు ఎక్కడైనా సరే స్పర్శదలేకపోవటం. నొప్పి తెలియడం అనేది కూడా చర్మం నుంచి పైకి వెళ్ళే ఇన్ఫర్మేషనే, స్పర్శదలేకపోవడం కూడా కింద నుంచి పైకి వెళ్ళే ఇన్ఫర్మేషనే. కొన్ని పర్టికులర్గా కొన్ని నాడులుగా ఒత్తిడి తగిలితే ఆ నాడులు సప్లై చేసి కండరాలు పడిపోయి మనకి చేతికి సంబంధించిన కొన్ని నాడులు పడిపోతే చేయి ఇట్లా పడిపోద్ది కిందకి. కాలికి సంబంధించిన సయాటికా ఆ నరువు కానీ ఎక్కువ ఒత్తిడి తగిలితే ఫుట్ డ్రాప్ అంటారు, కాలు పడిపోద్ది. నడిచేటప్పుడు స్టాంపింగ్ గేట్ అంటారు, ఆ నడకలో తేడా వస్తుంది. ఈ రూపంలో బయటపడతాయి. ప్రధానమైన రూపం నొప్పి, రెండో రూపం వీక్నెస్, మూడోది మూమెంట్స్ రిస్ట్రిక్షన్. ఈ మూడు రూపాల్లో బయటపడతాయి.
1: తర్వాత డాక్టర్ గారు, అంటే ప్రధాన కారణం ఏంటంటారు, అంటే వయసు పెరిగే కొద్దీ ఈ వెన్నెముకలో జరిగేటువంటి డీజనరేషన్ అన్నారు, అంటే దాంట్లో జరిగేటువంటి అంటే యాక్టివిటీ తగ్గేటువంటి కారణం ఏంటంటారు?
0: ఒక కారణం ఏమిటండి, వయసు పెరిగే కొద్దీ యూజ్ చేయకుండా ఉంటాం శరీరానికి. మనకి ఇప్పుడు శారీరక పని చేయటం అవమానం కింద మారే పరిస్థితి వచ్చింది సమాజంలో. ఖచ్చితంగా పిల్లల వయసు నుంచి మనము ఈ నడుముకు కూడా ఎక్సర్సైజ్ పార్ట్ ఆఫ్ ది గేమ్స్ స్పోర్ట్స్ ఉంటే వస్తుంది, ఎక్సర్సైజ్ ఈత లాంటిదైనా కూడా వస్తుంది. అవన్నీ తగ్గించడం వల్ల ఏమంటే ఏజింగ్ ప్రాసెస్లో భాగం కింద డిజనరేటివ్ డిసీజెస్ వస్తాయి. రెండోది న్యూట్రిషనల్ ప్రాబ్లమ్స్ అంటే చిన్నతనం నుంచి కూడా కొంతమందికి ఆహారం బాగా అందదు, పోషక విలువలు ఉండే ఆహారం దొరకనప్పుడు వాళ్ళకి ఎముకల నిర్మాణంలో కూడా బలహీనత అనేది ఉంటుంది. ఇవి రెండు ప్రధానమైన కారణాలండి. ఇక మనము నడువుకి పెద్ద ఎక్సర్సైజ్ కాదు అది. ముందు కొంగడం, వెనక్కి వంగడం, సైడ్ కాటి సైడ్ వంగడం, గర్రం తిరగడం, ఆరు మూమెంట్సే కదా. రోజుకు 50 సార్లు ఆరు మూమెంట్స్ చేస్తే ఈ ప్రాబ్లం ఆ వైపు నుంచి రాదు, అంటే డిస్యూజ్ అనే వైపు నుంచి రాదు. ఇక సరే ఎముకలు వయసు పెరిగే కొద్దీ ఏజింగ్ ప్రాసెస్లో భాగం కింద ఎముకలు బలహీనం కావటం అనేది, దాన్ని ఓవర్కమ్ కావడానికి కాల్షియం ఒక పక్క, కాల్షియం ఉండే ఆహారాలు పక్క, విటమిన్ D3 ఈ రెంటి ద్వారా కవర్ చేసుకోవచ్చు వీలైనంత కాలం. కానీ ఏదైనా ఏజింగ్ ప్రాసెస్ని పూర్తిగా రివర్స్ చేయలేం కదా, స్లో చేయగలం తప్ప.
1: అయితే డాక్టర్ గారు, చాలామంది అనుకుంటున్నారు, అంటే చివరి రోజు వరకు నా కాళ్ళ మీద నేను నిలబడి నా సొంత పనులు నేను చేసుకోవాలనేటువంటి చాలామందికి ఉంటుంది. ఎందుకంటే ఏజ్ అయ్యే కొద్దీ, కానీ 80-85 సంవత్సరాలు దాటేటప్పటికి చాలామంది వంగిపోవడం, ముందుకు వంగిపోవడం కానీ లేదంటే లేవలేకపోవడం కానీ కూర్చోవడం లేకపోవడం కానీ కొన్ని సమస్యలు ఎక్కువ వస్తుంటాయి కదా. ఇటువంటి సమస్యలు వెన్నెముకకి రాకుండా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? అంటే ఇంచుమించుగా అంటే 60 సంవత్సరాల నుంచి మనం ప్రిపరేషన్ మొదలు పెడితే మరి మన చివరి వరకు బాగా మన పనులు మనం చేసుకోవడానికి వీలుగా వెన్నెముక ఎలా సహకరిస్తుందంటారు?
0: వయసు పెరిగే కొద్దీ ముందు కొంగిపోవడానికి కారణం ఏంటంటే వెన్నెముక వెనక ఉంటుంది, దాని వెనక కూడా కండరాలు ఉంటాయి. ఆ కండరాలు బలంగా ఉంటే ముందు కొంగిపోరు. ఆ కండరాలు బలంగా ఉండాలంటే, ఎక్కడైనా కండరాలు బలంగా ఉండాలంటే కండరాలకు ఆప్టిమల్ వర్క్ ఉండాలి. ఓవర్ వర్క్ ఉండకూడదు, అండర్ వర్క్ ఉండకూడదు, దట్స్ కాల్డ్ ఆప్టిమల్. మితం అంటారు దాన్ని, మితం అంటే తక్కువని కాదండి, అవసరమైనంతని. అవసరమైనంత ఎన్నెముకకు మనం కానీ పని పెడితే ఈ సమస్యను మనం చివరిదాకా పరిష్కరించవచ్చు. ఆ పని కూడా కష్టమైన పని ఏం కాదు, అది మనం ఇదే బరువు పని కాదు. ఒక 5-10 నిమిషాలు ప్రతిరోజు ఈ ఎన్నెముకని సంబంధించిన వెనక వైపు కండరాలు, ముండ వైపు కండరాలు, అటు సైడ్ ఇటు సైడ్ ఉండే కండరాలకు పని కలిగేటట్టు మూమెంట్స్ ప్రాక్టీస్ చేస్తే చాలు, ఎవరైనా చేయొచ్చు, దానికి ఖర్చు లేదు, ఏం లేదు. అది చేస్తూ ఉంటే మీరు అన్నట్టు చివరిదాకా మనం బతికినంతకాలం ఎన్నెముక సహకరిస్తుంది మనకి. మిగతా అవయవాలు సహకరిస్తే లేవో రకరకాల కారణాలు ఉంటాయి. ఎన్నెముక వరకు ఎన్నెముక చుట్టూ ఉండే కండరాలకు పని పెట్టడం ద్వారానే ఎన్నెముక మనం మాటింటుంది. ఏ కీలైనా మనం మాటినాలంటే కీలు చుట్టూండే కండరాలు బలంగా ఉంటే వాటికి సమస్య రాకుండా ఉంటుంది. ఎన్నెముక పేరుకు ఎముక అని అంటున్నాం కానీ ఇంట్లో బిళ్ళలు ఉన్నాయిగా, బిళ్ళలు అన్నిటి మీద జాయింట్లు ఉన్నట్టేగా. కాబట్టి ప్రతి జాయింట్ దగ్గర ఏ జాగ్రత్త తీసుకుంటామో ఆ జాగ్రత్త అంటే జాయింట్ చుట్టూ ఉన్నటువంటి కండరాలు బలంగా ఉంటాయి. ఇక్కడ కూడా అదే పని చేయాలి, అది చేస్తే ఎముక చివరిదాకా మనకు ఉపయోగపడుతుంది.
1: తర్వాత ఆహారం విషయంలో వెన్నెముక బాగుండాలి, సక్రమంగా బాగా పనిచేయాలంటే ఆహారం విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు?

0: ఎన్నెముక ప్రత్యేకమైన కాదండి, ఎముకలన్నీ బాగుండాలంటే కాల్షియం ఉండే ఆహారాలు తినాలి. సీరియల్స్లో ఉంటుంది కాల్షియం, చిరుధాన్యాల్లో ఉంటుంది, కోడిగుడ్లో దొరుకుతుంది, పాలల్లో దొరుకుతుంది కొంత. ఇవన్నీ కాల్షియం దొరికేవి, ఆ ఆహారాలు తీసుకోవాలి. అంటే ఆకుకూరలు, కాయగూరలు, చిరుధాన్యాలు ఇవి మన ఆహారంలో ఉంటే చూడాలి. ఇప్పుడు మనం స్టేపుల్ డైట్గా రైస్ ఒక్కటే తిన్నామనుకోండి, రైస్లో పిండి పదార్థం తప్ప ఏమీ ఉండదు. మాంసాహారాల్లో కూడా కాల్షియం కొంచెం దొరుకుతుంది. మాంసాహారాలు తినని వాళ్ళు ఉంటారు, అలాంటి వాళ్ళు కాయధాన్యాలతో పూరించుకోవాలి, ఆకుకూరలు కాయగూరలతో పూరించుకోవాలి దాన్ని. కానీ ఆకుకూరలు కాయగూరలు ఎక్కువ దొరకదు కాల్షియం, సీరియల్స్లో దొరుకుతుంది. రాగులు, సజ్జలు, జొన్నలు, కొర్రలు, ఆరిగలు, ఒరిగలు ఎట్టేటోటల్లో దొరుకుతుంది కాల్షియం. ముఖ్యంగా ఈ రాగులు, జొన్నలు, సజ్జలు లాంటి పై పొరలు ఎక్కువ ఉంటుంది కాల్షియం. అట్లాగే కాల్షియం బెల్లంలో కూడా కొంచెం దొరుకుతుంది, ఎందుకంటే బెల్లాన్ని ఉడికించేటప్పుడే సున్నం వేస్తారు కొంచెం దాంట్లో ఆ ఉడకడం కోసం. ఈ సున్నం మన కాల్షియం రూపంలో మనకు దొరుకుతుంది. అందువల్ల ఇటువంటి ఆహారాలు తీసుకోవడం ద్వారా సమతుల్య ఆహారం అందుబాటులోకి వస్తుంది. మనం తినే తిండిలోనే చిన్న మార్పులు, దానివల్ల కాల్షియం అందుబాటులోకి వస్తుంది. విటమిన్ డి కావాలి. ఇక ఇప్పుడు నేను చెప్పిన ఆహారాలు చాలా వాటిల్లో విటమిన్ డి కూడా దొరుకుతుంది. ముఖ్యంగా మాంసాహారాలు, కోడిగుడ్లు, పాలల్లో విటమిన్ డి దొరుకుతుంది. లేదు ఇవన్నీ కాదంటే ఎండకు తిరిగామనుకోండి, అంటే నిండా చొక్కాలు, ప్యాంట్లు వేసుకుని కాకుండా నిక్కరు, బనీన్ వేసుకొని ఉదయం ఎండకు నడిచామనుకోండి, విటమిన్ డి డికి వస్తుంది. రెండోది ఎక్సర్సైజ్ వాల్యూ కూడా ఉంటుంది, రెండు పనులు జరుగుతాయి దాంతో.
1: తర్వాత డాక్టర్ గారు ముఖ్యంగా ఏంటంటే ఎక్కువ అంటే వయసు మళ్ళే కొద్దీ వెన్నెముకకే దెబ్బలు తగ్గడము, తర్వాత మనుషులు మంచాన్ని పడిపోవడం జరుగుతూ ఉంటుంది, మనం చూస్తుంటాం కదా. అంటే ఇట్లాంటివి వెన్నెముకకి దెబ్బలు తగలకుండా ఉండాలంటే వయసు మీరే కొద్దీ 60 నుంచి అంటే చివరి వరకు మనం బాగుండాలంటే మనం రోజువారీ కార్యక్రమాల్లో ఎలా ప్లాన్ చేసుకోవాలంటారు?
0: ఇప్పుడు నడుము వంచకుండా కుర్చీలు స్ట్రైట్గా బ్యాక్ ఉండే కుర్చీలు వాడుకుంటే మంచిది.
1: ఈజీ చైర్
0: వంగబడేది కాకుండా, ఈజీ చైర్ పూర్తిగా పడుకునేది వేరే. మళ్ళా ఆఫీసుల్లో పని చేసుకునేదంతా ముందుకు జారగలు పడతారు, అటు జారగలు పడకుండా వెనక బ్యాక్ స్ట్రైట్ ఉండాలి. అదొక జాగ్రత్త తీసుకోవాలి. మనం కూర్చునే ఏర్పాటు అన్నమాట. నడుము ఎముకకి బలం రావడానికి మీరు పెద్ద తిరగకుండా కూడా వెనక్కి స్ట్రైట్గా కూర్చొని వెనక కండరాలను వెనక్కిట నీలుకొని బిగించటం, ముందుకొని బిగించటం, ఓ 10-20 సార్లు కండరాలు బిగించి వదిలేసామనుకోండి, కండరాలు బలంగా ఉంటే ఎముక బలంగా ఉంటుంది. ఇది మనం పనిచేసేటట్టు తీసుకోగలిగే జాగ్రత్త, సింపుల్ జాగ్రత్త అది. ఇంకా ఏ కీలుకైనా సరే కీలు చుట్టూ కండరాలు బలంగా ఉండాలి. జనరల్ సూత్రం వర్తిస్తుంది, ఎన్నెముకకు కూడా వర్తిస్తుంది ఆ సూత్రం. కాబట్టి ఆ కండరాలు బలంగా ఉంటే గట్టిగా నీలుకొని వెనక్కి వంగడం, మనం ముందుకు వంగుతుంటాం ఎక్కువ, వెనక్కి కూడా వంగి అది కండరాలు కొంచెం పని తగిలేటట్టు చేస్తే ఎన్నెముక స్టిఫ్గా తయారవుతుంది. ఇంకొక చిన్న విషయం మనం ఈ సందర్భం చెప్పుకుందాం ఏమంటే, కైరోప్రాక్టీస్ను ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. అంటే ఇదివరకు మంగళ షాపుల్లో జుట్టు గురిగించుకున్నాక మిడకాయని సర్ది మసాలా చేసి
1: మీరు చెప్పిన తర్వాత గుర్తుకొచ్చింది. అంటే ఈ మధ్య వీడియోలు, అంటే ఎప్పుడైతే ఇంటర్నెట్ వచ్చిందో ఇంటర్నెట్ తర్వాత యూట్యూబ్లో వచ్చాయి, యూట్యూబ్లో వల్ల కొంత మంచి ఆరోగ్య సమస్యలు ప్రచారం జరుగుతున్నా, కొంత ఆరోగ్యాన్ని ఇబ్బంది పెట్టేటువంటి వీడియోస్ ఎక్కువ మనం చూస్తున్నామో అనిపిస్తుంది. ఎందుకంటే మెడికల్ నాలెడ్జి లేకుండానే కొంతమంది కొన్ని వీడియోస్ తీస్తున్నారు, లేదా కొంత ఏదో ప్రాక్టీస్ చేస్తున్నారు. దాంట్లో ముఖ్యంగా మనం ఏంటంటే కొంత ఎముకలు విరిచేటువంటి వైద్యాన్ని చూస్తున్నాం. అంటే ఇది ఎంతవరకు మరి వెన్నెముకకి మంచి చేస్తుందంటారు?
0: అది మెడ ఇరచడం, మిగతా ఎముకని పెద్ద ఇరిచినది ఏం మాట ఉంది, కానీ మెడ అయితే తేలిగ్గా దొరుకుతుంది వాళ్ళకి. పట్టినట్టు చెప్తారు, పటక్కని శబ్దం వస్తుంది. అది ఎంత ప్రాక్టీస్ చేసినా దాని కైరో ప్రాక్టీస్ అంటూ చాలా ప్రమాదకరమైన ప్రాక్టీస్ అది. కారణం ఏంటంటే మెడ ఎముకలో, మెడ పూసల్లో ఉన్న 7 పూసల్లో పక్కన ట్రాన్స్వర్స్ ప్రాసెస్లో ఒక సందు ఉంటుంది, దాంట్లోంచి 2 రక్తనాళాలు పైకి వెళ్తాయి మెదడుకి, వర్టిబ్రల్ ఆర్టరీస్ అంటారు. అటు సడన్గా మూమెంట్ అయ్యేటప్పటికి డిసెక్షన్ అని జరుగుతుంది దాంట్లో. అంటే లోపల పొర, మధ్యలో పొర, మధ్యలో ఖాళీ ఏర్పడి చీల్తుంది రక్తనాళం. చీల్తే మెదడులో అడుగు భాగానికి రక్తం సప్లై ఆగిపోతుంది, ఆగిపోతే తలదిరగడము, వెంటనే పడిపోవడం జరుగుతుంది. ఆ తర్వాత ఆ భాగం బ్రెయిన్ దెబ్బతినది అనుకోండి, బ్రెయిన్కి బ్లడ్ సప్లై పోతే 5 నిమిషాలు పోతే బ్రెయిన్ చచ్చిపోతుంది. అట్లాంటి ప్రమాదకరమైన ప్రాక్టీస్ అది. అది చూడడానికి సరదాగా ఉంటుంది, భలే ఫ్రీగా ఉంది సార్ నాకు ఇట్లా అన్న తర్వాత అంటారు. మనం రోజు మెడకు ఎక్సర్సైజ్ చేస్తే గొడవ ఉండదు కదా, ముందుకు వెనక్కి తిప్పటం, సైడ్ తిప్పటం, అండర్ రెసిస్టెన్స్ మామూలు మూమెంట్ మెడకి, చేతితో గట్టిగా తలకాయ నొక్కామనుకో, వెనక చేతులు పెట్టి మెడకాయ వెనక్కి ఉంచామనుకో, సైడ్ చేయి పెట్టి ఉంచామనుకో, ఆ ప్రాక్టీస్ చేస్తే బలం వస్తుంది. సడన్గా మూమెంట్ చేసేటప్పుడు ఆ రక్తనాళం కానీ

0: డిసెక్షన్ అనేది జరిగితే ఖచ్చితంగా మెదడులోకి భాగానికి రక్తం సప్లై అయిపోతే చాలా ప్రమాదకరమైన ప్రాక్టీస్ అది. అందుకని ఎక్కడా ప్రపంచవ్యాపితంగా కైరో ప్రాక్టీస్ అనేదని ఎవ్వరు రికమెండ్ చేయరు. కానీ అది టక్కున శబ్దమే రిలీఫ్గా ఉందని పేరుతో చేస్తున్నట్టు మనం చాలా చేస్తాం కదా, మనం రిలీఫ్గా ఉందనే కదా పొగలు సారాయాలు కూడా తాగేది, ప్రమాదకరమైనవి కదా అవి కూడా.
1: అంటే వేళ్ళు కూడా విరుచుకుంటుంటాం ఒక్కోసారి
0: మనం లోపల కొద్దిగా గాలి చేరినప్పుడు శబ్దం వస్తాయి. అయ్యేం పెద్ద ప్రమాదకరం కాదు, ఏలు విరుచుకు పట్టపట్ట శబ్దాలు అవుతాయి, మెటికలు కొట్టినప్పుడు ఇచ్చినట్టు అది అవి ప్రమాదకరమైన స్టెప్స్ కాదు. ఇది మెడ మాత్రం ప్రమాదకరమైన స్టెప్పే. ఇదేంటంటే టప్ప అనేటప్పటికి ఏదో ఒక రకంగా రిలీఫ్ వచ్చినట్టు ఫీల్ అవుతాం. మనం మామూలుగా పని చేస్తే కూడా రిలీఫ్ వస్తుంది, కానీ మెటికలు విరచటం, వేళ్ళ దగ్గర ఉంచటం వేరును, మెడ దగ్గర ఉంచటం వేరు. అది ప్రమాదకరమైన స్టెప్.
1: అది కాకపోతే ఈ ప్రాక్టీస్కి ఎవరు వెళ్ళొద్దని
0: వెళ్ళొద్దని మా రికమెండేషన్ అస్సలు వెళ్ళొద్దు.
1: ఎందుకంటే అటువంటి వాటికి వైద్యానికి వెళ్ళొద్దు, క్వాలిఫైడ్ ఆర్థోల దగ్గరే వైద్యం చేసుకోవడం మంచిది అంటారు.
0: వాళ్ళు క్వాలిఫైడ్ పీపుల్ కూడా మెడికైర్షిప్ అనేది చేయరు,
1: డాక్టర్స్ దగ్గర ఇటువంటి వైద్యాలు చేసుకోవడం చాలా మంచిది అంటారు. బాగుందండి డాక్టర్ గారు, ఈ మనిషి శరీరంలో వెన్నెముక యొక్క ప్రాధాన్యత గురించి, వెన్నెముక వచ్చే సమస్యల గురించి, అలాగే వాటిని మనం కలకాలం మనం జీవించినంత కాలం బాగా సహకారం ఉండాలి, బాగా చక్కగా మన లైఫ్ వెళ్ళాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాలు కూడా చాలా బాగా వివరంగా తెలియజేశారు. నమస్కారం అండి.
0: నమస్కారం అండి.
2: ఇంతవరకు మీరు మానవ శరీరంలో వెన్నెముక ప్రాధాన్యత గురించి డాక్టర్ వి బ్రహ్మారెడ్డి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ డి మురళి.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
4: मेरा जूता है जापानी, ये पटलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी.
5: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తుల పైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్క్ ఉన్న చెప్పులని కొనుగోలు చేయండి. బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
6: విజయవాడ బ్రాంచ్.
7: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC, హర్ పల్ ఆప్కే సాథ్.
3: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
8: మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
7: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC, హర్ పల్ ఆప్కే సాథ్.
9: చెప్పండి.
10: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్ కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే వస్తా.
9: కానీ నేను ఎందుకు?
10: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు, ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
9: డిజిటల్ అరెస్ట్?
10: 100,000 రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు.
9: ఇంత డబ్బా?
10: సరే, ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి, లేదంటే మీ బాబు జైలుకి వెళ్తాడు.
9: జైలుకి నువ్వే వెళ్తావు. నీ మొహం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి. ఇంకా వెంటనే పోలీస్కి రిపోర్ట్.

0: చేయండి.
1: హలో మమ్మ.
0: హాయ్.
2: ఆర్బిఐ అంటుంది.
0: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
3: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
4: एक प्रकार से पीएम जय अब गरीबों की जय बन गई है.

0: ಆಯುಷ್ಮಾನ್ ಭಾರತ್ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಜನ ಆರೋಗ್ಯ ಯೋಜನೆಗಿಂತ ಸುಮಾರು 60 ಕೋಟ್ಲ ಮಂದಿ ಪ್ರಜಲು 5 ಲಕ್ಷಲವರೆಗೆ ಉಚಿತ ವೈದ್ಯ ಚಿಕಿತ್ಸೆ ಪೊಂದೇందుకు ಅರ್ಹತ ಸಾಧಿಸಿದ್ದಾರೆ. 12 ಕೋಟ್ಲಕ್ಕೂ ಪೈಗಾ ಉಚಿತ ಚಿಕಿತ್ಸೆಗಳು ಅಂದಿಸಬಡ್ಡಾಯಿ. ಈ ರೋಜೇ ಆಯುಷ್ಮಾನ್ ಆಪ್ ನ ಡೌನ್ಲೋಡ್ ಮಾಡಿಕೊಂಡಿ ಮರಿಯು ಮೀ ಆಯುಷ್ಮಾನ್ ಕಾರ್ಡ್ ನ ಪೊಂದಂಡಿ. ಮರಿಂತ ಸಮಾಚಾರಂ ಕೋಸಂ 1455555 ನಂಬರ್‌ಕು ಕಾಲ್ ಚೇಯಂಡಿ.
1: ತೊಂದರೆಗಾ ಟಿಫಿನ್ ಪ್ಯಾಕ್ ಚೇಯಂಡಿ ರಾಜು. ಮೊಬೈಲ್ ಎದಲೇ
2: ಅಕ್ಕ, ಬ್ಯಾಂಕ್ ನಂಬರ್ ಕಾವಾಲಿ, రిఫండ్ రాలేదు. దొరికింది, ఇప్పుడే కాల్ చేస్తానక్క.
1: నంబర్ గురించి తెలుసుకోకుండా తరచూ మోసగాళ్లు నకిలీ బ్యాంక్ వెబ్సైట్ మరియు మోసపూరిత నంబర్లతో డబ్బు కాజేస్తారు.
2: మరైతే సరైన నంబర్?
1: బ్యాంక్ ఆఫీషియల్ వెబ్సైట్ లేదా కార్డ్ పైన.
2: మీరు నన్ను కాపాడారక్క.
1: పని నుండి కాదు.
2: చేస్తాను. ఆర్బీఐ చెబుతుంది
3: సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది.
4: ప్రకటనలను విన్నారు. ఇప్పుడు వివిధ వార్తాపత్రికల ఆధారంగా సేకరించిన పత్రికా సమాచారం. ఓటర్ల ఎన్యూమరేషన్ ఫారాలను వెంటనే అందజేయాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ సిరి కోరారు. నగరంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిన్న జేసీ నూరుల్ ఖమర్తో కలిసి సమావేశం నిర్వహించి జరుగుతున్న ప్రక్రియను వివరించారు. జిల్లా ఎన్నికల అధికారి విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో ఓటర్లు 2,86,000 మంది ఉన్నారని, ఇప్పటి వరకు 17,16,351 మంది ఓటర్ల వివరాలను డిజిటలైజేషన్ చేసినట్లు తెలిపారు. 82.27% పూర్తయిందని తెలిపారు. ఇంకా 3,69,768 ఓటర్ల వివరాలను డిజిటలైజేషన్ చేయాల్సి ఉందని చెప్పారు. ఓటరు సంవత్సరం 2002లో ఉండొచ్చని, 2002 తర్వాత ప్రస్తుతం కొత్తగా ఓటర్ అయి ఉండవచ్చని వీరందరికీ మ్యాపింగ్ చేసినట్లు తెలిపారు. 98.5% ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ చేశామని తెలిపారు. ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా శనివారం జరిగిన జాతీయ లోక్ అదాలత్ విజయవంతమైందని కర్నూలు జిల్లా ప్రధాన న్యాయాధికారి జి కబర్ది తెలియజేశారు. నగరంలోని న్యాయసేవా సదన్ భవన్లో శనివారం జాతీయ లోక్ అదాలత్ను ప్రధాన న్యాయాధికారి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ, గత కొన్ని వారాలుగా క్రమం తప్పకుండా జాతీయ ఫ్రీ లోక్ అదాలత్ను నిర్వహించి జాతీయ లోక్ అదాలత్కు సన్నాహాలు చేసినట్లు చెప్పారు. దీంతో ఈ జాతీయ లోక్ అదాలత్లో ఎక్కువ సంఖ్యలో కేసులు పరిష్కారమైనట్లు ఆయన తెలిపారు. కక్షిదారులు ఈ జాతీయ లోక్ అదాలత్ను ఉపయోగించుకుని ఎటువంటి ఖర్చులు లేకుండా సత్వరం న్యాయం పొందడానికి వీలు కలిగిందని తెలిపారు. ఈ జాతీయ లోక్ అదాలత్ విజయవంతం కావడానికి పోలీసులు, రెవెన్యూ, మున్సిపల్, బ్యాంకు తదితర శాఖల అధికారులు, న్యాయవాదులు విశేషంగా కృషి చేశారని, వారి కృషి ఫలితంగా నేడు జాతీయ లోక్ అదాలత్ విజయవంతమైందని తెలిపారు. కక్షిదారులకు ఉచిత న్యాయ సహాయాన్ని సత్వరంగా అందించడానికి జిల్లా వ్యాప్తంగా 31 బెంచులను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ జాతీయ లోక్ అదాలత్లో ఎస్సీ ఎస్టీ ప్రత్యేక కోర్టు న్యాయాధికారి పి వాసు, సిబిఐ కోర్టు న్యాయాధికారి శోభారాణి, మహిళా కోర్టు న్యాయాధికారి లక్ష్మీరాజ్యం, జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి బి లీలా వెంకటశేషాద్రి, జూనియర్ సివిల్ జడ్జి న్యాయాధికారులు సరోజమ్మ, అనూష, అనిల్, బార్ అసోసియేషన్ అధ్యక్షులు, పలువురు న్యాయవాదులు, న్యాయశాఖ సిబ్బంది, పెద్ద సంఖ్యలో కక్షిదారులు పాల్గొన్నారు. శ్రీశైల మహాక్షేత్రం భక్తజన సంద్రంగా మారింది. వారాంతపు సెలవుల కారణంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తుల శివనామస్మరణతో పురవీధులు మార్మోగి శనివారం సాయంత్రం భక్తుల రద్దీతో వసతి సముదాయాల వద్ద సందడి నెలకొంది.

సామాజిక మాధ్యమాల్లో వచ్చే ప్రకటనలు నమ్మవద్దని కోరారు. బాధితులు ముందుగా 112-100కు ఫోన్ చేసి సమాచారం ఇచ్చి పోలీసు నుంచి సాయం పొందవచ్చని సూచించారు.

అర్హులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత క్షేత్రస్థాయి సిబ్బందిపై ఉందని, వారు ఓటు హక్కును కోల్పోకుండా తగిన చర్యలు తీసుకోవాలని కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల నమోదాధికారి ఈఆర్ఓ నగరపాలక సంస్థ కమిషనర్ చెల్లా ఓబ్లేసు సూచించారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సర్ ప్రక్రియలో భాగంగా శనివారం నిర్వహించిన ప్రత్యేక శిబిరాలను ఆయన పరిశీలించారు. కమిషనర్ మాట్లాడుతూ ప్రత్యేక శిబిరాలకు మొదటి రోజు ఓటర్ల నుంచి విశేష స్పందన లభించిందన్నారు. ఆదివారం కూడా అన్ని పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక శిబిరాలు కొనసాగుతున్నందున ఇంకా ఫారాలు సమర్పించని అర్హులైన ఓటర్లు తమ సమీప పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఫారాలను సమర్పించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇంతవరకు మీరు వివిధ వార్తాపత్రికల ఆధారంగా సేకరించిన పత్రికా సమాచారం తెలుసుకున్నారు. ఇంతటితో ఈనాటి కాంతిరేఖలు కార్యక్రమం సమాప్తం.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం. సమయం 8 గంటలకు కావస్తుంది. కాసేపట్లో హిందీలో 8:15కు ఆంగ్లంలో వార్తా ప్రసారం. ఢిల్లీ కేంద్రం నుంచి 8:30కు జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. ముందుగా హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి కాసేపట్లో.

0: Krejcikova in 2024. After winning the title, Linda said it's never easy to get to the last point.
1: Ladies singles champion for 2026 from the Czech Republic, Linda Noskova.
2: It feels incredible. And all these matches have been so tough, so physically or mentally tough. Especially, you know, it's never easy to get the last point. I think we made a history.
0: The stage is also set for the men's singles final tonight, where world number one Jannik Sinner will face Germany's Alexander Zverev. The match is scheduled to start at 8:30 p.m. Indian Standard Time. And now for a look at today's newspapers, it's over to Subhadra Ramachandran.
3: Thank you, Naresh. Prime Minister Narendra Modi's New Zealand visit figures prominently on the front pages of newspapers. Hindustan Times shows a picture of Mr. Modi and his counterpart Christopher Luxon under the headline India-New Zealand Raise Ties to Strategic Bond, Inc. 12 Pacts. India a strategic launchpad, PM Modi tells NZ CEOs, writes the Sunday Pioneer. POK stir intensifies, protesters warn park forces to stay away is a top headline in the Asian Age. Bengal CM orders statewide crackdown on illegal liquor, drug dens after Baripur horror, reports the Sunday Statesman. New high for India-made car exports under the headline. The Financial Express quoting the latest export data released by the Department of Commerce under the Minister of Commerce and Industry writes that outbound shipments of passenger vehicles scaled an all-time high of 79,967 crore rupees, marking a 30.59% growth over financial year 2025. In its editorial title, Wayanad Landslide, mountains keep warning us, but are we listening? The Times of India writes that barely 2 years after Wayanad witnessed one of India's worst landslide disasters, another mountainside has collapsed. The immediate cause of the landslide will eventually be established, but mountains are not simply obstacles waiting to be drilled through. They are living landscapes with limits that engineering alone cannot negotiate. And finally, a historic Gurudwara in Lahore associated with Sri Guru Har Gobind Sahib Ji, built in 1923, has been reopened for the first time since partition, ending a wait of nearly 79 years, reports the Sunday Tribune. And with that, it's back to you, Naresh.
0: Thank you, Subhadra. And now, before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi concludes his three-nation tour of Indonesia, Australia and New Zealand. Departs for India after holding extensive talks with New Zealand Prime Minister Christopher Luxon. Vietnam government orders probe into speedboat tragedy that killed 15 Indian tourists. U.S. launches new round of strikes against Iran after IRGC forces attack container ship transiting Strait of Hormuz. Iranian Navy closes the vital sea corridor until further notice. IMD forecasts heavy rainfall across northern and eastern parts of the country for next 4 days. England beat Norway 2-1 to reach FIFA World Cup semi-finals, and Linda Noskova beats Karolina Muchova to win first Wimbledon tennis title. And with that, we end the morning news. Have a nice day.
4: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు ఆకాశవాణి జిల్లా సమాచార లేఖ.
5: జిల్లా అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించిన సహాయ సహకారాలు, జిల్లాలలో రాష్ట్ర మంత్రుల పర్యటన తదితర అంశాలతో కూడిన కృష్ణా జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. మచిలీపట్నం పోర్టు నిర్మాణ పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర జిల్లా కలెక్టర్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్మాణ పనులకు అవసరమైన నిధులను కేంద్ర ప్రభుత్వం అందించిందని, గిడ్డంగుల నిర్మాణం, రహదారుల అనుసంధానం వంటి పనులపై ప్రతి 15 రోజులకు ఒకసారి సమీక్ష నిర్వహించి పురోగతిపై చర్చిస్తున్నామని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. పెడన నియోజకవర్గంలో డ్రైనేజీ, అంతర్గత రహదారుల నిర్మాణానికి రాష్ట ప్రభుత్వం 27 కోట్ల రూపాయల నిధులను కేటాయించిందని పెడన శాసనసభ్యులు కాగిత కృష్ణప్రసాద్ తెలిపారు. ఈ నిధులతో ఎస్సీ ఎస్టీ ప్రాంతాలలో ప్రజలకు అవసరమైన మౌలిక వస్తువులు కల్పించడానికి చర్యలు చేపట్టామని తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధికి రాష్ట ప్రభుత్వం నిధులను సమకూరుస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలో ఓల్టేజీ విద్యుత్ సమస్యలు లేకుండా ప్రభుత్వం 78 కోట్లతో అవసరమైన ఉప కేంద్రాల నిర్మాణం చేపడుతుందని జిల్లా కలెక్టర్ బాలాజీ తెలిపారు. రైతులకు నిరంతరం నాణ్యమైన విద్యుత్ అందించేందుకు వీలుగా 32 కేవీ కెపాసిటీ కలిగిన స్విచ్చింగ్ కేంద్రాలను అందుబాటులోకి తెచ్చామని, పాత విద్యుత్ స్తంభాలను తొలగించి వాటి స్థానంలో కొత్తవి నిర్మిస్తున్నామని తెలిపారు. మచిలీపట్నం పార్లమెంటు పరిధిలో ప్రజలకు ఉపాధి కల్పించే విధంగా పారిశ్రామికవేత్తలకు పరిశ్రమలు నిర్మించడానికి అవసరమైన అన్ని సహకారాలు జిల్లా యంత్రాంగం అందిస్తుందని జిల్లా జాయింట్ కలెక్టర్ నవీన్ తెలిపారు. గన్నవరం నియోజకవర్గం మల్లవల్లి ప్రాంతంలో పరిశ్రమలు నెలకొల్పడానికి ముందుకు వచ్చిన

యువ పారిశ్రామికవేత్తలకు కేంద్ర రాష్ట ప్రభుత్వాల ద్వారా అవసరమైన అనుమతులను సులభమైన పద్ధతిలో అందించామని, తద్వారా 1200 మంది నిరుద్యోగ యువతకు ఉపాధి ఏర్పడుతుందని జిల్లా జాయింట్ కలెక్టర్ తెలిపారు. సమాచార హక్కు చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయడం ద్వారా ప్రభుత్వ పరిపాలనలో పారదర్శకత, జవాబుదారీతనం బలోపేతం అవుతాయని రాష్ట్ర సమాచార కమిషనర్ రెహనా బేగం తెలిపారు. జిల్లాలో కంకిపాడు ఉయ్యూరు గ్రామాలలో ప్రభుత్వ కార్యాలయాలను ఆకస్మికంగా తనిఖీ

0: పారిశ్రామికవేత్తలకు పరిశ్రమలు నిర్మించడానికి అవసరమైన అన్ని సహకారాలు జిల్లా యంత్రాంగం అందిస్తుందని జిల్లా జాయింట్ కలెక్టర్ నవీన్ తెలిపారు. గన్నవరం నియోజకవర్గం మల్లవల్లి ప్రాంతంలో పరిశ్రమలు నెలకొల్పడానికి ముందుకు వచ్చిన యువ పారిశ్రామికవేత్తలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా అవసరమైన అనుమతులను సులభమైన పద్ధతిలో అందించామని, తద్వారా 1200 మంది నిరుద్యోగ యువతకు ఉపాధి ఏర్పడుతుందని జిల్లా జాయింట్ కలెక్టర్ తెలిపారు. సమాచార హక్కు చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయడం ద్వారా ప్రభుత్వ పరిపాలనలో పారదర్శకత, జవాబుదారీతనం బలోపేతం అవుతాయని రాష్ట్ర సమాచార కమిషనర్ రెహనా బేగం తెలిపారు. జిల్లాలో కంకిపాడు, ఉయ్యూరు గ్రామాలలో ప్రభుత్వ కార్యాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేసి స్వచ్ఛంద సమాచార ప్రకటన నిబంధన అమలు, ప్రజా సమాచార అధికారుల నియామకం, సమాచార హక్కు దరఖాస్తుల రికార్డు నిర్వహణ వంటివి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, జిల్లాలో ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో సమాచార హక్కు చట్టం నిబంధనలను అమలు చేసి ప్రజలకు సకాలంలో సమాచారం అందించి పారదర్శకతకు పెద్దపీట వేసేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మచిలీపట్నం పార్లమెంటు పరిధిలో ప్రజలకు ఆరోగ్య భద్రతను కల్పించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిరంతరం చర్యలు తీసుకుంటున్నాయని ఎంపీ వల్లభనేని బాలశౌరి తెలిపారు. ప్రజలకు ఆరోగ్య సేవలను అందించడానికి గ్రామీణ ప్రాంతాలలో నూతన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా నిర్మిస్తున్నామన్నారు. మచిలీపట్నం నియోజకవర్గంలో సీఎంఆర్ఎఫ్ నిధుల నుండి ఇప్పటి వరకు 9 కోట్ల రూపాయలను లబ్దిదారులకు అందించామని, ప్రభుత్వం నుంచి అందించే ప్రతి రూపాయి నిజమైన లబ్దిదారులకు చేరే విధంగా కృషి చేస్తామని తెలిపారు. జిల్లాలో ప్రత్యేక సమగ్ర సవరణలో అర్హత కలిగిన ఏ ఒక్క ఓటరు మిగిలిపోకుండా రాజకీయ పార్టీలు బూతులు ఏర్పాటు చేసుకుని ఏజెంట్లు చురుగ్గా పనిచేసే విధంగా ప్రతి 3 రోజులకు ఒకసారి సమీక్షా సమావేశాన్ని జిల్లా కలెక్టర్ బాలాజీ నిర్వహించారు. ప్రత్యేక సమగ్ర సవరణ, పోలింగ్ కేంద్రాల హేతుబద్దీకరణ ప్రక్రియపై ఎన్నికల సంఘం సూచించిన మార్గదర్శకాలను అనుసరించి జులై 14వ తేదీ వరకు ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం, ప్రతి ఓటరుకు ఎన్యూమరేషన్ ఫారం అందజేసి తిరిగి సేకరించి డిజిటలైజేషన్ పూర్తి చేసే వరకు ప్రతి బూత్ లెవెల్ ఏజెంటు బాధ్యతగా విధులను నిర్వర్తించాలని జిల్లా కలెక్టర్ బాలాజీ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో మత్స్యకార కుటుంబాలకు ప్రజాప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. అవనిగడ్డ నియోజకవర్గం పులిబిడ్డ గ్రామంలో మత్స్యకార కుటుంబాలతో ఆత్మీయ సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. బోట్లకు వినియోగించే డీజిల్ రాయితీని ప్రభుత్వం 25 రూపాయల నుంచి 35 రూపాయలు పెంచాలని మత్స్యకారులు విజ్ఞప్తిని మంత్రి లోకేష్ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని తెలిపారు. వరదల సమయంలో ఫిష్ ల్యాండింగ్ సెంటర్ ఏర్పాటుతో పాటు వలల కోసం షెల్టర్లు, రాత్రి సమయంలో ఇబ్బందులు లేకుండా ఫ్లడ్ లైట్లను ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు. జిల్లాలోని మోపిదేవి గ్రామంలో ప్రభుత్వ, ప్రైవేటు, ప్రజల భాగస్వామ్యం P4 పథకం ద్వారా 2 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించిన పాఠశాల భవనాన్ని రాష్ట్ర మంత్రులు నారా లోకేష్, కొల్లు రవీంద్ర, పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి కలిసి లాంఛనంగా ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు రూపొందిస్తుందని, ప్రతి విద్యార్థికి అవసరమైన పౌష్టికాహారాన్ని కేంద్ర ప్రభుత్వ సహకారంతో పాఠశాలల్లో అందిస్తున్నామని, ప్రతి విద్యార్థికి సకాలంలో విద్యార్థి కిట్లు అందించామని మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఇప్పటి వరకు కృష్ణా జిల్లా సమాచార లేఖ విన్నాము. మరిన్ని వార్తా విశేషాలతో ఆగస్టు నెల సమాచార లేఖలో కలుద్దాం. రచన సామా సునీల్, కృష్ణా జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. వ్యాఖ్యానం ఎస్ మణిశ్రీ. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి కర్నూలు కేంద్రం. అభిరుచి, మీరు కోరిన సినిమా పాటలు కార్యక్రమంలో ముందుగా పూజాఫలం చిత్రం కోసం ఎస్ జానకి ఆలపించిన డాక్టర్ సి నారాయణరెడ్డి గీతం, సంగీతం ఎస్ రాజేశ్వరరావు. కోరినవారు నిజామాబాద్ న్యూ ఎన్జీఓస్ కాలనీ నుండి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, రిషికేష్, అక్షయ్. కర్నూలు ఎన్ఆర్పేట నుంచి ఆదేశ్, సువర్ణ, షణ్ముఖ, మంజునాథ, చంద్రశేఖరయ్య, భాగ్యమ్మ, వారి కుటుంబ సభ్యులు.

0: గ్రామస్తులారా, కేవైసీ అప్డేట్ సందేశాన్ని నిర్లక్ష్యం చేయకండి. వెంటనే కేవైసీ అప్డేట్ చేయించుకోండి. గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి. లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఇమెయిల్ లేదా మొబైల్ నెంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాన్ని ప్రకటింపచేయండి. ఒకవేళ ఏదైనా మార్పు ఉంటే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి ఖాతాని సక్రియంగా ఉంచుకుని బ్యాంకింగ్ సేవల లాభాలు పొందండి. మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
1: ఆర్బీఐ అంటుంది,
2: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
3: అభిరుచుల తర్వాత ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర బృందం పాడిన పాట వినండి. సంగీతం రాజ్కోటి, మెకానిక్ అల్లుడు చిత్రం నుంచి. కోరిన వారు జగిత్యాల జిల్లా వెల్లుల్ల లక్ష్మారెడ్డి కాలనీ నుండి జాపా భూమేశ్వర్, భూలక్ష్మి, పారెపల్లి శ్రీశాంక్, జోగ అద్వైత్, దాసరి రాజేశ్వర్, లలిత అక్షర, బండి శివాజీ, చంద్రకళ సహస్ర, జోగ నర్సయ్య, పద్మ, శ్రీహర్షిణి, బాసా నరేందర్, శ్యామల భారతి, గుజ్జేటి ఆనంద్, సరోజిని, శ్రీనిక, బండి కిషోర్, హరిప్రియ, జోగా ప్రమోద్, విజయరాణి, వినోద్, రమ్యశ్రీ, చిన్నారి, ఇంకా శాంతినగర్ నుంచి షేక్ అస్లాం షరీఫ్, అస్లాం గోరి, సమ్రిన్, ఉమ్మే, సల్మా, లుబ్నా, షహాన్, అహిల్, ముజామిల్, గోరా వారి మిత్రబృందం.

0: తొందరగా టిఫిన్ ప్యాక్ చేయండి. రాజు మొబైల్ వదిలేయ్.
1: అక్క బ్యాంక్ నంబర్ కావాలి, రిఫండ్ రాలేదు. దొరికింది, ఇప్పుడే కాల్ చేస్తానక్క.
0: నెంబర్ గురించి తెలుసుకోకుండా తరచూ మోసగాళ్లు నకిలీ బ్యాంక్ వెబ్సైట్ మరియు మోసపు

0: సంబంధిత నంబర్లతో డబ్బు కా చేస్తారు.
1: మరైతే సరైన నంబర్
0: బ్యాంక్ ఆఫీషియల్ వెబ్సైట్ లేదా కార్డ్ పైన.
1: మీరు నన్ను కాపాడారక్క.
0: పని నుండి కాదు
1: చేస్తాను. ఆర్బీఐ చెబుతుంది
2: సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది.
3: తర్వాత వేటూరి గీతానికి బాంబే రవి స్వరాలలగా సరిగమల చిత్రం కోసం కేజే యేసుదాస్ చిత్ర పాడిన పాట కోరినవారు కర్నూలు మధురు నగర్ నుంచి కాటిగారు ధర్మరాజు, లక్ష్మీబాయి, లక్ష్మీ బాలాజీ, శాంతి, లక్ష్మీనారాయణ, మోహమహేశ్వరి, చంద్రిక, వినోద్, విజయ, వాసవి, వైష్ణవి, శారద, విజయ, ఉదిత్, ప్రణీత్, ఉపజ్ఞాన, విఘ్న. కర్నూలు చిత్తారివిధి నుంచి మద్దయ్య, సాలమ్మ, చంద్రశేఖర్, లక్ష్మి, గురునందన్, మోక్షిత, రవిచంద్ర, దివ్య, శ్రీహరి, గీత, యశ్విత, యశ్విన్ వారి మిత్రబృందం.

0: ஸ்தான மொட்டிமலா
1: சை பால்
0: கஜ்ஜா பபலா
1: சை பால்
0: நடுவுல தாமரா
1: சை பால்
0: புரத புள்ளா
1: சை பால்
2: 80 சமச்சராலுகா மீ ஆரோக்யானிக்கு ஸ்ரீ அபிலாஷி சை பால்
3: అభిరుచుల తర్వాత అల్లరి అల్లుడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర సంగీతం ఎంఎం కీరవాణి. కోరినవారు కరీంనగర్ జిల్లా అమనగుర్తి గ్రామం నుంచి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాకిరణ్, వెంకటేశ్వర్లు, వెంకటమ్మ, శాంతమ్మ, నంగి రామకృష్ణయ్య, శివకోటి శేఖర్, పెరక కుమరయ్య, గంగాధర శ్రీనివాస్ వారి కుటుంబ సభ్యులు. కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామళ్లకోట నుంచి బాషా, ముబీన్ బేగం, అబ్దుల్ మన్నాన్, సైమా, మెహబూబ్ బాషా, మిన్నెత్ బేగం. కర్నూలు చిదంబరావు నుంచి గోవిందరాజులు, సుభాషిణి, పరిమళ, అభిలాష్, నాగలక్ష్మి, తులసి.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: చక్రవర్తి స్వర కల్పనలో యమగోళ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన గీతం. కోరుతున్నవారు కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామళ్లకోట నుంచి దుగ్గి నాగేశ్వరయ్య, బాలనాగమ్మ, విశ్వేశ్వరయ్య, నాగజ్యోతి, ధరణి, చింటూ, సుమలత, హర్షవర్ధనయ్య, భువన్, పవిత్ర, కార్తికేయ, బుజ్జి, సాత్విక్, ఇంకా జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ మండలం ఇందిరమ్మ కాలనీ నుండి దేశాన్ని సందీప్, ప్రదీప్, ప్రవీణ్, నవీన్, రాహుల్, డేవిడ్, విన్నీ, ఆనందమ్మ, చిన్నారి, కళ్యాణి, కీర్తన, మహిమ, ఆరాధ్య వారి కుటుంబ సభ్యులు. వీరందరి కోసం యమగోళ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన గీతం. పాట వినే ముందు

0: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
1: ఆ చిహ్నం లేకపోతేనో?
0: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
2: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
3: బిఐఎస్ నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
4: జారీ చేయవారు బిఐఎస్ విజయవాడ బ్రాంచ్.

ಇಂಪಜೇಯುತಿ ಆಡವೆ ಅಂದನ ಸುರಭಾಮಿನಿ ಓ

అపురూప సౌందర్య రాశి ఏడి నీ నయన మనోహర నవద సలాస్యం ఏడి నీ త్రిభువన మోహన రూప విలాసం

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: తర్వాత చెల్లెలి కాపురం చిత్రం కోసం కేవి మహాదేవన్ స్వరకల్పనలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట కోరినవారు శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం బైపల్లి నుండి ఎం నాగేశ్వరరావు, నాగనాథ్ గుప్త, బాబురావు, రజనీ ప్రసాద్, కృష్ణవేణి, రాజశేఖర్, రవి, మహమ్మద్, ఇనాయతుల్లా, సుధీర్, గృహలక్ష్మి, దేవాంశి, స్వరూపారాణి, లక్ష్మణరావు, పువ్వుల ఈశ్వరరావు, పాపారావు వారి మిత్రబృందం. ఇంకా సికింద్రాబాద్ బురదిగడ్డ ఆర్యనగర్ సమారజ్ నుంచి కె సక్కుబాయి, నరసింహ, ఎల్లమ్మ, గండయ్య, ముత్తమ్మ, నిర్మల, నరేందర్, శాంతి, రేణుక, లావణ్య, స్వరూప, శిరీష, వివేక్, రజిత, విమలా, శ్రీనివాస్, రాజ్కుమార్, శ్రీజ, అభిలాష్.
2: చరణ కింకిణులు ఘల్లు ఘల్లు మన కర కంకణములు గలగలలాడగా

శిఖరాగ్ర తాండవత్ ప్రమథగణము కనిపించగా ప్రమదనాథకర పంకజ భాంకృత డమరు ధ్వని వినిపించగా

0: మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: అభిరుచి వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత గీత రచన వేటూరి సుందరరామమూర్తి, స్వర రచన జేవి రాఘవులు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల బృందం ఆలపించిన గీతం ప్రజారాజ్యం చిత్రం నుంచి కోరినవారు నిజామాబాద్ జిల్లా సిరిగొండ మండలం న్యామనది నుంచి శ్రీరామ వసంత, భారతి, లాస్యా, సాస్విక, శ్రీరామ హనుమానులు, హరీష్, అరుణ్, అజయ్, ఆర్థికాచారి, శ్రీకాంత్చారి, శ్రీనివాసారి, సన్నీచారి వారి మిత్రబృందం. ఇంకా నంద్యాల జిల్లా పాణ్యం మండలం కందికాయపల్లె నుంచి ఆర్ తిమ్మనాయుడు, వెంకటసుబ్బయ్య, లక్ష్మీదేవి, శృతి, అఖిల, అంజలి, అక్షయ్ కుమార్.

అరే కన్ను కన్ను మాటాడంగ, మాట మాట మనసివ్వంగ, మనసు మనసు మనువాడంగ రావే హే.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: కార్యక్రమంలో తర్వాత శివయ్య చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, చిత్ర బృందం, సంగీతం సమకూర్చిన వారు ఎంఎం శ్రీలేఖ, కోరినవారు రంగారెడ్డి జిల్లా ముచ్చర్ల గ్రామం నుంచి మారెల్ల యాదయ్య, చంద్రకళ, రాధిక, రజిత, సునీత, చిట్టి, రిక్కి, రంగారెడ్డి జిల్లా కడతాల నుంచి కానగాల గోపాల్, మహేశ్వరి, ప్రవళిక, విష్ణువర్ధన్, విఘ్నేష్, ఇంకా కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి ప్రకాష్, శ్యామల, అశ్విన్, ఆనంద్, మన్విత్ వారి కుటుంబ సభ్యులు.

చివరిగా ఆత్రేయ గీతానికి ఎంఎస్ విశ్వనాథన్ స్వరాలు సమకూర్చగా అంతులేని కథ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం బృందం పాడిన పాట. కోరినవారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు 14వ నంబర్ బస్తీ నుండి భారతిలాల్ పరదేశి, భారతీబాయి, జ్యోతిబాయి, అంజలీబాయి, రాజనందిని, రమేష్ లోద్, అజయ్ లోద్, ఆదిత్యలోద్, కిరణ్, జాన్విక, విశ్రుత్ లోద్, లక్ష్మీ ప్రహ్లాద్, శివనారాయణ్, శకుంతల, దీక్షిత, స్వరూప, భారతి, భరత్, ఇంకా జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం అనుమల్ల, రాజేష్, లలిత, నయన, నాగరాజు, రాజేశ్వరి, అనుమల్ల హంసిని, హరిణి, మోక్షిత, మణిదీప్, మహేష్, రజని, సుధీర్, రజిత, మణిచంద్ర. నాగర్ కర్నూలు జిల్లా పెద్ద కొత్తపల్లి మండలం సాతాపూర్ నుంచి కె లక్ష్మయ్య, బాలీశ్వరమ్మ, శివశంకర్, భరత్సింహ, యమున, లుంబిని కుమార్, సిద్ధార్థ, స్వామి, వెన్నెలతేజ, గౌతమ్ కుమార్, అధీర, త్రివర్ణ, చేతన్ సింహ, విక్రమ్ సింహ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని, మాయా.

ఇంతవరకు మీరు అభిరుచి కార్యక్రమంలో మీరు కోరిన సినిమా పాటలు విన్నారు. తిరిగి ఈ కార్యక్రమం ఈ సాయంకాలం 6:25 ప్రసారమవుతుంది. ఆకాశవాణి కర్నూలు కేంద్రం, చిత్రాంజలి.

ఆ గొంతుక విన్నారు కదండి, ఇట్టే గుర్తు పట్టేస్తాం, మన జానకమ్మ గారు. గాయని, ప్రముఖ గాయని గానకోకిల, జానకమ్మగా పిలువబడే శిష్ల శ్రీరామమూర్తి జానకి, ఎస్ జానకి, నిన్న స్వర్గస్థులయ్యారండి. ఎస్ జానకి 1930

ప్రముఖ గాయని గానకోకిల, జానకమ్మగా పిలువబడే శిష్ల శ్రీరామమూర్తి జానకి, ఎస్ జానకి నిన్న స్వర్గస్థులయ్యారండి. ఎస్ జానకి 1938 ఏప్రిల్ 23న గుంటూరు జిల్లా రేపల్లె తాలూకా పల్లపట్ల గ్రామంలో పుట్టారు. జానకి తండ్రి శ్రీరామమూర్తి ఉపాధ్యాయుడు, ఆయుర్వేద వైద్యులు. 6 సంతానంలో 4వ వారు జానకమ్మ. ఆమె బాల్యమంతా సిరిసిల్లతోనే ముడిపడి ఉంది. 1937-38 ప్రాంతంలో ప్రస్తుత జిల్లా కేంద్రంగా మారిన సిరిసిల్లలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వద్ద ఒక అద్దె ఇంట్లో నివసించేవారు. జానకి గుంటూరు జిల్లాలో జన్మించిన, సిరిసిల్లలోనే తొలి అడుగులు మొదలయ్యాయి. చిన్నతనం నుంచి ఆమెకు సంగీతంపై విపరీతమైన ఆసక్తి ఉండేది. వేములవాడ దేవస్థానం వద్ద హరికథలు, ఇతర శాస్త్రీయ సంగీతం వినేవారు. 3 నుంచే పాటలు పాడడం ప్రారంభించారు. సిరిసిల్లలోని నాదస్వర విద్వాంసులైన పైడిస్వామి వద్ద సంవత్సరం పాటు ప్రాథమిక సంగీత పాఠాలు నేర్చుకున్నారు. స్వరాల నుంచి నేర్పడం ఆమెకు అవసరమని గ్రహించిన పైడిస్వామి ఒకేసారి నగుమూను వనలేని వంటి కీర్తనల నుంచే సంగీత శిక్షణ ప్రారంభించారు. ఆయన దగ్గరే ఎంఎస్ సుబ్రహ్మణ్య శర్మ అనే శిష్యుడు ఉండేవారు. చాలా అద్భుతంగా పాడేవారు. పైడిస్వామి లేనప్పుడు ఆయనే జానక్ గారికి సంగీతం నేర్పించేవారు. తన 9 ఆమె తొలి ప్రదర్శన కూడా సిరిసిల్లలోనే ఇచ్చారు. ఆ తర్వాత ఆమె కుటుంబం రాజమండ్రికి చేరింది. తర్వాత కొవ్వూరుకు చెందిన వారణాసి బలరామయ్య వద్ద పాటలు పాడటం నేర్చుకున్నారు. చదువుకుంటే సినిమా పాటలపైకి ఆమెకు ఎక్కువ ఆసక్తి ఉండేది. ఎంత క్లిష్టమైన సినిమా పాట అయినా రేడియోలో ఉంటూ తిరిగి పాడేసేవారు. లతా మంగేష్కర్ పాటలు ఎక్కువగా పాడుతుండేవారు. రాజమండ్రిలో అప్పట్లో క్రాంతి కళామండలి అనే సాంస్కృతిక సంఘం ఉండేది. తర్వాతి కాలంలో సినీ దర్శకుడైన వి రామచంద్రరావు దాన్ని నిర్వహించేవారు. ఆ సంఘం తరపున కచేరీలో సినిమాల్లో పాటలు పాడేవారు జానకి గారు. గాయకులు పాడేటప్పుడు పాటకు అనుగుణంగా చేతులు కదపడం, హావభావాలు ప్రదర్శించడం చేస్తూ ఉంటారు. కానీ జానకికి అది ఈ విషయంలో పూర్తి భిన్నమైన తీరు. ఆమె చేతులు, శరీరం ఏమాత్రం కదలవు. ముఖంలో ఎటువంటి భావాలు కూడా ఉండవు. స్థానముగా అలా నిలబడి అలవోకగా పాడేస్తుంటారు. కానీ పాటలో మాత్రం అన్ని భావాలు అద్భుతంగా పలుకుతాయి. కొత్త వాళ్ళు ఎవరైనా ఆ పాట పాడడం చూస్తే పాడుతున్నది జానకి కాదని, ఆమె వెనుక టేప్ రికార్డర్ పెట్టి పాట ప్లే చేస్తున్నారేమో అనేవారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఒక సందర్భంలో ఈ విషయం వెలిబుచ్చారు. జానకి అంత లంగ్ పవర్ ఉన్న గాయనిని తానెప్పుడూ చూడలేదని కూడా ఆయన అన్నారు. చిత్రం కోసం జానక్ గారు పాడిన ఓ పాట

జానక్ గారికి 1959లో రాంప్రసాద్ గారితో వివాహం జరిగింది. పెళ్ళయ్యాక నెల్లూరులో అత్తవారింట్లో అడుగుపెట్టారామె. రాంప్రసాద్కి కూడా సంగీతం అంటే ఎంతో ఆసక్తి. జానకి మరిది నాగరాజారావు గారు మంచి నటుడు. చంద్రమోహన్ తొలి చిత్రం రంగులరత్నం సహా కొన్ని చిత్రాల్లో నటించారు. ఇక జానకి మామగారు మరెవరో కాదు, ఫన్ డాక్టర్గా పేరొందిన చంద్రశేఖర్. స్టేజ్ మీద 2 నిమిషాల్లో వేషాలు మార్చుకొని వచ్చి గాంధీ, నెహ్రూ, జాకీర్ హుస్సేన్లను అనుకరించేవారు. ఆయన మేకప్ మార్చుకొని వచ్చే 2 నిమిషాల గ్యాప్లో వేదికపై జానకి పాటలు పాడేవారు. భార్య ప్రతిభను గమనించిన రాంప్రసాద్ తన తండ్రితో ఏవిఎం స్టూడియో అధినేత మొయప్పన్కు లేఖ రాయించారు. అక్కడి నుంచి పిలుపు రావడం, ఆడిషన్ టెస్ట్లో పాస్ అవ్వడం, ఆ సంస్థలో నెల జీతానికి చేరడం చకచక జరిగిపోయాయి. విశేషం ఏమిటంటే ఆ సమయంలో అక్కడ పనిచేస్తున్న మరో మధురగాయని పి సుశీల ఆ సంస్థ నుంచి బయటకు వచ్చేశారు. ఇక తెలుగు శ్రోతలకు ముఖ్యంగా 80-90ల్లోని సినీ గీతాలకు ఎక్కువగా ఇష్టపడేవారికి ఇళయరాజ పాటలంటే ప్రాణం. మరి ఆ ఇసై జ్ఞానికేమో క్వీన్ ఆఫ్ మెలోడీ అయిన జానకమ్మ వాయిస్ అంటే ఎంతో ఇష్టం. వీరి కాంబినేషన్లో తెలుగు తమిళ సినిమాల్లో ఎన్నో హిట్ సాంగ్స్ వచ్చాయి. జీకే వెంకటేష్ వద్ద సహాయకుడిగా పనిచేస్తున్న రోజుల్లోనే గాయనిమణిగా జానకి బహుముఖ ప్రజ్ఞ గురించి ఇళయరాజ తెలుసుకున్నారు. సంగీత దర్శకుడిగా ఆయన తన తొలి చిత్రం అన్నక్కిళి 1976లో జానకమ్మతో 3 పాటలు పాడించారు. అవి గొప్ప ప్రజాదరణ పొందాయి. రాజా స్వరకల్పనలో జానకమ్మ తమిళంలో 4 రాష్ట్ర ప్రభుత్వ అవార్డులను గెలుచుకున్నారు. ఇళయరాజా సంగీతం సమకూర్చిన సాగర సంగమం సినిమాలోని ఓం నమ శివాయ పాటకు జానకమ్మకు నంది పురస్కారం దక్కింది. ఇళయరాజా స్వయంగా జానకితో 200 డ్యూయట్లు పాడారు. దక్షిణ భారత చిత్రసీమలో రాజా జానకి కాంబినేషన్ ఓ సువర్ణ అధ్యాయం. రాజా ఓ ఇంటర్వ్యూలో జానకి గారి గురించి చెబుతూ ఆమె నా మనసు తెలిసిన గాయని అని పేర్కొన్నారు. తాను ఓ ట్యూన్ కంపోజ్ చేస్తే తాను ఊహించిన దానికంటే ఓ మెట్టు పైనే పాడి ఆశ్చర్యపరిచేది అని ప్రశంసించేవారు. ఆమె వాయిస్ మాడ్యులేషన్ సామర్థ్యాన్ని ఇళయరాజా ప్రశంసించేవారు. తన స్వరాలకు వైవిధ్యభరితమైన ట్యూన్లకు క్లిష్టమైన సంగతులకు జానకి గొంతు బాగా సరిపోతుందని ఇళయరాజా అనుకునేవారని చెబుతారు. వేగంగా కంపోజ్ చేసి పాట పూర్తి చేసే శైలి గల రాజా తాను అనుకున్న సమయంలో అనుకున్నట్టుగా పాడటానికి జానకమ్మే సరిపోతారని భావించేవారని, అందుకే ఆమెకే లెక్కలేనని మిక్కిలి అవకాశాలు ఇచ్చారని అంటారు. ఎంతో కష్టమైన పాటనైనా జానకమ్మ 1-2 రోజుల్లో రిహార్సల్స్లోనే పట్టుకోగలరని ఇళయరాజా చెప్పేవారు. సినిమా పాటల్లో సందర్భాన్ని బట్టి అక్కడక్కడ ఏడవాల్సి ఉంటుంది, నవ్వాల్సి ఉంటుంది. చాలామంది గాయని గాయకులు ఇలాంటివి చేస్తుంటారు. కానీ జానక్ గారు అంత అందంగా నవ్వగలిగే గాయని మరొకరు లేరంటే అతిశయోక్తి కాదు. జానకి ఒక్క లైన్ కూడా పాడకుండా కేవలం నవ్విన కొన్ని పాటలు అద్భుతమైన విజయాలు సాధించాయి. అభిలాష చిత్రంలో యురేకా సకామిక అనే పాట మొత్తం ఎస్పి బాలు పాడారు. మధ్యలో జానకి నవ్వు మాత్రమే ఉంటుంది. ఈ పాట చాలా పెద్ద హిట్. అయితే ఈ పాటను బాలుగారు ఎప్పుడూ స్టేజ్ మీద పాడలేదు. ఎందుకని అడిగితే మరే ఏ ఇతర గాయని జానకి గారిలా నవ్వరని చెప్పారు. మరి అభిలాష నుంచి ఆ మధురగాయని ఆలపించిన అంటే నవ్విన ఓ గీతం

నాదస్వరం, వయలిన్, షహనాయ్ వాయిద్యాలతో ధీటుగా పాడగలిగిన గాయని భారతదేశంలో జానకి ఒకరే. ఆమెది ఒక ప్రత్యేకమైన శైలి. అన్ని రకాల పాటలు ఒకే గొంతులో వినిపించడం అరుదైన విషయం. ఆ ప్రతిభ జానకి గారి సొంతం. సంగీత దర్శకులు ఏదైనా ప్రయోగం చేయాలనుకుంటే జానకి గాత్రాన్ని వాడుకునేవారు. పాట మధ్యలో నవ్వడం, నవ్వుతూ పాట సాహిత్యాన్ని నడిపించడం, అలాగే ఏడవటం వంటి రసానుభూతి కలిగించే ఎఫెక్ట్స్ జానకి పేటెంట్ మార్క్. 1970లో సిఐడి రాజు సినిమాలో నన్ను చూసి అంతగానో నవ్వుకునేదెందుకు అనే పాటను పూర్తి మగగొంతుకుతో ఆమె పాడారు. ఆ పాటను జానకి పాడారంటే నమ్మడం కష్టమే. ప్రేమ, విషాదం, విరహం, జానపదం, భక్తి, క్లాసికల్ మెలోడీ, పాట ఏదైనా దానికి ప్రాణం పోసిన గాయని జానకమ్మ. పాటలోని భావాన్ని తన స్వరంలో వినిపించగలగడం ఆమె ప్రత్యేకత. తన అద్భుత స్వర విన్యాసంతో ఏ భావోద్గమైన సహజంగా పలికించేవారు. అందుకే జానకమ్మ పేరు చెప్పగానే ఎన్నో వైవిధ్యమైన ఎన్నెన్నో పాటలు మనకు గుర్తుకొస్తాయి. జానకి సంగీత దర్శకత్వం చేయమని చాలామంది చాలా అవకాశాలే ఇచ్చారు. అయితే అది చాలా ఓపిక, బ్రెయిన్ వర్క్తో కూడుకున్న పని అని ఆమె తిరస్కరించేవారు. అయితే ఉషాకిరణ్ మూవీస్లో వారు పట్టుబట్టడంతో మౌనపోరాటం చిత్రానికి సంగీతం వహించారు. ఆ తర్వాత కొన్ని ప్రైవేట్ క్యాసెట్లను సంగీతం సమకూర్చారు. త్యాగరాజ కృతులు, సూర్యదాస్, కబీర్ దాస్, మీరా భజనలను సొంత సంగీత దర్శకత్వంలో పాడారు. మౌనపోరాటం చిత్రంలో జానక్ గారు సంగీతం అందించి తను స్వయంగా పాడిన ఓ పాట

0: నిన్నటి తరం వారికి జానకమ్మ పేరు చెబితే ఆమె నుదుటన రూపాయి బిళ్లంత సైజులో ఎర్రటి పెద్ద బొట్టు గుర్తొస్తుంది. ఈ బొట్టు ఆమెకు ఎంతో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చిపెట్టింది. 1997లో భర్త రామప్రసాద్ మరణించిన తర్వాత తిలకం ధరించడం మానేశారు. భర్త దూరమయ్యాక ఆమె నిరాడంబరమైన వస్త్రధారణను ఎంచుకున్నారు. లేత రంగుతో కూడిన తెల్లటి ముతక చీర, తెలుపు రంగు జాకెట్ ధరించేవారు. ఎప్పుడు నుదుటన భస్మం విభూతి పెట్టుకునేవారు. జీవితంలో ప్రియమైన వ్యక్తి దూరమయ్యాక బొట్టు పెట్టుకోవడం మానేశానని, తను లేనప్పుడు ఆ బొట్టుకు విలువలేదని ఓ ఇంటర్వ్యూలో ఆమె వెల్లడించారు. ఆమె గొప్ప కృష్ణ భక్తురాలు, మీరాభాయ్ కీర్తనలను కూడా ఇష్టపడేవారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ సినీ రంగాల్లో అద్భుతమైన గాయనిగా పేరు తెచ్చుకుని దాదాపు 20 భాషల్లో పాటలు పాడారు ఎస్ జానకి. శాస్త్రీయ సంగీత రాగాలు, గమకాలు, చిట్టి స్వరాలతో కూడిన పాటల్ని ఆమె సునాయాసంగా పాడేవారు. అయితే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం మాదిరిగానే ఆమె కూడా ఏ గురువు దగ్గర శాస్త్రీయ సంగీతం నేర్చుకోలేదు. చిన్నతనంలో పైడిస్వామి అనే ఓ నాదస్వర విద్వాంసుడి వద్ద సంగీతానికి సంబంధించిన ప్రాథమిక సూత్రాలను మాత్రమే ఆమె నేర్చుకున్నారు. ఆమె గాన పటిమ చాలా వరకు పుట్టుకుతని వచ్చింది, సొంతంగా అభివృద్ధి చేసుకున్నదే. క్షత్రియపుత్రుడు సినిమాలో సన్నాజాజీ పడక అనే పాట జానకి ప్రతిభకు మరో గొప్ప తార్కాణం. ఓ పల్లెటూరి అమ్మాయిని అనుకోని పరిస్థితుల్లో ధనికుడు విద్యావంతుడమైన అబ్బాయితో పెళ్లి కుదురుతుంది. ఆ డబ్బున వారి ఇంట్లోకి ఆమె కొడలుగా భయభయంగా అడుగుపెడుతుంది. ఆ భయం పల్లెటూరి అమాయకత్వం, చుప్ చుప్ అంటూ నోటితో తాళం వేయడం, భర్త చేయి తన చేతికి తాకగానే గొంతుకలో వణుకు పుట్టి ఆగిపోవడం, ఇవన్నీ జానకి తన గొంతులో అద్భుతంగా పలికించారు.
1: గాలే వస్తుంది. లేదు, దీనివల్లేం కాదు, పాటకి.
2: మాట వినకుంది ఎందుకే, రైట్?
1: మర్చిపోతానన్నారే.

భారతీయ సినీ సంగీతంలో జానకి గొంతులో ఉన్నంతటి వైవిధ్యం మరి ఇతర గాయని గొంతులోనూ వినిపించలేదంటే అతిశయోక్తి కాదు. సందర్భానికి తగినట్లుగా నవరసాలను తన గొంతులో పలికించే సామర్థ్యం చాలామంది గాయని గాయకులకు ఉంటుంది. కానీ 2 ఏళ్ల వయసు నుంచి పసిపిల్లల గొంతుతో 90 ఏళ్ల వృద్ధురాలి గొంతుతో పాట పాడగల సామర్థ్యం ఆమెకి చెల్లింది. సప్తపది చిత్రంలో గోవులు తెల్లన గోపయ్య నల్లన అనే పాటలో చిన్నపిల్లవాడికి ఆమె పాడిన తీరు అద్భుతం. మరీ పసిపిల్లలు స్వరాన్ని పూర్తిగా అనుసరించి కరెక్ట్గా పాడలేరు, అక్కడక్కడ తప్పుగా పాడతారు. స్వరానుసారం పాడుతూనే అక్కడక్కడ ఆ పాడలినితనం, గొంతులో పసితనం, ఉచ్చారణలో ముద్దుమాటలు అన్నీ రంగరించిన ఆమె పాటల అన్నిటినీ శ్రోతల్ని మంత్రముగ్ధుల్ని చేస్తుంది. తెలుగులో పసిపిల్లవాడి గొంతుతో ఆమె పాడిన నాయనమ్మ నాయనమ్మ అనే పాట కూడా పలువురి ప్రశంసలు అందుకుంది. ఇక శ్రీవారి శోభనం సినిమాలో పండు ముదసలి గొంతులో ఆమె పాడిన అలక పానుపు ఎక్కనేల చిలిపి గోరెంక అనే పాట జానకిలోని వైవిధ్యానికి మరో గొప్ప ఉదాహరణ. ముసలి గొంతులో ఉండే వణుకు వయసుతో పాటు స్వరంలో వచ్చే మార్పును ఆమె ఆ పాటలో అద్భుతంగా ప్రదర్శించారు.

0: లోపలికి పోతానే తల్లి, నన్ను వదులు.
1: అలక పానపు
2: జానకి అనేక సినిమాల్లో విషాద గీతాలు పాడారు. పాట మధ్యలో అక్కడక్కడ ఏడ్చారు. ఆ పాటలన్నీ ప్రజాదరణ పొందాయి. అయితే ఇలాంటి పాటలు పాడేటప్పుడు జానకి మనసులో ఒక ఆలోచన వచ్చిందట. సినిమాలో హీరోయిన్లు ఏడుస్తూ పాటలు పాడతారు కదా, అదంతా యాక్టింగ్. నిజంగా మనకి ఏడుపు వచ్చినప్పుడు పాట పాడితే ఎలా ఉంటుంది అని నాకు అనిపించింది. ఆ తర్వాత ఒకేసారి నేను చాలా బాధలో ఉండి కూడా నిజంగా ఏడ్చేశాను. ఆ సమయంలో పాట పాడితే ఎలా ఉంటుందోనని అనుకుని పాడటానికి ప్రయత్నించాను.

కానీ అస్సలు బాగా పాడలేకపోయాను. ఏడుస్తూ పాడితే ఏడ్చినట్లుంటుందని ఆమె ఓ సందర్భంలో చెప్పారు.

ప్రతిఘటన చిత్రం కోసం ఎస్ జానకి ఆలపించిన గీతమది. పాట పాడితే జాతీయ అవార్డు, పాడిన భాషలో రాష్ట్ర అవార్డు, వేలాది పాటలకు తన గొంతుతో ప్రాణం పోసిన గానకోకిల ఎస్ జానకిని వెతుక్కుంటూ వచ్చిన అవార్డులు, రివార్డులు, పురస్కారాలు ఎన్నో. జాతీయ స్థాయిలో తొలిసారిగా 1977 16 విధినిల్లే తెలుగులో 16 ఏళ్ల వయస్సు ఉత్తమ నేపథ్య గాయనిగా పురస్కారం అందుకున్నారు. ఆ తర్వాత 1981, 1984, 1992 మరోసారి 3 సార్లు జాతీయ చలనచిత్ర అవార్డులు పొందారు. అందులో 1984 సితారా సినిమాలో వెన్నెల్లో గోదారి అందం పాటకు పొందిన పురస్కారం కూడా ఉంది. ఇక ఉత్తమ నేపథ్య గాయనిక ఉమ్మడి రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో 10 సార్లు నంది పురస్కారాలు, 14 సార్లు కేరళ చలనచిత్ర అవార్డులు, 7 సార్లు తమిళనాడు చలనచిత్ర అవార్డులు, 1 సారి ఒడిశా చలనచిత్ర పురస్కారం పొందారు. కర్ణాటక ప్రభుత్వం రాజోత్సవ బసవభూషణ్ అవార్డులు అందుకున్నారు. సైమా, ఫిలింఫేర్, డాక్టర్ రాజ్ కుమార్, సంతోషం, రేడియో మిర్చి, ఇలా ఎన్నో అవార్డులు అందుకున్నారు. 2013 కేంద్ర ప్రభుత్వం ఆమెకు పద్మభూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది. కానీ తనకు చాలా ఆలస్యంగా గుర్తింపు ఇచ్చారంటూ ఆ పురస్కారాన్ని ఆమె సున్నితంగా తిరస్కరించారు. జానకమ్మ గారి గురించి కొన్ని వివరాలతో కూడిన పాటలు, ఆమె జీవితంలోని కొన్ని సందర్భాలు తెలుసుకుందాం కదండి. ఇంతటితో ఈనాటి చిత్రాంజలి కార్యక్రమం సమాప్తం.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 10 గంటలకు వస్తుంది. కాసేపట్లో వార్తావాహిని 10 గంటల 15 నిమిషాలకు ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి 11 గంటలకు వివిధ భారతి విజయవాడ కార్యక్రమాలు ప్రసారం అవుతాయి. ముందుగా వార్తావాహిని.

0: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు ఆకాశవాణి.
1: ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తావాహిని కార్యక్రమానికి స్వాగతం.
2: భువనేశ్వర్లోని ఒడిశా వ్యవసాయ సాంకేతిక విశ్వవిద్యాలయంలో భారతదేశ సముద్ర మత్స్య వనరుల సుస్థిర వినియోగం అంశంపై నిర్వహించిన జాతీయ కార్యక్రమాన్ని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ, దేశ సముద్రపు ఆహార ఎగుమతులు 73,000 కోట్ల రూపాయలను దాటాయని, ప్రస్తుతం 120కి పైగా దేశాలకు అవి చేరుతున్నాయని తెలిపారు. సముద్ర వనరుల ద్వారా లభించే ఆర్థిక వ్యవస్థ దేశానికి చోదక శక్తిగా అభివర్ణించారు. వికసిత్ భారత్ కి సముద్ర వనరులు మూలస్తంభమని పేర్కొన్నారు. ఆధునిక సాంకేతికత ఆధారితమైన మత్స్య సంబంధిత వృత్తులను యువత స్వీకరించాలని ఉపరాష్ట్రపతి పిలుపునిస్తూ,
3: కంట్రోల్ ఓవర్ ది సీ ఏరియా ఈస్ హ్యూజ్, ఇండియాస్ ప్రాసెస్ లార్జ్ అమౌంట్ ఆఫ్ మెరైన్ వెల్త్, యెట్ మచ్ ఆఫ్ దిస్ పొటెన్షియల్ రిమైన్స్ అన్టాప్ అండ్ టుడే ఈస్ అనదర్ డే దట్ వి వాంట్ టు ట్యాప్ ఆల్ అవర్ పొటెన్షియాలి. For decades, most of our fishing activity remained close to the shore. Today, with the launch of this program, we look beyond the horizon.
1: కేరళంలోని కొచ్చిలో ఈ నెల 6వ తేదీ నుంచి 4 రోజుల పాటు నిర్వహించిన బ్రిక్స్ మహిళా మంత్రుల సమావేశం గురువారంతో ముగిసింది. ఈ సమావేశంలో కేంద్ర మహిళా శిశు అభివృద్ది శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, బ్రిక్స్ సభ్య దేశాల మధ్య పరస్పర చర్చలు, సహకారాన్ని మరింత బలోపేతం చేయడంలో బ్రిక్స్ మహిళా మంత్రుల సమావేశాలు కీలక వేదికగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. మహిళా సాధికారత

0: మహిళల ఆర్థిక స్వావలంబన, విద్య, ఆరోగ్యం, నైపుణ్యాభివృద్ధి, నాయకత్వ సామర్థ్యాల పెంపు వంటి అనేక ఉమ్మడి అంశాలపై సభ్యదేశాలు కలిసి పనిచేస్తున్నాయని తెలిపారు. ఈ సమావేశంలో మహిళా సంక్షేమానికి సంబంధించిన ఉత్తమ విధానాలు, విజయవంతమైన కార్యక్రమాలు, భవిష్యత్ కార్యాచరణపై సభ్యదేశాల ప్రతినిధులు విస్తృతంగా చర్చించినట్లు ఆమె తెలిపారు.
1: దేశ వ్యవసాయ రంగంపై ఎల్నినో ప్రభావాన్ని అంచనా వేసేందుకు కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ బుధవారం ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం ఢిల్లీలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎల్నినో సవాళ్లను ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది ఏప్రిల్ నెల నుంచే ముందస్తు సన్నాహాలు ప్రారంభించిందని వెల్లడించారు. పంటల సాగు, దిగుబడులు, మార్కెట్ పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించడానికి ఎల్నినో మానిటరింగ్ సెల్, క్రాప్ వెదర్ వాచ్ గ్రూప్తో పాటు రాష్ట్ర కంట్రోల్ రూములు, నోడల్ అధికారుల ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తున్నామని మంత్రి తెలిపారు. తక్కువ నీటితో వేగంగా పండే మొక్కజొన్న, సజ్జలు, పెసర్లు వంటి పంటలను సాగు చేయడం వల్ల నష్టాల ప్రభావాన్ని తగ్గించుకోవచ్చని శివరాజ్ సింగ్ చౌహాన్ రైతులకు సూచించారు.
0: ఢిల్లీలో సోమవారం నిర్వహించిన సహకార మంత్రిత్వశాఖ 5వ వ్యవస్థాపక దినోత్సవంలో కేంద్ర హోం సహకార శాఖ మంత్రి అమిత్ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలను బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. ప్రతి ప్రాంతంలోనూ అత్యుత్తమ పనితీరు కనబరిచే 5 సహకార సంఘాలను గుర్తించేందుకు ర్యాంకింగ్ విధానాన్ని ప్రకటించినట్టు పేర్కొన్నారు. సేంద్రీయ వ్యవసాయ పంటల ఉత్పత్తిని పెంచాలని, రసాయన ఎరువులు, పురుగుమందుల వినియోగాన్ని తగ్గించాలని రైతులకు పిలుపునిచ్చారు. గత 5 ఏళ్లుగా సహకారం ద్వారా సమృద్ది అనే సూత్రాన్ని అనుసరిస్తూ లక్షలాది మంది ప్రజల జీవితాల్లో సహకార మంత్రిత్వ శాఖ మార్పు తీసుకువచ్చిందని అమిత్ షా పేర్కొంటూ
2: 30 क्षेत्रों की 8,58,000 सहकारी समितियां और 32 करोड़ सदस्य एक साथ एक डेटा बेस के अंदर आज उपलब्ध है और इसमें सभी कोऑपरेटिव्स का ऑडिट का स्टेटस, सभी कोऑपरेटिव का टर्नओवर और एबीसी ग्रेडेशन भी उपलब्ध. आज 50,000 पैक्स यही कार्यक्रम में ई पैक्स के रूप में घोषित हो गए हैं, जिनका पूरा कारोबार इलेक्ट्रॉनिक तरीके से चल रहा है.
1: బ్రిక్స్ మాదక ద్రవ్య నిరోధక సంస్థల అధిపతుల సమావేశం గౌహతిలో సోమ మంగళవారాల్లో 2 రోజుల పాటు నిర్వహించారు. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో నిర్వహించిన ఈ సమావేశంలో బ్రిక్స్ సభ్యదేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. భారత ప్రతినిధి బృందానికి నేతృత్వం వహిస్తున్న నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో డైరెక్టర్ జనరల్ అనురాగ్ గార్గ్ ప్రారంభోత్సవ సమావేశంలో మాట్లాడుతూ ఆధునిక మాదక ద్రవ్యాల అక్రమ రవాణా వ్యవస్థలు సముద్ర మార్గాల ద్వారా సరిహద్దులు దాటి పనిచేస్తున్నాయని, వాటి నియంత్రణకు మెరుగైన అంతర్జాతీయ సహకారం అత్యవసరమని ఉద్ఘాటించారు.
0: భారత నౌకాదళంలో మరో అత్యాధునిక స్వదేశీ యుద్ద నౌక ఐఎన్ఎస్ మహేంద్రగిరి శనివారం అధికారికంగా చేరింది. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం నేవల్ డాక్ యార్డ్లో నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ యుద్ద నౌకను జాతికి అంకితం చేశారు. మజ్గావ్ డాక్ షిప్ బిల్డర్స్ నిర్మించిన ఐఎన్ఎస్ మహేంద్రగిరిలో సుమారు 75% వరకు స్వదేశీ పరికరాలు, అత్యాధునిక వ్యవస్థలను వినియోగించారు. బరాక్, బ్రహ్మోస్ వంటి అత్యాధునిక క్షిపణి వ్యవస్థలతో సముద్రం, గగనధనంలోని లక్ష్యాలను సమర్థవంతంగా ఛేదించే సామర్థ్యం ఈ యుద్ద నౌకకు ఉందని అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ ఆత్మ నిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాలకు అనుగుణంగా దేశీయ రక్షణ తయారీ సామర్థ్యానికి ఈ యుద్ద నౌక నిదర్శనంగా నిలుస్తుందని తెలిపారు.
3: अपनी तेज दृष्टि, अद्भुत धैर्य और सही समय पर निर्णायक प्रहार करने की क्षमता के लिए जाना जाता है. समुद्र में भी एक वारशिप से यही अपेक्षा होती है, वह हर समय अलर्ट रहे, दूर तक देख सके, हर परिस्थिति का सही आकलन करे और आवश्यकता पड़ने पर निर्णायक कार्रवाई करने में भी वह सक्षम हो. यह क्रेस्ट अपने आप में INS महेंद्रगिरी की कैपेबिलिटी का प्रतीक है. इसमें 75% से अधिक इंडिजिनस कंटेंट का उपयोग किया गया है. यह आंकड़ा भारत की डिजाइन कैपेबिलिटी.
1: ఒడిశా రాజధాని భువనేశ్వర్లో 2 రోజుల గిరిజన జాతీయ సదస్సును కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి జువాల్ ఓరం మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజన పరిశోధనా సంస్థలు సంప్రదాయ విజ్ఞానాన్ని ఆధునిక పరిశోధన సాంకేతిక ఆవిష్కరణలతో సమన్వయం చేస్తూ అత్యుత్తమ పరిశోధనా కేంద్రాలుగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. గిరిజన భాషలు, సంస్కృతి, సాంప్రదాయ జ్ఞానాన్ని పరిరక్షిస్తూనే డిజిటల్ సాంకేతికత, కృత్రిమ మేధను ఉపయోగించి పరిశోధన, డాక్యుమెంటేషన్ విధాన రూపకల్పనను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ జాతీయ సదస్సులో దేశవ్యాప్తంగా విధాన నిర్ణేతలు, పరిశోధకులు, విద్యావేత్తలు, సాంకేతిక నిపుణులు

0: పాల్గొన్నారు. గిరిజన పరిశోధనా సంస్థలను జ్ఞాన కేంద్రాలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో మంత్రిత్వ శాఖ ఒక నూతన కార్యాచరణను కూడా ఈ సందర్భంగా ప్రకటించింది.
1: వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ విబీజీ రంజీ పథకం కింద తొలి విడతగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2,545 కోట్ల రూపాయలను విడుదల చేసినట్లు కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నిధుల్లో వేతనాల కోసం 1,414 కోట్లు, సామాగ్రి కోసం 942 కోట్లు, పరిపాలనా వ్యయానికి 188 కోట్ల రూపాయలకు పైగా కేటాయించినట్లు వెల్లడించారు. ఈ నిధులతో గ్రామీణ ప్రాంతాలు ఉపాధి పనులను విస్తృతంగా చేపట్టి స్థిరమైన జీవనోపాధి అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం గ్రామీణాభివృద్ధికి అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని, వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనలో ఆంధ్రప్రదేశ్ కీలక పాత్ర పోషిస్తుందని పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు.
0: వ్యవసాయ పారిశ్రామికవేత్తలకు సాధికారిత కల్పించాలనే లక్ష్యంతో ప్రగతి ప్రాజెక్టును కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఢిల్లీలో మంగళవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమం ద్వారా 20,000 మందికి పైగా వ్యవసాయ పారిశ్రామికవేత్తలు, సుమారు 20 లక్షల మంది రైతులకు ప్రయోజనం చేకూరనుంది. ఈ సందర్భంగా పాత్రికేయులతో మాట్లాడిన శివరాజ్ సింగ్ చౌహాన్, ప్రగతి కార్యక్రమం కింద దేశవ్యాప్తంగా 26,000 మంది చిన్నస్థాయి వ్యవసాయ పారిశ్రామికవేత్తలకు శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలియజేశారు. గ్రామ వ్యవసాయ రంగంలో సాంకేతికత, ఆధునిక పద్ధతులను ప్రోత్సహించి వ్యవసాయాభివృద్ధికి దోహదపడతారని కేంద్ర మంత్రి వివరిస్తూ,
2: ప్రగతి కార్యక్రమం కే అంతర్గత తయ్ కియా హై కే లగ్భగ్ అభి తక్ 26,000 కృషి ఉద్యమి ట్రెండ్ కర్కే ఛోటే ఛోటే కృషి ఉద్యమి ఇన్హోనే తయారు కియే హై జో ఏక్ గావ్ మే కామ్ కర్తే ఔర్ గావ్ కి కృషి కో బదల్నే కే లియే 100-200 కిసాన్ కో సాథ్ జోడ్తే ఔర్ కై జగహ్ కిసాన్ జోడ్ కే వో పరివర్తన్ ధీరే ధీరే లా రహే అబ్ వో నయే 20,000 ఔర్ కృషి ఉద్యమి జోడేంగే ఔర్ ఉన్కో కృషి మే మదద్ టెక్నాలజీ ఉన్కో దేంగే అచ్చే బీజ్ మెకనైజేషన్ కా లాభ్ ఆధునిక కృషి పద్ధతి వో సిఖాయేంగే జిస్సే ఉత్పాదన్ భీ బఢేగా లాగత్ భీ ఘటేగీ ఔర్ ఉస్కే సాథ్ సాథ్ కైసే వాల్యుయేషన్ హో ఇస్ పర్ భీ కామ్ కరేంగే.
1: ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం అయ్యం బొట్లపల్లె సమీపంలో నిర్వహించిన పురావస్తు సర్వేలో 13వ శతాబ్దానికి చెందిన తెలుగు శాసనం లభించినట్లు పురావస్తు శాఖ అధికారులు మంగళవారం వెల్లడించారు. ఈ శాసనం ప్రకారం కాకతీయ సామ్రాజ్య రాణి రుద్రమదేవి, సేనాపతి మల్లికార్జున నాయకుడు అమరావతిలోని బుద్ధదేవునికి వెల్మపల్లి గ్రామాన్ని దానంగా ఇచ్చినట్టు తెలుస్తోందని అధికారులు తెలిపారు. దీనిపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందిస్తూ, నల్లమల అటవీ ప్రాంతంలో నిర్వహించిన పురావస్తు సర్వేలో అమరావతి చరిత్రకు సంబంధించిన విలువైన శాసనాలు వెలుగులోకి రావటం చారిత్రక పరిణామమని ఉప ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈ శాసనం అమరావతి బౌద్ధ వారసత్వం, సంప్రదాయాలకు సంబంధించిన కీలక చారిత్రక ఆధారంగా నిలుస్తుందని చెప్పారు. అమరావతి చరిత్రను మరింత సమగ్రంగా అర్థం చేసుకునేందుకు ఈ పురావస్తు ఆధారాలు ఎంతో దోహదపడతాయని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు.
0: 8వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2026కు తెలంగాణ రాష్ట్రం ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ మేరకు కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య బుధవారం ప్రకటన చేశారు. దేశవ్యాప్తంగా క్రీడా సంస్కృతిని మరింత బలోపేతం చేయడం, యువతలో క్రీడల పట్ల ఆసక్తిని పెంపొందించడం లక్ష్యంగా ఖేలో ఇండియా కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోందని ఆయన తెలిపారు. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ యువ అథ్లెట్లకు తమ ప్రతిభను ప్రదర్శించేందుకు అత్యుత్తమ వేదికగా నిలుస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు. ఈ పోటీల ద్వారా దేశం నలుమూలల నుంచి యువ క్రీడాకారులు ఒకే వేదికపై పోటీ పడుతూ తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకునే అవకాశాన్ని పొందుతున్నారని చెప్పారు. అంతర్జాతీయ స్థాయిలో భారత్కు మరిన్ని పతకాలు సాధించే క్రీడాకారులను తీర్చిదిద్దడంలో ఖేలో ఇండియా గేమ్స్ కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు.
1: ఆంధ్రప్రదేశ్లో సాగు చేసిన ఫ్లూ క్యూర్డ్ వర్జీనియా ఎఫ్సివి పొగాకు మార్కెటింగ్ కార్యకలాపాలపై కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ హైదరాబాద్లో గురువారం సమీక్షా సమావేశం నిర్వహించింది. వాణిజ్య శాఖ అదనపు కార్యదర్శి నితిన్ కుమార్ యాదవ్ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో పొగాకు రైతులు, తయారీదారులు, ఎగుమతిదారులు, డీలర్లు, వాణిజ్య సంఘాల ప్రతినిధులు, పొగాకు బోర్డు అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నితిన్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ, ఎఫ్సివి పొగాకు రైతుల ప్రయోజనాల పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ప్రస్తుత మార్కెట్ పరిస్థితులతో పాటు పొగాకు కొనుగోళ్లను వేగవంతం చేయడం, ఎగుమతులకు మరింత ప్రోత్సాహం కల్పించే చర్యలపై సమావేశంలో చర్చించినట్లు చెప్పారు. రైతులు, పరిశ్రమలు, ఎగుమతిదారులు, ఇతర సంబంధిత వర్గాల సమన్వయంతో భారత ఎఫ్సివి పొగాకు రంగం దీర్ఘకాలికంగా మరింత సుస్థిరంగా ప్రపంచస్థాయి పోటీతత్వంతో ముందుకు సాగుతుందని నితిన్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు.
0: ఒడిశాలోని పూరి జగన్నాథ రథయాత్ర కోసం ఈ ఏడాది 300

0: పైగా ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఢిల్లీలో ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడుతూ, భక్తులకు సౌకర్యవంతమైన ప్రయాణం, రవాణా సేవలు అందించేందుకు రథయాత్రకు సంబంధించిన రైల్వే శాఖ ఏర్పాట్లను సమీక్షించనున్నామని చెప్పారు. పూరీ రైల్వే స్టేషన్లో 30,000 మందికి పైగా ప్రయాణికులకు వసతి కల్పించేలా తాత్కాలిక ఏర్పాట్లు చేయనున్నట్లు పేర్కొన్నారు. అలాగే ఓనం పండుగ సందర్భంగా కూడా రైల్వే శాఖ 100కు పైగా ప్రత్యేక రైళ్లను నడపనుందని అశ్విని వైష్ణవ్ తెలియజేస్తూ,
1: రైల్వే హమేషా లో ఇన్కమ్ ఆర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కి సవారీ హై, ఇసిలియే బహుత్ ధ్యాన్ దియా గయా హై కి హమారే అఫోర్డబుల్ సర్వీసెస్ జ్యాదా సే జ్యాదా బడే. ఔర్ అబ్ ఆగామీ సమయ మే పూరీ మే మహాప్రభు జగన్నాథ్ జీ కా రథ యాత్ర కా పావన్ పర్వ హై, ఉస్మే 300 సే అధిక స్పెషల్ ట్రైన్స్ చలాయి గయి. ఔర్ ఆనే వాలే సమయ మే టు మై ఫ్రెండ్స్ ఇన్ కేరళా ఐ వుడ్ లైక్ టు షేర్ విత్ యూ దట్ వి విల్ బి రన్నింగ్ మోర్ దెన్ 100 స్పెషల్ ట్రైన్స్ డ్యూరింగ్ ది ఓనం ఫెస్టివల్.
2: ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ బాలల అత్యవసర నిధి యూనిసెఫ్ ఇండియా ప్రతినిధి సింథియా మెక్కాఫ్రే నేతృత్వంలోని బృందంతో నీతి ఆయోగ్ సభ్యులు డాక్టర్ జోరమ్ అనియా న్యూఢిల్లీలో సమావేశమయ్యారు. బాలల కేంద్రీకృత అభివృద్ది, పాఠశాల విద్య, మానవ అభివృద్ది రంగాల్లో పరస్పర సహకారాన్ని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ సమావేశం జరిగింది. ఆకాంక్షిత జిల్లాలు, బ్లాకుల్లో సురక్షితమైన సమ్మిళిత విద్యా వాతావరణం కల్పించడం, ప్రాథమిక అక్షరాస్యత, ఉపాధ్యాయుల శిక్షణ, విద్యార్థుల సంక్షేమం, సైబర్ భద్రత, డిజిటల్ భద్రత వంటి కీలక అంశాలపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా డాక్టర్ జోరమ్ అనియా మాట్లాడుతూ, బాలల సమగ్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం, నీతి ఆయోగ్, యూనిసెఫ్ సంయుక్తంగా మరింత సమన్వయంతో పనిచేయాలని సమావేశంలో నిర్ణయించామని వెల్లడించారు.
0: ఉత్తరాఖండ్ దేశంలో 6వ సంపూర్ణ అక్షరాస్యత రాష్ట్రంగా అవతరించింది. జాతీయ విద్యా విధానం 2020 ఉల్లాస్ కార్యక్రమం కింద ఉత్తరాఖండ్ ఈ లక్ష్యాన్ని సాధించింది. కేంద్ర ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ పరిధిలోని పాఠశాల విద్య అక్షరాస్యత విభాగం నిర్దేశించిన ప్రమాణాలను నెరవేర్చిన నేపథ్యంలో ఉత్తరాఖండ్కి ఈ ఘనత దక్కింది. ఈ విజయంతో ఉత్తరాఖండ్ సంపూర్ణ అక్షరాస్యత రాష్ట్రాల జాబితాలో మిజోరం, గోవా, త్రిపుర, హిమాచల్ ప్రదేశ్, సిక్కింల సరసన చేరింది. ఈ విజయాన్ని చారిత్రాత్మకమైనదిగా అభివర్ణిస్తూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి, ఇది ప్రభుత్వ నిరంతర కృషికి, ప్రజల క్రియాశీల భాగస్వామ్యానికి నిదర్శనమని పేర్కొన్నారు.
2: ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తా వాహిని కార్యక్రమాన్ని ఇప్పటివరకు విన్నారు. వ్యాఖ్యానం ఎస్ మణిశ్రీ, వై ఇందిరా. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం రాబోయే అతిథి శ్రోతల వాట్సాప్ సందేశాల ద్వారా కోరుకునే చిత్రగీతాల కార్యక్రమానికి స్వాగతం. కార్యక్రమంలో ముందుగా రాక్షసుడు చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట, గీతరచన వేటూరి. ఈ చిత్రంలోని పాటను వినిపించమంటూ కోరుతున్నారు హైదరాబాద్ వనస్థలిపురం నుండి దోర్నాల రేణుక, బాలాజీ, బద్రి, హరిణి, లోకేష్, సాయి, కృపా.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ డిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ డిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: కార్యక్రమాల తర్వాత 16 ఏళ్ల వయసు చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట గీత రచన వేటూరి. ఈ చిత్రంలోని పాటను వినిపించమంటూ కోరుతున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని, మాయా కట్ల, ఇంకా వీరి కుటుంబ సభ్యులు.

0: Tatarina.
1: Tatarina, Tatarina, Tatarina.
2: భైరవ ద్వీపం చిత్రం నుంచి జానకి పాడిన పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు, చౌటప్పల్ నుండి కస్తూరి రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, పృథ్వీనారాయణ, పృథ్వీరాజ్, రుద్రగణేష్.

0: గోపాలుడు భూపాలుడు చిత్రం నుంచి ఘంటసాల ఎస్ జానకి పాడిన పాట, గీత రచన సి నారాయణరెడ్డి. ఈ చిత్రంలోని పాటను వినిపించమంటూ కోరుతున్నారు మేడ్చల్ జిల్లా కేసర మండలం గోధుమకుంట గ్రామం నుండి బండి కృష్ణాగౌడ్, మల్లేష్ గౌడ్, విజయలక్ష్మి, కళ్యాణి, భవాని, సుప్రియ, కృష్ణకాంత్ గౌడ్, సాయి, చరణ్, బృంద, చిన్నముంతల.
1: ఒకసారి కలలోకి రావయ్యా, ఒకసారి కల

శతమానం భవతి చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, గీత రచన రామజోగయ్య శాస్త్రి, సంగీతం మిక్కీ జే మేయర్. ఈ చిత్రంలోని పాటను వినిపించమంటూ కోరుతున్నారు వీరభద్రాపురం నుండి కనకారావు పార్వతి.

మౌన పారాటం చిత్రం నుంచి ఎస్ జానకి పాడిన పాట, గీత రచన వేటూరి. ఈ చిత్రంలోని పాటను వినిపించమంటూ కోరుతున్నారు కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తు నుంచి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయికిరణ్, వెంకటేశ్వర్లు, వెంకటమ్మ, శాంతమ్మ, రామకృష్ణయ్య, చిన్మయి, శంకరి, ఎండి రహీం, సోని వీరందరి కోసం ఈ పాట.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: కార్యక్రమంలో తర్వాత సిరిసిరి మువ్వ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట, గీత రచన వేటూరి. ఈ చిత్రంలోని పాటను వినిపించమంటూ కోరుతున్నారు బాపట్ల జిల్లా నుంచి జి రాజారాం.

మంచు పల్లకి చిత్రం నుంచి ఎస్ జానకి పాడిన పాట, గీత రచన వేటూరి. ఈ చిత్రంలోని పాటను వినిపించమంటూ కోరుతున్నారు యాదాద్రి భువనగిరి జిల్లా బోధాన్ పోచంపల్లి మండలం రేవణపల్లి నుంచి వేణమ్మ పద్మశాలి బాలయ్యబాబు.

కార్యక్రమంలో చివరిగా నర్తనశాల చిత్రం నుంచి ఎస్ జానకి పాడిన పాట, గీత రచన సముద్రాల సీనియర్. ఈ చిత్రంలోని పాటను వినిపించమంటూ కోరుతున్నారు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుండి శెట్టి సూరిబాబు, వెంకటేష్, భవన్ రామ్. వీరందరి కోసం ఈ పాట.

0: विविध भारती एफएम न्यूज हेडलाइंस
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో కనపడతాని. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ పై ఎలాంటి సందేహాలు అవసరం లేదని, అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు ఉంటుందని తిరుపతి జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. ఈ నెల 14వ తేదీలోపు బీఎల్ఓలు ఇచ్చిన ఎన్యూమరేషన్ పత్రాన్ని ఓటర్లు ఖచ్చితంగా వారికి తిరిగి ఇవ్వాలని, అప్పుడే ఈ నెల 21వ తేదీన విడుదల చేసే ముసాయిదా జాబితాలో పేర్లు ఉంటాయని తెలిపారు. వేగంగా మారుతున్న ప్రపంచాన్ని అందుకునేలా యువత నైపుణ్యాలు పెంపొందించుకోవాలని, ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటూ ఉద్యోగాలు సృష్టించే స్థాయికి ఎదగాలని గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ అన్నారు. జేఎన్టీయూ జీవీ ప్రథమ స్నాతకోత్సవాన్ని విశాఖపట్నంలోని ఏయూ కన్వెన్షన్ సెంటర్లో నిన్న నిర్వహించారు. విశాఖపట్నంలోని పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. రిక్టర్ స్కేల్పై దాని తీవ్రత 4.5గా నమోదైంది. గాజువాక, మంగళపాలెం, పెదవాల్తేరు, అరిలోవ, ఎంవీపీ, అప్పుఘర్లో ఈ ఉదయం భూమి కంపించినట్లు సమాచారం. నిత్యం వేల మంది భక్తులకు ఉచితంగా భోజనం అందించే షిరిడీలో ప్రాంతీయ ఆహార అభిరుచులకు అనుగుణంగా ప్రత్యేక వంటకాలను సిద్దం చేస్తున్నారు. భక్తుల అభిరుచులపై అధ్యయనం చేసి ప్రసాదాలయ వారపు మెనూను పునర్రూపకల్పన చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా ఉందని సమాచార, పౌర సంబంధాలు, రెవెన్యూ శాఖల మంత్రులు కొలుసు పార్థసారథి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. సచివాలయంలో రాష్ట ఐకాస అమరావతి ఉద్యోగ సంఘం

ప్రతినిధులతో ఉద్యోగుల అంశాలపై వారు చర్చించారు. అక్టోబర్ నెలకు సంబంధించి తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటాను జులై 18న ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు టీటీడీ ఈ రోజు ఒక ప్రకటనలో తెలిపింది. కలం యోధుడు డాక్టర్ జి లీలాప్రసాద్ ఆదివారం కన్నుమూశారు. అనారోగ్యంతో మృతి చెందిన ఆయన ఉత్తరాంధ్ర జిల్లాల సమగ్ర అభివృద్ది పట్ల ఒక శాస్త్రీయ అవగాహనతో నిరంతరం కృషి చేసిన కలం యోధుడుగా అందరి మధ్యలో నిలిచారు. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 12 గంటలకు వింటారు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

మీరు జూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ నేను మీ ఆర్జే శృతి. మన స్టూడియోలో టైం 11:05 క్రాస్ అయిపోయి 38 సెకండ్స్ అయిపోయింది. సో మనం వెంటైపోయాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లోకి. ఒక పాట అంటే కేవలం పదాల కలయికే కాదు, మనసు సంతోషంగా ఉన్నప్పుడు తోడుండేది పాటే, బాధపడుతున్నప్పుడు ఓదార్చేది పాటే. మరి ఇలాంటి ఎన్నో భావాలు ఉండే ఒక పాటని తన స్వరంతో ప్రాణం పోసిన గాత్రం ఆవిడది. ప్రేమ గీతాల్లో ప్రేమగా పలకరించింది, జోలపాటలో తల్లిలా ఆదరించింది, భక్తి గీతాలతో భక్తిభావాన్ని కలిగించింది ఆవిడ స్వరం. ఆవిడే మన గాన కోకిల ఎస్ జానకి గారు. 6 దశాబ్దాలకు పైగా అండి భారతీయ సంగీత ప్రపంచాన్ని తన స్వరంతో తన గానంతో మైమరిపించిన అద్భుతమైన గాయని. ఈరోజు మన సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఆవిడ సంగీత ప్రయాణం గురించి, ఆవిడ పాడిన పాటల గురించి ఎన్నో విషయాలు గుర్తు చేసుకుందాం. సో స్టే ట్యూన్డ్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

స్వయం కృషి సినిమా నుంచి సిరివెన్లు గారు లిరిక్ లో ఎస్పీ బాలు గారు అండ్ ఎస్ జానకి పన్న సూపర్ హిట్ సాంగ్ అయితే వినేశారు. మరి ప్రతి గొప్ప జర్నీకి అండి ఒక చిన్న స్టార్టింగ్ పాయింట్ అనేది తప్పకుండా ఉంటుంది కదా. మరి అలాగే భారతీయ సంగీతాన్ని 6 దశాబ్దాలకి పైగా తన స్వీట్ వాయిస్ తో అలరించిన ఎస్ జానకి గారి జర్నీ కూడా ఒక చిన్న విలేజ్ లోనే స్టార్ట్ అయింది. 1938 ఏప్రిల్ 23 ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా రేపల్లెలో ఒక సాధారణ కుటుంబంలో జన్మించారు ఎస్ జానకి గారు. మరి ఆవిడ అసలు పేరేంటో తెలుసా? సిస్లా శ్రీరామూర్తి జానకి అనమాట. మరి చిన్నప్పటి నుంచే ఆమెకి సంగీతం అంటే చాలా ఇష్టం. ఇంట్లో వినిపించే పాటలు, భక్తి గీతాలు, రేడియోలో వినిపించే సినిమా పాటలు, దేవాలయాల్లో జరిగే సంగీత కార్యక్రమాలు, ఇలా ఏ పాట వినిపించినా ఒక్కసారి వింటే చాలు అదే స్వరంలో తిరిగి పాడే అద్భుతమైన జ్ఞాపక శక్తి మన జానకి గారికి ఉండేదట. మరి ఈ టాలెంట్ ని అలాగే మ్యూజిక్ మీద ఆవిడకున్న ఇంట్రెస్ట్ ని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ గుర్తించి మ్యూజిక్ నేర్చుకోమని ఎంకరేజ్ చేశారట. మరి ఆవిడ జర్నీ గురించి మనం ఇంకా చాలా విశేషాలు మాట్లాడుకుందాం. బట్ రైట్ నౌ మీ అందరి కోసం జగదేక్ వీరుడు అతిలోక సుందరి సినిమా నుంచి బ్యూటిఫుల్ సాంగ్ ఎంజాయ్ లిసనింగ్.

ఎస్ జానకి గారి సంగీత ప్రయాణం గురించి ఈ రోజు షోలో మనం మాట్లాడుకుంటున్నాం కదా. ఒక రేడియో, ఒక పాట, ఇవే ఆవిడ గురువులు. స్వరాన్ని ఎలా మలచాలి, భావాన్ని ఎలా పలికించాలి, పదాన్ని ఎలా స్పష్టంగా పలకాలి, ఇవన్నీ వింటూ నేర్చుకుంటూ సాధన చేస్తూ తన స్వరాన్ని తనే మార్చుకున్నారట. మరి ఆ ఏజ్ లోనే ఎన్నో పోటీల్లో పార్టిసిపేట్ చేయడం కూడా చేశారు. మరి ఎక్కడ పాడినా అక్కడ విన్న అందరూ కూడా ఆవిడ చాలా మెచ్చుకునేవారట. మరి అమ్మాయి భవిష్యత్తులో పెద్ద సింగర్ అవుతుంది అని చాలా మంది చెప్పేవాళ్ళట. అలా అలా అలా మన ఎస్ జానకి గారి లైఫ్ లో వచ్చిన టర్నింగ్ పాయింట్ ఆవిడ మెడ్రాస్ జర్నీ. మరి అప్పట్లో ఆ ఊరంటే చాలా మంది కలలకి పర్ఫెక్ట్ అడ్రస్ అనమాట. కానీ మద్రాస్ లో ఛాన్స్ రావడం అంటే అంత ఈజీ అయితే కాదు కదా. కానీ ఆవిడ దగ్గర ఉన్నది ఏమిటి, ఒక అపురూపమైన స్వరం. మ్యూజిక్ డైరెక్టర్స్ ఆవిడ వాయిస్ విన్న వెంటనే ఈ వాయిస్ లో ఏదో కొత్తదనం ఉంది అని ఫీల్ అయ్యేవాళ్ళట. మరి సింగర్ గా తనకి మంచి ఫ్యూచర్ ఉందని గుర్తించి ఆవిడకి ఫస్ట్ ఛాన్స్ ఇచ్చారనమాట. సో ఇంకా విశేషాలు మాట్లాడుకుందాం. బట్ రైట్ నౌ మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను స్వర్ణకమలం సినిమా నుంచి.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి ఎఫ్ఎం
1: 101.3.

బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు. సీతారా సినిమా నుంచి మరి 11:35 క్రాస్ అయిపోయి 25 సెకండ్స్ అయిపోయింది. అండ్ మనమున్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో, అండ్ నేను మీ ఆర్జే శృతి. సో ఎస్ జానకి గారి ఫస్ట్ రికార్డింగ్ 1957 లో జరిగిందండి. అఫీషియల్ గా మన గాన కోకిల సంగీత ప్రపంచంలోకి అడుగుపెట్టారనమాట. ఇంకా అంతే, ఒక్కొక్క పాట ఒక్కో అవకాశంగా, ఒక్కో అవకాశం ఒక్కో విజయంగా మారింది. ఒక్కోసారి ఎస్ జానకి గారు ఒకే రోజులో వేరు వేరు భాషల్లో వేరు వేరు మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర పాటలు రికార్డ్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయట. మార్నింగ్ తెలుగు, మధ్యాహ్నం తమిళం, సాయంత్రం కన్నడం, రాత్రి మలయాళం, ఇలా 4 భాషల్లో పాటలు పాడిన అరుదైన సింగర్స్ లో మన జానకి గారు కూడా ఉన్నారు. సో మరి కొంతమంది సింగర్స్ అండి మంచి సాంగ్స్ పాడతారు, ఇంకొంతమంది హిట్ సాంగ్స్ పాడతారు, కానీ ఒక కంప్లీట్ జనరేషన్ లైఫ్ మొత్తానికి సౌండ్ ట్రాక్ లాగా మారిపోయిన సింగర్స్ ఉన్నారు. ఎస్ జానకి గారి వాయిస్ అలాంటిదే. సో ఆవిడ ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు ఘంటసాల గారి హవా సాగుతోంది. తర్వాత కొత్త తరం వచ్చింది, కొత్త మ్యూజిక్ డైరెక్టర్స్ వచ్చారు, కొత్త హీరోస్ వచ్చారు, కొత్త హీరోయిన్స్ వచ్చారు, కొత్త కథలు కూడా వచ్చాయి. కానీ ఒక్క విషయం మాత్రం ఎప్పటికీ మారలేదు, అదే మన గాన కోకిల గాత్రం. అందుకే 60s, 70s, 80s, 90s ఇలా ఎన్ని తరాలు మారిపోయినా జానకి గారి పాటలు ప్రతి ఇంట్లో వినిపిస్తూనే ఉన్నాయి. ప్రతి ఇంట్లో ఎస్పి బాలు గారు, ఎస్ జానకి గారి కాంబినేషన్ డ్యూయట్స్ ని ఇష్టపడే అభిమానులు చాలా మంది ఉంటారు. వాళ్ళు డ్యూయట్స్ పాడితే హ్యాపీగా ఫీల్ అయ్యే ఫ్యాన్స్ ఉన్నారు, వాళ్ళు విషాద గీతం పాడితే బాధపడే ఫ్యాన్స్ ఉన్నారు. అదే ఏదైనా చిలిపి పాట, టీజింగ్ సాంగ్ పాడితే ఫ్యాన్స్ అదే హుషారుతో వినేవాళ్ళు. అందుకే ఎస్పి బాలు గారు, ఎస్ జానకి గారి జంట సంగీత చరిత్రలో అత్యంత మధురమైన జంటల్లో ఒకటి. మరి నెక్స్ట్ అయితే ఎస్పి బాలు గారు, ఎస్ జానకి పాడిన సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను గీతాంజలి సినిమా నుంచి. వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ టు వివిధ్ భారతి FM 101.3.

11:41 క్రాస్ అయిపోయి 20 సెకండ్స్ మన సినిమా కబుర్లు ప్రోగ్రామ్ టైం. సో మరి ఎస్ జానకి గారు తన 60 ఏళ్ల సింగింగ్ కెరీర్ లోని దాదాపు 48,000 పైగా పాటలు పాడారని అంచనా. సుమారు 17 భాషల్లో గాత్రం అందించారు ఆవిడ. ఇక సింగింగ్ జర్నీలో ఇంకొక ఇంపార్టెంట్ పేరు ఇళయరాజా గారు. రాజా గారి మ్యూజిక్, జానకి గారి వాయిస్ అదొక అద్భుతం అంతే. మరి మాటలు వర్ణించడం చాలా కష్టం. జానకి గారి పాటలు పాడారు అనే కన్నా ఆ పాటలో ఇంకా ఆ పాట పాడే పాత్రలో ఆవిడ జీవించారు అనొచ్చేమో. ఏదైనా ఎమోషనల్ సిచ్యువేషన్ అండ్ దానిలో వచ్చే సాంగ్స్ అయితే ఖచ్చితంగా మ్యూజిక్ డైరెక్టర్స్ చాయిస్ మన జానకి గారే. సో ఆవిడ గొంతులో ఆ మాయ ఏదైతే ఉందో ఆ పాటని ప్రేక్షకుల మనసులో ఎప్పటికీ నిలిచిపోయేలా చేసేదన్నమాట. ఒక ఆర్టిస్ట్కి నిజమైన గౌరవం ఏంటో తెలుసా అండి? ప్రజల అభిమానం. మరి జానకి గారికి అది చాలా దక్కింది. సో మరి నెక్స్ట్ ఆవిడ ఎవరెవరితో సాంగ్స్ పాడారు, ఏ మ్యూజిక్ డైరెక్టర్స్తో వర్క్ చేశారు అనే విషయం మాట్లాడుకుందాం. బట్ రైట్ నౌ మీ అందరి కోసం నిర్ణయం సినిమా నుంచి బ్యూటిఫుల్ సాంగ్.

ఎస్ జానకి గారి సంగీత ప్రయాణంలోండి చాలా మందితో కలిసి వర్క్ చేశారు, ఘంటసాల గారితో. అండ్ వీళ్ళిద్దరూ కలిసి ఎన్నో మంచి డ్యూయట్స్ పాడారు. వాళ్ళ వాయిసెస్లో ఎమోషన్, ఇంకా స్వీట్నెస్, ఏది కావాలంటే అది అన్నట్టు కలిసిపోయావన్నమాట. ఇక మన ఎస్పీబీ గారితో అయితే కొన్ని వేల డ్యూయట్స్, స్పెషల్గా 1970s 1990s టైంలో ఎన్ని సూపర్ హిట్స్ పాడారు అసలు. బంగారు పంజరం, జ్యోతి, శ్రీదేవి, దేవుడు చేసిన బొమ్మలు, అత్తని దిద్దిన కోడలు, ఇలా ఒకట బోలెడన్ని పాటలు. అండ్ కేజే యేసుదాస్ గారితో తెలుగు, తమిళ్, మలయాళంలో చాలా సాంగ్స్ పాడారు. స్పెషల్గా ఇళయరాజా గారి మ్యూజిక్ కాంబినేషన్లో అయితే సాంగ్స్ చెప్పాలంటే అద్భుతం అనమాట. ఇంకా 1960s 70s మధ్యలో పిబి శ్రీనివాసరావు గారితో కలిసి జానకి గారు చాలా పాటలు పాడారు. ఆ తర్వాత డాక్టర్ రాజ్ కుమార్ గారితో, ఇలా ఎంతో మంది సింగర్స్తో, అలాగే మ్యూజిక్ డైరెక్టర్స్ ఎంఎస్ విశ్వనాథన్ గారు, కెవి మహాదేవన్ గారు.

చక్రవర్తి గారు, సత్యం, రమేష్ నాయుడు, రాజన్ నాగేంద్ర, ఏఆర్ రెహమాన్, ఎంఎం కీరవాణి లాంటి అద్భుతమైన మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర సాంగ్స్ పాడారు మన జానకి గారు. సో మరి నెక్స్ట్ మీ అందరి కోసం రాజన్ నాగేంద్ర గారి మ్యూజిక్ కాంబినేషన్ లో ఘంటసాల గారు, ఎస్ జానకి గారు పాడిన పాట ప్లే చేస్తున్నాను. సీఎం నారాయణ రెడ్డి గారి రచనలో అగ్గిపిడుగు సినిమా నుంచి ఈ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: మీరు చూసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. సో మరి ఎస్ జానకి గారికి 4 నేషనల్ ఫిలిం అవార్డ్స్ వచ్చాయండి. మరి ఎన్నో రాష్ట్ర ప్రభుత్వాల నుంచి 33 స్టేట్ ఫిలిం అవార్డ్స్ కూడా అందుకున్నారు. యాక్చువల్గా ఒక పాట నచ్చి విన్న ప్రేక్షకుడు హ్యాపీ ఫీల్ అయితే చాలు, అదే నాకు అన్నిటికన్నా పెద్ద అవార్డు.

అవార్డ్ అని ఎస్ జానకి గారు ఫీల్ అయ్యేవాళ్ళట. మన లైఫ్లో ఏదో ఒక సందర్భంలో ఎక్కడో ఒక చోట జానకి అమ్మ స్వరం మనతో నడిచింది. అందుకే ఆవిడ్ని ఒక సింగర్గా కాకుండా సంగీత ప్రేమికులు ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ఫీల్ అవుతారు. మరి ఇప్పటికీ మ్యూజిక్ లవర్స్ చాలా మందికి ఈ జనరేషన్లో కూడా ఎస్ జానకి గారికి, ఆవిడ వాయిస్కి అభిమానులు చాలా మంది ఉన్నారు. సో మరి నెక్స్ట్ మీ అందరి కోసం రంగీలి సినిమా నుంచి ఎస్ జానకి గారి వాయిస్లో బ్యూటిఫుల్ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్.

రంగీలి సినిమా నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు. యాక్చువల్గా అండి, ఎన్ని కొత్త పాటలు వచ్చినా, ఎన్ని తరాలు మారిపోయినా, కొన్ని పాటలు మళ్లీ మళ్లీ మళ్లీ వినేలా చేస్తాయి. అదే మన ఎస్ జానకి గారి పాటల విశేషం. ఇప్పటి న్యూ జనరేషన్ కూడా ఆవిడ సాంగ్స్ వెతుక్కుని మరీ వింటున్నారు కదా. సో మరి అలాంటి ఒక అరుదైన ప్రేమ ఆవిడికి దక్కింది. ఈ రోజు మనందరం కలిసి ఒక గొప్ప గాయనికి, ఒక అపూర్వమైన సంగీత యాత్రకి మనసారా కృతజ్ఞత చెప్దాం. ఆవిడ పాటలు మళ్లీ మళ్లీ వినడం, వారి కళను నెక్స్ట్ జనరేషన్ కి పరిచయం చేయడం మనం మన గానకోకిలికి ఇచ్చే నిజమైన గౌరవం. ఏమంటారు? మరి ఇది ఇవాళ సినిమా కబుర్లు ప్రోగ్రామ్. మరి నెక్స్ట్ మీకు తెలుసాలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ లిజనింగ్ వివిధ్ భారతి FM 101.3 అండ్ నేను మీ ఆర్జే శృతి.

0: ವಿವಿಧ ಭಾರತಿ ಎಫ್ಎಂ ನ್ಯೂಸ್ ಹೆಡ್ಲೈನ್ಸ್.
1: ವಿವಿಧ ಭಾರತಿ ನ್ಯೂಸ್ ಹೆಡ್ಲೈನ್ಸ್ తో కనపడతరాని. వియత్నాం పడవ ప్రమాద బాధితులకు అందుతున్న సహాయ సహకారాలపై అధికారులతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఈ రోజు జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ వారిని స్వస్థలాలకు తీసుకువచ్చేందుకు త్వరితగతిన ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. వియత్నాంలో పర్యాటక బోటు బోల్తా పడిన ఘటనలో ఆంధ్రప్రదేశ్ వాసులు మృతి చెందిన నేపథ్యంలో మంత్రి నారా లోకేష్ స్పందించారు. భారత ఎంబసీ అధికారులతో మాట్లాడారు. బాధితులకు తక్షణ సాయం అందేలా చూడాలని కోరారు. ప్రమాదంలో చిక్కుకున్న తెలుగువారికి అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. తిరుపతిలో జరుగుతున్న ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ ప్రక్రియను భారత ఎన్నికల సంఘం కార్యదర్శి నవీన్ కుమార్ ఈ రోజు పరిశీలించారు. నగరంలోని పలు ప్రాంతాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియను పరిశీలించి త్వరితగతిన ఓటరు నమోదు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. నంద్యాల జిల్లా బనగానపల్లె క్యాంపు కార్యాలయంలో రాష్ట రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి 60 మంది లబ్దిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద 59,42,000 రూపాయల విలువైన చెక్కులను పంపిణీ చేశారు. వైఎస్సార్ కడప జిల్లాలో కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఎస్ సవిత అధికారులను ఆదేశించారు. కరోనా కేసులు నమోదైన ప్రాంతాల్లో కోవిడ్ నిబంధనలు ఖచ్చితంగా అమలు చేయాలని, రద్దీ ప్రాంతాలు ఆసుపత్రుల వద్ద మాస్క్ ధరించడం తప్పనిసరి చేయాలని సూచించారు. నూజివీడు నియోజకవర్గంలో జరుగుతున్న డ్రైనేజీ, త్రాగునీరు, సీసీ రోడ్లు, కమ్యూనిటీ హాల్స్, బ్రిడ్జెస్, ఇతర అభివృద్ది పనుల పురోగతిపై నూజివీడు మండల అభివృద్ది అధికారి కార్యాలయంలో రాష్ట గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అధికారులతో సమీక్షించారు. ఏలూరు జిల్లాలో ఎన్యూమరేషన్ ఫారంల మ్యాపింగ్ 12వ తేదీలోగా 100% పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కె వెట్టుసెల్వి అధికారులను ఆదేశించారు. అర్హత ఉన్న ఏ ఒక్కరికి ఓటు రద్దు కాకుండా ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ 2026 కార్యక్రమాన్ని నిర్దేశించిన సమయంలోగా పూర్తి చేయాలని అన్నారు. దేశ నిబద్దతకు ఐఎన్ఎస్ మహేంద్రగిరి ఓ ప్రతీక అని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. విశాఖ తూర్పు నావికాదళంలో అధునాతన ఐఎన్ఎస్ మహేంద్రగిరి నౌకను నిన్న ఆయన జాతికి అంకితం చేశారు. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 1 గంటకు వింటారు.

0: ஸ்டேட் பாரதி எஃப்எம் 101.3. లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3. మీరు చూంచేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ మన స్టూడియోలో టైం 12:04 అయిపోయింది. దట్ మీన్స్ మనం వెంటిపోయాం మీకు తెలుసా ప్రోగ్రామ్ లోకి. యాక్చువల్గా అండి, మన చేతిలో ఉండే ఒక చిన్న వస్తువు మన భూమికి ఒక పెద్ద బహుమతి అని మీకు తెలుసా? ఎస్, ఇది 100% నిజం. ఆ వస్తువు ఇంకేదో కాదు, పేపర్ బ్యాగ్. ఈ రోజు వరల్డ్ పేపర్ బ్యాగ్ డే కదా. సో ఈ ఇన్వెన్షన్ వెనకాల ఉన్న అద్భుతమైన విషయాలని అండ్ అలాగే పేపర్ బ్యాగ్ మన ప్రపంచానికి ఎలా ఉపయోగపడుతుందో కూడా మాట్లాడుకుందాం. బట్ ఈ టాపిక్ లోకి వెళ్లే ముందు మీకోసం బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను శివం సినిమా నుంచి. ఎంజాయ్ లిస్నింగ్.

నైని కృష్ణమూర్తి గారి లిరిక్, మరి ఎస్పీ బాలు గారు అండ్ ఎస్ జానకి పాడిన పాటైతే విన్నారు మహర్షి సినిమా నుంచి. అండ్ మనం ఉన్నాం మీకు తెలుసా ప్రోగ్రామ్ లో. ఈ రోజండి గ్రాసరీ స్టోర్స్ లో మనకి కనిపించే పేపర్ బ్యాగ్స్ ఉన్నాయి కదా, అవి దాని వెనకాల 170 ఏళ్ల చరిత్ర ఉంది. 1852లో మొదటిసారి ఫ్రాన్సిస్ అనే ఆయన పేపర్ బ్యాగ్స్ ని ప్రొడ్యూస్ చేసే మెషిన్ ని తయారు చేశారు. సింపుల్ గా ఎన్వలప్ స్టైల్లో ఉండేవిట ఫస్ట్ పేపర్ బ్యాగ్స్ అయితే. సో అంత సింపుల్ గా ఉండేది కాబట్టి వాటి ప్రొడక్షన్ కూడా అంతే ఫాస్ట్ గా ఉండేది. కానీ తర్వాత 1871లో మార్గరెట్ ఈ నైట్ అనే ఆవిడ పేపర్ బ్యాగ్స్ ని ఒక సరికొత్త వస్తువుగా కంప్లీట్ గా మార్చేశారు. అడుగున ఫ్లాట్ గా ఉండే డిజైన్ ని తయారు చేశారు ఆవిడ. సో ఏమన్నా సరుకులు అవి పెట్టుకున్నా అవి చక్కగా నిలబడి ఉండేలాగా ఒక డిజైన్ అనమాట. అండ్ ఇప్పుడు మనం చూస్తున్నవి ఆ బ్యాగ్సే. ఎంత ఈజీగా వాడుతున్నాం కదా ఇప్పుడు. కొన్ని ఇన్వెన్షన్స్ అంతేనండి, పెద్దగా కనిపించవు చూడటానికి, కానీ అవి వరల్డ్ లైఫ్ స్టైల్ నే చేంజ్ చేస్తాయి. సో వరల్డ్ పేపర్ బ్యాగ్ డే కాబట్టి ఈ రోజు మనం చాలా కబుర్లు మాట్లాడుకుందాం దాని గురించి. బట్ రైట్ నౌ మీ అందరి కోసం సఖీ సినిమా నుంచి అయితే సాంగ్ ప్లే చేస్తున్నాను. ఎంజాయ్ లిస్నింగ్.

0: ഭാരതി എഫ് എം 101.3.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
1: 101.3.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: अरे मोहन भाई, काफी बिजी लग रहे हो.
2: मैं सोच रहा हूँ कि बिजनेस शुरू करूँ. एक एजेंट ने कहा कि मुद्रा लोन जल्दी सैंक्शन करवा देगा, बस प्रोसेसिंग फीस और लीगल फीस देनी होगी. पेमेंट लिंक भी भेजा है.
1: अरे मोहन भाई, प्रधानमंत्री मुद्रा योजना में कोई एजेंट नहीं होता है. धोखेबाज नकली वेबसाइट, सैंक्शन लेटर्स और दस्तखत से लोगों को फंसाते हैं.
2: सच?
1: सीधा बैंक या वित्त संस्था में जाओ या सरकारी वेबसाइट से लोन अप्लाई करो. सतर्क रहें और ऑनलाइन ठगों से बचें.
2: समझ गया.

సందీప్ చౌతా మ్యూజిక్ కంపోజిషన్ లో కార్తీక్ పాడిన పాట విన్నారు. సిరివెన్నెల గారి లిరిక్ జోష్ సినిమా నుంచి సాంగ్ విన్న తర్వాత 12:27 క్రాస్ అయిపోయి 10 సెకండ్స్ అయిపోయింది మన వివిధ భారతి స్టూడియోస్ లో టైం. అండ్ మనమున్నాం మీకు తెలుసా ప్రోగ్రామ్ లో. అండ్ ఈ రోజు వరల్డ్ పేపర్ బ్యాగ్ డే కాబట్టి దాని గురించి మనం కొన్ని విశేషాలు మాట్లాడుకుంటున్నాం కదా. యాక్చువల్ గా అండి మెయిన్ గా ఈ పేపర్ బ్యాగ్ వల్ల యూజ్ ఏంటి, అది త్వరగా మట్టిలో కలిసిపోతుంది. ఇది చాలా ముఖ్యమైన ఉపయోగం అనమాట. అండ్ మళ్ళీ మనం దాన్ని రీసైకిల్ చేయొచ్చు. పేపర్ బ్యాగ్ ని పేపర్ గానో మళ్ళీ లేకపోతే కార్డ్బోర్డ్ గానో లేకపోతే కొత్త బ్యాగ్స్ గానో ఇలా తయారు చేసుకోవచ్చు మళ్ళీ. అండ్ మెయిన్ గా చెట్ల నుంచి వచ్చే వుడ్ పల్ప్ నుంచి తయారవుతాయి కాబట్టి కొత్త చెట్లని మళ్ళీ నాటొచ్చు. అండ్ షాపింగ్ తర్వాత మనం పేపర్ బ్యాగ్ ని మళ్ళీ రీయూజ్ చేయొచ్చు. అంటే గిఫ్ట్ బ్యాగ్స్ గానో లేకపోతే బుక్స్ కి కవర్ వేయడానికో లేకపోతే స్టోర్ చేసుకోవడానికి అంటే ఏదైనా వస్తువుల్ని మళ్ళీ స్టోర్ చేసుకోవడానికో ఇలా అనమాట. అండ్ ఇంకొంతమంది ఏం చేస్తారు తెలుసా, వాళ్ళ పిల్లలకి క్రాఫ్ట్ వర్క్స్ చేస్తుంటారు కదా, వాటిల్లో కూడా ఈ పేపర్ బ్యాగ్స్ ని యూజ్ చేస్తారు. ఒక్క బ్యాగ్ ఎన్ని ఉపయోగాలు చూసారా మరి ఇది.

0: వదిలేసి, అంటే ఇంత మంచి పేపర్ బ్యాగ్ని వదిలేసి ప్లాస్టిక్ బ్యాగ్స్ యూజ్ చేసే, అసలు యూజ్ చేసామనుకోండి ఏం జరుగుతుందో కూడా మనం న్యూస్ బ్రేక్ తర్వాత మాట్లాడుకుందాం. ఓకే, సో మరి రైట్ నౌ మీ అందుకోసం ఒక చిన్న బ్రేక్ అయితే తీసుకుందాం. స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.
1: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
2: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
1: కాసేపు ఉండొచ్చు కదా?
2: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
1: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
2: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
1: మీ తెలివి ముందు నాదేముందండి.
2: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
3: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.
4: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు.
5: ఆకాశవాణి కర్నూలు కేంద్రం, ఇంతవరకు మీరు వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు వివిధ భారతి విజయవాడ కేంద్రం నుంచి రిలే విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 12:30 గా వస్తుంది. కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుంచి అనంతరం వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. ముందుగా

0: ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో 6 రోజుల పర్యటన ముగించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తిరిగి న్యూఢిల్లీ చేరుకున్నారు. ఒక దేశం ఒకే ఎన్నిక బిల్లును పరిశీలిస్తున్న సంయుక్త పార్లమెంటరీ కమిటీ గోవాలో తన 2 రోజుల సంప్రదింపులను ముగించింది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఆమ్నెస్టీ స్కీమ్ 2026ను ప్రవేశపెట్టింది. వింబుల్డన్ టెన్నిస్ లో ఈరోజు పురుషుల సింగిల్స్, మహిళల డబుల్స్ ఫైనల్స్ మ్యాచ్లు జరుగుతాయి. ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో 6 రోజుల పర్యటన ముగించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తిరిగి న్యూఢిల్లీ చేరుకున్నారు. 3 దేశాల పర్యటనలో మొదటి భాగంగా మోదీ ఈ నెల 6 నుండి 8 వరకు ఇండోనేషియా అధ్యక్షులు ప్రబోవో సుబియాంటో ఆహ్వానం మేరకు ఆ దేశంలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి ఇండోనేషియా అధ్యక్షుడితో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. పర్యటన 2వ భాగంలో మోదీ ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్కు వెళ్లారు. అక్కడ ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంటోనీ అల్బనీస్తో కలిసి 3వ భారత ఆస్ట్రేలియా వార్షిక శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్నారు. ఈ పర్యటనలో భాగంగా మోదీ భారత ఆస్ట్రేలియా సీఈఓల ఫోరంలో కూడా పాల్గొన్నారు. ఈ 3 దేశాల పర్యటనలో చివరిగా న్యూజిలాండ్ ప్రధానమంత్రి క్రిస్టోఫర్ లక్సన్ ఆహ్వానం మేరకు ఈ నెల 10 నుండి 11 వరకు ఆక్లాలో పర్యటించారు. ఈ పర్యటన సందర్భంగా మోదీ న్యూజిలాండ్ ప్రధానమంత్రి క్రిస్టోఫర్ లక్సన్తో చర్చలు జరిపారు. ఆక్లాండ్లో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ మోదీ, భారత్ న్యూజిలాండ్ల భవిష్యత్తు ఒకదానితో ఒకటి ముడిపడి ఉందని, ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం అభివృద్ది చెందిన దేశంగా మారే దిశగా భారతదేశ ప్రయాణాన్ని వేగవంతం చేస్తుందని పేర్కొన్నారు.
1: భారత్ ఆర్ న్యూజిలాండ్ కే రిస్తే మే యాదే భీ హై, దోస్తీ భీ హై, వాల్యూస్ భీ హై ఔర్ ఏక్ కమిట్మెంట్ భీ హై. భారత్ న్యూజిలాండ్ కీ యహీ వాకా ఏక్ నయీ యాత్రా పర్ నికల్నే కే లియే తయార్ హై. హమారే సామ్నే అవసరో సే భరా ఖులా సముద్ర హై, హవాయే హమారే సాథ్ హై, సమందర్ కీ విశాల్ లహరే హమారే సాథ్ హై, ఇచ్ఛా శక్తి కా నీలా ఆసమాన్ హమారే సాథ్ హై. పానే కో కాఫీ కుచ్ హై ఔర్ మే జాన్తా హూ హమ్ సఫల్ హోంగే.
0: ఒక దేశం ఒకే ఎన్నిక బిల్లును పరిశీలిస్తున్న జాయింట్ పార్లమెంటరీ కమిటీ గోవాలో తన 2 రోజుల సంప్రదింపులు ముగించింది. ఈ పర్యటనలో

గంగా కమిటీ రాష్ట ప్రభుత్వం, రాజకీయ పార్టీలు, శాసనసభ్యులు, రాజ్యాంగ నిపుణులు, ప్రభుత్వ రంగ సంస్థలు, పౌర సమాజ ప్రతినిధులు, మీడియాతో చర్చలు జరిపింది. మొదటి రోజున కమిటీ ముఖ్యమంత్రి డాక్టర్ ప్రమోద్ సావంత్, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు, రాజ్యాంగ నిపుణులు, రాష్ట ఎన్నికల సంఘం, గోవా విశ్వవిద్యాలయ అధికారులతో సమాపేశమైంది. నిన్న ముగింపు రోజున కమిటీ గోవా శాసనసభ స్పీకర్ డాక్టర్ గణేష్ గాంకర్, ప్రతిపక్ష నాయకుడు యూరి అలెమావో, వివిధ రాజకీయ పార్టీల శాసనసభ్యులతో చర్చలు జరిపింది. పర్యటన సందర్భంగా కమిటీ చైర్మన్ పార్లమెంట్ సభ్యుడు పిపి చౌదరి మాట్లాడుతూ, ఏకకాల ఎన్నికల వల్ల పాలన బలోపేతమవుతుందని, వ్యయం తగ్గుతుందని, తరచుగా జరిగే ఎన్నికల వల్ల కలిగే అంతరాయాలు తగ్గుతాయని చెప్పారు. దేశవ్యాప్త సంప్రదింపుల్లో భాగంగా కమిటీ తదుపరి లక్నోలో పర్యటిస్తుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు అహ్మదాబాద్లో 405 కోట్ల రూపాయలు

దని తరచుగా జరిగే ఎన్నికల వల్ల కలిగే అంతరాయాలు తగ్గుతాయని చెప్పారు. దేశవ్యాప్త సంప్రదింపుల్లో భాగంగా కమిటీ తదుపరి లక్నోలో పర్యటిస్తుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు అహ్మదాబాద్ లో 405 కోట్ల రూపాయల విలువైన అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కు చెందిన పలు ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేస్తారు. ఈ కార్యక్రమం సందర్భంగా గాంధీనగర్ లోక్సభ నియోజకవర్గం కోసం ప్రతిష్టాత్మకమైన భారీ అటవీకరణ ప్రచారాన్ని కూడా మంత్రి ప్రారంభిస్తారు. వాతావరణ మార్పులను ఎదుర్కొనే ప్రచారంలో భాగంగా ఈ ఏడాది నియోజకవర్గ వ్యాప్తంగా 1 కోటి 25 లక్షలకు పైగా మొక్కలు నాటుతున్నారు. ఈ డ్రైవ్ కింద అటవీ శాఖ వన్ కవచ్ నమూనాను ఉపయోగించి అహ్మదాబాద్ గాంధీనగర్ జిల్లాల్లో దాదాపు 60 లక్షల స్థానిక జాతుల మొక్కలు నాటనుంది. యెమెన్కు ప్రయాణించే భారతీయ పౌరులపై కొన్ని షరతులు విధిస్తూ 2017లో జారీ చేసిన నోటిఫికేషన్ను విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఉపసంహరించుకుంది. యెమెన్లో అంతర్యుద్దం, సాయుధ ఘర్షణల కారణంగా భద్రతా వాతావరణం క్షీణించడంతో ఆ దేశానికి భారతీయ పౌరుల ప్రయాణాలను నియంత్రించడానికి ఈ నోటిఫికేషన్ జారీ చేశారు. అయినప్పటికీ అత్యవసరం కాని ప్రయాణాల కోసం యెమెన్కు వెళ్లవద్దని భారతీయ పౌరులందరికీ సూచించింది. ఒకవేళ ప్రయాణం తప్పనిసరి అయితే స్థానిక భద్రతా పరిస్థితిని పూర్తిగా అంచనా వేసిన తర్వాతే వెళ్లాలని, తీవ్రమైన ఘర్షణలు జరుగుతున్న ప్రాంతాలకు ప్రయాణించడాన్ని ఖచ్చితంగా నివారించాలని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ అమ్నెస్టీ స్కీమ్ 2026ను ప్రవేశపెట్టింది. గుర్తింపు పొందిన మినహాయింపు ప్రావిడెంట్ ఫండ్ ట్రస్టులను నడుపుతున్న సంస్థలు తమ స్థితిని క్రమబద్దీకరించుకోవడానికి ఇది ఒకేసారి లభించే సువర్ణ అవకాశం. ఈ పథకం 6 నెలల పాటు అందుబాటులో ఉంటుందని కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇన్కంటాక్స్ యాక్ట్ 1961 కింద గుర్తింపు పొంది ప్రావిడెంట్ ఫండ్ ట్రస్టును నిర్వహిస్తున్న సంస్థలకు ఈ పథకం వర్తిస్తుంది. అర్హత కలిగిన సంస్థలు సంబంధిత ప్రాంతీయ కార్యాలయానికి ఈమెయిల్ ద్వారా అధికారిక దరఖాస్తును సమర్పించాల్సి ఉంటుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ప్రముఖ సినీ నేపథ్య గాయని ఎస్ జానకి కర్ణాటకలోని మైసూర్లో నిన్న మరణించారు. 6 దశాబ్దాలకు పైగా సాగిన ఆమె సినీ ప్రస్థానంలో కన్నడ, తమిళం, తెలుగు, మలయాళం, హిందీతో సహా పలు భాషల్లో దాదాపు 48,000 పాటలు పాడారు. ఆమె ఎన్నో తరాల చలనచిత్ర తారలకు తన గొంతునందించారు. ఇళయరాజా, ఎంఎస్ విశ్వనాథన్, కెవి మహదేవన్, ఏఆర్ రెహమాన్ వంటి దిగ్గజ సంగీత దర్శకులతో కలిసి ఆమె పనిచేశారు. ఎస్ జానకి మరణం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆమె మరణం సంగీత సాంస్కృతిక ప్రపంచానికి తీరని లోటన్నారు. వివిధ భాషల్లో ఆమె పాడిన పాటలు మంచి ఆదరణ పొందాయని కొనియాడారు. ఈ శోక సమయంలో ఆమె కుటుంబ సభ్యులకు, అభిమానులకు, యావత్ సంగీత ప్రపంచానికి మోదీ తన సానుభూతిని తెలియజేశారు. వింబుల్టన్ టెన్నిస్లో ఈరోజు పురుషుల సింగిల్స్, మహిళల డబుల్స్ ఫైనల్స్ మ్యాచ్లు జరుగుతాయి. పురుషుల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ నెంబర్ 1 ఆటగాడు జానిక్ సిన్నర్ జర్మనీకి చెందిన అలెగ్జాండర్ జ్వెరేవ్తో తలపడతారు. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 8:30 ప్రారంభమవుతుంది. మహిళల డబుల్స్ ఫైనల్ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం సాయంత్రం 5:30 ప్రారంభమవుతుంది. నిన్న లండన్లోని సెంటర్ కోర్టులో జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో 21 ఏళ్ల లిండా నోస్కోవా తోటి చెక్ రిపబ్లిక్ క్రీడాకారిణి కరోలినా ముచోవాను 6-2, 5-7, 6-3 తేడాతో ఓడించి తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్ను గెలుచుకుంది. రానున్న 4 రోజుల పాటు దేశంలోని ఉత్తర, తూర్పు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈరోజు అసోం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్, సిక్కిం, బీహార్లలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఐఎండి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2-3 రోజుల్లో అండమాన్ నికోబార్ దీవులు, మధ్యప్రదేశ్లో
ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు

0: పడవచ్చని పేర్కొంది.
1: We have given orange alert for next 2 days, and for Assam Meghalaya it is a red alert. After 2 days, heavy rainfall activity likely to continue over these subdivisions. And if you talk about the another part of country, we are not expecting any significant rainfall. Rainfall activity is likely to be subdued over South Peninsular India, Central India, West Central India, and plains of Northwest India. Heavy rainfall activity, if you talk about Northwest India, may occur over Northern Punjab, Northern Haryana during next 2 days.
0: వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో 6 రోజుల పర్యటన ముగించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తిరిగి న్యూఢిల్లీ చేరుకున్నారు. ఒక దేశం ఒకే ఎన్నిక బిల్లును పరిశీలిస్తున్న సంయుక్త పార్లమెంటరీ కమిటీ గోవాలో తన 2 రోజుల సంప్రదింపులను ముగించింది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ అమ్నెస్టీ స్కీమ్ 2026ను ప్రవేశపెట్టింది. వింబుల్డన్ టెన్నిస్ లో ఈరోజు పురుషుల సింగిల్స్, మహిళల డబుల్స్ ఫైనల్స్ మ్యాచ్లు జరుగుతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
2: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వెల్కమ్ బ్యాక్ టు మీకు తెలుసా అండ్ మీరు చూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈజ్ అర్జ శృతి. సో మరి ఈ రోజు వరల్డ్ పేపర్ బ్యాగ్ డే కాబట్టి పేపర్ బ్యాగ్ స్టోరీ గురించి అది ఎలా యూజ్ అవుతుంది అనేది మనం మాట్లాడుకున్నాం కదా. అయితే ఎన్ని యూజెస్ ఉన్నా పేపర్ బ్యాగ్ బదులు మనం ఒకవేళ ప్లాస్టిక్ బ్యాగ్ వాడామనుకోండి, అంటే ఈజీగా ఉంటుంది, సౌకర్యంగా ఉంటుంది, ఎక్కువగా ఉపయోగంగా ఉంటుంది అని చెప్పేసి ప్లాస్టిక్ బ్యాగ్ వాడితే అది నేలలో కలవకపోతే కొన్ని వందల సంవత్సరాలు మట్టిలో అలానే ఉండిపోతాయి. సో ఇలా ప్లాస్టిక్ ఉండిపోతే ఏముంది, నేల సారం అనేది మనకి తగ్గిపోతుంది, దానివల్ల నీరు గాలి సరిగ్గా మట్టిలోకి వెళ్ళవు, దీంతో మొక్కలు అనేవి పెరగవు. అండ్ అన్నిటినీ మించి ఈ ప్లాస్టిక్ బ్యాగ్స్ ని పొరపాటున జంతువులు తిన్నాయనుకోండి వాటికి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. యాక్చువల్గా ఇది మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం, అంటే పేపర్ అంటే ఈ ప్లాస్టిక్ వల్ల జంతువులకి ప్రమాదం ఉంది అని చెప్పేసి, కానీ ఏం ప్రమాదం ఉంది, ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి కూడా తెలుసుకోవాలి కదా, అప్పుడే కదా విషయం మనకి సరిగా అర్థమయ్యేది. సో ప్లాస్టిక్ బ్యాగ్స్ పొరపాటున జంతువుల పొట్టలోకి వెళ్తే ప్లాస్టిక్ డైజెస్ట్ అవ్వదు కాబట్టి వాటికి పేగులు మూసుకుపోతాయట. సో కడుపు నిండిపోయినట్లు అనిపించి అవి తిండి తగ్గించేస్తాయి. సో ఒక పక్కన ఆకలి తీరదు, తింటే అరగదు. ఇలాంటి డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ తీవ్రంగా వస్తాయి జంతువుల్లో. అండ్ ప్లాస్టిక్ లో మనకు కనపడని చిన్న చిన్న సూది మొనల లాంటి వాటి వల్ల జంతువుల కడుపులో ఏమవుతుందంటే ఇంటర్నల్ ఇంజురీస్ అవుతాయి. సో ఇన్ఫెక్షన్స్ కూడా వస్తాయి. ఇలా ఒకటి కాదండి, ఒక 10 రకాల వ్యాధులు జంతువులు వెంట పడిపోతాయి అన్నమాట. సో యానిమల్ లవర్స్ యానిమల్ లవర్స్ అని చాలా మంది చెప్పుకుంటూ ఉంటారు కదా, సో అది చెప్పుకోగానే సరిపోదు కదా. మన ఇంట్లో ఉండే మన పెట్స్ ని ప్రేమగా చూసుకుంటే సరిపోదు కదా. మన చిన్న సౌకర్యం మన ప్రకృతికి మన చుట్టూ ఉండే జీవులకి భారం అయితే అవ్వకూడదు, ఇది గుర్తుపెట్టుకోవాలి. సో ప్లాస్టిక్ బదులు పేపర్ బ్యాగ్స్ అనేవి చాలా చాలా చాలా హెల్ప్ చేస్తాయి పర్యావరణ పరిరక్షణకి. సో ఓకేనా, సో మరి ఇంకా కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. బట్ రైట్ నౌ లవర్స్ డే మూవీ నుంచి అయితే సాంగ్ మీ అందరి కోసం ప్లే చేస్తున్నాను, ఎంజాయ్ లిస్నింగ్.

సో F2 సినిమానికి డిఎస్పీ మ్యూజిక్ కంపోజిషన్ లో డిఎస్పీ పాడిన పాట విన్నారు. 12:50 క్రాస్ అయిపోయి 30 సెకండ్స్ అయిపోయింది. సో మరి పేపర్ బ్యాగ్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా, సో ప్లాస్టిక్ బ్యాగ్స్ వల్ల అయితే అండి మనకి సముద్రాలకి కూడా ఎంత ప్రమాదం ఉందో మన కళ్ళతో మనం చూసాం. సో పేపర్ బ్యాగ్ ని వాడడం మనం అలవాటు చేసుకోవాలి. ఇప్పటికైనా చాలా మంది దీన్ని తేలిగ్గా తీసి పారేస్తుంటారు, కానీ ఇప్పుడు ఈ మధ్య కాలంలో క్వాలిటీ బ్యాగ్స్ వస్తున్నాయి, చాలా స్ట్రాంగ్ గా ఉంటున్నాయి కూడా, మల్టిపుల్ లేయర్స్ తో వస్తున్నాయి, ట్విస్టెడ్ పేపర్ హ్యాండిల్స్ తో, ఇలా రకరకాల డిజైన్స్ లో పేపర్ బ్యాగ్స్ అనేవి మనకి అవైలబుల్ గా వస్తున్నాయి అనమాట. కొన్ని పేపర్ బ్యాగ్స్ అయితే 8 నుంచి 10 కేజీస్ దాకా వెయిట్ ని కూడా హ్యాండిల్ చేస్తున్నాయి. సో తడిస్తే కొంచెం ఈ బ్యాగ్ వీక్ అవుతుంది, కాబట్టి అలాంటి తడి వస్తువులకి రీయూజ్ చేసే వాటర్ ప్రూఫ్ బ్యాగ్స్ కూడా ఉంటాయి, అవి యూజ్ చేయొచ్చు అనమాట. సో సింపుల్ గా కనిపించిన మంచి క్యాపబుల్ ఈ పేపర్ బ్యాగ్స్, సో వాటిని మనం అలవాటు చేసుకోవాలి. మరి ఇంకొన్ని విశేషాలు మనం మాట్లాడుకుందాం, బట్ రైట్ నౌ మీ అందరి కోసం రైట్ సినిమా నుంచి అయితే సాంగ్ ప్లే చేస్తున్నాను. ఎంజాయ్ లిస్నింగ్.

liked it. Let's go and shake, shake, shake, shake. రైట్ సినిమా నుంచి హేమచంద్ర మ్యూజిక్ కంపోజిషన్ లో హేమచంద్ర అండ్ శ్రావణ భార్గవి పాడిన పాటు విన్నారు రామజోగే శాస్త్రి గారి లిరిక్. 12:56 క్రాస్ అయిపోయి 12 సెకండ్స్ మన మీకు తెలుసా టైం. సో యాక్చువల్ గా అండి ఇప్పుడు చాలా బేకరీస్ లో, చాలా కేప్స్ లో, బుక్ స్టోర్స్ లో, క్లోతింగ్ బ్రాండ్స్, ఇలా చాలా చోట్ల పేపర్ ప్యాకేజింగ్ నే చూస్ చేసుకుంటున్నారు. ఎందుకో తెలుసా? కస్టమర్స్ అంటే మనం, మనమందరం కూడా ఎకో ఫ్రెండ్లీ ఐటమ్స్ ని ఎక్కువగా ఇష్టపడుతున్నాం. సో అసలు ఊహించండి, ఒక పేపర్ బ్యాగ్ మీద లోగో ప్రింట్ కనుక వేస్తే అది జస్ట్ అడ్వర్టైజ్మెంట్ మాత్రమే కాదు, మనం మన నేచర్ ని రెస్పెక్ట్ చేస్తున్నాం అని చెప్పే మెసేజ్ కూడా కదా. అది ఒక పాజిటివ్ చేంజ్ అయ్యే ఛాన్సెస్ 100% ఉంది. సో యాక్చువల్ గా ఎన్ని లాభాలు చెప్పుకున్నాం మన పేపర్ బ్యాగ్ గురించి. కంప్లీట్ గా పేపర్ బ్యాగ్స్ ని వాడే కంట్రీ ఏది లేదు. వాళ్ళ వాళ్ళ అవసరాన్ని బట్టి రీయూజబుల్ క్లాత్ బ్యాగ్స్ ని, లేకపోతే జూట్ బ్యాగ్స్ ని, లేకపోతే బయోడిగ్రేడబుల్ బ్యాగ్స్ ని, ఇలాంటి వాటిని, ఇలాంటి ఆల్టర్నేటివ్స్ ని వాడుతున్నారు. బట్ ప్లాస్టిక్ బ్యాగ్స్ పైన కంప్లీట్ బ్యాన్ ఉన్న దేశాలు కూడా ఉన్నాయి. రివాండా, కెన్యా, బంగ్లాదేశ్, న్యూజిలాండ్, ఇలాంటి దేశాల్లో అండ్ మన ఇండియాలో కొన్ని ప్లేసెస్ లో కూడా ఇలా కొన్ని దేశాలు ఎన్విరాన్మెంటల్ హెల్త్ ని కాపాడుతున్నాయన్నమాట ప్లాస్టిక్ ని బ్యాన్ చేసి. సో మన భూమిని, ప్రకృతిని కాపాడాలి అంటే సూపర్ హీరో అవ్వక్కర్లేదు, జస్ట్ ఒక చిన్న హ్యాబిట్, ఎకో ఫ్రెండ్లీ బ్యాగ్స్ ని వాడడం అలవాటు చేసుకుంటే చాలు. అదనమాట, మన అలవాటే మన పిల్లల ఫ్యూచర్ సిలబస్ అవుతుంది. ఇదైతే గుర్తుంచుకోవాలన్నమాట. సో అదే మ్యాటర్, ఇది ఇవాళ మీకు తెలుసా. మళ్ళీ మనం నెక్స్ట్ ధీరాలో కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ లిస్నింగ్ వివిత్ భారతి FM 101.3 అండ్ దిస్ ఈజ్ ఆర్జే శృతి.

ವಿವಿಧ ಭಾರತಿ ಎಫ್ಎಂ ನ್ಯೂಸ್ ಹೆಡ್ಲೈನ್ಸ್. ವಿವಿಧ ಭಾರತಿ ನ್ಯೂಸ್ ಹೆಡ್ಲೈನ್ಸ್‌ತೋ ಕನಪಟ್ಟಿ ರಾಣಿ. ವಿಯೆಟ್ನಾಂ పడవ ప్రమాదంలో మృతదేహాలను గాయపడిన వారిని స్వస్థలాలకు తీసుకొచ్చేందుకు త్వరితగతిన ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో ప్రమాద ఘటనపై ఆయన అధికారులతో ఈరోజు సమీక్ష నిర్వహించారు. కూటమి ప్రభుత్వం రాయలసీమను రతనాల సీమగా చేస్తోందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం గ్రామీణం రాచపల్లి వద్ద హంద్రీనీవ కాలువ విస్తరణ పనులను హిందూపురం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణతో కలిసి మంత్రి ఈరోజు ప్రారంభించారు. ప్రజాస్వామ్య మనుగడకు అర్హులైన వారికి ఓటు హక్కు ఉండాలని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఎస్ఐఆర్ కార్యక్రమంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు 25 ప్రచార ఆటోలను కేంద్ర మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఇంకా ఓటు హక్కు నమోదు చేసుకుని వారు వెంటనే ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు. అక్టోబర్ నెలకు సంబంధించి తిరుమల స్వామివారి ఆర్జిత సేవా టికెట్ల కోటాను ఈ నెల 18వ తేదీన ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ఈరోజు ఒక ప్రకటనలో తెలిపింది. ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసేందుకు ప్రతి అర్హత కలిగిన ఓటరు తన ఎన్యూమరేషన్ ఫారంను తప్పనిసరిగా సమర్పించాలని నంద్యాల జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ జి రాజకుమారి కోరారు. ఈ నెల 14వ తేదీతో ఈ ప్రత్యేక కార్యక్రమం ముగుస్తుందని మిగిలిన రోజులను సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు. విశాఖపట్నం నగరంలో ఈ రోజు తెల్లవారుజామున పలు ప్రాంతాల్లో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. సీతమ్మధార, సాగర్ నగర్, తాటిచెట్లపాలెం, ఈస్ట్ పాయింట్ కాలనీ, హెచ్బీ కాలనీ, మాధవధార, పెదవాల్తెరు తదితర ప్రాంతాల్లో భూమి కంపించిందని పేర్కొంది. భూకంప తీవ్రత రెక్టర్ స్కేల్పై 4.5గా నమోదైందని వెల్లడించింది. ప్రముఖ నేపథ్య గాయని ఎస్ జానకి మృతికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంతాపం వ్యక్తం చేశారు. ప్రజల సందర్శనార్థం ఆమె పార్థివ దేహాన్ని మైసూరులోని మహారాజా కళాశాల మైదానంలో ఉంచారు. ఈ సాయంకాలం మైసూరు బోగాది సమీపంలోని కనియరహుండి గ్రామంలో ప్రభుత్వ లాంఛనాల మధ్య అంత్యక్రియలు నిర్వహిస్తారు. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 3 గంటలకు వింటారు.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ నేను మీ ఆర్జే శృతి అండ్ మనం ఎంటర్ పోయాం ధీర ప్రోగ్రామ్ లోకి. మన స్టూడియోలో టైం 1:03 క్రాస్ అయిపోయి 54 సెకండ్స్.

0: అయిపోయింది. సో మరి యాక్చువల్గా అండి, ఒక పుస్తకం, ఒక పెన్ను, ఒక గురువు, ఒక విద్యార్థి ప్రపంచాన్ని మార్చగలరు. ఇది చెప్పింది ఎవరో కాదు, ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది అమ్మాయిలకి ధైర్యం నేర్పిన మలాల అన్నమాట. సో ఈరోజు మలాల డే కదా, సో ఈ సందర్భాల్లో ఇవాల్టి షోలో మలాల మాటల్ని నిజం చేయబోతున్న ఒక 14 ఏళ్ల అమ్మాయి జర్నీ గురించి మనం మాట్లాడుకుందాం. ఓకేనా? బట్ బిఫోర్ టు దట్ మీకోసం అయితే లవ్లీ సాంగ్ ప్లే చేస్తున్నాను, కిరాక్ పార్టీ సినిమా నుంచి. ఎంజాయ్ లిస్నింగ్.
1: Dum dare dum dare dum da dum dare dum dum dare

భువనచంద్ర గారి లిరిక్, ఎస్పీ బాలుగారు అండ్ ఎస్ జానకి పాడిన పాడైతే విన్నారు. చిన్నరాయుడు సినిమా నుంచి 1:13 PM క్రాస్ అయిపోయి 18 సెకండ్స్ అయిపోయింది మన ధీరా టైం. అండ్ మనం ఈ రోజు మహిమ రాజ్పుత్ గురించి మాట్లాడుకుంటాం. యాక్చువల్గా అండి, ఒకప్పుడు మలాలా ప్రతి అమ్మాయికి చదువుకునే హక్కు ఉంది అని ప్రపంచానికి గుర్తు చేసింది. మరి ఇప్పుడు ఒక అమ్మాయిని చదివిస్తే అంతరిక్షాన్ని కూడా చేరగలదు అని నిరూపిస్తోంది. అండ్ తను ఇంకెవరో కాదు, 14 ఏళ్ల వయసున్న మహిమ రాజ్పుత్. జనరల్ గా ఈ ఏజ్ లో చాలా మంది ఎగ్జామ్స్ గురించి, మార్క్స్ గురించి ఆలోచిస్తూ ఉంటారు కదా, 14 ఇయర్స్ అంటే. కానీ మహిమ అంతరిక్ష పరిశోధనలో భాగం అవ్వబోతుంది తెలుసా. తను సెలబ్రిటీ కాదు, బిలియనీర్ కాదు, జస్ట్

ఒక నార్మల్ స్టూడెంట్, కానీ తనకు వచ్చిన ఒక అవకాశం తన లైఫ్ ని కంప్లీట్ గా మార్చిపోతుంది. శక్తి శాట్, ఈ పేరు వింటే శాటిలైట్ అనే మీనింగ్ తెలుస్తుంది కదా మనకి. కానీ ఈ శక్తి శాట్ ప్రాజెక్ట్ లో అసలు విషయం శాటిలైట్ కాదు, దాన్ని నిర్మించబోయే పిల్లలన్నమాట. వరల్డ్ వైడ్ గా 108 దేశాల నుంచి, 108 దేశాల నుంచి ఎంచుకున్న విద్యార్థులు అనమాట. వీళ్ళందరిది అండి ఒకే గోల్, సైన్స్ కి ఎలాంటి లిమిట్స్ లేవు అని ప్రూవ్ చేయడం. ఇందులో పాట అవ్వబోతున్న మహిమ రాజ్పూత్ గురించి మనం మాట్లాడుకుందాం, అలాగే ఇంకా చాలా విషయాలు శక్తి శాట్ గురించి కూడా. బట్ న్యూస్ బ్రేక్ తర్వాత, ఎగ్జాక్ట్ గా 120 రీజనల్ న్యూస్ బ్రేక్ ఉంటుంది కదా, దాని తర్వాత. రైట్ నౌ మీ అందరి కోసం ఎస్పీ బాలుగారు అండ్ ఎస్ జానకి పాడిన పాట ప్లే చేస్తున్నాను. జోడి సినిమా నుంచి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కంపోజిషన్, భువన చంద్ర గారి లిరిక్. సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 1:20 కా వస్తుంది. కాసేపట్లో ప్రాంతీయ వార్తలు. విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. 1:30 వివిధ భారతి ముంబై కార్యక్రమాలు ఆకాశవాణి ముంబై కేంద్రం నుంచి రిలే అవుతాయి. 2 గంటలకు జాతీయ వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. ముందుగా ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి కాసేపట్లో.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఇందిర. ముందుగా ముఖ్యాంశాలు. కూటమి ప్రభుత్వం రాయలసీమను రతనాల సీమగా మారుస్తోందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా సహాయం అందిస్తున్నట్లు రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వెల్లడించారు. ఈ నెల 14వ తేదీతో ఎస్ఐఆర్ కార్యక్రమం గడువు ముగుస్తుందని నంద్యాల జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ జి రాజకుమారి పేర్కొన్నారు. ప్రముఖ నేపథ్య గాయని ఎస్ జానకి మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహా పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. వార్తల వివరాలు. కూటమి ప్రభుత్వం రాయలసీమను రతనాల సీమగా మారుస్తోందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం గ్రామీణం రాజపల్లి వద్ద హంద్రీనివా కాలువ విస్తరణ పనులను హిందూపురం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణతో కలిసి మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 750 కోట్ల రూపాయలతో హంద్రీనివా కాలువ విస్తరణ పనులు చేపట్టినట్లు తెలిపారు. 2014-19 సంవత్సరాల మధ్యకాలంలో రాయలసీమకు ఇరిగేషన్ రంగంలో 12,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు చెప్పారు. కుల, మత, ప్రాంత, పార్టీలతో సంబంధం లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి ముఖ్యమంత్రి సహాయ నిధి సీఎంఆర్ఎఫ్ ద్వారా సహాయం అందిస్తున్నట్లు రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. నంద్యాల జిల్లా బనగానపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో 60 మంది లబ్ధిదారులకు 59,42,204 రూపాయల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను నిన్న అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పేదల పాలిట ముఖ్యమంత్రి సహాయ నిధి కల్పతరువుగా నిలిచిందని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వంలో నిరుపేదల ఆరోగ్యానికి సీఎంఆర్ఎఫ్ అండగా నిలుస్తోందని చెప్పారు. ప్రజాస్వామ్య మనుగడకు అర్హులైన వారికే ఓటు హక్కు ఉండాలని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు 25 ప్రచార ఆటోలను కేంద్ర మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నరసాపురం పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని ప్రజలను చైతన్యపరిచేందుకు ప్రచారం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కరపత్రాల పంపిణీతో పాటు పార్టీ కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి ఓటర్లకు అవగాహన కల్పించాలన్నారు. 18 ఏళ్లు నిండిన యువతీ యువకులు ఓటు హక్కు నమోదు చేసుకోని వారు వెంటనే ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసేందుకు ప్రతి అర్హత కలిగిన ఓటరు తన ఎన్యూమరేషన్ ఫారంను తప్పనిసరిగా సమర్పించాలని నంద్యాల జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ జి రాజకుమారి కోరారు. నంద్యాలలో జరిగిన సమావేశంలో ఈరోజు కలెక్టర్ మాట్లాడారు. ఈ నెల 14వ తేదీతో ఈ ప్రత్యేక కార్యక్రమం ముగుస్తుండటంతో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు. పారదర్శకమైన, తప్పులు లేని ఓటరు జాబితా కోసం ప్రజలు, పార్టీలు, అధికారులు సహకరించాలని కలెక్టర్ రాజకుమారి తెలియజేస్తూ,
1: ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆదేశాల మేర ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని నంద్యాల జిల్లాలలో చేపడుతున్నాం. ఈ కార్యక్రమం జూలై 14తో పూర్తి అవుతుంది. బూత్ లెవెల్ అధికారులు

0: ఒక్క ఓటర్ ఇంటికి వచ్చి రెండు ఎన్యూమరేషన్ ఫార్మ్స్ అందజేయడం జరిగింది. బూత్ లెవెల్ ఏజెంట్స్ సహకారంతో డెత్ డూప్లికేట్ పర్మనెంట్లీ షిఫ్టెడ్ ఓటర్స్ ను కూడా గుర్తించాం 55,449 మందిని. ఈ ఫార్మ్స్ ను కూడా మనం డిజిటైజ్ చేయడం జరిగింది. ఇంకా మనకి నంద్యాల జిల్లాలో 2,59,272 ఫార్మ్స్ వెనక్కి రావాల్సి ఉంది. ఈ రోజు శనివారం మరియు రేపు ఆదివారం మనం స్పెషల్ డ్రైవ్ అనేది కండక్ట్ చేస్తూ ఉన్నాం.
1: తిరుపతిలో జరుగుతున్న ప్రత్యేక ఓటర్ జాబితా సమగ్ర సవరణ ప్రక్రియను భారత ఎన్నికల సంఘం కార్యదర్శి నవీన్ కుమార్ ఈరోజు పరిశీలించారు. నగరంలోని పలు ప్రాంతాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియను పరిశీలించి త్వరితగతిన ఓటరు నమోదు పూర్తి చేసేయాలని అధికారులను ఆదేశించారు. ఆన్లైన్లో కూడా ఓటరు సవరణ చేసుకోవచ్చునని, 2002 సంవత్సరంలో ఎక్కడైతే ఓటు వేశారో ఆ ఓటర్ కార్డుకు సంబంధించిన వివరాలను తప్పనిసరిగా బీఎల్ఓల వద్దకు తీసుకువెళ్లాలన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. వియత్నాం పడవ ప్రమాదంలో మృతదేహాలను, గాయపడిన వారిని, ఇతర తెలుగు పర్యాటకులను స్వస్థలాలకు తీసుకొచ్చేందుకు త్వరితగతిన ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో ప్రమాద ఘటనకు సంబంధించి ఆయన అధికారులతో ఈరోజు సమీక్ష నిర్వహించారు. ప్రమాదంలో గాయపడిన గెల్లే కిషోర్ ప్రస్తుతం వియత్నాం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. ప్రమాదంలో మరణించిన వారి మృతదేహాలు స్వస్థలాలకు తరలించేందుకు వియత్నాంలోని భారత రాయబార కార్యాలయం ఒక ఏజెన్సీని నియమించినట్లు అధికారులు చెప్పారు. భౌతిక కాయాల అప్పగింత, తరలింపు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైనట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడిన పర్యాటకులను ఇవాళ విమానాల ద్వారా తమ స్వస్థలాలకు తరలించేలా ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రముఖ నేపథ్య గాయని ఎస్ జానకి వృద్ధాప్య సంబంధిత అనారోగ్యంతో చికిత్స పొందుతూ మైసూరులోని అపోలో ఆసుపత్రిలో నిన్న తుదిశ్వాస విడిచారు. గుంటూరు జిల్లా రేపల్లె తాలూకా పల్లపట్ల గ్రామంలో 1938 సంవత్సరం ఏప్రిల్ 23వ తేదీన జన్మించిన ఎస్ జానకి 6 దశాబ్దాలకు పైగా భారతీయ సినీ సంగీత రంగానికి విశిష్ట సేవలందించారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీతో పాటు పలు భాషల్లో 48,000కు పైగా పాటలు ఆలపించి విశేష గుర్తింపు పొందారు.

ఎస్ జానకి మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంతాపం వ్యక్తం చేశారు. ప్రజల సందర్శనార్థం ఆమె పార్థివ దేహాన్ని సాయంత్రం వరకు మైసూరులోని మహారాజా కళాశాల మైదానంలో ఉంచుతారు. ఈ సాయంత్రం మైసూరులోని బోగాది సమీపంలో కణియర్హండి గ్రామంలో అధికారిక గౌరవ లాంఛనాలతో అంతిమయాత్ర అంత్యక్రియలు నిర్వహిస్తారని కుటుంబ సభ్యులు తెలిపారు. వేలాది మధుర గీతాలతో సంగీతాభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన ఆమె అభిమానులు, సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు ఘనంగా నివాళులర్పిస్తున్నారు. విశాఖపట్నంలో ఈరోజు తెల్లవారుజామున పలు ప్రాంతాల్లో భూప్రకంపనలు చోటు చేసుకున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. సీతమ్మధార, సాగర్ నగర్, తాటిచెట్లపాలెం, ఈస్ట్ పాయింట్ కాలనీ, హెచ్బీ కాలనీ, మాధవధార, పెదవాల్తేరు తదితర ప్రాంతాలలో భూమి ఒక్కసారిగా కంపించిందని పేర్కొంది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్పై 4.5గా నమోదైందని వెల్లడించింది. గాజువాక, ఎంవీపీ కాలనీ, అప్పుఘర్ ప్రాంతాల్లో 7 సెకండ్ల పాటు భూమి కంపించిందని ఆ ప్రాంతవాసులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ యానాంలలో దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ఫలితంగా ఉత్తర కోస్తా యానాంలలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశముందని వాతావరణ

0: ಕೇಂದ್ರ ಅಧಿಕಾರಿ ಎಲ್ ನಾರಾಯಣ ಪೇರ್ಕೊಂಡು,
1: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాంలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. వడగాలులు ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశం ఉంది. ఇక రేపు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. వడగాలులు ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశం ఉంది.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కూటమి ప్రభుత్వం రాయలసీమను రతనాలసీమగా మారుస్తోందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా సహాయం అందిస్తున్నట్లు రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వెల్లడించారు. ఈ నెల 14వ తేదీతో ఎస్ఐఆర్ కార్యక్రమం గడువు ముగుస్తుందని నంద్యాల జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ జి రాజకుమారి పేర్కొన్నారు. ప్రముఖ నేపథ్య గాయని ఎస్ జానకి మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహా పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా?
1: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
1: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
1: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
2: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి FM 101.3.

ആർതി എഫ് എം 101.3. హాయ్ హలో నమస్తే గుడ్ ఆఫ్టర్నూన్ నేను మీ ఆర్జే శృతి అండ్ మీరు జూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ మన స్టూడియోలో టైం 2:33 క్రాస్ అయిపోయి 26 సెకండ్స్ అయిపోయింది. దట్ మీన్స్ మన సందడి టైం స్టార్ట్ అయిపోయింది అనమాట. సో మరి ఆల్రెడీ నాకైతే కొన్ని విషెస్ ఇక్కడ రెడీగా ఉన్నాయి. ఎవరెవరు పంపించారో ఒకసారి టకటక్ చూసేద్దాం. కామర్తి శంకర్ రాజోల్ నుంచి హాయ్ అని పంపించారు. హాయ్ శంకర్ గారు. అండ్ నెక్స్ట్ పడింది జోగానందరావు కాలనీ చప్పల్ రాజు గారు, వెల్కమ్ టు సండే సండే అంటూ మెసేజ్ చేశారు. ఓకే, మీకు కూడా హార్టీ వెల్కమ్. అండ్ నెక్స్ట్ హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ శ్రావణ్ ఫ్రమ్ విలేజ్ బోగారం మండల్ రామన్నపేట డిస్టిక్ట్ యాదాద్రి భువనగిరి నుంచి. ఓకే, వెరీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ శ్రావణ్. అండ్ నెక్స్ట్ మెసేజ్ విజయవాడ వివిధ భారతి కేంద్రానికి నమస్కారం, గుడ్ ఆఫ్టర్నూన్, సందడే సందడికి స్వాగతం, సుస్వాగతం అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్ ఇంకా స్నేహ భానుజైనుద్దీన్ మెసేజ్. మీకు కూడా గుడ్ ఆఫ్టర్నూన్ అండి. అండ్ నెక్స్ట్ హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ శృతి గారు ఎలా ఉన్నారు అంటూ సుధా ఫ్రమ్ కొత్తగూడెం మెసేజ్. నేనైతే బాగున్నాను సుధా గారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ రాజోల్ నుంచి బోరల్లి జయన్న హాయ్ నమస్తే అంటూ మెసేజ్ చేశారు. హలో నమస్తే మీకు కూడా. అండ్ శుభ మధ్యాహ్నం కాదరి వీరేష్ రాజోల్ మండలం నుంచి. అండ్ ఆల్సో కార్యక్రమ సమర్పకులకు సహశ్రోతలకు నమస్తే అంటూ జేరుపోతుల బుచ్చయ్య ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ హనుమకొండ జిల్లా కాజీపేట్ మండలం తరాలపల్లి గ్రామం నుంచి మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ హాయ్

అంటూ భ్రమరా శర్మ మెసేజ్ చేశారు. ఎక్కడి నుంచి? కర్నూలు నుంచి. ఓకే, నెక్స్ట్ వెల్కమ్ శృతి గారు అంటూ శాంతినగర్ నుంచి ఒకే ఒకడు మెసేజ్. అండ్ ఆల్సో ఓకే, మంచి మంచి పాటలు ప్లే చేయండి అంటూ పెడన జోగానంద్రావు గారు మెసేజ్. అండ్ మంచి ప్లీ సాంగ్స్ వినిపించండి శృతి గారు అంటూ శివ శ్రీఫణి దేశాయిపేట నుంచి. ఓకే, సో మరి నెక్స్ట్ మెసేజ్. ఓకే, గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మాయి గారు అంటూ వెల్కమ్ టు సందరే సందడి కున్నూతల సూని లక్కిరెడ్డిపల్లి మండలం అన్నమయ్య జిల్లా నుంచి మెసేజ్. అండ్ నంద్యాల నుంచి ఓకే పరుష హారియో అక్క అంటూ మెసేజ్. హాయ్ చెల్లి, నేనైతే బాగున్నాను. అండ్ నెక్స్ట్ వెల్కమ్ సందడే సందడి అంటూ శృతి గారు అంటూ దస్తగిరి సంధ్య ప్రతిటూరు కడప జిల్లా నుంచి మెసేజ్. అండ్ సుబ్బారెడ్డి శివాజీనగర్ మదనపల్లి ఓన్ టౌన్ అన్నమయ్య జిల్లా సందడే సందడికి స్వాగతం అంటూ మెసేజ్ చేశారు. ఓకే సుబ్బారెడ్డి గారు, వెరీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సో అందరికీ కూడా వన్స్ అగైన్ హార్టీ వెల్కమ్ చెప్పేస్తున్నాను సండే సండే గేమ్ షోలోకి. సో మరి ఈ రోజు నేను అడుగుతున్న ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఏడుగురు అన్నతమ్ములు ఉన్నారండి, విడివిడిగా ఉంటే చెప్పలేం కానీ కలుసు

0: గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మాయి గారు అంటూ వెల్కమ్ టు సందడే సందడి కొన్ను తెలుస్తూని లక్కిరెడ్డిపల్లి మండలం అన్నమయ్య జిల్లా నుంచి మెసేజ్ అండ్ నంద్యాల నుంచి ఓకే పరుష హార్ యూ అక్క అంటూ మెసేజ్. హాయ్ చెల్లి, నేనైతే బాగున్నాను. అండ్ నెక్స్ట్ వెల్కమ్ సందడే సందడి అంటూ శృతి గారు అంటూ దశగిరి సంధ్యా ప్రతిటూరు కడప జిల్లా నుంచి మెసేజ్ అండ్ సుబ్బారెడ్డి శివాజీనగర్ మదనపల్లి ఓన్ టౌన్ అన్నమయ్య జిల్లా సందడే సందడికి స్వాగతం అంటూ మెసేజ్ చేశారు. ఓకే సుబ్బారెడ్డి గారు, వెరీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సో అందరికీ కూడా వన్స్ అగైన్ హార్టీ వెల్కమ్ చెప్పేస్తున్నాను సండే సండే గేమ్ షోలోకి. సో మరి ఈ రోజు నేను అడుగుతున్న ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఏడుగురు అన్నతమ్ములు ఉన్నారండి, విడివిడిగా ఉంటే చెప్పలేం కానీ కలుసుంటేనే చెప్పగలం, ఎవరా అన్నతమ్ములు? మీకు తెలిస్తే నాకు మెసేజ్ చేయండి. మన వాట్సాప్ నెంబర్ 8662488114 ఇదనమాట. సో ఏడుగురు అన్నతమ్ములు విడివిడిగా ఉంటే చెప్పలేం కానీ కలుసుంటే ఖచ్చితంగా చెప్పగలం, వాళ్ళెవరు? ఇది నా క్వశ్చన్. సో రైట్ నౌ మీ అందరి కోసం మరి శృతి వస్తే నాని పాట రావాలి కదా, వచ్చేసింది. ఇప్పుడు ఎంసీఏ సినిమా నుంచి అనమాట ఈ బ్యూటిఫుల్ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్.
1: కొత్తగా కొత్తగా రెక్కలొచ్చినట్టుగా క్షణం ఒక్క నిమిషం.

బంగారాజు సినిమా నుంచి సిద్ శ్రీరామ్ పాడిన సాంగ్ అయితే ప్లే చేసేసాను. మరి 244 క్రాస్ అయిపోయి 45 మార్నింగ్ ఆఫ్టర్నూన్ తెచ్చుకోవాలి ఫస్ట్ మనం. ఎనీవేస్ నెక్స్ట్ కాదర్ వీరేష్ రాజోలి మండలం నుంచి మెసేజ్. ఓకే, 2 ఆన్సర్స్ పంపించారు, అందులో ఒకటి కరెక్ట్ వీరేష్. ఓకే, నెక్స్ట్ మెసేజ్ మనకి ఉమ్మడి

మేము జయనుద్దీన్ ఇంకా స్నేహ భాను జయనుద్దీన్ ఎగ్జాక్ట్ గా రైట్ ఆన్సర్ కంగ్రాచులేషన్స్. అండ్ నెక్స్ట్ రాజోల్ నుంచి బోరెల్లి జయన్న రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ శాంతినగర్ నుంచి ఒకే ఒకటి కూడా రైట్ ఆన్సర్. అక్కరపాక నుంచి రమ ఇంకా సుధాకర్ రైట్ ఆన్సర్ పంపించారు. జి రెడ్డన్న ఎన్జిఓ కాలనీ కడప నుంచి కూడా రైట్ ఆన్సర్. వెరీ గుడ్. అండ్ నెక్స్ట్ అనంతపురం నుంచి అనురాధ గారు వారంలోని 7 రోజులు అంటున్నారు. యాక్చువల్ గా నేనేం అడిగాను, 7 గురు అన్నదమ్ములు విడివిడిగా ఉంటే చెప్పలేము కానీ కలిసింటేనే చెప్పగలం అన్నా. యాక్చువల్ గా మనం వారంలో 7 రోజులు విడివిడిగా కూడా మెన్షన్ చేస్తాం కదా. ఆదివారం శృతి లైవ్ కి వచ్చింది, శనివారం శృతి చుట్టాలతో ఎంజాయ్ చేసింది, శుక్రవారం శృతి సంగీతం సినిమా చూసింది. సో ఇలా మనం విడివిడిగా చెప్పగలం కదా ఒక్కొక్క రోజుని. సో నేనేమంటున్నానంటే 7 గురు అన్నదమ్ములు విడిగా ఉంటే వాళ్ళని అసలు మనం మెన్షన్ చేయలేం, కలిసి ఉంటేనే చెప్పగలం ఎవరు వాళ్ళు. ఓకేనా, కనిపెట్టి నాకు చెప్పండి అనురాధ గారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఓకే, ప్రభాకర్ రావు గారు స్వరూప రెబ్బెన నుంచి అనమాట, వీళ్ళు కూడా సేమ్ అదే ఆన్సర్ పంపించారు. బట్ మీరు కూడా ఆలోచించాలి. ఓకే, పెడన జోగానందరావు కాలనీ చప్పల రాజు గారు రైట్ ఆన్సర్, నంద్యాల పరుష రైట్ ఆన్సర్. ఓకే ఓకే ఓకే, నాకు అర్థమైంది, తమ్ముడు చెల్లి కాదు. ఓకే వెరీ నైస్. అండ్ నెక్స్ట్ ఆన్సర్ రామ లక్ష్మణుడునా, కాదు కాదు, ఇంకొకసారి ఆలోచించు తమ్ముడు. ఓకే నెక్స్ట్ వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు నుంచి కిషోర్ ఇంకా లక్ష్మణ్ రావు గారు రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ రైట్ ఆన్సర్ గొల్లేపల్లి నుంచి మిర్యాల గోవర్ధన్. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఓకే, మొత్తం ఆహా 7 గురు అన్నదమ్ముల్ని కూడా మెన్షన్ చేశారు సత్యనారాయణ గారు దేవీనగర్ విజయవాడ నుంచి. వెరీ నైస్. అండ్ నెక్స్ట్ మెసేజ్ సుధా కొత్తగూడెం నుంచి, వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సరే. ఎరవెల్లి సీతామహాలక్ష్మి అమలాపురం నుంచి కూడా రైట్ ఆన్సర్. భాస్కర్ పెడన్ నుంచి. అండ్ శివ శ్రీఫణి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా దేశాయిపేట నుంచి రైట్ ఆన్సర్. అండ్ తులిమిల్లి సూరంపల్లి గ్రామం, తులిమిల్లి రవి ఓకే, గన్నవరం మండలం సూరంపల్లి గ్రామం నుంచి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ సుబ్బారెడ్డి గారు మదనపల్లి వన్ టౌన్ నుంచి రైట్ ఆన్సర్. మీరు కూడా 7 గురు అన్నదమ్ముల్ని ఓకే మెన్షన్ చేశారు, వెరీ నైస్. అండ్ నెక్స్ట్ స్వామి ఫ్రమ్ అనంతపురం, నో నో నో నో, కాదు వారం రోజులు కాదు, ఇంకోటి ఉంది, దాని గురించి ఆలోచించండి. ఓకేనా, దాసగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ నాగేంద్ర కోవెలకుంట్ల నుంచి, హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ శృతి గారు అంటూ మెసేజ్ చేశారు. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. అండ్ మీ మీ ఆన్సర్ రైట్ ఆన్సర్. ఓకే నెక్స్ట్ మెసేజ్ జేరుపోతుల బుచ్చయ్య గారు తరాలపల్లి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాడి నుంచి కూడా రైట్ ఆన్సర్. అండ్ భ్రమర శర్మ గారు కర్నూలు నుంచి, నో వారం కాదండి. నెక్స్ట్ కలమందలపాడు గ్రామం నుంచి కాసిం ఇంకా ముత్తుజావలి రైట్ ఆన్సర్. అండ్ పాలెంపోలే ఆళ్ళగడ జిల్లా నుంచి అనమాట గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ రైట్ ఆన్సర్ కనకారావు గారు పెడన్ నుంచి. అండ్ నెక్స్ట్ బందారుపల్లి నెల్లూరు డిస్ట్రిక్ట్ ఓకే రైట్ ఆన్సర్ పంపించేశారు. ఏంటి ఏమిటండి ఇది, అంకయ్య గారు రాజు గారి కుమారులా, ఆహా మీరు లాస్ట్ వీక్ షోలోకి వెళ్ళిపోయారా, నో నో నో వాళ్ళు కాదు. ఓకేనా, సో 7 గురు అన్నానని చెప్పి మీరు 7 గురు కొడుకుల దగ్గరికి వెళ్ళినట్టున్నారు. మీరు ఇంకా ఆ స్టోరీలోంచి బయటకు రాలేదని నాకైతే అర్థమైంది. వచ్చేసేయండి వచ్చేసేయండి, మనం నెక్స్ట్ వీక్లోకి వచ్చాం. ఓకే నెక్స్ట్ మెసేజ్ ఓకే, సో మరి నెక్స్ట్ అయితే అబ్బా బాబా బా శ్రీగిరి గారు హరికృష్ణ నంద్యాల డిస్ట్రిక్ట్ నుంచి అయితే సరిగమ పదని అని పెట్టారనమాట. కాదు, వీటిలో ఒక్కొక్క స్వరానికి ఒక్కొక్క ఇది ఉంది కదండి, ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క మెన్షనింగ్ ఉంది. సో అదే, అది కూడా కాదు. 7 గురు అన్నదమ్ములు కలిసి ఉంటేనే చెప్పగలం అంటున్నాను. ఎవరై ఉంటారు, వాళ్ళకి ఒక స్పెషల్ పేరుందనమాట 7 గురు అన్నదమ్ములకి కలిపి. సిఆర్ నగర్ నుండి రాజేశ్వరి రామ్ చరణ్ హేమ రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఎంఎస్ దుర్గారావు గారు అబ్బో మీ నవ్వు కోసం మార్నింగ్ అని పెట్టాను అట, ఏమిటండి మధ్యాహ్నం నవ్వనంటారా. ఎనీవేస్ నెక్స్ట్ అయితే అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని చెప్పేసి పీలేరు అన్నమయ్య జిల్లా నుంచి అనమాట తీర్థశ్రీ ఇంకా ధార్మిక్ పవన్ మెసేజ్ చేశారు. బట్ రాంగ్ ఆన్సర్ అండి. అండ్ నెక్స్ట్ మెసేజ్ కున్నూతల సునీల్ కూడా సప్తస్వరాలు అంటూ పంపించారు, కాదు. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఎస్ఆర్కే ప్రభాకర్ రావు గారు రెబ్బెన నుంచి కూడా రాంగ్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ వలిగొండి మండలం గొన్నేపల్లి నుంచి ఈదునూరి లక్ష్మయ్య ఇంకా జంగమ్మ, మెసేజ్ అయితే లేదు జస్ట్ విష్ అనుకుంటా. ఓకే గుడ్ ఆఫ్టర్నూన్ అండి. అండ్ నెక్స్ట్ మెసేజ్ వారం అంటున్నారు కాకాన్ నుంచి పద్మ భవ్య చింతు శేఖర్ ఆదిత్య, నో కాదు. అండ్ నెక్స్ట్ సప్తస్వరాలు కాదు బ్రహ్మం ఫ్రమ్

ஆமாம், ஓகே, ராங் ஆன்சர் அண்டி. நெக்ஸ்ட் நாகார்ஜுன இங்க லக்ஷ்மி ஃப்ரம் வடியம்பேட்டை அனந்தபூர் டிஸ்ட்ரிக்ட், ரைட் ஆன்சர். ఓకే, సో మరి నేను ఇంకొకసారి చెప్తున్నాను క్వశ్చన్ని. ఏడుగురు అన్నదమ్ములు విడివిడిగా ఉంటే చెప్పలేము, కానీ కలిసి ఉంటేనే చెప్పగలం. స్పెషల్లీ మీకు ఒక క్లూ కావాలి అంటే, ఈ రెయినీ సీజన్లో మాత్రమే కనిపిస్తారు ఎక్కువగా, ఓకే, ఎక్కువగా, లేదా ఎండాకాలంలో కూడా అప్పుడప్పుడు కనిపిస్తారు, కానీ వర్షం వచ్చినప్పుడే. ఇంకా బాగా చెప్పేసాను క్లూ, దీన్ని పట్టుకుని నాకు మెసేజ్ చేసేయండి. ఓకే, రైట్ నౌ మీ అందుకోసం వీరా సినిమా నుంచి అయితే సాంగ్ ప్లే చేస్తున్నాను, ఎంజాయ్ లిజనింగ్.

0: భాస్కర్ భట్ల రవికుమార్ గారి లిరిక్, కార్తికేయన్ గీత మాదిరి పాడిన పాట, బ్యూటిఫుల్ సాంగ్. వీర సినిమా నుంచి విన్న తర్వాత 255 క్రాస్ అయిపోయి 16 సెకండ్స్ అయిపోయింది మన టైం. సో మరి నెక్స్ట్ మెసేజ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ వై వెంకటరెడ్డి లక్కవరం నుంచి కూడా రైట్ ఆన్సర్. రాజోల్ నుంచి బోరెలి సంధ్య రైట్ ఆన్సర్. బ్రహ్మం ఫ్రమ్ కంహం రైట్ ఆన్సర్. అసలు క్లో ఇస్తే ఎందుకు రాదు ఆన్సర్ చెప్పండి, అంత పెద్ద క్లో ఇచ్చాను. పైగా ఈదునూరు లక్ష్మయ్య ఇంకా జంగమ్మ గొల్లేపల్లి నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ శ్రీగిరి హరికృష్ణ నంద్యాల డిస్టిక్ నుంచి రైట్ ఆన్సర్. అండ్ భారతి పీలేర్ నుంచి రైట్ ఆన్సర్. గోనిగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఆల్సో బ్రహ్మానందం, ఓకే రైట్ ఆన్సర్, ఎక్కడి నుంచి అనేది మాత్రం తెలియదు. అండ్ నెక్స్ట్ మెసేజ్ అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్ పంపించారు. భాస్కర్ పెడన నుంచి, కీర్తి రాజ్ కుమార్ ఆదర్శ నగర్ నుంచి, నిజామాబాద్ నుంచి అనమాట. అండ్ నెక్స్ట్ మెసేజ్ కాకాన్ నుంచి పద్మ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్. అండ్ ఆల్సో నెక్స్ట్ మెసేజ్ ఈ రవి సత్యసాయి జిల్లా హిందూపూర్ మండలం యామనపల్లి గ్రామం నుంచి. అండ్ వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సరే. అండ్ నెక్స్ట్ మెసేజ్ రెబవరం నుంచి అనమాట, నాగులు మీరా అమీదా బేగం రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ కున్నూతల సునీల్ కూడా రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ రాజేష్ ఇంకా అంబిక ప్రేమ్ సాయి వరుణ్ ఆదాం సోలాపూర్ మహారాష్ట్ర నుంచి పంపించారు ఎంఎస్ దుర్గారావు గారు. ఓకే మీరు డిఫరెంట్ ఆన్సర్లోకి వెళ్ళారు. ఎనీవేస్ నెక్స్ట్ మెసేజ్ స్వామి ఫ్రమ్ అనంతపూర్ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఓకే గుంటూరు నుంచి అనమాట సీతారామయ్య గారు, కొడాలి సీతారామయ్య గారు రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ రావణ్ బోగారం నుంచి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ భాస్కర్ రెడ్డి గారు ఒడిశా నుంచి కూడా రైట్ ఆన్సర్. రమాదేవి ఇసుకపల్లి నుంచి రైట్ ఆన్సర్. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి పెద్దాపురం శెట్టి సూర్యబాబు గారు మాత్రం గొడుగు అంటున్నారు. ఓహో మీరు రైనీ సీజన్ అన్నానని గొడుగులోకి వెళ్ళారా? ఓకే నెక్స్ట్ మెసేజ్ హాయ్ డియర్ శృతి మీ గొంతు చాలా మధురం. ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎంఎంఎస్ నివాస్ గారు నల్లపాడు గుంటూరు నుంచి. అండ్ మీ ఆన్సర్ కూడా రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ ప్రశ్న మళ్ళీ రిపీట్ చేయండి, ఇప్పటికే 3 సార్లు అండి. ఇంతకెవరు? నంద్యాల నుంచి పరుష. ఓకే నెక్స్ట్ మెసేజ్ హాయ్ అంటూ వచ్చింది, ఎక్కడి నుంచి ఏమిటి తెలియదు. ఎనీవేస్ ఇంతకీ రైట్ ఆన్సర్ ఏంటంటే ఇంద్రధనస్సు, రెయిన్బో. ఓకే సో 7 గురు అన్నదమ్ములు విడివిడిగా ఉంటే చెప్పలేం, కానీ కలిసి ఉంటేనే చెప్పగలం, ఇంద్రధనస్సు అనమాట. ఓకే సో అది మరి క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ కూడా అడిగేస్తున్నా. మనకి ఇప్పుడు చైనా వాళ్ళు తెలుసు కదా, చైనా గోడ చాలా పొడుగ్గా ఉంటుంది, 21,196 కిలోమీటర్ల పొడవు ఉంటుంది ఈ చైనా వాల్. అయితే సపోజ్ ఒక పర్సన్, ఒక వ్యక్తి దాని పక్కనే నడుచుకుంటూ వెళ్తే ఎన్ని రోజులు పడుతుంది ఆ గోడని క్రాస్ చేయడానికి, మొత్తం ఆ గోడంతా నడవడానికి ఎంత కాలం పడుతుంది యావరేజ్గా గెస్ చేసి చెప్పండి. ఓకేనా, ఒక ఒక నెంబర్ చెప్పండి నాకు. చైనా వాల్ పక్కన ఒక పర్సన్ నడుచుకుంటూ వెళితే ఆ గోడ మొత్తం కంప్లీట్ అవ్వడానికి ఎన్ని రోజులు పట్టచ్చు యావరేజ్గా? ఓకే సో మరి ఆన్సర్ చెప్పాలంటే మన వాట్సాప్ నెంబర్ తెలుసు కదా, 8662488114. ఈ నెంబర్కి అయితే పంపించేసేయండి. రైట్ నా ఒక చిన్న బ్రేక్ అయితే తీసుకుందాం, స్టే ట్యూన్డ్.
1: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
2: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
3: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు మరి నీకు?
4: నాకైతే నా స్కూల్ డేసే.
1: మేమే కాదు మీరు కూడా మీ మనసులోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
5: ఓన్లీ ఆన్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఎవ్రీడే ఈవినింగ్ ఎట్ 7:15.
6: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
7: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది,
6: ఓ పాట కనులు తుడిస్తే
7: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది,
6: ఓ పాట మనసుకి హత్తుకుంటే
7: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
6: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
5: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
6: 101.3.

0: మీరు ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మరి స్టూడియోలో టైం ఎగ్జాక్ట్ గా 3 o'clock. ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: ఆకుపచ్చని కోరికలు నాటకం వింటారు. రచన నిర్వహణ

0: శ్రీ ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ, సహకారం శ్రీ సి రామ్మోహన్ రావు, సాంకేతిక సహకారం శ్రీ ఐవి రావు. ఇందులో పాల్గొన్నవారు శ్రీయుతులు పి రామచంద్ర కాశ్యప్, ఎన్విఆర్ సాంబశివరావు, సి రామ్మోహన్ రావు, జె సదాశివరావు, ఎంవిఎల్ నరసింహారావు, విన్నకోట విజయరామ్, కోట శంకర్రావు, బోయినపల్లి రామారావు, శ్రీమతులు మందలపు ఇందిర, వి కల్పన, మద్దాలి సుశీల, ఎం నాగరత్నమ్మ. వినండి ఆకుపచ్చని కోరికలు నాటకం.
1: చెట్టు దిగరా, తోటవాడు వచ్చేస్తాడురా.
2: నాలుగు కాయలు కొద్దాం అనుకున్నాను చంద్ర, టక్కుమని చాకు పెట్టి గట్టిగా లాగాను లేదు, గెల మొత్తం పడింది. ఎవ్వరూ గొడవ చేయద్దు.
1: బాబోయ్, చీకటి పడిపోయిందిరా, మా అమ్మ తిడుతుంది, నాన్న కూడాను.
2: నాన్న ఎవర్రా, నాన్న కదా, ఇక్కడే కూర్చుని ఏడు. లేకపోతేను కొబ్బరి చెట్టు ఎక్కించింది నువ్వు, గెలబడ్డాక పారిపోయేది నువ్వు ఒక్కటేవేనా? చెట్లు మాక చంపేస్తాను, అందరూ తలో రెండు కాయలు తీసుకుని మరీ పండి.
3: ఓడి సన్నాసి విధవా, ఇక్కడ కుర్ర పీనుగులతో సమానంగా ఆడుతున్నావా? అది అర్జెంటుగా
2: వర్షంగా ఉంది, కొంచెం ఆగి వెళ్దాం బాబా, తడిసిపోతాం.
3: పూరాగా తడిసి కాదు, మునిగి చచ్చాములే. తండ్రికి కర్మ చేయాల్సిన వాడివి, ఇంకెంత తడవకుండా అయింది. మీ నాన్న చచ్చిపోయాడు.
2: చచ్చిపోయాడు భయం వేస్తుంది బాబా. రెండు రోజుల క్రితం ఎక్కడికో వెళ్ళాడని, వచ్చేస్తాడని అమ్మ చెప్పింది.
3: యాక్సిడెంటే మనకి
2: నాన్న. నాన్న

0: వెంకటరామయ్య తాతగారు ఉన్నారు, అన్నయ్య గారు జగపతి ఉన్నారు, కుర్రాడైనా రాఘవుడున్నాడు. ఎన్ని చిక్కులొచ్చినా కర్మకు సంబంధించిన తంతు ముగిసింది. 12వ రోజుని ఇలా ప్రస్తావించాడేమిటా అని మీరేం అనుకోవద్దు. మీరు అనుమతిస్తే మన కుటుంబ వ్యవహారాలు చిక్కుల్లో ఉన్నాయి గనక వాటి గురించి మాట్లాడాలని ఉంది.
1: అలా అనుకుంటే ఎలాగ తమ్ముడు గారు? మామయ్య గారు ఇంత హఠాత్తుగా ఇంత దారుణంగా అర్ధంతరంగా చనిపోతారని కలగన్నావా? పేకాటలో 2 రోజులు ఏకధాటిగా కూర్చోవడమేమి, ఆ స్టేకులేమి, రూపాయలు కుమ్మరించాలనేసరికి గవర్రాజు ఉడికెత్తిపోయి ఆవేశంగా ఆయన్ని పొడి చేయడమేమి? అయ్యయ్యో ఘోరకలి.
2: నలుగురు కూతుళ్ళను కని పెంచి పెళ్లిళ్ళు చేసి ఈ పత్నికి పులి అనిపించుకుని ఈ కుర్ర విధవ రాఘవుణ్ణి అనాథను చేసి వెళ్లిపోయాడు బాబు.
3: ఆస్తులు అంతస్తులు అప్పులు ఉన్నాక ఆప్తుల సాగు బాధ కంటే వ్యవహారాలే ముఖ్యము. తప్ప తాతగారు, దుఃఖం దిగమింగుకోవాలి. కుర్రాడు రాఘవుణ్ణి మనం జాగ్రత్తగా చూసుకోవాలి. అతగాడు ఎదిగే నాటికి ఆస్తులు అప్ప చెప్పకపోయినా బాధలేదు, కానీ అప్పులు అంతగట్టకూడదు కదా. ఆయన కామేశ్వరం చిన్నతనంలోనే మంచి లౌకిక ప్రజ్ఞ పట్టుబడింది నీకు. సంతోషం
4: తాతగారు. ఒక్క సంగతి నన్ను మనవి చేసుకునివ్వండి. తమ్ముడు గారు కామేశం గారు వ్యవహర్త గనక ఈ ప్రస్తావన నలుగురు ఉండగానే చేసేయమని నేనే కోరాను.
3: మరిద్దరి తర్వాత అల్లులకు సమస్యలు లేవండి.
0: రాలు వెళ్లిపోయారు. మీది వ్యవసాయం, నాది అక్కరకొస్తుందో పడదొస్తుందో తెలియని రాజకీయ రంగం. సమస్యలుండేది మనకే. అప్పులు ప్రోనోట్ల బాధలు మనకే. పంటల నష్టాలు మార్కెట్ల రేట్లు ఆందోళనలు అన్ని మనకే.
5: బాబు మీరు ఉభయలు విషయానికి వస్తారా?
0: రాక తప్పదు. మా మామగారు ధర్మాజీరావు గారు పులిలాగా బతికారని మీరే అన్నారు.

0: పులులు అర్ధంతరంగానే గోండ్రిస్తూనే చచ్చిపోతాయి. సరే, వస్తువులు కొన్ని తాకట్టుల్లో ఉన్నాయి, భూములు కూడా కొంతమేరకు వాచా గాని పత్రాల ద్వారా గాని తాకట్టుల్లో ఉన్నట్టు ఇప్పుడిప్పుడే అనుమానంగా ఉంది. మా అత్తగారితో ఎప్పుడన్నా ఏమన్నా మాట వరుస కన్నా ప్రస్తావించి ఉండొచ్చు అయినా, తర్వాత కనుక్కోవచ్చులేండి.
1: కామేశం బాబు,
0: పురులు భార్యతో కాపురం చేస్తున్నట్టు కనిపించి పిల్లల్ని కంటాయి గాని బాధ్యతలను వహించవు.
1: దానికేం తెలియదు, తెలిసిందేదో నాకే తెలుసు.
2: మరి ఇంకా సమస్యే లేదు. మా మామగారు చేపదులుగా అప్పుడప్పుడు రొక్కం రూపేణా సొమ్ము తీసుకుంటూ ఉండేవారు. నేను తర్వాత చూసుకోవచ్చులేని అడిగేవాణ్ణి కాను. కాస్తో కూస్తూ అయితే పోనీ అని అనుకోవచ్చు. నిన్న రాత్రి లెక్కలు చూస్తే 125,000 పైచిలుకు తేలింది.
0: ఏం చెయ్యమంటారు అని నా దగ్గరికి సలహాకి వచ్చారు. పెద్దలుండగా తేల్చేద్దామన్నారు. జగపతి అన్నగారికే కాదు, నాకు 25,000 బాకీ పడ్డారు. అటు అమృతవల్లికి 10 ఎకరాల కొబ్బరి తోట రాసిపెట్టారు. ఇక దానాలని ధర్మాలని గుళ్ళని గోపురాలని ధర్మకర్తృత్వం అని పాపం వారు చాలా నష్టపోయారు. ధర్మకర్త అంటే గుర్తొచ్చింది, గుడి నిమిత్తం వచ్చిన కొన్ని చందాలు, దాతలిచ్చిన కొంత జవహరీ మాట ఏమిటి అని వేణుగోపాలస్వామి ఆలయం కమిటీ మెంబర్లు వచ్చి కూర్చున్నారు. ఏదో ఒకటి చేసేసి అమ్ముకునో ఆర్చుకునో అప్పులు చప్పులు తీర్చేస్తున్నట్టు ఆయన రాఘవుడి చేతికి చిప్పయిచ్చి ముష్టికి పంపేయొచ్చు.
1: చూడండి, రాతకోతలు కాగితం కరామత్తులు లేని రుణాలతో మాకు ఏమీ సంబంధం లేదు.
2: మాటంటే పోయేది కాదు తాతగారు, అబద్ధాలు మా వంశంలో లేవు.
1: అబద్ధాలు వంశాల్లో ఉండవు నాయన, ఆస్తులు కూడబెట్టాలనే బుద్ధుల్లో ఉంటాయి.
0: అరే మీరేడి రాఘవుడు, మీరుంటే చాలండి. మా అత్తగారికి మీ మనవడికి ప్రతినిధులు కదా, ఏం చేద్దామో చెప్పండి.
3: ఎవరది చీకట్లో? ఆగు, ఏంటి రాఘవ? అమ్మో, తప్పు కదూ, గోదాట్లో దూకేద్దామని ఇంటికి పద. ఇంటర్ చదువుకొచ్చావు, ఆ మాత్రం వివేకించకపోతే ఎలాగనైనా దుఃఖం కష్టం అవమానం వీటిని తట్టుకుని నువ్వు లోకంలో బతకాలి. అవసరమైతే కొట్టుకు తిని బతకాలి. ధర్మాజీరావు పంతులు గారి కొడుకు పిరికి చావు చావకూడదు నాన్న. నేనున్నాను, నీ కష్టం ఏమిటో నాతో చెప్పు. అమ్మని మీరనొచ్చా? మా ఇల్లు నాది కాదు, నీది కూడా.

0: ఎవరండి, ఎవరు కావాలి?
1: మీ ఇంటికి వచ్చే వాళ్ళందరికీ ఎవరు కావాలో మాకు వారే కావాలి.
0: మీరా?
1: మాట మాట మాట మాట మాట రాఘవ్ గాని ఇక్కడికి వచ్చారా?
0: ఏమో నాకు తెలీదు. అమ్మా అమ్మా, వాడి చిన్నబాబు గారు వచ్చి రాఘవ్ గారు ఉన్నాడా అని అడిగారే. నువ్వు చెప్పలేదు కదా. వద్దన్నావు అమ్మా, చెప్పలేదు. ఆయన ఇంకా అక్కడే ఉన్నాడు.
2: సరే, నేను మాట్లాడతానే. దండానల్లుడు గారు ఏమో ఇలా వచ్చారు?
1: చిన్నత్త గారి దర్శనం కోసం వచ్చాను. మాట్లాడే టైం లేదు. రాఘవుడు ఇక్కడికి వచ్చాడు కదా, తీసుకువెళ్దామని వచ్చాను.
2: రాఘవ ఇక్కడ లేడు.
1: ఎవరి ఇంటికి పంపించావు?
2: మీ ఆవిడి గారింటికి.
1: ఏ ఒళ్ళెలాగుంది?
2: ఇంక మీరు వెళ్ళొచ్చు.
1: వెళ్ళడానికే వచ్చింది. ఇక్కడి నుంచి తీసుకు వెళ్లాల్సినది, తీసుకు వెళ్ళవలసిన వారిని తీసుకునే వెళ్తాను.
2: అది మీ వల్ల కాదు.
1: అమృతం నీ వినాశనం చేజేతులా తెచ్చుకుంటున్నావు. కొంప కూల్చేస్తా చక్క.

0: అమ్మా రాఘవుడు నీ మాటలన్నీ విని ఇప్పుడే వస్తానని పెరటి తలకు తీసుకుని వెళ్ళిపోయాడమ్మా.
1: ఎక్కడికి వెళ్ళాడే బిడ్డమహా?

హలో రిఠల్ గారేనా? నేను శ్యామ్చంద్ని. నమస్తే నమస్తే. చిన్న సమాచారం కావాల్సి వచ్చింది. క్లియరింగ్ ఏజెన్సీలోకి కొత్త కుర్రాడు ఎవడో వచ్చాటేమిటి? ఆహా, మీరే పట్టుకొచ్చారా? గుడ్ గుడ్. ఇండివిజువల్గా దూసుకుపోయేట్టున్నాడే. అదే, మరేం లేదు, మా తాలూకు మనిషికి షిప్ మీద స్పేస్ పాడటంలో ఎదురు వచ్చి ఎక్కువ స్పేస్ బుక్ చేశాట. నో నో నో నో, నేను అఫెండ్ అయ్యే ప్రసక్తే లేదు. నేను ఎందుకు ఫోన్ చేస్తున్నానంటే, నాకు అటువంటి కుర్రాడు మా కంపెనీల అభివృద్ధికి కావాలి. మంచి జీతం ఇస్తాను, కమిషన్లు ఇస్తాను. ఓసారి నా దగ్గర పంపండి. వాయిస్ మీ విషయంలో కూడా నాకు కొన్ని ఆలోచనలు ఉన్నాయనుకోండి. ప్లీజ్. ఎస్, థ్యాంక్ యూ.

0: Come in. Mr. Raghava, what can I do for you?
1: You can't do anything for me, sir, because I came here to do something for you.
0: Is it? Fine, fine, fine. Where are you coming from?
1: I am from this city, Calcutta.
0: I mean, your native state.
1: Or place, or what you please. I was from Andhra, a part of Madras province. But now I am from Calcutta. I don't want to label myself with any state, religion, or perhaps caste also.
0: Wonderful, wonderful. You are from Andhra?
1: No, sir. I was.
0: Ah. నీకు నాకు మధ్య ఈ ఇంగ్లీష్ ఎందుకయ్యా బాబు? నేను తెలుగు వాడినే. శ్యామర్తి చంద్రరావు శ్యామ్ చందన్ అయిపోయాను. నువ్వు పనిచేసే షిప్పింగ్ కంపెనీ మేనేజర్ విఠల్ రావు నాకు మంచి ఫ్రెండ్. నువ్వేమిటి గ్రాడ్యుయేషన్ చేసావా?
1: అవును సార్. మీరు తెలుగు వారే కావడం నా అదృష్టం. వస్తూనే కొంచెం విసురుగా మాట్లాడానే మన్నించండి.
0: విసురంటే గుర్తొచ్చింది
1: సార్.
0: నువ్వే నాకేదో చేస్తానంటూ వచ్చావు.
1: ఏం లేదు సార్, తమాషా కన్నాను. సాధారణంగా ఏమి చేయదలుచుకొని వాళ్లే వాట్ కెన్ యూ డూ ఫర్ యూ అని ఊతపదంగా అంటారని నాకు తెలుసండి. మీరు ఉద్యోగం ఇస్తే చేస్తాననే ఉద్దేశంతో ఐ కేమ్ హియర్ టు డూ సంథింగ్ ఫర్ యూ అన్నాను.
0: ఫైన్ ఫైన్. ఆ మాత్రం విగరు పొగరు ఉండాలే. శాదస్తంగా అడుగుతున్నాను అనుకోకు. ఇంత దూరం ఉద్యోగం కోసమే వచ్చేసావా? మీ ఫ్యామిలీ అది?
1: ఎక్కువ వివరాలు ఏమీ లేవు సార్. ఇంట్లో చచ్చిపోతాననే భయం కొద్దీ బయట బతుకుదామని పారిపోయి వచ్చేసాను. గతం నాకొద్దు సార్, అదెంత గొప్పదైనా సరే మీరు ఇంకా మంచి భవిష్యత్తు చూపించగలరని విఠలరావు గారు మీ దగ్గరికి పంపారు సార్. 4 ఏళ్ల క్రితం హౌరా స్టేషన్ లో భయపడుతూ దిగాను. ఏం తెలీదు, భాష రాదు, డబ్బులు లేవు. ఆయన గారు రైలు దిగి ఎవరితోటో తెలుగులో మాట్లాడుతుంటే ఆయన కాళ్ళు పట్టుకుని నన్ను రక్షించమన్నాడు. ఆయన సామాను నేనే మోశాను. నా గురించి, నా కుటుంబం గురించి నా ఏడుపు అంతా చెప్పుకున్నాను. ఆయన నన్ను అగ్ని పరీక్షలు చేశారు, సొంత కొడుకులాగా చూసుకుంటున్నారు. నన్ను ఈపాటి మనిషిని చేసి నిలబెట్టారు. He is my friend, philosopher, and forever he is my guide.
0: Avesham, akrosham, adarsham, anni nilo unnai, Mr. Raghav.
1: Sir.
0: Paiki ravalante mukhyam 3 sutralu gurtunchuko.
1: Cheppandi sir.
0: Vyaparamlo aavishapadam mane. Prati manishini vyavaharanni baaga anumanichu.
1: Sir.
0: Nidaninchi nirnayichu. నేను నా బిజినెస్

0: ఆలోచించాను. నిజంగా నమ్మకంగా నాకు ఇవాళ ఒక మనిషి కావాలి. డబ్బు ఇవ్వనని కాదు, నేనిచ్చే డబ్బుకి నమ్మకాన్ని చురుకైన పనిని ఆశిస్తాను. నాకు నీ అంత వయసు కొడుకున్న ఈ పాటికి నా బిజినెస్ ఎంపైర్ని ఎలా ఎక్స్పాండ్ చేసేవాడు తెలుసా? గ్రాడ్యుయేషన్ చాలు మన వృత్తికి. నోట్లో నాలుగు ఉండాలి, పక్కన ఫోన్ ఉంటే 10 లక్షలు నెల తిరిగేసరికి జేబులోకి వస్తాయి. చూడు రాఘవ్, ఒక్కటే ఉదాహరణ
1: సార్,
0: స్టాక్ ఎక్స్చేంజ్ వ్యాపారం చూడు. కొన్ని గంటల్లో 1000 లక్షలు చేతులు మారి నవాబులైన వాళ్ళు ఉన్నారు, గుండెలు లేక గరీబులైన వాళ్ళు ఉన్నారు. రాఘవ్, నా ప్రపోజల్ విను. నాకు చాలా కంపెనీలు వ్యాపారాలు ఉన్నాయి, నా వ్యాపారాల్లో తోడుగా ఉంటావా?
1: మీరు అవకాశమే ఇవ్వాలి కానీ.
0: ఇచ్చాను, నీకు 3 ఏళ్ల టైం కూడా ఇస్తున్నాను. బిజినెస్ ఇస్ బిజినెస్. మెళుకోవలు ఎరిగి బతికావో పెరిగావు అన్నమాట. యు మస్ట్ డూ సంథింగ్ ఫర్ మీ యాజ్ యూ ప్రామిస్డ్.
1: సర్టెన్లీ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.

0: మహారాజు నన్ను కట్టులా విడిచి వెళ్ళిపోయాను. రాఘవ్ నిర్వహించవలసిన పితృతిథి ఈ గాడికి వచ్చింది. ఇలా నాకు బతికై పొందనుకోలేదు నాన్న. నాది
1: పార్వతి, పిల్లాడి కోసం వచ్చిన ఒక చేయని లాభం చెప్పమ్మా. నా మాట విని భూపిక పట్టు. రాఘవుడు ఎప్పుడో ఒకప్పుడు వచ్చి తీరతాడమ్మా. ఈ ఇంటిని వదిలావో నీకు నీ కొడుక్కి ఏమీ దక్కదు. అల్లుళ్ళన్న అల్లుళ్ళు గారే ఆ ఇద్దరు కరడక దమనకుల్లాగా గొప్పగా కుదిరారు. కాని కొంపా కంపా దక్కిన చాలు నీకు. అమ్మా, నా ఇంటికి వస్తానని మాత్రం పట్టుపట్టకు. పెద్దవాణ్ణి, కోర్టు వ్యవహారాల్లో నలిగిన వాణ్ణి కనుక చెబుతున్నా. మనం రాఘవ ఆచూకీ తెలుసుకోవాలి. ఇప్పట్లో వాడు ఇక్కడికి రాని రాకపోని మన కుటుంబంలో అందరికీ వాడి ఉనికి తెలుస్తూ ఉండాలి. ఎంత పిత్రార్జితం కాకపోయినా తన ఆస్తి మీద హక్కున్నా ఏడేళ్ల పాటు గనక వాడి సంకట సందర్భాలు కుటుంబానికి తెలియకపోతే న్యాయశాస్త్ర ప్రకారం వాడు గతించినట్టే లెక్కమ్మా. తెలిసిందా కనక, మైనర్గా వాడు బయటికి జీవిక నిమిత్తం వెళ్ళాడు. ఈలోగా వాడి పక్షాన నువ్వున్నావు ఇక్కడ. నీ అల్లుళ్ళున్నారే, వీళ్ళు ఊరికే గార్డియన్ల బాపతగా లెక్కపత్రాలు మనం చూపించాలి. అది ముఖ్యం.
0: కూతుళ్ళే ఈసడించి పారేసి వాళ్ళలో వాళ్ళు కుళ్ళు చేస్తూ ఉంటే, నా బంగారం కోసం కొరుకు తినేస్తూ ఉంటే నేను ఇంక ఏడవలేను. ఈ అమ్మకాలు అప్పులు నాకేం అర్థం కావటం లేదు నాన్న. మనసు చచ్చి బతుకుతున్నాను.
1: పుచ్చినట్టు బతుకు, చచ్చిన మగుణ్ణి తలుచుకు ఏడవడానికి బ్రతుకు. నీ కొడుకు ఎప్పటికైనా వచ్చి ఈ పీనుగుల్ని ఈడ్చి తంతే చూడటానికి బ్రతుకు. పడవ వేళ మించిపోతే ఆయంగర బస్సు దొరకదు, వస్తా.
0: మంచిది నాన్న. గుట్లో దీపం పెట్టించారు. సమరంగా ఇంతసేపు కొట్టుకుంటుంది, ఆ పైన కొండెక్కుతుంది. మంచిది.

0: Thank you, thank you.
1: Raghava.
0: Yes.
1: Meet Mr. Sundararajan. Oh. A brilliant boy.
0: Yes, sir.
1: Monani IAS distinction to check. Sundararajan, meet my son-in-law. మా అల్లుడని చెప్పడం కాదు కానీ వెరీ బ్రిలియంట్. మా కంపెనీలోకి వచ్చి గట్టిగా 7 ఏళ్ళు కాలేదేమో.
2: 8 ఏళ్ళు సార్.
1: దట్స్ మెటీరియల్. విద్యను నేర్పి నన్నే మించిపోయి షిప్పింగ్ ఏజెన్సీ ఓనర్ అయి కూర్చున్నాడు. స్టాక్ ఎక్స్చేంజీని దున్నేస్తున్నాడు. కొన్నాళ్ళు పోతే నన్నే దోచేసేలా ఉన్నాడు. ఓ మై గాడ్, ఏరుకోరి వజ్రం పరీక్షించుకున్నట్టు మరీ

0: తెలుసుకున్నాను అల్లుణ్ణి.
1: ఆ చెట్లు తాగు.

0: అడుగు, మా విఠల్ ఇక్కడే ఉన్నాడు. థ్యాంక్ యూ మిస్టర్ సుందరరాజన్, యూ హ్యావ్ కమ్ ఆల్ ది వే టు సీ మీ, వెరీ కైండ్ ఆఫ్ యూ.
1: చూడు రాజు, సుందరరాజన్ గారిని హోటల్ దగ్గర దింపి నువ్వు వెళ్ళిపో, 11 కుట్టి విల్ డ్రాప్ హిమ్ ఎట్ ది ఎయిర్పోర్ట్.
0: మిస్టర్ సుందరరాజన్, రాత్రికి మీతో ఫోన్లో మాట్లాడతా. ఓకే.

0: సుందర్రాజన్ తెగలేదండి డాడీ.
1: సుందర్రాజనా? ఈ వర్క్ స్పాట్ ఇదివరకే చూపించాం కదా, చాలా బిజీగా ఉన్నాడు. ఇవాళ ఢిల్లీ పోవాలట. అతనికి ఫ్లైట్ టికెట్ అది ఏర్పాటు చేయించావా? వెర్ ఈజ్ అవర్ మేనేజర్ మిస్టర్ దాస్?
0: అన్ని ఏర్పాట్లు జరిగాయి డాడీ, మీరేం వరీ కాకండి. దాసు కాకపోతే మరో బోస్ చేస్తాడు, పనులు ఆగవు.
1: వెరీ గుడ్. బిజినెస్ మ్యాన్ అంటే అంత షార్ప్గా ఉండాలి
0: డాడీ. ప్రస్తుతం ఈ ఊరు పెరిగిపోతున్న ఈ సమయంలో మనకి ఈ ల్యాండ్ చాలా చౌకగా వచ్చినట్టే లెక్క. బెటర్మెంట్ ఛార్జీలు వేసుకున్నా మనకేం నష్టం లేదు. ఇక్కడ మన స్పిన్నింగ్ మిల్ వస్తుందా అవతల, ఆ వైపున జీవన్ ప్రసాద్ గారు 2 థియేటర్లు కడుతున్నారని విన్నాను.
1: అవుతుందిరా, ఊరన్నాక అది పెరగాలి, అందులో మనుషుల రాకపోకలు పెరగాలి, వాళ్ల వల్ల మనము పెరగాలి. చూడు, నువ్వు రేపు కలకత్తా వెళ్ళాలి, అక్కడ మన షిప్పింగ్ ఏజెన్సీ మేనేజర్ లేడు?
0: అవును, ఖన్నా.
1: ఖన్నా, అతనితో మన సదరన్ నెట్వర్క్కి సంబంధించి నిన్న ఫోన్లో మాట్లాడాను. లైసెన్స్ ప్రాబ్లమ్స్ ఏవో డిస్కస్ చేయాలంటున్నాడు. అవేవో నువ్వు చూడు, మద్రాసులో విశాఖలో మనకి ఏజెన్సీలు కావాలి, ఎవరితో ఎలా వ్యవహారాలు నడపాలో అతనే చెబుతాడు.
0: పెద్దవాడు, అనుభవం ఉన్నవాడు కదా, వింటాను. అవసరాన్ని బట్టి సమయాన్ని బట్టి పని జరిగేటట్టే చూద్దాం.
1: ఈ దాసిడి కనిపించడు, మన పనులు చేయడానికి మనం మేనేజర్లని సూపరింటెండెంట్లని సూపర్వైజర్లని పెట్టుకుంటే వాళ్ళు మన కార్లు పట్టుకుపోయి మనం నడిచి వెళ్ళే దశలో పెట్టేస్తారు.
0: డాడీ, మీ వయసు ఎంత ఇప్పుడు?
1: ఎంత అనుకుంటున్నారా?
0: 52 53.
1: మరొక్క ఏడాది కలుపు 54. అవును, ఎందుకు అడిగావు?
0: ఏమీ లేదు, ఇప్పటికే ఇంత చాదస్తం అయితే ఎలా కాని.
1: చాదస్తం కాదురా, అతి జాగ్రత్త. అడుగో, దాసు వచ్చేశాడు. రావయ్యా దాసు, రారా. ఏమిటి మన భవిష్యత్తు?
0: వస్తాను డాడీ, మళ్ళీ కలకటా నుంచే మీతో మాట్లాడేది. బాయ్
1: బాయ్.
2: మీరు వస్తారనుకోలేదు సార్. పొద్దుటే విఠల్ గారు చెప్పారు మీరు సాయంకాలం వస్తారనుకుంటున్నా. మన ఆఫీస్కి వెళ్ళి లేఅవుట్, బిల్డింగ్ ప్లాన్లు, ప్రపోజల్స్ ఈ స్పాట్లో ఉండి చూస్తామన్నారని తెచ్చారు.
1: గుడ్. ఆ ఫైల్ ఇలాగ డాక్ చూసావా? ఇంపార్టెంట్ లెటర్స్ ఏమైనా ఉన్నాయా?
2: ఆఫీస్ డాకు, చూడవలసినవన్నీ ఫైల్లో పెట్టి మన ఆఫీసులో మీ రూమ్లో ఉంచానండి. ఇవి మీ పర్సనల్ లెటర్స్. అవతల వైపు చిన్న టెంటు, 2 కుర్చీలు వేయించాను, అక్కడ కూర్చుందురు కానీ సార్. ఈ ఎండలో తిరగడం.
1: చూడవయ్యా, ఎండలో తిరగడం ఇష్టం అయ్యి మరి కాస్త దూరం తిరిగి చూసి అప్పుడు వెడదాం. దాసు, ఈ చెట్లు కొట్టడం, తుప్పలు నరకడం ఎప్పటికవుతుంది? కన్స్ట్రక్షన్ మెటీరియల్ ఇక్కడికి చేర్చడం ఎప్పుడు? షెడ్యూల్ టైం దాటి ఒక్కరోజు ఆలస్యమైనా నేను సహించను.
2: రేపు సాయంకాలానికి సైట్లో ఉన్న కలప కంప క్లియర్ చేసేస్తాం సార్. ఎల్లుండి నుంచి సైట్ని ఇంజనీర్ గారి చేతుల్లో పెట్టేస్తాం.
1: సాయంకాలం ఇంజనీర్ కేశవరావు గారిని నాతో మాట్లాడమను.
2: అలాగే సార్.
1: అమృతవల్లి. ఆహా.

0: ఈ పేరు బాగా గుర్తు. పెద్ద కళ్ళు, తాంబూలం పెదవులు, కొద్దిగా నిరిసిన వంకీల జుట్టు. మరే మరే, ఇన్నేళ్ల తర్వాత ఏంటి ఉత్తరం ఏముంటుంది?
1: నాయనా రాఘవ, ఈ అక్షరాలుంచి నీకు నన్ను జ్ఞాపకం చేసుకోవలసిన అవసరం కలిగింది గనక తప్పలేదు. నా వయస్సు ఇప్పుడు 70. నేను నీకు తల్లిని కాకపోవచ్చు, వృత్తిరీత్యా వేసని కావచ్చు. నన్ను ఆదరించి దగ్గరకు తీసిన నీ తండ్రికి కొడుకుగా నువ్వు నా బిడ్డవే. మీ తండ్రి ధర్మాజీరావు గారు నన్ను ఆదరించిన గుర్తుగా 10 ఎకరాల కొబ్బరి తోట బహిరంగంగానే రాసిచ్చారు. మీ చిన్న బావగారు కామేశం గారు ఇప్పుడు ఈ ఊరికి పెద్ద మనిషి, సర్పంచో ఏదో అంటారట, ఆ పేర్లు నాకు రావు. వారు మీ పెద్ద బావగారు వెనక ఈ భూమి ఎలాగైనా కాజేయాలని చూశారు. నీకో పేరు గుర్తు చేస్తున్నాను, గవర్రాజు గారు. వారు నీ తండ్రిని చంపి జైలుకు వెళ్ళారనే వరకు నీకు తెలుసు. 1969 కాబోలు విడుదల పొంది బయటకొచ్చి దువ్వాయి కాబోలు వెళ్ళి తిరిగి ఈ ఊరి చేరారు. ఈ చల్లని పచ్చని ప్రాంతం కొంత నాశనం చేసి ఎరువులు రసాయనాలు ఆ ఫ్యాక్టరీ పెట్టబోతున్నారట వారు. అందు నిమిత్తం పచ్చని తోటలు కొనేస్తారు. వారికి మీ తండ్రి నాకు రాసిచ్చిన తోట కావలసి వచ్చింది. మీ తండ్రి జ్ఞాపకం, ఆయనతో స్నేహం నాకే అర్థమైనవి, అనుబంధంగా మిగిలినవి. ఆ పెద్ద మనిషి ఇచ్చిన జ్ఞాపకంగా ఆ భూమి వదలాలని లేదు. ఒక్కసారి వీలైతే ఈ ముసలదాన్ని చూడటానికి రాగలవా? చంద్ర నీకు నమస్కారాలు చెబుతోంది.
0: చంద్ర
1: ఉండనా మరి? అమ్మ అమృతవల్లి అన్నట్టు అమ్మంటే గుర్తుకొచ్చింది. మీ తల్లిగారు 2 ఏళ్ల నాటి కాలం చేశారు. ఒక్కసారి నువ్వు వస్తే సకలం మాట్లాడుకోవచ్చు.
0: అమ్మ కాలం చేశాను. అమృతవల్లి మిగిలింది. ఎప్పటి వాజ్ఞాపకాలు! ఏనాటి కోనసీమ, ఏమి పచ్చని గాలి అది, ఏమి చల్లని కాలవలవి, వర్షంతో తడిసిన ఏమి నేలవాసనలవి, ఏమి వరిచేలవి! అమ్మలాంటి అమ్మ వెచ్చని ఒడిలాంటి ఏమి కార్తీక మాసపు గోదావరి అది! అరటి దొప్పల్లో ప్రయాణం కట్టే కార్తీక దీపాలు, రథసప్తమికి చిక్కుడుకాయలతో చిన్న చిన్న రథాలు కట్టించి తులసమ్మ దగ్గర అమ్మ పూజలు చేసి చిక్కుడాకుల్లో పిల్లలకు పంచిన ఏమి వెచ్చవెచ్చని బియ్యపు పాయసాలవి! ఇంకా ఇంకా వెనక్కి కాలవ నీళ్లల్లో ఈ తాలాటలు, తులిశాకులు కొబ్బరి వేళ్ళు కలిపి తాంబూలాలు తిని పోటీలుగా నాలుకల ఎరుపులు చూసుకున్న ఓ ఏమి కేరింతలవి! అమ్మ పూజ వేళ వెండి

తేలియాడి అధిక చక్కని చామంతి పువ్వంత అందమైన అమాయకమైన ఏమి రోజులవి. పసిరి వాసన వేసే చేతులు, బురద కాళ్ళు, ఊలు జడలు, చెంపల తడుక్కుమనే బుట్టలోలకుల పసిపిల్లల వెర్రి ఆనందపు పరుగులు కేకలు, వేసవి మధ్యాహ్నాల వడగాల్పులు, తలుపుల కళ్ళు మూసుకున్న ఇళ్ళు, తిరగళ్ళ చప్పుళ్ళు, ఓ ఇంకా ఇంకా వెనక్కి ఈ నెలలోంచి ధూళిలోంచి పరిగెత్తి భూగోళాన్ని వెనక్కి తిప్పి చిన్నతనంలోకి పారిపోతే ఎంత బాగుండు. Ha ha.

0: சார். சார்,
1: ఎవరు?
2: ఓ, దాసా.
0: అవును సార్. ఏదో మీలో మీరే నవ్వుకుంటూ కళ్ళు మూసుకుని పడుకున్నారు. కలేదైనా వచ్చిందా?
2: మరి అదంతా కలలాగే ఉంది.
0: ఏమిటి సార్, మంచినీళ్ళేవనా? ఏమిటలా పరాగ్గా ఉన్నారు?
2: ఏం లేదులే, పద ముందు ఇంటికి వెళ్ళాలి. చూడు దాసు, కన్నాకి ఒక కాల్ బుక్ చేసి విఠల్ అక్కడికి చేరగానే అర్జెంటుగా నన్ను కాంటాక్ట్ చేయమన్నానని చెప్పు.
0: తప్పకుండా సార్.
2: ఎల్లుండి నుంచి ఓ 10 రోజులు నేనుండను. ఇంపార్టెంట్ పేపర్స్ ఏమున్నా ఇవాళ రేపు పట్టురా, సైన్ చేస్తాను.
0: మరి ఫ్లైట్ టికెట్ అది?
2: ఏమీ అక్కర్లేదు లేవయ్యా, కావలిస్తే నేనే చెప్తాను కదా. వెళ్ళు వెళ్ళు.

0: ప్రాజెక్టు మంచిదే, మరి మనం ఇంత దూరం నుంచి నిర్వహించగలమా అని.
1: నిక్షేపంలాగా చేయగలం. నేను కోనసీమలో పుట్టాను, 16 ఏళ్ళు అక్కడ పెరిగాను. ఇండస్ట్రియల్గా అది అన్ఎక్స్ప్లోర్డ్ ఏరియా. ఏ, 3 ఏళ్ల తర్వాత వెళ్ళి అక్కడ మనం ఫ్యాక్టరీ పెట్టకూడదా? ఓయ్, వెనకట్లా లేదు ఇప్పుడు కోనసీమ. రైల్ రూట్ లేకపోయినా ట్రాన్స్పోర్ట్ రోడ్వేలో బాగా పెరిగే ఉండాలి. వీ విల్ స్టార్ట్ దేర్ ఎన్ ఇండస్ట్రీ.
0: ఓ తప్పకుండా. మన చంద్రం కెమికల్ టెక్నాలజీ కదా, అమెరికా నుంచి రప్పించేద్దాం, వాడికే ఒప్పగిస్తే సరి.
1: గుడ్ ఐడియా కమల. నాకు ఆ ప్రాంతంతో ఒక ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంది. కొందరు ఇంకా బతికుంటే వాళ్ళ మీద కసిగా కూడా ఉంది. ఇవాళ విఆర్ రాఘవ అంటే అక్కడ ఎవ్వరికీ తెలియదు, ఇండస్ట్రియలిస్ట్గా కూడా తెలిసే అవకాశం లేదు.
0: వెళ్ళండి, కానీ ఈ రహస్యం ఎందుకు? హాయిగా దర్జాగా వెళ్ళి ఎవరినైనా ఆజ్ఞాపించగల దశలో ఉన్నారు మీరు.
1: నిజమేను, అక్కడ వాళ్ళని కొన్నాళ్ళు ఏడిపించి హఠాత్తుగా కౌంట్ ఆఫ్ మౌంట్ క్రిస్టోలాగా ఆశ్చర్యపరచాలని చిన్న చాపల్యం ఉంది. దాన్ని తీరనిద్దు. మామూలు రైళ్లల్లో, బస్సుల్లో, జట్కా బళ్ళ మీద కాలినడకన ప్రయాణం చేయాలనుంది. ఇదో సరదా అంతే.
0: మీ ఇష్టం. కాశీ మజిలీ కథలోలాగా రొట్టె మూటగట్టి మనకపోతే చాలు. మీరు రేపు కదూ బయలుదేరేది, రహస్యంగా ఉంచుతాలండి. విఠలేమన్నాడు?
1: నువ్వన్నట్టే అన్నాడు ప్రాజెక్టు మంచిది అని.
0: ఈ 10 రోజులు మీ ముద్రాధికారం నాకిచ్చేశారన్నమాట.
1: మౌన ముద్రాధికారం భర్తది, ముద్రాధికారం భార్యది, ఏమంటావు?
0: చాలండి, నేర్చుకుపోయారు.

అనుకోకుంది కదరా బాబో. జామ్మని రోడ్డు కానుకుంది తోట, దాని తోట దాటి వస్తే గాని మన సైట్లోకి నేరుగా రోడ్లోంచి రాలేం కదా. పొలంలోకి అయితే పర్లేదు, ఫ్యాక్టరీ అడితే తోట నుంచి సరాసరి మెయిన్ రోడ్లోకి లింక్ అడిపోద్ది. ఓ పక్క చల్లగా గెట్ హౌస్ అడేసామనుకో, ఏదో కట్టడానికి సుఖానికి పడి ఉంటుందని నా గోళ. ఎవరన్నా ఒకరాజు వెళ్ళి చెప్పు అమృత వల్లికి, తోట ఏదో కాడికి కట్టుకుని ఇచ్చేయమని, కాదంటే దత్తావేజు సరిపేద్దాం, సింపేద్దాం, తోట కలిపేద్దాం. ఎవరన్నా ఒకరాజు.

0: ఇదే కదా ఇల్లు. ఇదే, ఏమీ మారలేదు.
1: వచ్చే వచ్చే.
2: ఎవరది?
0: నువ్వు?
2: లోనకి రండి.
0: నువ్వు చంద్రవదన కదా?
2: అవునండి, చంద్రవదన ఇంట్లో చంద్రవదనే ఉంటుందండి.
0: నేనెవరు పోల్చుకో చూద్దాం.
2: ఎరిగినట్టు ఉంది, ఎరగనట్టు ఉంది, అయినా వృత్తి మానేశానండి.
0: చంద్ర, నేను నేను రాఘవని.
2: రాఘవా? రాఘవా? అమ్మా అమ్మా, రాఘవా రాఘవ వచ్చారే.
0: చంద్ర రే, ఏమిటి రే, వచ్చాడు రాఘవ గారు.
2: ఎన్నాళ్ళకి రా, ఎన్నేళ్ళకి వెతుక్కుంటూ వచ్చావా? పద అమ్మా, నీ ఉత్తరం కోసం తెగ ఎదురు చూస్తుంటే నువ్వే వచ్చేసావు. అవును, అన్నం తిన్నావా?
0: లంచ్లు డిన్నర్లు బ్రేక్ఫాస్ట్ల నాగరికతలోంచి అన్నం తిన్నావా అనే నాగరికతలోకి వచ్చేసాను. అవును, ఇప్పుడు వండి పెట్టాలే.
2: ఎంతసేపు? అమ్మ దగ్గర కూర్చో, క్షణంలో పిలుస్తాను. అమ్మయ్యా, నువ్వు వచ్చేసావు, అమ్మ గురించి బెంగలేదు.
3: ఎవరే చంద్ర వచ్చింది? దీపం వెయ్యి, కనపడటం లేదు.
0: అమ్మా, నేనమ్మా రాఘవని. నీ రాఘవని?
3: రాఘవే నా నాయనే.
0: అమ్మా
3: వచ్చావా నాన్న?
0: వచ్చానమ్మా.
3: ఉత్తరం ముక్క రాసే తీరుపడి ఉంటుందో ఉండదో అనుకున్నా, మనిషివే వచ్చావా నాన్న?
0: వచ్చానమ్మా.
3: నాన్న చూసావా, ఇదిగో ఇలా ఉన్నాను. నాన్న ఏమనుకోకున్నా, చిన్నప్పుడు చదువు కొద్దీ నువ్వు నువ్వు అనేస్తున్నాను.
0: అమ్మా, నీకు గుర్తుందో లేదో, నిన్ను మీరు అని నేను ఒకసారి పిలిస్తే అమ్మని మీరనొచ్చునా అని మందలించావు. మరి కొడుకుని మీరు అనొచ్చునా? మరి చెప్పు.
3: నాయనే, మా రాఘవుడి.
0: రాఘవుడినేనమ్మా.
3: నాన్న అన్నం తిన్నావా?
0: తింటాలి అమ్మా, నువ్వు అలా కూర్చో. ఎన్నో కబుర్లు నేను అడగాలి, నువ్వు చెప్పాలి.
3: ఒకటి రెండు కాదు, 40 ఏళ్ల కబుర్లు చెప్పాలి. రెండు పూటలు ఉండి వెళ్ళు.
0: 10 రోజులు ఉంటా చాలా? అయితే నేరెవరైంది అప్పుడే ఎవ్వరికీ చెప్పకూడదు.
3: అలాగే నాన్న, అలాగే.

0: బాబాయ్ బాబు, కామేశం గారే, ఓర్ ఓర్ ఓర్ ఓర్, జగపతి గారు కూడా దయచేశారు. రాండి రాండి రాండి రాండి రాండి.
1: నోకరాజా, కొబ్బరి బొండాలు కొట్టించే.
2: అబ్బే ఏం వద్దు, ఇప్పుడే కాఫీలు పుచ్చుకొచ్చాం, కొంచెం మాట్లాడాలి.
0: తమరు మాట్లాడాలి అన్నారంటే అక్కడ లిటికేషన్ ఉందన్నమాట.
3: చిన్న శేణికి ఇసిరాను అంతే.
0: ఏటి సంగతులు చెప్పండి. హైదరాబాద్ అన్నారు, పూణె అన్నారు, ఏదో మీరు చెయ్యేసి కలిసి వస్తే మన ఏరియాలో ఫ్యాక్టరీలు గుద్ది అనుకున్నాను.
4: అదే మాట్లాడదామని తమ్ముడు గారు అంటున్నారు.
2: మీరే చెబుతురు, గవర్రాజు గారు ఫ్యాక్టరీ పెట్టారు అంటే షేర్లకి సంచడు రూపాయలు ముందు పరవగలిగింది మీరే.
0: లౌక్యాలు వద్దయ్యో కామేశం గారు, కథలోకి రండి.
4: హైదరాబాదు, ఫోను అన్నీ అయ్యాయి. ఈ ఫ్యాక్టరీ వ్యవహారానికి చాలా తతంగం ఉంది. ఇది కోట్లతో వ్యవహారం కదా, ముందు కేంద్ర ప్రభుత్వం వారు లైసెన్స్ మంజూరు చేయాలి.
2: అవును, మనకీ తెలుసు, బ్యాంకులు ఒకటి కాకపోతే రెండు మూడు కలిసి అప్పిస్తాయట. దీనికి రిజర్వ్ బ్యాంకు అనుమతి కూడా కావాలట.
0: అది మనకే తెలుసు.
4: మరి ఇకనే ముందుకు పోవడమే.
0: చూసుకుని వెళ్ళాలండి బాబు, కేంద్రంలో మీ

0: చుట్టాలు అన్నారు, స్టేట్లో మీ స్నేహితులు అన్నారు.
1: అదేదో పద్ధతి అనుకునే కేంద్రం నుంచి లైసెన్స్ కొట్టుకు రావాలండి బాబో. ఈ పట్టీని మనకి పోటీ నిలిచేవాళ్ళు లేడుగానండి అయ్యా. బ్యాంక్ రుణాలు గట్రా అంటే ఏదో తంటాలు అడచ్చు.
2: అక్కడే చిన్న మెలికి ఉంది. మీరు గనక మాకు కాస్త అడ్డం పడి ఒడ్డుకెక్కిస్తే మీ పని క్షణాల మీద జరిపించుకురాము.
1: కామేశం గారంటే లిటికేషన్ అన్నది అందుకే. పని తీరాలంటే పచ్చి నెత్తురు తాగేవోడి పాదాలాడతారు, అరేబియా ఓడి డేరాలోకి ఒంటి సొరబడ్డట్టు శత్రు శిబిరంలోకి ఎంటర్ అయిపోతారు. చిన్న పరాశికం అంతే.
2: అమ్మమ్మమ్మమ్మ అంత మాటొద్దు. మనం శత్రువులు ఏమిటి? ఏవో పొరపాట్లు గ్రహపాట్లు ఎవరి వలనైనా ఉంటాయి. కాలం అన్నింటినీ హరిస్తుంది. అలా ఒక్కనాటికి భావించొద్దు గౌరరాజు గారు.
1: సర్లేవయ్యా బాబు, చెప్పండి.
3: విఆర్ రాఘవ పేరు విన్నారా? బిజినెస్లో పెద్ద చెయ్యి. ఫ్యాక్టరీలు, గిక్టరీలు, షిప్పింగ్ ఏజెన్సీలు ఓహ్ చాలా ఉన్నాయి. వాడు మా కామేశానికి నాకు 2 ప్లేటరీ నోటీసులు ఇప్పించాడు.
1: వాడెవడు? మన ఏరియా కాదు, మన గొడవ కాదు, మీకేట్ నోటీసు?
2: అబ్బా వాడెవడో కాడండి బాబు, మా బావమరిది రాఘవరావు.
1: అప్పుడెప్పుడో పారిపోయిన కుర్రోడా? అబ్బా అంత పెద్దోడయ్యాడనమాట. ఏటంటాడు?
3: తరాలుగా సంక్రమించిన తమ తండ్రి గారి స్థిరచరాస్తుల్ని మేమిద్దరం తను మైనరుగా ఉన్న కాలంలో పడేసుకున్నామని సారాంశం. ఆ ఆస్తుల పత్రాలు, రుణధన వివరాలు, అట్టుపుట్టాలు పెళ్ళగిస్తున్నాడు.
1: శబాస్, ఎన్నాళ్ళు మెదలకున్నాడేం పాపం. ఏయ్, ఏది ఏమైనా తండ్రి సాధ్యతం కాదు గనక అడు గొడవెడితే సిక్కేనే.
2: అందుకే మీరు, నేను, మా అన్నగారు ఆయన్ని దర్శించుకుని మీరు కొంచెం అటు ఇటు కలిగించుకుని భూములున్నవి మా ఏరియాలోనూ, మీరేమో వేరే చోట, అందుకని కుటుంబాల్లో కుటుంబాల్లో ఏవో సర్దుబాట్లు చేసుకోండి అని అవసరమైతే బెదిరించి నచ్చ చెప్పాలి.
1: తండ్రిని చంపినోడిని కొడుకు దగ్గరికి రికమందీస్, పులిని మేకని పాలు తాగించినట్టు. చేశాని అనుకో, అమృతవాళ్ళు గొడవ తీర్చేస్తావా?
3: అదెంతసేపు, వాడి చేతే చెప్పిస్తే సరి, మిగిలినవన్నీ మనేరియాలో భూములై ఆ తోటొక్కటి కాకపోతుంది ఏమిటి?
1: వాయ్ వాయ్ వాయ్ వాయ్ కామేశం గారా, జగపతి గారికి కూడా బుర్ర పెంచేశావే. ఇదిగా ఇందువల్ల నాకే తొరిగేది.
2: ఒకే దెబ్బకి 2 పిట్టలు. కేంద్రం వాళ్ళు ఒట్టినే మన పెట్టుబడులు చూసి మురిసిపోయి లైసెన్సులు ఇవ్వరు. ఫ్యాక్టరీ పెట్టేవాళ్ల పూర్వానుభవం ఏమిటి? ఇంతకు పూర్వం పరిశ్రమలు పెట్టాడా? ఏపాటి ముడి సరుకు తెప్పించుకుంటున్నాడు? అది ఎన్ని రోజుల్లో ఆ ఫ్యాక్టరీలో మనకు కావలసిన సరుగ్గా ఉత్పత్తి అవుతోంది? ఎన్ని రోజుల్లో మార్కెట్కు పెడుతోంది? నాణ్యం, అమ్మకంలో వేగం ఎలా ఉన్నాయి? ఇవన్నీ ఆరాలు కావాలి వాళ్ళకి. మనకి పొలాల అనుభవం ఉంది, రాఘవకి ఫ్యాక్టరీల అనుభవం పలుకుబడి ఉన్నాయి. అతని చేత కొన్ని షేర్లు పెట్టించి రుణాలు గట్రా సంపాదిద్దాం. భూముల విషయంలో అడ్డు రాకుండా చూద్దాం. ఎలా ఉంది?
1: మీ దెబ్బకి మీ ఇద్దరం ఎగిరిపోతాం. ఎలాగంటారా? ఫ్యాక్టరీ పెట్టుబడి లెక్కల్లో మెలికిలెట్టి ఆయన నన్ను ముంచేస్తాడు, భూముల కథల్లో మెలికిలెట్టి నేను ఆయన్ని ముంచేస్తాను. మీరిద్దరూ సేపుగా ఒడ్డును కూకుని సోద్యం సూద్దురు కానీ గొప్ప రాయబారానికి వచ్చారులే.
3: అది కాదు, చెప్పేది పూర్తిగా వినండి.
1: వినలేనయ్యా బాబు, పాయింట్ దొరికేసింది. 70 పడిలో పడ్డా పర్లేదు. ఓరి నోకరాజో, ఐగాలు నిద్దరిని బండి కట్టి ఇంటికి అడదించేసిరా. కావేశం బాబు, ఇండియాలో ఫ్యాక్టరీలు ఎట్టిన రాఘవ గారు ఒక్కరే కాదండి అయ్యా. నేను దేశం తిరిగాను, దెబ్బలు వేశాను, తిన్నాను. తలుచుకుంటే అమెరికా వెళ్ళి ఐడియాలు కొనియగలను. ఒరే నోకరాజా, ఆ తెలుగు తాత్పర్యాల సూత్రాల బుక్ తేరా కాసేపు చదువుకుందాం.

0: రాఘవా, అదిగో ఆ హద్దు చూసావా? అంతవరకు గవర్రాజ్ గారి భూములు, ఈ తోట మనది.
1: చాలా బాగుంది చంద్ర, ఇంత చల్లదనం ఇంత పచ్చదనం కంటి నిండా చూసి ఏ నీళ్ళ

0: ఒక ఇంగ్లీష్ రచయిత ఏమన్నాడు తెలుసా, మనుషుల్ని చూసిన వికారం పోవాలి అంటే కాసేపు పచ్చని చెట్లకేసి చూడమన్నాడు.
1: ఎవరో పాపం బాగా చెప్పాడు.
0: అవును, గవర్రాజు గారు ఏం ఫ్యాక్టరీ కడతాట ఇక్కడ?
1: రసాయనాల ఫ్యాక్టరీ అనుకుంటా.
0: ఇంత చక్కని వ్యవసాయాన్ని ఫలసాయాన్ని తీసేసి ఇక్కడ ఫ్యాక్టరీ కట్టకపోతే ఏమిటి అని.
1: దాంట్లో ఎక్కువ లాభాలు వస్తాయేమో కదా.
0: ఒక లాభం కోసం అంతకు పూర్వం మంచిగా ఉన్నదాన్ని పాడు చేసుకోనక్కర్లేదు కదా.
1: ధనాశ అలా ఆలోచించనివ్వదు.
0: చంద్ర, నేను ఫ్యాక్టరీలు పెట్టాను, వ్యాపారాలు చేస్తున్నాను. పంటలు పండని, నీటి వసతి ఎక్కువగా లేని భూములైతే ఎకరాలకు ఎకరాలు కొని ఎంత పెద్ద పరిశ్రమలైనా పెట్టాల్సిందే. ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క తూకం ప్రకృతిలోనూ పరిసరాల్లోనూ ఉంటుంది. దాని పరిధిలో అది కొన్నింటినే ఇముడుచుకుంటుంది. గవర్రాజు గారు ఇక్కడ ఫ్యాక్టరీ పెడితే ఆ తూకం చెడగొడతాడు.
1: నువ్వేమీ ఇక్కడ అడ్డుపడలేవు.
0: ఫ్యాక్టరీకి లైసెన్స్ అంటే ఎన్నో విషయాలు చూస్తారు. అవన్నీ నెరవేరినప్పుడు కదా ఈయన ఫ్యాక్టరీ కట్టేది.
1: ఏమో, రాక్షసుడు అసాధ్యుడు ఆయన, లైసెన్స్ తీసుకొచ్చి తీర్తాడు.
0: అప్పుడు అడ్డుకోవడానికి నేనున్నాను. చూడు, ఇది అమృతవల్లి భూమి వ్యవహారం కాదు, ఇది వాతావరణ సమస్యకు సంబంధించిన వ్యవహారం. కానీ చూద్దాం.
1: 10 రోజుల్లో 5 రోజులు అయ్యేపోయాయి, మరో 5 రోజుల్లో వెళ్ళేపోతావు.
0: వెళ్ళనుగాక వెళ్ళను, వెళ్ళినా తిరిగి వస్తాను. ఈ చుట్టుపక్కల భూములు కొంటాను, వ్యవసాయం చేస్తాను. చూద్దాం, తొందర ఏముంది, పద ఇంటికి పోదాం.
2: తమ్ముడు గారు, చంద్రవదన ఓ ముసలి సరసుని చేరదీసినట్టుంది. నిన్న వాళ్ళ కొబ్బరి తోట మలుపులో ఇద్దరు కనిపించారు.
3: నా మొహం ప్రాణం విసిగిపోతుంది అన్నగారు. ఆ రాఘవగాడి కాళ్ళ మీద పడి, ఒరే తప్పైందిరా బాబు అని, ఖర్చు పెట్టేసిన డబ్బును వదిలేయమని, గవర్రాజు మనల్ని అమ్మమని అడిగిన 25 ఎకరాల ఖండం వీళ్ల నాన్నది వీడికి అప్పగించేద్దాం. బంగారం విషయంలో వాడి సొంత అక్కలను కాదనడు కదా. ఇల్లు మనమేం ముట్టుకోలేదు. వాడి ఆచూకీ తెలియక పాడు పెట్టి ఉంచడం ఇష్టం లేక మనం వాడుకుంటున్నాం, అంతే. ఎలా ఉంటుంది కదా?
2: బేషుగ్గా ఉంటుంది. మనం కలిస్తే గవర్రాజు తగ్గుతాడు. బుసలు కొట్టగలడు గాని కాటేసే వయస్సు అయిపోయింది.
3: చంద్రవదన ఎవరినో చేరదీసిందంటున్నారు. తల్లి భూమి రక్షించుకోవడానికి అయి ఉంటుంది. అయినా ఆ మనిషి ఎవరో ఆరా లాగండి, చెప్తాను.
4: రాఘవా.
0: ఏమ్మా?
4: ఏదో ఉత్తరం కాబోలు, కవర్ వచ్చింది.
1: ఏది ఇలాతే? ఎక్కడి నుంచి?
0: మా పెద్దాడు రాశాడు. వాడు సుందర్రాజన్ అనే ఒక ఆఫీసర్ ద్వారా మేమిక్కడ ఫ్యాక్టరీ కట్టడానికి కేంద్రం నుంచి లైసెన్స్ సంపాదించడం వరకు మాట్లాడేశాట. మాకు ఈ రంగంలో అనుభవం ఉంది కనుక లైసెన్స్ పొందడం, ఆర్థిక శాఖ నుంచి అనుమతి పొందడం పెద్ద కష్టమైన పనులేం కావు.
1: ఏమిటి, నువ్వు ఇక్కడ ఫ్యాక్టరీ కడతావా? నిన్న ఏమన్నావు నాతో?
0: అదే ఇప్పుడు అంటున్నాను. ఆ ప్రయత్నమే విరమించుకుంటున్నాను. మొదట అమ్మ ఉత్తరం చూడగానే గవర్రాజు మీద కసితో ఇక్కడ రంగంలోకి దిగి ఎదుర్కోవాలి అనే వచ్చాను. కానీ ఈ ప్రాంతం వాతావరణం పరిశ్రమల్లే, అందున భారీ ఫ్యాక్టరీల్ని ముడుచుకోదు. ఇంకేదో మంచి పని చేయాలని ఉంది మరి.
4: నాయన చల్లని మాట అన్నావు. నువ్వు అదే చేస్తే మీ నాన్న నాకిచ్చిన తోట నీకే రాసేస్తాను, రేపే ఏర్పాటు చేయించు.
0: అమ్మా, అది నేను చంద్రకి ఇచ్చేస్తున్నాను, నా చెల్లెలు కదా, ఇంకా రాత కోతలు ఏమీ అక్కర్లేదు.
1: రాఘవా, ఒరే రాఘవుడు.
0: చంద్ర,
1: ఓ మీరా?
3: అవునమ్మా, మేమే. రాఘవుడు?
0: ఎవరా రాఘవుడు?
2: నువ్వే, నువ్వే మా రాఘవుడు. నీ కాళ్ళు పట్టుకుని బతుకుదామని వచ్చాం.
3: ఇగో కోర్టులు, కేసులు, నోటీసులు ఏమీ వద్దు. అక్షరశ మీ నాన్న ఆస్తి వివరాలన్నీ తెచ్చాను. కానీ అయితే కొంచెం ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో పోతే బాగుంటుందని నా ఊహ.
0: కూర్చోండి, చూడండి. ఇచ్చిపుచ్చుకునే ధోరణి అన్నారు, ఇవ్వడం బెటకండి, పుచ్చుకోవడానికే వచ్చాను. పుచ్చుకుంటాను, వదలడం వదలకపోవడం నా ఇష్టం.
3: లెక్కలు, దస్తావేజులు, బంగారాది వస్తు వివరాలు ఇవి ఇవి

0: ఇంటికి సంబంధించిన కాగితం కరామత్తులు. ఆ పైన నీ చిత్తం, మా భాగ్యం.
1: నూకరాజు, ఎన్నావంట్రా కథ? చంద్రవదని ఇంటో దిగిన ముసలాయన
2: ధర్మాజీరావు కొడుకంట.
1: తోడళ్ళు ఇద్దరు వెళ్ళి భగవంతుడు పేచచ్చమైనప్పుడు ధర్మకర్తలాగా చేతులు కట్టుకుని నిలబడ్డారంట.
2: ఇది బాగానే ఉంది.
1: పైటింగ్లోంచి నక్కలు రెండు జారుకున్నాయి. శబాస్.
2: ఉండు ఒకసారి, బలాబలాలు చూద్దారే. బామ్మర్దితో రాజీకొచ్చి ఆయన్ని ప్యాట్రీకి పోటీ ఎడతన్నారన్నమాట. ఆయన కసి కోసమేనా నాకు అడ్డొత్తాడు. ఆ పొజిషన్లో మనం ఉన్నా అంతే కదా.
1: ఇద్దరు ఎదవల పోరు సడిశాడు గనక ఆ రాఘవ గారికి ఓ పాయింట్ వేద్దాం.
2: మనం కార్డు తిప్పాలంటే ఏటి చెయ్యాలా? ఎటువంటి చెయ్యాలా? సేద్దరి

0: అది కది అలాగన్నారు బాగుంది. ఫ్యాక్టరీలు కావాలి కానీ ఇలాంటి చోట కాదండి. మీ దారికి నేను కానీ నా దారికి మీరు కానీ అడ్డు రానక్కర్లేదు. వేరే చోటనండి, నేను చేసే సాయం కూడా చేస్తాను.
1: రాఘవ బాబు, నేను మీకు అపకారం చేసింది యథార్థమే.
2: దేవుడు నా పిల్లాన్ని పిల్లదాన్ని అట్టుకుపోయాడు.
3: నా భూములు కూడా నీకే అమ్మంటున్నావు, తీసుకో పది ఇటో అటు.
1: ఫ్యాక్టరీ ఇవ్వడం మాత్రం ఏదోలా చూడాలనే ఉంది.
0: అయితే గొడవలేదు, మీ భూములు మీకే అట్టు పెట్టుకున్నా నేను ఈ ప్రాంతంలో మరో చోట కొని నేను కోరుకున్న ఈ చల్లని ప్రాంతంలో స్థిరపడతాను.
2: మీరే తీసుకోండి.
0: అలాగే సంతోషం.
4: ఏమిటమ్మా, డాడీ మొత్తం ప్రపోజల్ అంతా మార్చేశారు. అక్కడ ఫ్యాక్టరీ వద్దుట, వ్యవసాయం అంటారేమిటి, మనకేం తెలుసు?
5: మనకి తెలియనివి ఆయనకి చాలా తెలుసు, ఆయన ఇష్ట ప్రకారమే. కానీ
4: ఇదేమిటమ్మోయ్, నిన్న రాత్రి దాకా ఆయనతో దెబ్బలాడతానన్న దానివి, తెల్లారేసరికి అభిప్రాయం మార్చేసుకున్నావా?
5: అవును మార్చుకున్నాను. మా నాన్న ఆయనకి పరిచయం అయిన కొత్తల్లో 3 సూత్రాలు చెప్పారట.
4: ఏమిటో అవి?
5: వ్యాపారంలో ఆవేశపడకూడదట, ప్రతి మనిషిని వ్యవహారాన్ని బాగా అనుమానించాలట, నిదానించి నిర్ణయించాలట. ఈ సూత్రాల సారాంశం తన ప్రస్తుత నిర్ణయంట. మనం కాదన్నా, ఆయన సోర్సెస్ ఆయనకున్నాయన్నమాట.
4: డాడీ చాలా జాగ్రత్త మనిషమ్మా. ఓకే, ఆయన ఏం చేయమంటే అలాగే చేద్దాం.
2: ఒరే నోకరాజు, చేతులు కడుక్కున్నాను రా. ఎన్నాళ్ళు ఆ కుర్రోడు ఏమైపోయాడా అని లోపల పీకుతోనే ఉందోరే. మా ఆవిడ కూతురు ఒకేసారి చచ్చిపోయినప్పుడు మరీ మరీ గుర్తొచ్చాడ్రా.
6: నాయన్నాయనా, నువ్వు ఇక్కడే స్థిరపడతావా?
2: అవునమ్మా.
6: వ్యాపారాలు కొడుకులకి ఇచ్చేస్తావా?
2: నీ కోడలు కూడా వస్తున్నానని రాసిందమ్మా. మా నాన్న కట్టిన ఇంట్లో కాలక్షేపం చెయ్యాలనుంది. ఆకుపచ్చదనంలోంచి నగరాల యంత్రనాగరికతలోకి వెళ్ళాను, విజయాలు సాధించాను. మళ్ళీ పచ్చదనంలోకి, పసితనం అంతా అందమైన పచ్చని లోకంలోకి రావాలని ఉంది. పరుగులు మానేసి నిలబడాలని ఉంది. పొగగొట్టాల కాలుష్యం నుంచి బయటపడి తడిసిన ఈ పొలాల తోటల మట్టి వాసన పీల్చుకోవాలని ఉంది. భవనాలు విడిచి పల్లెవాకిట్లోకి రావాలని ఉంది. ఋతువులు మారే సొగసు, నీలాకాశం కింద ఆకుగుబురుల్లో అల్లరి చేసే పిట్టల సందడి వినాలనుందమ్మా. అడివంత స్వేచ్ఛగా, ఆకాశమంత విశాలంగా బతకాలని ఉంది. తెల్లవారుజామున నక్షత్రాలు విలిసిపోతూ ఎర్రెర్రని ఉదయాల్ని చల్లగా పట్టుకొచ్చే పగడాల పొద్దులు చూడాలని ఉంది. కలతలతో నలిగిన యవ్వనాన్ని, ఆలోచనలతో పండిపోయి ఎండిపోతున్న వయస్సుని అవతల పారేసి ఆబగా తాగబోతే ముఖమంతా చిమ్మి ఉక్కిరి బిక్కిరి చేసి తల్లిపాలంత స్వచ్ఛమైన నా పసిరి పచ్చని ఈ సీమను కౌగిలించి

మీరింతవరకు ఆకుపచ్చని కోరికలు నాటకం విన్నారు. రచన నిర్వహణ శ్రీ ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ, సహకారం శ్రీ శ్రీరామోహన్ రావు, సాంకేతిక సహకారం శ్రీ ఐవి రావు. ఇందులో పాల్గొన్న వారు శ్రీతులు పి రామచంద్ర కశ్యప్, ఎన్వీఆర్ సాంబశివరావు, సి రామోహన్ రావు, జె సదాశివరావు, ఎంవీఎల్ నరసింహారావు, విన్నకోట విజయరామ్, కోట శంకర్ రావు, బోయినపల్లి రామారావు. శ్రీమతులు మందలపు ఇందిర, వి కల్పన, మద్దాలి సుశీల, ఎం నాగరత్నమ్మ.

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి. శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం యువలయ జీకే క్విజ్ కార్యక్రమం. మరి యువలయలో నేను అడిగే ప్రశ్నలకి మీరు వెంటనే వాట్సాప్ ద్వారా ఆన్సర్స్ని పంపించేయండి. మీరు పంపించవలసినటువంటి ఫోన్ నెంబర్ ఏంటంటే 0866-24888-12. ఈ నెంబర్కి మీ ఆన్సర్స్ని పంపించేయండి. మరి యువలయ కార్యక్రమంలో ఫస్ట్ నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, మధుర విజయం పుస్తక రచయిత్రి ఎవరు అనేది నా ఫస్ట్ జీకే క్వశ్చన్. మధుర విజయం పుస్తక రచయిత్రి ఎవరు అనేది నా ఫస్ట్ క్వశ్చన్. దానికి ఆన్సర్ని వెంటనే పంపించేయండి వాట్సాప్ ద్వారా. మరి ఈలోపు ఒక పాట విందాం. ఆది చిత్రానికి మల్లికార్జున్ సునీత గానం వింటారు, సంగీతం మణిశర్మ, రచన చంద్రబోస్.

మరియు లైకి తిరిగి స్వాగతం. మధుర విజయం పుస్తక రచయిత్రి ఎవరు అని అడిగాను కదా, మరి ఆన్సర్స్ అయితే కరెక్ట్గా పంపించారు చాలామంది. ఎవరెవరు పంపించారు చూద్దాం. కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి మాణిక్యాలరావు కరెక్ట్గా పంపించారు ఆన్సర్ని. తర్వాత గుడ్ ఈవినింగ్ అంటున్నారు. గుడ్ ఈవినింగ్ అండి. ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్. ఇనమడుగు నుంచి వాస్తు సిద్ధాంతి చేబ్రోలు రామకృష్ణ కరెక్ట్గా ఆన్సర్ని పంపించారు. నెల్లూరు నుంచి శ్యామ్ కరెక్ట్గా పంపించారు. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు. ఒంగోలు నుంచి లక్ష్మి సరైన సమాధానాలు పంపారు. ఒంగోలు నుంచి నాగమణి కరెక్ట్ ఆన్సర్. నెల్లూరు నుంచి ఫణిరాజ్ రైట్ ఆన్సర్. తర్వాత ఎస్వి సుబ్రహ్మణ్యం దక్షిణ చిరువోలంక.

నుంచి కరెక్ట్గా పంపించారు. తెనాలి నుంచి మహేంద్ర రైట్ ఆన్సర్ పంపారు. న్యూఢిల్లీ నుంచి కళాధర్ రైట్ ఆన్సర్ పంపారు. కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుబాని కరెక్ట్ ఆన్సర్. ఇంకా వైసీహెచ్ డేవిడ్ దొనకొండ నుంచి కరెక్ట్గా పంపించారు. గణపవరపు మల్లేశ్వర అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కరెక్ట్గా ఆన్సర్ని పంపించారు. ఉప్పులూరు గ్రామం నుంచి ఇంకా కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సుబ్రమణి పెత్తనపల్లి నుంచి రైట్ ఆన్సర్. సుదర్శన కృష్ణా జిల్లా మచిలీపట్నం నుంచి కరెక్ట్గా పంపించారు ఆన్సర్ని. బత్తిని రవికుమార్ వజ్రపు కొత్తూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. రాఘవాచార్యులు కొత్తముప్పరు ఏలూరు జిల్లా నుంచి కరెక్ట్గా పంపించారు ఆన్సర్ని. నెల్లూరు నుంచి గణేష్. తర్వాత ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య కరెక్ట్గా ఆన్సర్స్ పంపారు. కోవూరు నుంచి విజయకుమార్ రెడ్డి కరెక్ట్గా పంపించారు. లతా సుహాస్ హోసకోట నుంచి కరెక్ట్ ఆన్సర్. ఇంకా గంగాదేవి పీర్జాదిగూడ నుంచి కరెక్ట్గా పంపించారు ఆన్సర్ని. ఇంకా భిక్షం గాంధీనగర్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఏకలవ్య నగర్ నుంచి బిజ్లీ వెంకటేష్ అండ్ టీమ్ కరెక్ట్గా ఆన్సర్ని పంపించారు. తర్వాత దస్తగిరి ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మిడతల రామమూర్తి ఉరవకొండ నుంచి రైట్ ఆన్సర్ పంపారు. ఇక శుభ సాయంత్రం అండి అంటున్నారు. శుభ సాయంత్రం అండి. మొహమ్మద్ ఇనాయతుల్లా అండ్ టీమ్ కరెక్ట్గా ఆన్సర్ని పంపించారు. భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమూద్ జైనుద్దీన్ కరెక్ట్ ఆన్సర్ పంపారు. మాణిక్యాలరావు సత్యవతి కరెక్ట్గా ఆన్సర్ని పంపించారు కాకినాడ నుంచి. తర్వాత భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కరెక్ట్గా ఆన్సర్ని పంపించారు. నాగార్జున వడియంపేట నుంచి రైట్ ఆన్సర్. ఒంగోలు నుంచి సుబ్బారావు కరెక్ట్ ఆన్సర్. తర్వాత లేగుంటపాడు గ్రామం నుంచి సౌషీర్ కరెక్ట్గా పంపించారు ఆన్సర్ని. శ్రీనివాస్ కృష్ణానగర్ గుంటూరు నుంచి సరైన సమాధానం పంపించారు. శుభ సాయంత్రం అంటున్నారు. శుభ సాయంత్రం అండి. శ్రీనివాసరావు రాజమహేంద్రవరం నుంచి కరెక్ట్గా పంపించారు. నిజామాబాద్ నుంచి నాగనాథ్ గుప్తా కరెక్ట్ ఆన్సర్ పంపారు. తర్వాత భోగనాథుని వెంకటేశ్వరరావు దివిజ్మార్తూర్ నుంచి రైట్ ఆన్సర్. గుడ్ ఈవినింగ్ అంటున్నారు. గుడ్ ఈవినింగ్ అండి. హైదరాబాద్ నుంచి షాలిని కరెక్ట్గా ఆన్సర్ని పంపించారు. ఇంకా కుంచి రామమూర్తి కూచివానపేట నుంచి రైట్ ఆన్సర్. బృందావనం రాజా కృష్ణా జిల్లా కొల్లేటకోట నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపారు. బద్రీ విశాల కరెక్ట్గా పంపించారు నెల్లూరు నుంచి. ఇంకా ప్రణవి ఆర్కేపురం న్యూఢిల్లీ నుంచి రైట్ ఆన్సర్. పాలెంపోలయ్య ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి కరెక్ట్గా ఆన్సర్ పంపించారు. తర్వాత బలరామ్ రెడ్డి ఇనమడుగు నుంచి సరైన సమాధానం పంపారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం మండలం నుంచి రమేష్ బాబు సరైన సమాధానం పంపారు. లలితాదేవి బాపట్ల జిల్లా నుంచి కరెక్ట్గా ఆన్సర్ని పంపించారు. ఇంకా సుదర్శనం శ్రీకుమార్ పెరుమాల్ ఢిల్లీ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అనంతపురం నుంచి అనురాధ. నంద్యాల జిల్లా నుంచి ప్రియా శ్రీనివాస్ రెడ్డి కరెక్ట్గా పంపించారు ఆన్సర్ని. ఇంకా హంపాపురం గ్రామం నుంచి చిరంజీవి రైట్ ఆన్సర్. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుంచి సూరిబాబు సరైన సమాధానం పంపారు. బండారు శంకరయ్య చంద్రులపాడు గ్రామం నెల్లూరు జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా మంగళగిరి నుంచి దామర్ల చినమస్తానరావు కరెక్ట్గా ఆన్సర్ని పంపించారు. తర్వాత గుండుగొలం నుంచి మద్దుల శ్రీనివాస్ బాబు రైట్ ఆన్సర్. శుభ సాయంత్రం అంటున్నారు. మీకు కూడా గుడ్ ఈవినింగ్ అండి. కారంచేడు మండలం కుంకలమర్రు గ్రామం నుంచి వెంకటేశ్వర్ రెడ్డి రైట్ ఆన్సర్ పంపించారు. క్యాదర్ వీరేష్ రాజోల్ మండలం నుంచి రైట్ ఆన్సర్ పంపారు. విజయశేఖర్ ఎస్బీఐ కాలనీ నంద్యాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. గుడ్ ఈవినింగ్ అంటున్నారు. గుడ్ ఈవినింగ్ అండి. మీ ఆన్సరు లక్ష్మీ కామేశ్వరి కరెక్ట్గా ఆన్సర్ని పంపించారు.
తర్వాత

0: కోటేశ్వరరావు అత్తిల్ నుంచి, రైట్ ఆన్సర్. ఇంకా హనుమంతరావు కొన్నవల్లి నుంచి కరెక్ట్గా ఆన్సర్ పంపించారు. రాచల సుబ్రహ్మణ్యం సరిపల్లి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి, రైట్ ఆన్సర్. కొత్తగూడెం నుంచి రాజేశం, కరెక్ట్ ఆన్సర్. బౌరంపేట నుంచి సంతోష్, రైట్ ఆన్సర్. ఇంకా గుంటూరు జిల్లా దాసరిపాలెం నుంచి పోల్ శివదాసరెడ్డి కరెక్ట్ ఆన్సర్ పంపారు. మంచిర్యాల నుంచి చంద్రమౌళి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సౌదామణి వసుంధర, ఎక్కడి నుంచి అండి మీరు? ఇనమడుగు నుంచి కరెక్ట్గా ఆన్సర్ని పంపించారు. తర్వాత పూజారి ధనుంజయ కరెక్ట్గా ఆన్సర్ పంపించారు అనంతపురం జిల్లా నుంచి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపూర్ నుంచి కట్ల సతీష్ కరెక్ట్గా ఆన్సర్ పంపారు. వరంగల్ జిల్లా ఎల్బీ నగర్ నుంచి ఊర్మిళ, రైట్ ఆన్సర్. ఇంకా నంద్యాల జిల్లా భానుముకల నుంచి సర్దార్ కరెక్ట్గా ఆన్సర్ పంపించారు. ఇంకా గుడ్ ఈవినింగ్ అంటున్నారు, గుడ్ ఈవినింగ్ అండి. సత్యనారాయణ సుజాత నగర్ ఒంగోలు నుంచి రైట్ ఆన్సర్ పంపారు. పద్మావతి ఇనమడుగు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా ఎవరు పంపించారు? చందంపేట మండలం చిత్రాల నుంచి దమ్మోజ్ వెంకటాచార్య అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కరెక్ట్గా ఆన్సర్ని పంపించారు. మధుర విజయం పుస్తక రచయిత్రి ఎవరు అని అడిగాను కదా, దానికి ఆన్సర్ వచ్చి గంగాదేవి. ఈమె 14వ శతాబ్దపు కవయిత్రి, సంస్కృతంలో ఈవిడ ఈ పుస్తకాన్ని రాశారు. అలాగే విజయనగర యువరాజు కుమార కంపన ఆమె భర్త అన్నమాట. ఈ పుస్తకానికి ఇంకో పేరు కూడా ఉంది, అదే కవి వీర కంపరాయ చరితం అని కూడా అంటారన్నమాట. ఇది ఈ క్వశ్చన్కి ఆన్సరు. తర్వాత నెక్స్ట్ సెకండ్ జీకే క్వశ్చన్ చూద్దాం. అత్యంత పురాతనమైన ముంగేర్ మర్రి చెట్టు ఏ రాష్ట్రంలో ఉంది అనేది నా సెకండ్ జీకే క్వశ్చన్. అత్యంత పురాతనమైన ముంగేర్ మర్రి చెట్టు ఏ రాష్ట్రంలో ఉంది? దీనికి ఆన్సర్ తెలిస్తే వెంటనే పంపించేయండి. మరిలోపు ఒక పాట విందాం.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ BLOతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ BLO 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: సెవెన్ సెన్స్ చిత్రం నుంచి కార్తీక్ పాడిన పాట వింటారు.

యువలైకి తిరిగి స్వాగతం. మరి సెకండ్ జీకే క్వశ్చన్గా నేను అడిగిన ప్రశ్న ఏంటంటే, అత్యంత పురాతనమైన ముంగేర్ మర్రి చెట్టు ఏ రాష్ట్రంలో ఉంది అని అడిగాను కదా. దానికి ఆన్సర్స్ ఏంటంటే, కారంచేడు మండలం కుంకులమర్రు గ్రామం నుంచి వెంకటేశ్వర్ రెడ్డి కరెక్ట్గా ఆన్సర్ని పంపించారు. తర్వాత శ్యామ్ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్, ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నుంచి కరెక్ట్గా ఆన్సర్ పంపించారు, ఒంగోలు నుంచి లక్ష్మి గారు రాంగ్ ఆన్సర్ పంపించారు, కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుబానీ రైట్ ఆన్సర్, తర్వాత నెల్లూరు నుంచి ఫణిరాజ్ రైట్ ఆన్సర్ పంపారు, రాచర్ల సుబ్రహ్మణ్యం సరిపల్లి నుంచి కరెక్ట్గా ఆన్సర్ పంపారు, పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు రైట్ ఆన్సర్, ఇంకా ఇనమడుగు నుంచి వాస్తు సిద్ధాంతి చేబ్రోలు రామకృష్ణ కరెక్ట్గా ఆన్సర్ పంపారు, సుదర్శనం శ్రీకుమార్ కరెక్ట్గా ఆన్సర్ పంపించారు ఢిల్లీ నుంచి. గుడ్ ఈవినింగ్ అంటున్నారు. గుడ్ ఈవినింగ్ అండి. గణపవరపు మల్లేశ్వర్

అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కరెక్ట్గా ఆన్సర్ పంపించారు పులూరు గ్రామం నుంచి. ఇంకా నెల్లూరు నుంచి గణేష్, పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు రైట్ ఆన్సర్, దేవులపల్లి హనుమంతరావు కుర్నవల్లి నుంచి కరెక్ట్గా పంపారు, రాఘవాచార్యులు కొత్త ముప్పారు నుంచి కరెక్ట్గా ఆన్సర్ పంపారు, ఇంకా బండారు శంకరయ్య నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్, హంపాపురం నుంచి చిరంజీవి రైట్ ఆన్సర్, నాగమణి ఒంగోలు నుంచి కరెక్ట్గా పంపించారు ఆన్సర్ని, మాణిక్యాలరావు దుర్గాడ నుంచి కరెక్ట్గా పంపించారు ఆన్సర్ని, ఇంకా పండా లలితాదేవి బాపట్ల నుంచి రైట్ ఆన్సర్ పంపారు, పాపినేపాల్యం నుంచి సూర్యనారాయణ కరెక్ట్ ఆన్సర్, మిడతల రామమూర్తి వరవకొండ నుంచి కరెక్ట్గా పంపారు ఆన్సర్ని, ఇంకా రామకృష్ణ చినా అమీరం తమిళనాడు నుంచి కరెక్ట్గా పంపించారు ఆన్సర్ని, అనంతపురం నుంచి అనురాధ, కొల్లేటి కోట నుంచి బృందావనం రాజా రైట్ ఆన్సర్స్ పంపారు, మత్తిని రవికుమార్ శ్రీకాకుళం నుంచి కరెక్ట్గా ఆన్సర్ని పంపించారు, కొండారెడ్డి సిద్ధవటం నుంచి కరెక్ట్గా ఆన్సర్ని పంపించారు, తర్వాత ఆర్ఎన్వీఎన్ మూర్తి లక్కవరం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు, సుబ్రహ్మణ్య పెత్తనపల్లి నుంచి, అలాగే పాలెంపోలయ్య ఆళ్ళగడ్డ నుంచి, తర్వాత రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుంచి బిజ్లీ వెంకటేష్ అండ్ టీమ్ కరెక్ట్గా పంపించారు ఆన్సర్స్ని, దస్తగిరి ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి కరెక్ట్గా పంపించారు, దామర్ల పెదమసానరావు మంగళగిరి నుంచి కరెక్ట్ ఆన్సర్, నల్గొండ నుంచి త్రివేణి రైట్ ఆన్సర్ పంపారు, శ్రీనివాస్ కృష్ణానగర్ గుంటూరు నుంచి రైట్ ఆన్సర్, సుదర్శన కృష్ణా జిల్లా నుంచి కరెక్ట్గా ఆన్సర్ పంపించారు, ఇంకా ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి కరెక్ట్గా పంపించారు ఆన్సర్ని, విజయశేఖర్ ఎస్బీఐ కాలనీ నంద్యాల నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, దైద భిక్షం నల్గొండ నుంచి కరెక్ట్ ఆన్సర్, దమోజ్ వెంకటాచార్య అండ్ ఫ్యామిలీ మెంబర్స్ నల్గొండ నుంచి కరెక్ట్గా ఆన్సర్ పంపించారు, లతా సుహాస్ హోసకోట నుంచి రైట్ ఆన్సర్, డేవిడ్ దొనకొండ నుంచి రైట్ ఆన్సర్, ఇంకా ప్రభాకర్ తాడేపల్లిగూడెం నుంచి కరెక్ట్ ఆన్సర్, పీర్జాదిగూడెం శ్రీనివాస్ కరెక్ట్ ఆన్సర్, చిలకమరి నరసింహాచార్యులు హైదరాబాద్ నుంచి కరెక్ట్గా పంపించారు ఆన్సర్ని, ఎస్వి సుబ్రహ్మణ్యం దక్షిణ సిరువల్లంక నుంచి కరెక్ట్గా పంపించారు, సత్యనారాయణ ఐటీసీ క్యాంపస్ నుంచి కరెక్ట్గా పంపించారు ఆన్సర్ని, రామమూర్తి కూచివానిపేట నుంచి కరెక్ట్ ఆన్సర్, నంద్యాల జిల్లా నుంచి ప్రియా శ్రీనివాస్ రెడ్డి కరెక్ట్గా పంపించారు, హైదరాబాద్ నుంచి షాలిని యశస్వి కరెక్ట్గా పంపించారు, తర్వాత భవానీపేట గ్రామం కామారెడ్డి నుంచి మొహమ్మద్ ఇనాయతుల్లా కరెక్ట్గా పంపించారు ఆన్సర్ని, సుబ్బారావు ఒంగోలు నుంచి కరెక్ట్ ఆన్సర్, భానుమొక్కల నుంచి ఎఫ్ఎంఎస్ సర్దార్ కరెక్ట్గా పంపించారు, కోవన్ నుంచి విజయకుమార్ రెడ్డి రైట్ ఆన్సర్, పెద్దాపురం శెట్టి సూరిబాబు కరెక్ట్గా ఆన్సర్ని పంపించారు, గనగలూరు నుంచి రామకృష్ణారెడ్డి కర్ణాటక కరెక్ట్గా ఆన్సర్ని పంపించారు, చందంపేట మండలం చిత్రాల నుంచి అమోజ్ వెంకటాచారి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కరెక్ట్గా ఆన్సర్ని పంపించారు, ఇంకా కళాధర్ న్యూఢిల్లీ నుంచి రాంగ్ ఆన్సర్, భోగనాథుని నాగేశ్వరరావు దివిద్ మార్టూర్ నుంచి రైట్ ఆన్సర్, నాగార్జున కరెక్ట్ ఆన్సర్ వడియంపేట నుంచి కరెక్ట్గా పంపించారు, నాగనాథ్ గుప్తా నిజామాబాద్ నుంచి రైట్ ఆన్సర్, ఇంకా బలరాం రెడ్డి ఎనమడుగు నుంచి కరెక్ట్ ఆన్సర్, పూజారి ధనుంజయ అనంతపురం నుంచి కరెక్ట్ ఆన్సర్, గుంటూరు జిల్లా దసరిపాలెం నుంచి తిరుపతమ్మ కరెక్ట్ ఆన్సర్, వరంగల్ జిల్లా ఎల్బీ నగర్ నుంచి ఊర్మిళ రైట్ ఆన్సర్, బదరి విశాల నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్, నంద్యాల జిల్లా నుంచి రమేష్ రైట్ ఆన్సర్, రాంపురం నుంచి కట్ల సతీష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కరెక్ట్గా పంపించారు ఆన్సర్ని, కడప నుంచి శ్రీదేవి రైట్ ఆన్సర్, ఆత్మకూరు నుంచి సుమతి రాంగ్ ఆన్సర్, సత్యనారాయణ సుజాత నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్, మంచిర్యాల నుంచి చంద్రమొగిలి కరెక్ట్ ఆన్సర్, కనకారావు వీరభద్రాపురం నుంచి రాంగ్ ఆన్సర్,

ఇంకా కోటహారిక ఐటీసీ క్యాంపస్ నుంచి. రాంగ్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ పంపించారు కోటహారిక ఐటీసీ క్యాంపస్ నుంచి. ఓకే, బౌరంపేట నుంచి సంతోష్ సుప్రియ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నంద్యాల నుంచి బ్రహ్మయ్య కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా అనంతపురం నుంచి రవీంద్రారెడ్డి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. దొడ్డిపట్ల కోటేశ్వరరావు అత్తిల్ నుంచి రైట్ ఆన్సర్. లక్ష్మీ కామేశ్వరి కరెక్ట్గా ఆన్సర్ని పంపించారు. వారణాసి నుంచి పంపించారు. తర్వాత దైదా చిన్మయి కరెక్ట్గా ఆన్సర్ని పంపించారు. ముప్పర్రు ఏలూరు జిల్లా నుంచి నరసమ్మ కరెక్ట్గా ఆన్సర్ పంపించారు. ఇంకా పలిగొండ మండలం గొల్నేపల్లి నుంచి లక్ష్మయ్య కరెక్ట్ ఆన్సర్. ఏకలవ్య నగర్ నుంచి బిజ్లీ వెంకటేష్ రైట్ ఆన్సర్ పంపించారు. రవీంద్రారెడ్డి సర్వేపల్లి నుంచి రైట్ ఆన్సర్. ఫణిరాజ్ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. తర్వాత పద్మావతి ఎనమడుగు నుంచి కరెక్ట్ ఆన్సర్. మరి అత్యంత పురాతనమైన ముంగేర్ మర్రి చెట్టు ఏ రాష్ట్రంలో ఉంది అని అడిగాను కదా, దానికి ఆన్సర్ వచ్చేసి బీహార్. సుమారు 700 సంవత్సరాల పురాతనమైనదిగా శాస్త్రవేత్తలు రేడియో కార్బన్ డేటింగ్ ద్వారా నిర్ధారించారు. ప్రపంచంలోనే అత్యంత ఖచ్చితమైన వయస్సు నిర్ధారించబడిన అతి పురాతనమైన మర్రి చెట్టు ఇదన్నమాట. మరి థర్డ్ జీకే క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఏ సంవత్సరం నుంచి ఇంటర్నేషనల్ బుక్కర్ ప్రైజ్ పేరు బుక్మన్ ఇంటర్నేషనల్ బుక్కర్ ప్రైజ్గా మారబోతోంది? దాని ప్రైజ్ అమౌంట్ ఎంత అనేది నా థర్డ్ జీకే క్వశ్చన్. ఏ సంవత్సరం నుంచి ఇంటర్నేషనల్ బుక్కర్ ప్రైజ్ పేరు బుక్మన్ ఇంటర్నేషనల్ బుక్కర్ ప్రైజ్గా మారబోతోంది? దాని ప్రైజ్ అమౌంట్ ఎంత? దానికి ఆన్సర్స్ని వెంటనే పంపించేయండి. ఈ లోపు ఒక పాట విందాం. సూర్య సన్ ఆఫ్ కృష్ణ నుంచి నరేష్ అయ్యార్ ప్రశాంత్ని గానం వింటారు.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు, ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పనిదినాలలో సమర్పించగలరు.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: మరి యూలై కార్యక్రమానికి తిరిగి స్వాగతం. థర్డ్ జీకే క్వశ్చన్గా నేను ఏమడిగానంటే, ఏ సంవత్సరం నుంచి ఇంటర్నేషనల్ బుక్కర్ ప్రైజ్ పేరు బుక్మన్ ఇంటర్నేషనల్ బుక్కర్ ప్రైజ్గా మారబోతోంది అని అడిగాను కదా, దానికి ఆన్సర్స్ అన్నీ కూడా కరెక్ట్గా వచ్చాయి. ఎవరు కరెక్ట్ పంపించారో చూద్దాం. ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. శ్యామ్ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. తర్వాత ఇనమడుగు నుంచి వాస్తు సిద్ధాంతి చేబ్రోలు రామకృష్ణయ్య కరెక్ట్గా ఆన్సర్ని పంపించారు. కొండారెడ్డి సిద్ధవటం నుంచి కరెక్ట్ ఆన్సర్. కడప నుంచి వినయ్ రైట్ ఆన్సర్. ఒంగోలు నుంచి సుబ్బారావు కరెక్ట్ ఆన్సర్.

ఆన్సర్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి, రైట్ ఆన్సర్. తర్వాత బదరి విశాల నెల్లూరు నుంచి, రైట్ ఆన్సర్. నెల్లూరు నుంచి గణేష్, కరెక్ట్గా పంపించారు ఆన్సర్ని. కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుబానీ, కరెక్ట్గా పంపించారు. ఇంకా సుదర్శనం శ్రీకుమార్ ఢిల్లీ నుంచి కరెక్ట్గా పంపించారు. చిత్రియాల గ్రామం నుంచి దమోజ్ వెంకటాచారి, రైట్ ఆన్సర్. వారణాసి నుంచి లక్ష్మీ కామేశ్వరి, కరెక్ట్ ఆన్సర్. మాణిక్యాలరావు దుర్గాడ్ నుంచి, రాంగ్ ఆన్సర్. తర్వాత ఒంగోలు నుంచి నాగమణి, కరెక్ట్ ఆన్సర్. గుడ్ ఈవినింగ్ అండి, గణపవరపు మల్లేశ్వరు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కరెక్ట్గా రాంగ్ ఆన్సర్ పంపించారు. తర్వాత ఆర్ఎన్వీఎన్ మూర్తి, లక్కవరం ఏలూరు జిల్లా నుంచి కరెక్ట్గా పంపించారు ఆన్సర్ని. తర్వాత సుబ్రహ్మణి పెత్తనపల్లి నుంచి రాంగ్ ఆన్సర్ పంపించారు. అనంతపురం నుంచి అనురాధ, రైట్ ఆన్సర్. తర్వాత

వెంకటాచారి రైట్ ఆన్సర్. వారణాసి నుంచి లక్ష్మీ కామేశ్వరి కరెక్ట్ ఆన్సర్. మాణిక్యాలరావు దుర్గాడ్ నుంచి రాంగ్ ఆన్సర్. తర్వాత ఒంగోలు నుంచి నాగమణి కరెక్ట్ ఆన్సర్. గుడ్ ఈవినింగ్ అండి. గణపవరపు మల్లేశ్వరం అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కరెక్ట్గా రాంగ్ ఆన్సర్ పంపించారు. తర్వాత ఆర్ఎన్విఎన్ మూర్తి లక్కవరం ఏలూరు జిల్లా నుంచి కరెక్ట్గా పంపించారు ఆన్సర్ని. తర్వాత సుబ్రహ్మణ్య పెత్తనపల్లి నుంచి రాంగ్ ఆన్సర్ పంపించారు. అనంతపురం నుంచి అనురాధ రైట్ ఆన్సర్. తర్వాత మొహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం నుంచి కరెక్ట్గా పంపించారు ఆన్సర్ని. ఇంకెవరు, కోవూరు నుంచి విజయకుమార్ రెడ్డి కరెక్ట్గా పంపించారు ఆన్సర్ని. తర్వాత పాలెం పోలయ్య ఆలగడ్డ నుంచి కరెక్ట్గా పంపించారు. తర్వాత పీజాదిగూడ శ్రీనివాస్ రైట్ ఆన్సర్. తర్వాత శుభ సాయంత్రం అంటున్నారు ఎవరు, రామ్మోహన్ రావు ఇరుసుమండ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి ఒకటైతే కరెక్ట్గా పంపించారు ఆన్సర్ని. తర్వాత బలరామ్ రెడ్డి ఇనమడుగు నుంచి కరెక్ట్గా పంపించారు ఆన్సర్ని. లలితాదేవి బాపట్ల నుంచి కరెక్ట్ ఆన్సర్. రాధాకృష్ణమూర్తి గుంటూరు నుంచి రైట్ ఆన్సర్. హైదరాబాద్ నుంచి శాలిని యశస్వి కరెక్ట్గా పంపించారు ఆన్సర్ని. ఇంకా కరెక్ట్గా పంపించారు బదరీ విశాల రైట్ ఆన్సర్ పంపించారు. తర్వాత ఒకటి కరెక్ట్ పంపిస్తున్నారు, ఒకటి రాంగ్ పంపిస్తున్నారు. ఫణిరాజ్ నెల్లూరు నుంచి కరెక్ట్ పంపించారు ఆన్సర్ని. కొత్తగూడెం నుంచి రాజేశం సరైన సమాధానం పంపించారు. కడప నుంచి ప్రవీణ రైట్ ఆన్సర్. ఇంకా భోగనాథన్ వెంకటేశ్వరరావు దివిజ్మార్తూర్ నుంచి కరెక్ట్గా పంపించారు. రేవతి రాజశేఖర్ వడియంపేట నుంచి వడియంపాలెం నుంచి కరెక్ట్గా పంపించారు ఆన్సర్ని. బౌరంపేట నుంచి సంతోష్ కరెక్ట్ ఆన్సర్. వరంగల్ జిల్లా ఎల్బీనగర్ నుంచి ఊర్మిళ రైట్ ఆన్సర్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి రాంపురం నుంచి గట్ల సతీష్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సౌదామణి ఇనమడుగు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. మధుసూదన్ రెడ్డి పాపినేపాలెం నుంచి రైట్ ఆన్సర్. గుంటూరు జిల్లా దాసరిపాలెం నుంచి పోల్ శివదాస్ రెడ్డి రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా లక్ష్మీ బట్టిప్రోల్ నుంచి కరెక్ట్ ఆన్సర్. సుబ్రహ్మణ్య పెత్తనపల్లి నుంచి రైట్ ఆన్సర్. నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాస్ రెడ్డి రైట్ ఆన్సర్. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్ కరెక్ట్గా పంపించారు. ఇంకా దగదర్తి మండలం నుంచి వనం శేషయ్య రైట్ ఆన్సర్ పంపించారు. పద్మావతి ఇనమడుగు నుంచి రైట్ ఆన్సర్ పంపారు. మధుసూదన్ రెడ్డి పాపినేపాలెం నుంచి రైట్ ఆన్సర్. రవికుమార్ వజ్రపుకొత్తూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. రామ్మోహన్ రావు ఇరుసుమండ నుంచి కరెక్ట్ ఆన్సర్. మిడతల రామమూర్తి ఉరవకొండ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. తర్వాత రేవతి కరెక్ట్గా పంపించారు అన్ని ఆన్సర్ని. ఏ సంవత్సరం నుంచి ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ పేరుని బుక్మన్ ఇంటర్నేషనల్ బుక్కర్ ప్రైజ్గా మారబోతోంది? అంటే ఇప్పటి వరకు మనం ఇంటర్నేషనల్ బుక్కర్ ప్రైజ్ అని అయితే పిలుస్తున్నాము, ఈ పేరుని బుక్మన్ ఇంటర్నేషనల్ బుక్కర్ ప్రైజ్గా మారుస్తున్నారు. అది ఏ సంవత్సరం నుంచి, ప్రైజ్ మనీ ఎంత అని అడిగాను కదా, 2027 నుంచి బుక్మన్ ఇంటర్నేషనల్ బుక్కర్ ప్రైజ్ అనే పేరుగా మారబోతోంది. బుక్మన్ ఫిలాంథ్రపీస్ అనే స్వచ్ఛంద సంస్థ రాబోయే దశాబ్ద కాలం పాటు ఈ అవార్డుకైతే నిధులు సమకూర్చబోతోంది. అలాగే ఈ ఒప్పందంలో భాగంగా విజేత బహుమతి సొమ్ము కూడా 64 లక్షల నుంచి 1.28 కోట్లు రెట్టింపు అవుతుందన్నమాట. ఈ మొత్తాన్ని రచయిత అనువాదకులు సమంగా పంచుకుంటారన్నమాట. ఇది ఆన్సర్. మరి ఒక పాట విందాం. స్టైల్ చిత్రానికి కార్తీక్ పాడిన పాట.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం లైవ్ విన్యాసం వింటారు. శ్రీ బీవీఎస్ ప్రసాద్ మృదంగం, శ్రీ ఏఎస్ ఘటం, ఏఎస్ శంకర్ ఘటం ఆదితాళంలో.

మీరు ఇంతవరకు లైవ్ విన్యాసం విన్నారు. శ్రీ బీవీఎస్ ప్రసాద్ మృదంగం, శ్రీ ఏఎస్ శంకర్ ఘటం ఆదితాళంలో. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం హిందీ చిత్రగీతాలు వింటారు. ముందుగా బాబీ.
1: ఆకాశవాణి కర్నూలు కేంద్రం, మీరు ఇంతవరకు వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి రిలే విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం వందే మాతరం శ్రీ గాడిచర్ల హరి సర్వోత్తమరావు గారిపై రూపకం వింటారు. వినే ముందు
2: एक प्रकार से पीएम जय अब गरीबों की जय बन गई है.

0: ಆಯುಷ್ಮಾನ್ ಭಾರತ್ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಜನ ಆರೋಗ್ಯ ಯೋಜನೆಗಿಂತ ಸುಮಾರು 60 crore ಮಂದಿ ಪ್ರಜಲು 5 lakh ಉಚಿತ ವೈದ್ಯ ಚಿಕಿತ್ಸೆ ಪೊಂದೇందుకు అర్హత సాధించారు. 12 crore పైగా ఉచిత చికిత్సలు అందించబడ్డాయి. ఈ రోజే ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి మరియు మీ ఆయుష్మాన్ కార్డును పొందండి. మరింత సమాచారం కోసం 1455 నెంబర్కు కాల్ చేయండి.
1: మా దేశం గురించి మేము ఆలోచించక మీరు

0: చర్చిస్తారా? ఇన్నాళ్ళు మా మధ్య చీలికలు పెట్టి మీ పబ్బం గడుపుకున్నారు, ఇకపై మీ ఆటలు సాగవు. మా దేశాన్ని మాకిచ్చి మీరు తిరిగి వెళ్లవలసిందే. అంతవరకు మీరెన్ని ప్రయత్నాలు చేసినా ఉద్యమం మాత్రం ఆగదు.
1: వందే మాతరం ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు, గ్రంథాలయోద్యమ పితామహులు శ్రీ గాడిచెర్ల హరిసరోత్తమరావు గారిపై రూపకం. రచన శ్రీ కేఎన్ఎస్ రాజు. నిర్వహణ శ్రీ జి విజయకుమార్, శ్రీ ఏ బాలకృష్ణ. వందే మాతరం రూపకం.
2: వేదభూమిగా, కర్మభూమిగా, ధర్మభూమిగా, సాక్షాత్తు దేవభూమిగా ప్రఖ్యాతిగాంచి విశేషమైన సంస్కృతి సంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది మన భారతదేశం. తక్కిన దేశాలన్నీ కళ్ళైనా తెరవకముందే అఖండమైన సంస్కృతిని సొంతం చేసుకుని దిగ్దిగంతాలకు వెలుగును ప్రసరింపచేసిన జాతి మనది. భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా, మత సామరస్యానికి తార్కాణంగా వెలుగొందుతున్న మన దేశంపై, మనకున్న విలువైన సంపదపై విదేశీ దుష్టజాతి కన్నేసింది, ఎన్నో కుతంత్రాలు పన్నింది, భరతమాతకు గుండెకోతను మిగిల్చింది. క్రీస్తు శకం 16వ శతాబ్దంలో భారతదేశంలో వర్తకం పేర అడుగుపెట్టిన ఆంగ్లేయులు కుయుక్తులతో, కుతంత్రాలతో స్వదేశీయ రాజుల మధ్యన మనస్పర్ధలు రేపి యుద్ధాల పేర వారిని అన్ని విధాలుగా నష్టపరిచి 18వ శతాబ్దం నాటికి స్వదేశీయ రాజుల పరిపాలనను అంతమొందించి తమ పరిపాలనను ప్రారంభించారు. పరిపాలన సాగిస్తున్న వారి ముఖ్య ఉద్దేశం వలస దేశమైన భారతదేశంలోని యావత్ సంపదను తమ దేశమైన ఇంగ్లాండ్కు చేరవేయడమే. వీరి ఆలోచనను పసిగట్టిన కొంతమంది స్వదేశీయ రాజులు వారిపై తిరుగుబాటు కావించి విఫలులయ్యారు. చివరికి ప్రాణాలు సైతం కోల్పోయారు.
3: భారత్ మాతా కీ జై! భారత్ మాతా కీ జై!

మన ఆంధ్రదేశానికి సంబంధించి 1846లోనే బ్రిటిష్ వారిపై తిరుగుబాటు బావుట ఎగరవేసి ఉరికంబం ఎక్కిన కర్నూలు జిల్లా నివాసి విప్లవ సింహం ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని ఉదాహరణగా చెప్పుకోవచ్చు. 1857 సిపాయిల తిరుగుబాటుతో మొదలైన స్వరాజ్య కాంక్ష చివరికి ధనిక మధ్యతరగతి ప్రజానీకంలో కూడా వ్యాపించింది. ఆంగ్లేయులు అనుసరించిన సామ్రాజ్యవాదం, జాతి విచక్షణ విధానం, ఆర్థిక పీడన విధానం యావత్ భారతీయులలో తీవ్ర అసంతృప్తిని కలిగించింది. 19వ శతాబ్ది ప్రారంభంలో విద్యావంతులైన మధ్యతరగతి మేధావి వర్గం వారు బ్రిటిష్ పాలనకు నిరసనగా అనేక ఉద్యమాలు చేపట్టడం ప్రారంభించారు. ఈ ఉద్యమాలను బ్రిటిష్ ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా అణిచివేస్తూ వచ్చిన ఉద్యమం మాత్రం అలాగే కొనసాగుతూ వెళ్ళింది. హిందూ మహమ్మదీయుల మైత్రిని దెబ్బకొట్టి తద్వారా ఉద్యమాన్ని అణిచేందుకు 1905లో బెంగాల్ విభజనకు పూనుకుంది బ్రిటిష్ ప్రభుత్వం. ఈ విభజన వల్ల హిందూ ముస్లింల ఐక్యత చెదరలేదు, సరికదా? మరింతగా బలపడి వందే మాతరం ఉద్యమంగా రూపుదాల్చింది. ఈ ఉద్యమానికి ప్రేరకులు, కారకులు, ఉద్యమ వ్యాప్తి ప్రచారకులు లాల్ బాల్ పాల్. లాలా లజపతిరాయ్, బాలగంగాధర్ తిలక్, బిపిన్ చంద్రపాల్ ఈ మువ్వురు దేశవ్యాప్తంగా తిరిగి ఉద్యమాన్ని ఉధృతం చేశారు. ఈ ఉద్యమానికి బెంగాలీ రచయిత బంకించంద్ర చటర్జీ వ్రాసిన వందే మాతర గీతం ఊపిరయ్యింది.

0: ఆంధ్రదేశంలోని విద్యార్థి లోకంలో సంచలనాన్ని కలిగించింది. ఉద్యమం పట్ల తీవ్రంగా ప్రతిస్పందించారు. అలాంటి వారిలో ముఖ్యుడు, విద్యార్థి నాయకుడు, కర్నూలు నివాసి అయిన గాడిచెట్ల హరిసర్వోత్తమరావు. ఆయన రాజమహేంద్రవరం ప్రభుత్వ ట్రైనింగ్ కళాశాలలో విద్యార్థుల అందరినీ ఏకం చేసి పరీక్షలు వ్రాయకుండా నిరోధించాడు. దాని పర్యవసానమే
1: చీలికలు పెట్టి మీ పబ్బం గడుపుకున్నారు. ఇకపై మీ ఆటలు సాగవు. మా దేశాన్ని మాకిచ్చి మీరు తిరిగి వెళ్లవలసిందే. అంతవరకు మీరెన్ని ప్రయత్నాలు చేసినా ఉద్యమం మాత్రం ఆగదు, ఆగదు.
2: You are talking too much, Mr. Hari Sarvathamarao. I will dismiss you from this college and report this matter to the government to declare you ineligible for any appointment in the government service. Dear students, మీకు ఇదే గతి పడుతోంది. మర్యాదగా బ్యాడ్జెస్ తీసివేసి మీ తరగతులకు వెళ్ళి మీరు పరీక్షలు రాయండి.
1: మీరు హుంకరించినంత మాత్రాన ఇక్కడ బెదిరే వాళ్ళెవరూ లేరు.
3: హంటర్ హంటర్ హంటర్
4: హంటర్ హంటర్

కాలేజీలో జరిగిన ఈ సంఘటన విద్యార్థులు రాజకీయాలలో పాల్గొనడానికి నాంది అయింది. కాలేజీ నుంచి బహిష్కరించబడిన హరి సర్వోత్తమరావు వందే మాతరం ఉద్యమానికి తన జీవితాన్ని అంకితం చేయాలని నిర్ణయించుకుని ఆ ఉద్యమ సంబంధంగా ఆంధ్రదేశంలో నలుమూలలా పర్యటిస్తూ చివరికి ఉద్యమమిత్రులైన బోడి నారాయణరావు, పింగళి లక్ష్మీనారాయణ గారుల సహకారంతో బెజవాడలోని స్వరాజ్య పత్రికకు సంపాదకుడుగా నియమించబడ్డాడు. తన సంపాదకీయాలతో బ్రిటిష్ వారి దమన నీతిని ఎండగడుతూ వచ్చాడు. తెలుగు పత్రికా రంగంలో ఎడిటర్, ఎడిటోరియల్ అన్న ఆంగ్ల పదాలను తిరస్కరించి సంపాదకుడు, సంపాదకీయం అన్న కొత్త పదాలను తొలిసారిగా ప్రవేశపెట్టిన ఘనత గాడిచర్ల హరిసర్వోత్తమరావుదే. భారతదేశంలో బ్రిటిష్ వారి పాలన మొదలయ్యాక దక్షిణ భారతదేశంలోని నౌక వాణిజ్య వ్యాపారాలన్నీ ఆంగ్లేయుల గుత్తాధిపత్యంలోకి వచ్చి చేరాయి. స్వదేశీ ఉద్యమానికి ప్రభావితుడైన వివో చిదంబరం పిళ్ళై అనే తమిళ వ్యాపారి ఆంగ్లేయుల గుత్తాధిపత్యాన్ని ధిక్కరిస్తూ తన సంపదనంతా విచ్చించి తమిళ దేశానికి, ఆంధ్రదేశానికి వారధిగా అనేక నౌకలను కొని తూత్తుక్కుడిలో స్వదేశీ స్టీమ్షిప్ నావిగేషన్ కంపెనీని స్థాపించి వ్యాపారం చేయడం ప్రారంభించాడు. తత్ఫలితంగా తమిళ సముద్ర తీర ప్రాంతంలోనూ, ఆంధ్రదేశంలోని దక్షిణ కోస్తా తీరంలోనూ ఆంగ్లేయుల గుత్తాధిపత్యం తగ్గి దేశీయుల ఆధిపత్యం ఎక్కువయ్యేసరికి ఇంగ్లీషు వారి వ్యాపార లావాదేవీలన్నీ ఆగిపోయాయి. ఇందుకు ఆగ్రహించిన ఆంగ్ల ప్రభుత్వం పిళ్ళైపై రాజకీయ

0: ఆందోళన నేరాన్ని మోపి యావజ్జీవ కారాగార శిక్ష విధించి జైలుకు పంపారు. దీనికంతటికీ మూల కారకుడు అప్పటి కాకినాడ కలెక్టర్ యేష్. ఆ రోజు 1908 జూలై 15వ తారీఖు. కాకినాడ నుంచి తిరుచనవేళికి బదిలీ అయిన యేష్ అక్కడ చేరేందుకు రైల్లో ప్రయాణం చేయసాగాడు.
1: This is first class compartment. Get out, I say you get out, you fool.
2: నేను గెట్ అవుట్ కాదురా, నిన్ను గెట్ అవుట్ చేయడానికి వచ్చాను. నేనెవరో తెలుసా? నీవు జైలుకు పంపిన చిదంబరం పిళ్ళే ముఖ్యానుచరుణ్ణి. నా పేరు నీలకంఠ బ్రహ్మచారి. రే తెల్ల కుక్క, నిన్నిప్పుడే యమలోకానికి పంపుతా, సిద్ధంగా ఉండు.
1: Please, don't kill me. నీకు కావాల్సినంత డబ్బు ఇస్తాను, నన్ను వదిలే. ప్లీజ్ నన్ను వదిలే, నీకు పుణ్యం ఉంటుంది.
2: పుణ్యమా? నిన్న నిన్ను వదిలితే ఇంకెంతో మంది అమాయకులను జైలుకు పంపుతావు. అసలు మా గురించి మీరేమనుకుంటున్నారు? మీరేం చేసినా చూస్తూ సహిస్తూ ఉండడానికి భారతీయులు పిరికి పందలు కాదురా, పౌరుషమున్న వాళ్ళం. రై నిన్నే కాదు, మీరు ఈ సీమ వదిలి వెళ్లేదాకా ప్రతి భారతీయుడు మిమ్మల్ని ఏరి ఏరి మట్టు పెడతారా. తెల్ల కోతి కాచుకో.
1: ప్లీజ్ డోంట్ కిల్ మీ.
0: యేష్ హత్యతో బ్రిటిష్ ప్రభుత్వం ఉన్మాదిలా చెలించిపోయింది, విచక్షణను మరిచింది. యేష్ హత్య గురించి పలు ప్రాంతాల్లో జనం గుంపుగా కూడి చర్చించుకుంటున్న సందర్భంలో లాఠీలను ఝళిపించింది, తుపాకుల మోత మోగించింది బ్రిటిష్ ప్రభుత్వం. ఈ చర్యకు నిరసనగా బ్రిటిష్ ప్రభుత్వాన్ని తీవ్ర పదజాలంతో దూషిస్తూ సంపాదకీయం రాసిన గాడిచెట్ల హరిసర్వోత్తమరావును ఆంగ్ల ప్రభుత్వం రాజద్రోహ నేరం క్రింద అరెస్టు చేసేందుకు సమన్లు జారీ చేసింది. వందే మాతరం ఉద్యమంలో భాగంగా కోస్తాంధ్ర ప్రాంతంలో ఉద్యమాన్ని ప్రచారం చేస్తూ బందర్లో ఏర్పాటు చేయబడిన బహిరంగ సభలో ఉపన్యసిస్తుండగా పోలీసులు హరిసర్వోత్తమరావును అరెస్టు చేయడానికి వెళ్లారు.
3: ఓ కానిస్టేబుల్స్, జనాన్ని చల్లో చెదరు చేయండి. మిస్టర్ హరి సర్వోత్తమరావు, యూఆర్ అండర్ అరెస్ట్. సీ దిస్ వారెంట్.
4: నన్ను అరెస్ట్ చేయడానికి జనాల్లో ఇంత భయం పుట్టించిన అవసరం లేదు ఇన్స్పెక్టర్. జస్ట్ ఎ మినిట్ ప్లీజ్. ప్రజలారా, ఇలాంటి అరెస్టులకు మనం బెదరనక్కర్లేదు. తాటాకు చప్పుళ్లకు కుందేళ్లు బెదరవు. వాక్ స్వాతంత్ర్యాన్ని, పత్రికా స్వాతంత్ర్యాన్ని హరించే ఏ ప్రభుత్వమూ మనుగడ సాగించలేదన్న నగ్న సత్యాన్ని విస్మరించి తన గొయ్యి తానే తవ్వుకుంటున్నారు బ్రిటిషు వాళ్ళు. ప్రభుత్వం ఇలా అరెస్ట్ చేసి ఎందరిని జైళ్లలో కుక్కినా ఈ ఉద్యమం ఆగదు. ఇన్ని ఘాతుకాలు జరుగుతున్నా చూస్తూ ఉండటానికి మనం పిరికి పందలం కాము. స్వాతంత్ర్యోద్యమ శంఖారావం పూరించిన పత్రికలను మట్టుబెట్టాలని చూస్తున్న ఈ ప్రభుత్వం పతనం కాక తప్పదు. మన దేశ సంపదను నిలువునా దోపిడీ చేస్తున్న దోపిడీదారుల ప్రభుత్వం ఇది. భారతీయులను బానిసలుగా మార్చిన ఈ ప్రభుత్వం, గూండాలు దగాకోరుల హంతకుల ఈ ప్రభుత్వం ఒక ప్రభుత్వమా? వీళ్ళా ప్రభువులు? వీళ్ళా మనల్ని శాసించేది? స్వాతంత్ర్యం మన జన్మ హక్కు. చర్చలు, విజ్ఞప్తులు, ప్రచారాలు, ప్రదర్శనల్లాంటి రాజకీయ భిక్షాటనలు చేయడానికి మనం భిక్షకులం కాం. భిక్షతో జీవించే దుర్గతి మనకు పట్టలేదు. స్వేచ్ఛ లేని దేశంలో స్వేచ్ఛ లేని తుచ్చపు బ్రతుకు బ్రతికితే ఏం చస్తేనే? అందుకే సోదరులారా, భరత జాతి అంతా ఒక్కటవ్వాలి. రాజకీయ హక్కుల సాధన పోరాటం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. పోలీసుల తుపాకులకు మన గుండెలు అడ్డుపెడదాం, తెల్లజాతి గుండెల్లో దడ పుట్టిద్దాం. అబిసీనియన్లు ఇటాలియన్లను తరిమివేశారు, జపాను రష్యాను ఓడించింది. మనం కూడా బ్రిటిషు పాలకులను మన దేశం నుండి పారద్రోలేదాకా మన పోరాటాన్ని కొనసాగిద్దాం. అందుకు మనకున్నది ఒకే ఆయుధం, ఆ ఆయుధం సమైక్య ఉద్యమం. ప్రజలారా, మనందరం వీర సైనికుల వలె ధైర్య సాహసాల్ని ప్రదర్శించాలి. అప్రతిహతమైన మన భరత జాతి ధాటికి నిలువలేక తెల్లదొరలు తలలు వంచి స్వాతంత్ర్య పుష్పపు కలశాన్ని మన దోసిట్లో పెట్టి పలాయనం చిత్తగించే

0: రోజు అతి దగ్గరలో ఉంది. ఆ రోజే మనకు జాతీయ పర్వదినం. వందే మాతరం.
1: రాజద్రోహ నేరం క్రింద అరెస్ట్ అయిన గాడిచెట్ల హరిసర్వోత్తమరావును బందరు జైలుకు తరలించి విచారణ ప్రారంభించారు. వాద ప్రతివాదనలు విన్న న్యాయమూర్తి కర్షాస్ గాడిచెట్ల హరిసర్వోత్తమరావుకు 1 ఏడాది పాటు జైలు శిక్ష విధించారు. 7 ఏడాది జైలు శిక్షకు సంతృప్తి చెందని బ్రిటిష్ ప్రభుత్వం కేసును హైకోర్టులో పునర్విచారణ జరిపించి 3.5 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష విధింపచేసింది. ఆంధ్రదేశంలో బ్రిటిష్ వారిని విమర్శిస్తూ సంపాదకీయం రాసి రాజద్రోహ నేరం ఆపాదించబడి జైలుకు వెళ్లిన హరిసర్వోత్తమరావు లాగానే మహారాష్ట్రలో కూడా బాలగంగాధర్ తిలక్ ఈ కారణంగానే మాండలే జైలుకు పంపబడ్డారు. భారతదేశంలో రాజద్రోహ నేరం ఆపాదించబడి జైలు పాలైన తొలి వ్యక్తులు వీరిరువురే. గాడిచెర్ల హరిసర్వోత్తమరావు జైలు శిక్ష నిమిత్తం తమిళ ప్రాంతంలోని రాయవేలూరు జైలుకు పంపింది ఆంగ్ల ప్రభుత్వం. హరిసర్వోత్తమరావు జైలు పాలు కాగానే అతని కుటుంబం అనేక ఇక్కట్లకు గురైంది. ఆ కాలంలో జైలు శిక్షలు అతి భయంకరంగా ఉండేవి. అందులో రాయవేలూరు జైలు నరకానికి ప్రతీక. రాజకీయ ఖైదీలను ప్రత్యేకంగా ఉంచక చోరులు హంతకుల మధ్య ఉంచి వారి పట్ల అతి క్రూరంగా ప్రవర్తించేవారు. ఒంటిపై కేవలం గోచీ మాత్రమే ఉంచి నూనెగానుగు తిప్పిస్తూ కొరడాలతో బాధేవారు. ఈ శిక్షలు హరిసర్వోత్తమరావు కూడా అనుభవించక తప్పింది కాదు.
2: కమాన్ గెటప్, ఐ సే గెటప్. ఏం నిరాహార దీక్ష చేస్తే బెదురుతాననుకున్నావా? నీవెన్నాళ్ళు నిరాహార దీక్ష చేసినా ఫలితం శూన్యం. మీకు ఈ మాత్రం కూడి పెట్టడమే చాలా గొప్ప. ఏ పురుగులన్నం తినంత మాత్రాన ఎవరు చావటం లేదే, అందరూ దుఃఖంలా ఉన్నారు. సి మిస్టర్ హరిసర్వోత్తమరావు, ఇంకోసారి ఇలా చేస్తే నీ మక్కెలు ఇరగదంతాను, తెలిసిందా?
3: మర్యాదగా మాట్లాడడం నేర్చుకోండి. ఖైదీ అయినంత మాత్రాన నోటికొచ్చినట్టు బాగుతారా? ఈ పురుగులన్నం ఓసారి మీరు తిని చూడండి, దుఃఖంలా ఉంటారో శవాల్లా అవుతారు, మీకే తెలుస్తుంది వార్డర్.
2: ఏంట్రా అతిగా వాగుతున్నావు?
3: వాగడం కాదు, వాస్తవం చెబుతున్నాను. మీరు ఖైదీలకు సక్రమమైన ఆహారం అందించినంత వరకు నేను ఈ నిరాహార దీక్ష మానను. అవసరమైతే నాతో పాటే అందరూ ఖైదీలతోనూ నిరాహార దీక్ష చేయిస్తాను.
2: వారిని రెచ్చగొడితే బెదురుతాననుకున్నావా? ఏ సెంట్రీలు, ఇలా రండి. వీడికి మాటలతో చెప్తే లాభం లేదు. మీ లాఠీలు విరిగేలా కొట్టి చీకటి గదిలో బంధించండి. చస్తాడు ఊపిరాడక, అప్పుడు తెలుస్తుంది నేనేంటో నా పవరేంటో. దేవుడికైనా దెబ్బే గురువు, వీడికి శాస్తి బాగా కుదిరింది. ఖైదీల్లో విప్లవం తీసుకొస్తాడట. ఏ సెంట్రీలు, ఇక చాలు, తలుపు తెరవండి, లేకుంటే కాసేపటికి చస్తాడు వీడు.

మూడేళ్లు జైల్లో అష్టకష్టాలను అనుభవించి 1913లో గాడిచట్ల హరిసర్వోత్తమరావు జైలు నుంచి విడుదలయ్యారు. మద్రాసులోనే అతను నివాసం ఉండేందుకు ఒకప్పటి సాహితీ మిత్రులు, విజ్ఞాన చంద్రికా మండలి సభ్యులు కొమర్రాజు లక్ష్మణరావు, మునగాల రాజా, రావి రంగారావు గారు తగిన ఏర్పాట్లు చేశారు. జైలు నుంచి విడుదలైన హరిసర్వోత్తమరావుపై పోలీసు నిఘా ఉంచింది బ్రిటిష్ ప్రభుత్వం. ఈ విషయం తెలుసుకున్న అతని మిత్రులు, బంధువులు అతనితో మాట్లాడటానికి కూడా భయపడేవారు. ఇలా కొంతకాలం గడిచాక కాశీనాథుని నాగేశ్వరరావు, ఆంధ్రపత్రిక వారపత్రిక సంపాదకులు హరిసర్వోత్తమరావును పిలుపునంపుకుని ఆంధ్రపత్రిక దినపత్రికకు సంపాదకునిగా నియమించారు. తాను వ్రాసిన సంపాదకీయం తన అనుమతి లేక మార్పు చేయడం జరిగినప్పుడు ఆ పత్రికలో సంపాదకుడిగా ఉండటం భావ్యం కాదనుకున్నారు. ఆంధ్రపత్రికకు రాజీనామా చేశాక హరిసర్వోత్తమరావు తన జీవితాన్ని తిరిగి

0: ఉద్యమానికి అంకితం చేశారు. హరి సర్వోత్తమరావు స్వరాజ్య ఉద్యమంతో పాటు హోమ్ రూల్ ఉద్యమంలో కూడా పాల్గొని ప్రచారం చేశారు. 1920లో గాంధీగారు ప్రారంభించిన సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొని వారి వెంట ఆంధ్రదేశం అంతటా పర్యటించి ఉద్యమం ప్రచారం చేశారు. ద నేషనలిస్ట్ అన్న ఆంగ్ల పత్రికను సొంతంగా ప్రారంభించారు. 1923లో కొంతమంది మిత్రుల ఆహ్వానంతో తాడిపత్రి వెళ్ళి మాతృభూమి అన్న వారపత్రికను కొన్నాళ్లపాటు నడిపారు. అక్కడి నుంచి నంద్యాలకు మకాం మార్చి కౌమోదకి అన్న పత్రిక నిర్వహణ బాధ్యతలను చేపట్టారు. 1927లో ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ సంఘ నిర్ణయానుసారం మద్రాస్ కౌన్సిల్ ఎన్నికల్లో కర్నూలు జిల్లా నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. కర్నూలు నుంచి ఎన్నికైన తొలి ఎమ్మెల్యే వీరే. 1928లో సర్వేపల్లి రాధాకృష్ణన్ అధ్యక్షతన నంద్యాలలో జరిగిన ఆంధ్ర మహాసభలో దత్తమండలాలకు రాయలసీమ అన్న నామకరణం చేసి ప్రచారంలోకి తెచ్చారు. 1937లో కాశీనాథుని నాగేశ్వరరావు గారి ఇంట్లో జరిగిన శ్రీబాగ్ ఒప్పందంలో ముఖ్య పాత్ర వహించారు. ఆ తర్వాత వీరి దృష్టి గ్రంథాలయోద్యమం, వయోజన విద్యపై మళ్ళింది. ఆంధ్ర గ్రంథాలయ సంఘం అధ్యక్షుని హోదాలో, వయోజన విద్య డైరెక్టర్ హోదాలో ఆంధ్రదేశమంతటా పర్యటించి ఎనలేని సేవ చేశారు గాడిచర్ల హరిసర్వోత్తమరావు. అలాగే ఆంధ్ర రాష్ట్ర ఉద్యమంలో చురుకైన పాత్ర వహించారు. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డాక విశాలాంధ్ర ఉద్యమానికి కూడా తీవ్ర కృషి జరిపారు. ముక్కోటి ఆంధ్రులు ఒక్కటైనందుకు ఎంతగానో ఆనందించారు చిట్ట చివరి ఆంధ్ర మహాసభ అధ్యక్షులు గాడిచర్ల హరిసర్వోత్తమరావు. ఆంధ్రప్రదేశ్కు నూతనంగా విధాన మండలి ఏర్పడింది. నాయకులలో విధాన మండలికి నామినేట్ చేయవలసిన సభ్యుల ప్రస్తావన వచ్చింది. అందులో కొందరు దేశానికి, జాతికి, భాషకు నిరంతరం సేవ చేసిన హరి సర్వోత్తమరావు గారిని నామినేట్ చేయడం సముచితంగా ఉంటుందని సూచించారు. లోకం వారిని మరిచిపోయింది, పాపం హరి సర్వోత్తమరావు అంటూ కొందరు పెదవి విరిచారు. మారుతున్న కాలం వారిని ప్రభుత్వం పట్టించుకోలేదు, ప్రజలు పట్టించుకోలేదు. ప్రజాసేవే ఊపిరిగా భావించిన హరి సర్వోత్తమరావు గారి జీవితం అడవి కాచిన వెన్నెలైంది. ఇక వ్యక్తిగత విషయానికొస్తే, తన కుమార్తె ద్వారకాబాయికి ఆదర్శవంతంగా వివాహం జరిపించారు. తన అర్ధాంగి రామాబాయి చావు బతుకుల్లో ఉన్న గ్రంథాలయ ఉద్యమం వైపే ఎక్కువగా దృష్టి మరల్చిన త్యాగశీలి గాడిచర్ల హరిసర్వోత్తమరావు. హరిసర్వోత్తమరావు చివరి దశలో బ్రతుకు తెరువు నిమిత్తం పుస్తకాలు అమ్ముకుంటూ జీవించారు.
1: నమస్కారం మాస్టర్.
2: నమస్తే. ఎవరు? నారాయణాచార్యులా?
1: ఆ, నేనే. ఆ పెనుగొండకి ఎప్పుడు వచ్చారు?
2: ఈవేళ ఉదయమే వచ్చాను.
1: కారణం తెలుసుకోవచ్చా మాస్టారు?
2: ఏముంది నారాయణ, బ్రతుకు తెరువు కోసం. అది సరే, నువ్వెలా ఉన్నావు?
1: బాగానే ఉన్నాను మాస్టారు, కానీ మిమ్మల్ని చూస్తుంటేనే బాధగా ఉంది.
2: బాధ దేనికి?
1: ఆంధ్రదేశ తొలి రాజకీయ ఖైదీగా జైలు శిక్ష అనుభవించటమే కాకుండా స్వరాజ్య ఉద్యమం కోసం, ఆంధ్ర రాష్ట్ర ఉద్యమం కోసం అహర్నిశలు పాటుపడిన వారు మీరు. గ్రంథాలయ ఉద్యమం, వయోజన విద్యా ఉద్యమమే ఊపిరిగా నిరంతరం ప్రజాసేవలో నిమగ్నులైన మీరు, అత్యున్నత పదవిని పొంది రాచబాటలో నడవలసిన మీరు, ఇలా పుస్తకాలు అమ్ముకుంటూ జీవించడం చూస్తుంటే ఆంధ్రదేశానికి ఎంతటి దుర్గతి పట్టిందా అనిపిస్తోంది. మీలాంటి త్యాగమైలను మరిచిన ఈ ప్రజానీకాన్ని ఏమనాలో తెలియటం లేదు.
2: నారాయణ, నీవు నా మీద ఉన్న అభిమానం కొద్దీ ఇలా మాట్లాడుతున్నావే గాని, నిజానికి నువ్వు అనుకున్నంత గొప్ప వ్యక్తినే కాను నేను. ఇక అధికార పదవుల విషయం అంటావా, అవి నన్ను ప్రజాసేవకు దూరం చేస్తాయి. పదవులు పొంది ప్రజల నుంచి వేరుపడ్డం కన్నా వారితోనే కలిసి మెలిసి వారి కష్టసుఖాల్లో పాలు పంచుకోవడంలోనే నిజమైన ఆనందం, తృప్తి ఉన్నాయి.
0: పుస్తకాల సంచితో తిరిగి మద్రాసు చేరుకున్న హరి సర్వోత్తమరావుకు కూతురు ద్వారకాబాయి ఇంట్లో

0: ఊరికే తింటూ కూర్చోవటం ఇష్టం లేకపోయింది. ఆంధ్రప్రదేశ్ ఏర్పడటంతో మద్రాసుతో సంబంధం లేకుండా పోయింది. చేదోడు వాదోడుగా ఉన్న దక్షిణ భారతదేశ వయోజన విద్యా సంఘ కార్యదర్శి టీజేఆర్ గోపాల్ అకాల మరణంతో గాడిచర్ల హరిసర్వోత్తమరావు ఒంటరివారయ్యారు. ఏ పని లేకుండా మద్రాసులో కాలక్షేపం చేయడం కష్టంగా అనిపించి స్వరాష్ట్రానికి రావాలన్న కోరికను ఉత్తరం ద్వారా విజయవాడలో ఉన్న పాతూరి నాగభూషణానికి తెలిపారు. పాతూరి నాగభూషణం ఆయనకు విజయవాడలో అన్ని వసతి సౌకర్యాలు ఏర్పాటు కావిస్తున్న తరుణంలోనే అనారోగ్యానికి గురయ్యారు గాడిచర్ల హరిసర్వోత్తమరావు. అనారోగ్యాన్ని కూడా ఏమాత్రం లక్ష్య పెట్టక వయోజన విద్యకు సంబంధించి 40 వారాల పాటు తిరగదల్చుకున్న బృహత్తర కార్యక్రమాన్ని తన డైరీలో తారీఖుల వారీగా వ్రాసుకోవటంలో నిమగ్నమయ్యారు. తలచిందొకటైతే జరిగింది మరొకటి. తీవ్ర అనారోగ్యంతో మద్రాసు రాయిపేట ఆసుపత్రిలో చేరిన గాడిచర్ల హరిసర్వోత్తమరావును చూచేవారే కరువయ్యారు. ఒక్క పాతూరి నాగభూషణం తప్ప.
1: నాగభూషణం, నాగభూషణం, ఒక పాత కారుంటే చూడు, ప్రయాణానికి ఏర్పాట్లు చేయి. ఒక్కసారి ఒక్కసారి తెలుగుదేశంలో ప్రతి గ్రామం సందర్శించాలి. నా తమ్ముళ్లతో చెల్లెళ్లతో చెప్పాలి, మీరు అక్షరాస్యులు అవ్వండి, తోటి నిరక్షరాస్యులకు అక్షరాస్యత ఇయ్యండి అని. గ్రంథాలయం ఏర్పాటు చేసుకోండి, విజ్ఞానం ద్వారా స్వయం కృషితో ఆర్థికాభివృద్ధి సాధించండి, ప్రపంచ రాజ్యాల సమాఖ్యలో మనం ఉన్నత స్థానం పొందాలి అని అని చెప్పాలి. నన్ను ఇక్కడ చావనివ్వకండి. ఆంధ్రదేశానికి తీసుకువెళ్ళండి.
0: ఇవే హరిసర్వోత్తముని చివరి పలుకులు. ఆ పలుకులు నిజం చేయాలన్న తాపత్రయం ఆరంభమయ్యేలోపు ఈ సర్వోత్తమరావు ఆ హరిసర్వోత్తముని పిలుపందుకుని పయనమయ్యారు. శ్వాస ఆగింది, ఎముకల గూడే మిగిలింది. విద్యార్థి దశ నుండి తన జీవితాన్ని ఉద్యమాలకు, ప్రజాసేవకు అంకితం చేసిన గాడిచర్ల హరిసర్వోత్తమరావు స్మృతికి చిహ్నంగా మిగిలింది విజయవాడలో ఉన్న హరిసర్వోత్తమ భవనం మాత్రమే. స్వాతంత్ర్యోద్యమకారుడిగా ఎందరికో స్ఫూర్తిగా నిలిచి, గ్రంథాలయోద్యమ పితామహుడిగా ఆంధ్రదేశంలో విద్యాకిరణాలను వెదజల్లి తెలుగు తల్లి కంఠంలో మణిపూసలా భాసించిన శ్రీ గాడిచర్ల హరిసర్వోత్తమరావు అవిరళ కృషిని సదా స్మరించుకుందాం. వారు కన్న కలల్ని సాఫల్యం చేసుకుందాం.
2: వందే మాతరం. ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు, గ్రంథాలయోద్యమ పితామహులు శ్రీ గాడిచర్ల హరిసర్వోత్తమరావు గారిపై రూపకం విన్నారు. రచన శ్రీ కెఎన్ఎస్ రాజు. ఇందులో శ్రీ ఇతులు జగర్లపూడి శాస్త్రి, జి విజయకుమార్, ఎన్ సుధాకర్ రెడ్డి, కెవి కృష్ణ, కె కామేశ్వరరావు, ఏ బాలకృష్ణ పాల్గొన్నారు. వ్యాఖ్యానం శ్రీమతి ఎం వేణుమాధవి. నిర్వహణ శ్రీ జి విజయకుమార్, శ్రీ ఏ బాలకృష్ణ. ఈ రూపకం ఆకాశవాణి కర్నూలు కేంద్ర సమర్పణ.
3: ఇంతవరకు మీరు వందే మాతరం శ్రీ గాడిచర్ల హరిసర్వోత్తమరావు గారిపై రూపకం విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సంధ్యారాగం తెలుగు సినీ గీతాలు కార్యక్రమంలో ముందుగా నిరీక్షణ చిత్రం కోసం యశ్ జానకి ఆలపించిన ఆత్రేయ గీతాన్ని వినండి. సంగీతం ఇళయరాజా.

కార్యక్రమంలో తర్వాత ఇంటింటి రామాయణం చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట, సంగీతం రాజన్ నాగేంద్ర

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: కార్యక్రమంలో తర్వాత శ్రీవారికి ప్రేమలేఖ చిత్రం కోసం ఎస్ జానకి ఆలపించిన వేటూరి గీతాన్ని వినండి. సంగీతం రమేష్ నాయుడు.

మీరు విన్న పాటను ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి బృందం ఆలపించగా జెంటిల్మ్యాన్ చిత్రంలోనిది, సంగీతం యార్ రెహమాన్. కార్యక్రమంలో తర్వాత ఖైదీ నంబర్ 786 చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి ఆలపించిన భువనచంద్ర సాహిత్యాన్ని వినండి. సంగీతం రాజ్ కోటి.

కార్యక్రమంలో చివరిగా మంచి మనసులు చిత్రం కోసం యశ్ జానకి ఆలపించిన గీతాన్ని వినండి. సంగీతం ఇళయరాజా.

0: మీరు విన్న పాటతో ఇవాల్టి సంధ్యారాగం తెలుగు సినిమా పాటల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం ప్రసార వివరాలు. ఈ పూట ప్రసారమయ్యే కర్నూలు ఎఫ్ఎం కార్యక్రమాల వివరాలు వింటారు. వినే ముందు
1: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా నడుగులో తామరా
2: సైబాల్. 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: ఈరోజు సాయంత్రం 6:25 అభిరుచి, 7 కుటుంబ సంక్షేమ గీతం, 7:05 తెలుగులో జాతీయ వార్తలు, 7:15 ఇల్లు వాకిలి హైదరాబాద్ కేంద్రం నుండి, 7:45 రంగస్థలిలో పాండవోద్యోగం నాటకం నుండి శ్రీ హెచ్ చంద్రన్న ఆలపించిన అర్జున పాత్ర పద్యాలు వింటారు. హార్మోనియం సహకారం శ్రీ పిజి వెంకటేశ్వర్లు. 8:00 హలో కర్నూలు ఎఫ్ఎం శ్రోతలు టెలిఫోన్ ద్వారా కోరే సినీ గీతాలు ప్రత్యక్ష ప్రసారం. 8:30 తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 8:40 లలిత గీతం, 8:45 హిందీలోను, 9:00 ఆంగ్లంలోను వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 9:15

స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుండి 9:30 చిత్ర జగత్ హిందీ సినీ గీతాలు, ఇక రాత్రి 10:00 ఏకచిత్ర గానంలో ఆనంద్ చిత్రం నుండి పాటలు ప్రసారమవుతాయి. 10:30 ఆలనాటి మధుర గీతాలు, 11:00 హిందీలోను, 11:05 ఆంగ్లంలోను వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. ఇంతవరకు మీరు ఈ పూట ప్రసారమయ్యే కర్నూల్ ఎఫ్ఎం కార్యక్రమాల వివరాలు విన్నారు.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 6:05 కావస్తుంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, అనంతరం 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు.

0: Gujarat. On the occasion, the minister also launched a massive tree plantation drive under the Ek Ped Maa Naam campaign, which saw the planting of over 1 crore 25 lakh saplings across his Lok Sabha constituency, Gandhinagar, today. Speaking on the occasion, Mr. Shah highlighted a long-term environmental roadmap to increase the green cover of the constituency to 20% by the 2029 elections. Union Minister Shivraj Singh Chauhan has emphasized that planting trees is extremely important for protecting the environment and ensuring a sustainable future. Addressing the Vriksh Mitra program and Paryavaran Sanrakshan Sankalp event in New Delhi, Mr. Chauhan said Prime Minister Narendra Modi has taken several key initiatives to tackle climate change and global warming. Union Minister for Housing and Urban Affairs Manohar Lal has emphasized the need for adopting environmental friendly technologies in construction sector. Speaking at the function organized on the 172nd Foundation Day of the Central Public Work Department in New Delhi, the minister stressed that while constructing any building or structure, the durability strength should not be compromised. On the occasion, the Union Minister also virtually laid the foundation stone of National Council for Public Works building at Ghaziabad in Uttar Pradesh. The government has refuted a fake image circulating on social media claiming that ethanol blended petrol can cause problems in a vehicle's fuel tank. The Press Information Bureau's fact-check unit has termed the claim as false. It said the Ministry of Petroleum and Natural Gas has clarified that E2 petrol supplied by oil marketing companies conforms to standards prescribed by the Bureau of Indian Standards. The United States, the United Kingdom, and a dozen other Western and Asian countries today reasserted that China's expansive claims in the South China Sea are illegal based on a 2016 arbitration ruling. A joint statement issued by the 40 nations said they reject destabilizing actions in the disputed waters that threaten regional stability. The South China Sea remains a major flashpoint with repeated territorial standoffs involving China and the Philippines, Vietnam, Malaysia, Brunei, and Taiwan. In the historic one-off women's test between hosts England and India, the Lords in London visitors were 250 for 4 in their second innings on day 3 when reports last came in. England were bowled out for 170 runs in their first innings. The semi-final lineup for the FIFA World Cup has emerged with Argentina, England, France and Spain sealing spots in the last four. England defeated Norway 2-1 while Argentina outclassed Switzerland 3-1 in the quarterfinal this morning. In the first semi-final, France will meet Spain at Dallas in US on Tuesday late night at 12:30 a.m. while England will take on Argentina on Wednesday late night at 12:30 a.m. Indian time. And with that, we end this news bulletin.
1: మూడు కాలేజీలలో
2: డోంట్ వరీ
1: ఫీజ్ చూడు.
3: ఎలా ఉన్నారు?
4: ఏంటి విషయం?
2: ఫీజ్ కోసం టెన్షన్.
4: రాహుల్ కి బ్యాంక్ అకౌంట్ ఉందిగా, సమస్య తీరినట్లే. బ్యాంక్ ద్వారా అవసరానికి సరిపడా స్టూడెంట్ ఎడ్యుకేషన్ లోన్ సులభంగా దొరుకుతుంది. అదీను 4 లక్షల వరకు తాకట్టు లేకుండా. అదెక్కడ? అదే స్వీట్
1: ఆర్బీఐ అంటుంది.
5: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
6: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధ. ముందుగా ముఖ్యాంశాలు. ముంబై ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేయించుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పరామర్శించారు. బీసీ బిడ్డల విద్యకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని మంత్రి ఎస్ సవిత తెలిపారు. అమృత్ భారత్ పథకం కింద దేశంలోని రైల్వే స్టేషన్లను అభివృద్ది చేయాలన్నదే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లక్ష్యమని ఎంపీ కేశినేని శివనాథ్ తెలియజేశారు. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్లో రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా జల్లులు ఒకటి రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఇక వార్తల వివరాలు. ముంబై కోకిలాబెన్ ధీరుభాయ్ అంబానీ ఆసుపత్రిలో కుడి భుజానికి ఆపరేషన్ చేయించుకుని చికిత్స పొందుతున్న రాష్ట ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పరామర్శించారు. ముఖ్యమంత్రి ఈరోజు ముంబై ఆసుపత్రికి వెళ్లి పవన్ కళ్యాణ్తో మాట్లాడి ఆయన ఆరోగ్య పరిస్థితిని, ఆపరేషన్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. రొటేటర్ కఫ్ గాయంతో పాటు భుజానికి అవల్షన్ ఫ్రాక్చర్ ఉండటంతో కుడి భుజానికి శస్త్రచికిత్స చేశామని, కొన్ని రోజుల తర్వాత ఎడమ భుజానికి శస్త్రచికిత్స జరగనుందని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత

ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి మండల కేంద్రంలో ఈరోజు పర్యటించారు. ఎంజేపీ గురుకుల పాఠశాలలో 75 లక్షల రూపాయలతో P4 విధానంలో నిర్మించిన డైనింగ్ హాల్, డార్మిటరీ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బీసీ బిడ్డల విద్యకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ చేపట్టిన సంస్కరణల ఫలితంగా 10th ఇంటర్లో గతంలో ఎన్నడూ లేని విధంగా మంచి ఫలితాలు వచ్చాయని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో 109 గురుకులాలు ఉన్నాయని, ఈ ఏడాది కొత్తగా మరో 10 గురుకులాలను స్థాపిస్తున్నామని, 6 ఎంజేపీ బాలికల గురుకుల పాఠశాలలను జూనియర్ కళాశాలలుగా అప్గ్రేడ్ చేస్తున్నామని తెలిపారు. ఎంజేపీ స్కూళ్లు, బీసీ హాస్టళ్లలో మౌలిక వసతులు కల్పిస్తున్నామన్న మంత్రి, ఆర్వో ప్లాంట్లు, సీసీ కెమెరాలు, ఇన్వర్టర్లు ఏర్పాటు చేశామని, సన్నబియ్యంతో రుచికరమైన భోజనం అందిస్తున్నామని తెలిపారు. రాయనపాడు రైల్వే స్టేషన్ అభివృద్ది పనుల భౌతిక ఆర్థిక పురోగతి 100% పూర్తయిందని విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని శివనాథ్ తెలిపారు. ప్రయాణికుల సౌకర్యాలు, భద్రత, ఆధునిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తూ పలు కీలక పనులు పూర్తి చేశారని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద 35 కోట్ల రూపాయలకు పైగా నిధులతో అభివృద్ది పనులు జరిగాయని, కొండపల్లి బొమ్మల పెయింటింగ్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయన్నారు. విజయవాడ ప్రధాన స్టేషన్లో రద్దీని తగ్గించటానికి ప్రత్యామ్నాయ శాటిలైట్ టెర్మినల్గా రాయనపాడు స్టేషన్ అత్యాధునిక హైటెక్ హంగులతో ఈ నెల 17వ తేదీన ప్రారంభానికి సిద్దమైందని చెప్పారు. అమృత్ భారత్ పథకం కింద దేశంలోని రైల్వే స్టేషన్లను అభివృద్ది చేయాలన్నదే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లక్ష్యమని ఎంపీ కేశినేని తెలియజేశారు. నిన్న తుదిశ్వాస విడిచిన ప్రముఖ నేపథ్య గాయని ఎస్ జానకి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాళులర్పించారు. ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఈరోజు ఆయన జానకి చిత్రపటానికి పూలమాల వేసి భారతీయ సంగీత రంగానికి ఆమె అందించిన విశిష్ట సేవలను స్మరించుకున్నారు. తెలుగు నేలపై జన్మించిన జానకమ్మ 6 దశాబ్దాలకు పైగా తన అపూర్వ గానంతో కోట్లాది సంగీతాభిమానుల హృదయాలను గెలుచుకున్నారని ముఖ్యమంత్రి అన్నారు. ఆమె పాటలు అందరి హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోతాయంటూ జానకమ్మ కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. స్పెయిన్లోని మాడ్రిడ్లో జరుగుతున్న ఆర్చరీ వరల్డ్ కప్ స్టేజ్ 4లో భారత మహిళల కాంపౌండ్ జట్టు రజత పతకాన్ని కైవసం చేసుకుంది. వెన్నం జ్యోతి సురేఖ, కృతికా ప్రదీప్, చికితా తనిపర్తి అద్భుత ప్రతిభ కనబరిచారు. ఈ సందర్భంగా రాష్ట క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి భారత మహిళల ఆర్చరీ జట్టుకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచ వేదికపై భారత కీర్తి పతాకాన్ని ఎగురవేసిన క్రీడాకారిణులు అందరికీ స్ఫూర్తిదాయకమని ఆయన వ్యాఖ్యానించారు. దేశానికి మరిన్ని అంతర్జాతీయ స్థాయి పతకాలు సాధించాలని మంత్రి ఆకాంక్షించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. నీతి ఆయోగ్ అమలు చేస్తున్న ఆకాంక్ష జిల్లాల కార్యక్రమం జిల్లా ర్యాంకింగ్స్లో బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విభాగంలో అల్లూరి సీతారామరాజు జిల్లా దేశంలోనే ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకుని మరో విశిష్ట విజయం సాధించిందని కలెక్టర్ టి నిశాంతి తెలిపారు. మారుమూల గిరిజన ప్రాంతాల్లో సైతం మౌలిక సదుపాయాల కల్పనకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ రహదారులు, విద్యుత్, తాగునీరు, విద్య, వైద్యం వంటి ప్రాథమిక సేవలను ప్రజలకు చేరువ చేయటంలో జిల్లా యంత్రాంగం సమర్థవంతంగా పనిచేసిందని ఆమె పేర్కొన్నారు. ప్రభుత్వ సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయటం, శాఖల మధ్య సమన్వయంతో పనిచేయటం, క్షేత్రస్థాయి సిబ్బంది అంకితభావం, నిరంతర పర్యవేక్షణ ఈ ఘన విజయానికి ప్రధాన కారణాలని తెలిపారు. ఈ విజయం జిల్లా యంత్రాంగం సమిష్టి కృషికి నిదర్శనమని, ప్రజాప్రతినిధులు, అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది ప్రజల సహకారంతోనే ఈ ఘనత సాధ్యమైందని కలెక్టర్ నిశాంతి వివరించారు. విజయవాడ వడ్డేశ్వరంలో రేపు సంస్కృత మేధావులతో సదస్సు నిర్వహించనున్నామని రాష్ట్ర తెలుగు సంస్కృత అకాడమీ అధ్యక్షులు ఆర్డి విల్సన్ శరత్చంద్ర తెలిపారు. ఈ సదస్సు ద్వారా సంస్కృత భాష విస్తరణకు తీసుకోవలసిన కార్యాచరణపై మేధావులతో చర్చించటం జరుగుతుందని చెప్పారు. సంస్కృత భాషను సామాన్యుల్లోకి తీసుకుని వెళ్లడం లక్ష్యంగా అకాడమీ ప్రస్థానం సాగుతుందన్నారు. అందరికీ సంస్కృతం, అందరిలోకి సంస్కృతం అనే నినాదంతో సంస్కృత భాష విస్తరణకు కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నామని తెలిపారు. సంస్కృత భాష వ్యాప్తి కోసం అకాడమీ పఠిత సంస్కృతం పేరుతో పుస్తకాలు ముద్రించిందని, ఆ పరంపర కొనసాగుతుందని విల్సన్ శరత్చంద్ర వివరించారు.
ఆంధ్రప్రదేశ్ యానంలలో దిగువ ట్రోపో ఆవరణంలో పశ్చిమ

0: వాయువ్య దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఫలితంగా రాష్టంలోని ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ తెలిపారు. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశముందని పేర్కొంటూ,
1: ఆంధ్రప్రదేశ్ మరియు దిగువ ట్రోపావరణంలో పశ్చిమ మరియు వాయువ్య దిశగా గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియులో రేపు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. వడగాలులు 1 లేదా 2 చోట్ల వీచే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో రేపు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. వడగాలులు 1 లేదా 2 చోట్ల వీచే అవకాశం ఉన్నది.
0: జిల్లాలో ఓటరు జాబితా ప్రత్యేక ఇన్సెంటివ్ రివిజన్ ఎస్ఐఆర్ ప్రక్రియ వేగంగా కొనసాగుతోందని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. ఈరోజు ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, జిల్లాలో మొత్తం 13,40,126 మంది ఓటర్లలో 11,39,840 మంది వివరాలు డిజిటలైజ్ చేశామని, అలాగే క్షేత్రస్థాయి ధృవీకరణతో కలిపి 91% పురోగతి సాధించామని చెప్పారు. మరణించిన వారు, శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారు, ఇతర నియోజకవర్గాల్లో నమోదైన వారు, చిరునామాలో అందుబాటులో లేని వారి వివరాలను పూర్తిగా పరిశీలించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని తెలియజేశారు. ఎస్ఐఆర్ ప్రక్రియను పూర్తి పారదర్శకంగా నిర్వహిస్తున్నామని, ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదులు అందలేదని కలెక్టర్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ముంబై ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేయించుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పరామర్శించారు. బీసీ బిడ్డల విద్యకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని మంత్రి ఎస్ సవిత తెలిపారు. అమృత్ భారత్ పథకం కింద దేశంలోని రైల్వే స్టేషన్లను అభివృద్ది చేయాలన్నదే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లక్ష్యమని ఎంపీ కేశినేని శివనాథ్ తెలియజేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: నేను ఇక్కడే ఉన్నా.
3: నీ కోసం కాదు, దీని కోసం మొబైల్ చార్జ్ చేయాలి.
2: బుర్రని చార్జ్ చేయి.
4: ఇలా పబ్లిక్ పోర్ట్ నుండి ఫోన్ చార్జ్ చేశారంటే పర్సనల్ డేటా అయిపోతుంది పబ్లిక్.
2: చూసావా?
3: నానా ఆగండి, నేను పే చేస్తాను. సిగ్నల్ లేదు.
4: ఇప్పుడు ఎలా మరి?
3: ఉందిగా ఫ్రీ వైఫై.
2: బుర్రని వాడు కాస్త.
4: పేమెంట్స్ కోసం నో ఓపెన్ వైఫై.
3: అంటే మోసాలకి చెప్పే బై బై.
4: ఆర్బీఐ అంటుంది
5: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
6: ఆకాశవాణి కర్నూలు కేంద్రం ప్రసార వివరాలు. రేపు ప్రసారమయ్యే కర్నూల్ ఎఫ్ఎం కార్యక్రమాల వివరాలు వింటారు. వినే ముందు
7: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
6: రేపు ఉదయం 6:10 భక్తిరంజనిలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, వి రామకృష్ణ, పి సుశీల బృందం ఆలపించిన భక్తి గీతాలు ప్రసారమవుతాయి. 6:30 సూక్తి సుధలో డాక్టర్ టి సురేష్ బాబు గారి హితోక్తులు వింటారు. 6:35 పొలం పనులు. 6:45 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి. 6:55 ప్రసార వివరాలు. 7:00 లలిత గీతం. 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 కాంతిరేఖలు కార్యక్రమంలో పత్రికా సమాచారం. అనంతరం వాగ్గేయకారుల సాహిత్యం, దేవీ కృతుల వైభవం, శ్రీమతి సి జ్యోతిర్మయ గారి ప్రసంగం ఉంటుంది. అలాగే చరిత్రలో రేపటి విశేషాలు తెలుసుకుంటారు. 8:00 హిందీలోను, 8:15 ఆంగ్లంలోను వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 8:30 జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుండి. 8:35 అభిరుచి. 9:30 చిత్రాంజలి. 10:00 ఆకాశవాణి విజయవాడ కార్యక్రమాలు

విజయవాడ కేంద్రం నుండి 11 గంటలకు వివిధ భర్తీ కార్యక్రమాలు, విజయవాడ కేంద్రం నుండి 12:30 తెలుగులో జాతీయ వార్తలు, హైదరాబాద్ కేంద్రం నుండి 12:40 వివిధ భర్తీ కార్యక్రమాలు, విజయవాడ కేంద్రం నుండి 1:20 ప్రాంతీయ వార్తలు, విజయవాడ కేంద్రం నుండి 1:30 వివిధ భర్తీ కార్యక్రమాలు, ముంబై కేంద్రం నుండి 2:00 జాతీయ వార్తలు, ఢిల్లీ కేంద్రం నుండి 2:30 వివిధ భర్తీ కార్యక్రమాలు, విజయవాడ కేంద్రం నుండి. ఇక రేపు సాయంత్రం 5:00 సౌందర్య తపస్వి రవీంద్రనాథ్ ఠాగూర్పై రూపకం ప్రసారమవుతుంది. అనంతరం సంధ్యారాగం, తెలుగు సినీ గీతాలు. 6:00 ప్రసార వివరాలు. 6:05 ఆంగ్లంలో వార్తలు, ఢిల్లీ కేంద్రం నుండి. 6:10 ప్రాంతీయ వార్తలు, విజయవాడ కేంద్రం నుండి. 6:20 ప్రసార వివరాలు. 6:25 అభిరుచి. 7:00 కుటుంబ సంక్షేమ గీతం. 7:05 తెలుగులో జాతీయ వార్తలు, హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 వ్యవసాయ పాఠశాల, విజయవాడ కేంద్రం నుండి. 7:45 వికసిత్ భారత్, హైదరాబాద్ కేంద్రం నుండి. 8:00 మహిళా ప్రభ స్త్రీల కార్యక్రమంలో అన్నింటా మహిళా భద్రత కల్పించడం మన బాధ్యత, ఈ అంశం గురించి శ్రీ మురహరి ఆనందరావు గారి ప్రసంగం ఉంటుంది. 8:15 చిత్రసీమ. 8:30 తెలుగులో జాతీయ వార్తలు, విజయవాడ కేంద్రం నుండి. 8:40 లలిత గీతం. 8:45 హిందీలోను, 9:00 ఆంగ్లంలోను వార్తలు, ఢిల్లీ కేంద్రం నుండి. 9:15 స్పాట్ లైట్, ఢిల్లీ కేంద్రం నుండి. 9:30 హలో కర్నూల్ ఎఫ్ఎం. శ్రోతలు టెలిఫోన్ ద్వారా కోరే సినీ గీతాలు ప్రత్యక్ష ప్రసారం. ఇక రాత్రి 10:00 ఏకచిత్రగానంలో త్రిశూలం చిత్రం నుండి పాటలు ప్రసారమవుతాయి. 10:30 ఆలనాటి మధుర గీతాలు. 11:00 హిందీలోను, 11:05 ఆంగ్లంలోను వార్తలు, ఢిల్లీ కేంద్రం నుండి. ఇంతవరకు మీరు రేపు ప్రసారమయ్యే కర్నూల్ ఎఫ్ఎం కార్యక్రమాల వివరాలు విన్నారు.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం అభిరుచి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినీ గీతాలు కార్యక్రమంలో ముందుగా పచ్చని సంసారం చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర బృందం పాడిన పాట సంగీతం విద్యాసాగర్ పాటను వినిపించమంటూ ఉత్తరం పంపిన వారు నాగర్ కర్నూలు జిల్లా పెద్ద కొత్తపల్లి మండలం శాతాపురం గ్రామం నుండి కె లక్ష్మయ్య బాలేశ్వరమ్మ శివశంకర్ భరత్సింహ యమున లుంబిని కుమార్ సిద్ధార్థ్ స్వామి వెన్నెల తేజ గౌతమ్ కుమార్ అధీర త్రివర్ణ చేతన్ సింహ విక్రమ్ సింహ వారి కుటుంబ సభ్యులు.

కార్యక్రమంలో తర్వాత నిన్నే ప్రేమిస్తా చిత్రం కోసం రాజేష్ చిత్ర పాడిన పాట సంగీతం ఎస్ఏ రాజ్ కుమార్ పాటను వినిపించమంటూ ఉత్తరం పంపిన వారు నిజామాబాద్ న్యూ ఎన్జీఓస్ కాలనీ నుండి నాగ్నాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, రిషికేష్, అక్షయ్ వారి కుటుంబ సభ్యులు.

0: मेरा जूता है जापानी, ये पटलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी।
1: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తులపైన బిఏఎస్ మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ఐఎస్ఐ మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. బిఐఎస్ నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
2: జారీ చేయువారు బిఐఎస్ విజయవాడ బ్రాంచ్.
3: శ్రోతలు, అభిరుచిలో మీరు కొరిన పాటలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి బృందం ఆలపించిన గీతాన్ని వినిపించమంటూ ఉత్తరం పంపించిన వారు జగిత్యాల జిల్లా కొరుట్ల మండలం వెంకటాపూర్ నుండి అనుమల్ల నాగరాజు, రాజేశ్వరి, హన్సిని, హరిణి, నయన, మోక్షిత్, రాజేష్, లలిత, మహేష్, రజని, సుధీర్, రజిత, మణిదీప్, మణిచంద్ర వారి కుటుంబ సభ్యులు. అలాగే సికింద్రాబాద్ బురదిగడ్డ ఆర్యనగర్ సమాజ్ నుండి

కార్యక్రమంలో తర్వాత జై జవాన్ చిత్రం కోసం ఘంటసాల పి సుశీల ఆలపించిన గీతాన్ని వినండి. సంగీతం ఎస్ రాజేశ్వరరావు. కోరుతున్న శ్రోతలు జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ మండలం ఇందిరమ్మ కాలనీ నుండి దేశామి, సందీప్, ప్రదీప్, ప్రవీణ్, నవీన్, రాహుల్, డేవిడ్, విన్నీ, ఆనందమ్మ, చిన్నారి, కళ్యాణ్, కీర్తన, మహిమ, కల్పన, ఆరాధ్య వారి కుటుంబ సభ్యులు.

విన్న పాటలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత ప్రేమ కథ చిత్రం కోసం రాజేష్ అనురాధ శ్రీరామ్ ఆలపించిన గీతాన్ని వినండి. సంగీతం సందీప్ చౌత. పాటను వినిపించమంటూ ఉత్తరం పంపిన వారు రంగారెడ్డి జిల్లా కడతాల్ నుండి కానుగుల గోపాల్ వారి కుటుంబ సభ్యులు, అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని, మాయా వారి కుటుంబ సభ్యులు.

0: శ్రోతలకు ఒక గమనిక. ప్రతి మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రసారమయ్యే మీరు మేము కార్యక్రమానికి ఇక నుండి ప్రతి సోమవారం ఉదయం 12 గంటలలోపు మీ విలువైన అభిప్రాయాలను వాట్సాప్ ద్వారా 0851825938 అనే నెంబరుకు పంపగలరు. మెసేజెస్ పంపే సమయంలో జరిగిన మార్పును గమనించగలరు. మీరు మేము మీ ఉత్తరాల కార్యక్రమం యథావిధిగా ప్రతి మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రసారమవుతుంది.
1: కార్యక్రమంలో చివరిగా నారీ నారీ నడుమ మురారి చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట, సంగీతం కెవి మహాదేవన్, పాటను వినిపించమంటూ ఉత్తరం పంపిన వారు కర్ణాటక స్టేట్ చిన్న తిరుపతి నుండి ప్రకాష్, శ్యామల, అశ్విన్, ఆనంద్, మాన్విత్ వారి కుటుంబ సభ్యులు, అలాగే రంగారెడ్డి జిల్లా ముచ్చర్ల గ్రామం నుండి మారెల్ల యాదయ్య, చంద్రకళ, రాధిక, రజిత, సునీత, చిట్టి, రిక్కీ వారి కుటుంబ సభ్యులు

0: ఇంతవరకు మీరు అభిరుచిలో మీరు కోరిన పాటలు విన్నారు. తిరిగి ఈ కార్యక్రమం రేపు ఉదయం 8:35 ప్రసారమవుతుంది. ఆకాశవాణి కర్నూలు కేంద్రం కుటుంబ సంక్షేమ గీతం వింటారు. వినే ముందు
1: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
2: ఆ చిహ్నం లేకపోతేనో?
1: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తుల పైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
3: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
4: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
5: జారీ చేయవారు బిఐఎస్ విజయవాడ బ్రాంచ్.

కుటుంబ సంక్షేమ గీతం విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం. సమయం 7:05 కాస్తుంది. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు. 7:15 ఇల్లు వాకిలి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. మన దేశంలో పునర్వినియోగ ఇంధన సామర్థ్యం గణనీయంగా పెరిగిందని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. దేశవ్యాప్తంగా 53 లక్షల మందికి ప్రయోజనం కలిగే 668 కోట్ల రూపాయలు విలువ చేసే ఈఎస్ఐసి ప్రాజెక్టులను కేంద్ర కార్మిక శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య ఎల్లుండి ప్రారంభిస్తారు. భవన నిర్మాణ రంగంలో పర్యావరణ అనుకూల సాంకేతిక పరిజ్ఞానాన్ని అవలంబించాల్సిన అవసరం ఉందని కేంద్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి మనోహర్ లాల్ చెప్పారు. వింబుల్డన్ టెన్నిస్ పురుషుల సింగిల్స్ ఫైనల్లో ఈరోజు యానిక్ సిన్నర్ అలెగ్జాండర్ జ్వరెవ్తో తలపడతారు. పర్యావరణాన్ని పరిరక్షించడానికి స్థిరమైన భవిష్యత్తు ఉండేలాగా నిశ్చయం చేయడానికి మొక్కలు నాటడం ఎంతో ముఖ్యమని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. న్యూఢిల్లీలో జరిగిన వృక్షమిత్ర కార్యక్రమం పర్యావరణ సంరక్షణ సంకల్ప కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఈరోజు ప్రపంచమంతా వాతావరణంలో మార్పులు భూతాపం పట్ల తీవ్ర ఆందోళన చెందుతోందన్నారు. 1880 నుండి సముద్ర ఉష్ణోగ్రతలు పెరగడం, మంచు ఖండాలు కరిగిపోవడం వల్ల ప్రపంచవ్యాప్తంగా సముద్ర మట్టాలు దాదాపు 20 నుండి 23 సెంటీమీటర్లు పెరిగాయని ఆయన చెప్పారు. 1900 సంవత్సరంతో పోలిస్తే భూమి సగటు ఉష్ణోగ్రత దాదాపు 1.5 డిగ్రీల సెల్సియస్ పెరిగిందని, ఇది వాతావరణంలో మార్పులకు సంబంధించిన తీవ్రమైన హెచ్చరిక అని ఆయన చెప్పారు. ఈ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పలు కీలక చర్యలు చేపట్టారని చౌహాన్ చెప్పారు.
1: वर्तमान दर से अगर ग्रीन गैसों का उत्सर्जन जारी रहा, वनों की कटाई, प्रदूषण और प्राकृतिक संसाधनों का अत्यधिक दोहन जारी रहा तो 2050 तक पृथ्वी को गंभीर पर्यावरणीय, आर्थिक और सामाजिक चुनौतियों का सामना करना पड़ेगा.
0: దేశంలో పునరుత్పాదక ఇంధన సామర్థ్యం గణనీయంగా పెరిగిందని శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ సందర్భంగా చెప్పారు. పర్యావరణాన్ని కాపాడడానికి, సంరక్షించడానికి ఏక్ పేడ్ మాకే నామ్ ప్రచారం, మిషన్ లైఫ్ వంటి కార్యక్రమాలను కూడా మంత్రి ఈ సందర్భంగా ప్రస్తావించారు. 2070 నాటికి భారతదేశం నెట్ జీరో కార్బన్ ఎమిషన్స్ లక్ష్యాన్ని సాధించాలని నిర్దేశించుకుందని శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. కేంద్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ మంగళవారం నాడు దేశవ్యాప్తంగా సుమారు 668 కోట్ల రూపాయలు విలువైన 7 ఈఎస్ఐ ఆరోగ్య సంరక్షణ ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. వీటిల్లో తెలంగాణలోని సనత్ నగర్ ఈఎస్ఐసి ఆసుపత్రుల్లో నూతన అవుట్

డిపార్ట్మెంట్ బ్లాక్, అస్సాంలోని బెల్టోలాలో అప్గ్రేడ్ చేసిన 200 పడకల ఎస్ఐ ఆసుపత్రి, తమిళనాడులోని శ్రీపెరుంబుదూర్లో 100 పడకల ఎస్ఐ ఆసుపత్రి, ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రిలో ఈఎస్ఐ ఆసుపత్రి, గుజరాత్లోని సురేంద్రనగర్లో ఈఎస్ఐ డిస్పెన్సరీ బ్రాంచ్ ఆఫీస్, రాజస్థాన్లోని కోటా ఉద్యోగ్ నగర్లో ఈఎస్ఐ డిస్పెన్సరీ బ్రాంచ్ ఆఫీస్తో పాటు భవానీ మండిలోని ఈఎస్ఐ డిస్పెన్సరీ ఉంది. సనత్నగర్లోని ఈఎస్ఐ ఆసుపత్రిలో నూతన ఓపీడీ బ్లాక్ను ప్రారంభించేందుకు డాక్టర్ మాండవ్య స్వయంగా అక్కడికి వస్తారని, మిగిలిన 6 ప్రాజెక్టులను వర్చువల్ పద్ధతిలో ప్రారంభిస్తారని కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు దేశవ్యాప్తంగా 53 లక్షల మంది లబ్ధిదారుల వైద్య అవసరాలు తీరుస్తాయని కూడా మంత్రిత్వ శాఖ పేర్కొంది. సనత్ నగర్ ఈఎస్ఐసి ఆసుపత్రి ఓపీడీ బ్లాక్ నిర్మాణానికి సహకరించిన నిర్మాణ కార్మికులను, దేశ నిర్మాణంలో వారి పాత్రను గుర్తిస్తూ డాక్టర్ మాండవ్య ఈ సందర్భంగా సత్కరిస్తారు. అలాగే కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వ నిబద్ధతను పునరుద్ఘాటిస్తూ ఈఎస్ఐ లబ్ధిదారులకు నగదు బహుమానాలను కూడా ఆయన పంపిణీ చేయనున్నారు. కార్మిక ఉపాధి శాఖ సహాయ మంత్రి శోభా కరణ్లాజే కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. భవన నిర్మాణ రంగంలో పర్యావరణానుకూల సాంకేతిక పరిజ్ఞానాన్ని అవలంబించాల్సిన అవసరం ఉందని కేంద్ర గృహ నిర్మాణ పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ చెప్పారు. న్యూఢిల్లీలో జరిగిన సిపిడబ్ల్యూడి 172వ స్థాపక దినోత్సవ వేడుకల్లో ఆయన మాట్లాడుతూ, ఏదైనా భవనం లేదా నిర్మాణం నిర్మించేటప్పుడు దాని మన్నిక బలానికి సంబంధించిన విషయంలో ఎలాంటి రాజీ పడకూడదని స్పష్టం చేశారు. సంస్థ విశ్వసనీయతను మరింతగా పెంపొందించేందుకు పూర్తి నిజాయితీ నైతికతతో పనిచేయాలని సిపిడబ్ల్యూడి అధికారులు సిబ్బందికి ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఉత్తరప్రదేశ్లోని గాజియాబాద్లో నిర్మించనున్న నేషనల్ కౌన్సిల్ ఫర్ పబ్లిక్ వర్క్స్ భవనానికి కేంద్ర మంత్రి వర్చువల్ పద్ధతిలో శంకుస్థాపన చేశారు. ఇథనాల్ కలిపిన పెట్రోల్ వాహన ఇంధన ట్యాంక్లో సమస్యను కలిగిస్తుందని సోషల్ మీడియాలో ప్రచారమవుతున్న ఒక నకిలీ చిత్రాన్ని ప్రభుత్వం ఖండించింది. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో పత్రికా సమాచార కార్యాలయం ఫ్యాక్ట్ చెక్ విభాగం ఈ ప్రచారం అబద్ధమని తేల్చెప్పింది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు సరఫరా చేసే E20 పెట్రోల్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా ఉందని పెట్రోలియం ఖనిజ వాయువు మంత్రిత్వ శాఖ స్పష్టం చేసినట్లు పీఐబీ తెలియజేసింది. ఇంధనం నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నప్పుడు ఇథనాల్, పెట్రోల్ ఒకదానికొకటి పూర్తిగా కలిసిపోతాయని, అవి విడిపోవడం లేదా విడివిడిగా పొరలుగా ఏర్పడడం జరగదని మంత్రిత్వ శాఖ పేర్కొంది. మన దేశంలో సరఫరా చేస్తున్న ఇథనాల్ కలిపిన పెట్రోల్ అత్యంత కఠినమైన నాణ్యత ప్రమాణాలకు కట్టుబడి ఉంటుందని, వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురావడానికి ముందు అనేక పరీక్షలకు గురవుతుందని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ ఈపీఎఫ్ఓ మినహాయింపు పొందిన ప్రావిడెంట్ ఫండ్ నిర్వహిస్తున్న సంస్థలు తమ హోదాను క్రమబద్ధీకరించుకోవడానికి ఒకేసారి అవకాశం కల్పిస్తూ 2026 యామ్నెస్టీ స్కీమ్ ప్రవేశపెట్టింది. ఈ పథకం 6 నెలల పాటు అందుబాటులో ఉంటుందని కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ తెలియజేసింది. 1961 ఆదాయం పన్ను చట్టం కింద గుర్తింపు పొందిన ప్రావిడెంట్ ఫండ్ ట్రస్ట్ నిర్వహిస్తున్న సంస్థలకు ఈ పథకం వర్తిస్తుంది. అర్హత కలిగిన సంస్థలు సంబంధిత ప్రాంతీయ కార్యాలయానికి ఈమెయిల్ ద్వారా అధికారిక దరఖాస్తును సమర్పించాలని మంత్రిత్వ శాఖ పేర్కొంది. మినహాయింపు పొందిన ప్రావిడెంట్ ఫండ్ అనేది యజమాని స్వయంగా నిర్వహించే ప్రావిడెంట్ ఫండ్ పథకం. ఇది ప్రావిడెంట్ ఫండ్ విరాళాలను నేరుగా ఈపీఎఫ్ఓలో జమ చేయడానికి బదులుగా ఒక ప్రైవేట్ ట్రస్ట్ ద్వారా అంతర్గతంగా నిర్వహిస్తుంది. చట్టపరమైన నిబంధనల కట్టుబడి ఉండేలా చూస్తూనే ఇటువంటి ట్రస్టులను ఒకే విధమైన చట్టబద్ధమైన చట్టంలోకి తీసుకురావడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. బంగ్లాదేశ్లో గత వారం రోజులుగా దేశవ్యాప్తంగా సంభవించిన వరదలు, కొండచర్యలు విరిగిపడిన సంఘటనలో 44 మంది మరణించారు. కొండచర్యలు విరిగిపడడంతో కొందరు ప్రాణాలు కోల్పోగా అత్యధిక శాతం మంది వరదలు పొంగిపొర్లుతున్న నదుల కారణంగా మునిగిపోయి లేదా కొట్టుకుపోయి మరణించారు. వరదల కారణంగా దాదాపు 2,67,000 కుటుంబాలు ప్రభావితమయ్యాయని ఆ దేశ విపత్తు నిర్వహణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి తెలియజేశారు. రాత్రంతా కురిసిన భారీ వర్షాలకు రాజధాని ఢాకాలోని కొన్ని ప్రాంతాలు జలమయమై సాధారణ జనజీవనం స్తంభించిపోయింది. చైనాలో జెజియాంగ్ ప్రావిన్స్లో తీరం దాటిన కొద్ది గంటలకే బావి తుఫాన్ బలహీనపడి ట్రాపికల్ స్టామ్గా మారింది. అయినప్పటికీ ఇది దేశంలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే బలమైన గాలులు, భారీ వర్షాలకు కారణమైంది. ఈ తుఫాన్ క్రమంగా తన తీవ్రతను కోల్పోతూ తూర్పు చైనా మీదుగా వాయువ్య దిశగా అన్హుయి ప్రావిన్స్ వైపు కదులుతుందని చైనా జాతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది.
లండన్లోని లార్డ్స్ మైదానంలో ఇంగ్లాండ్ భారత్

0: మహిళల జట్ల మధ్య జరుగుతున్న చారిత్రాత్మక ఏకైక టెస్ట్ మ్యాచ్ మూడో రోజు ఆటలో కడపటి సమాచారం అందే సమయానికి భారత్ తన రెండవ ఇన్నింగ్స్లో ఒక వికెట్ నష్టానికి 154 పరుగులు చేసింది. అంతకుముందు నిన్న ఇంగ్లాండ్ జట్టు తన మొదటి ఇన్నింగ్స్లో 170 పరుగులు కాలౌట్ అయింది. అంతకుముందు మ్యాచ్ ప్రారంభమైన రోజు భారత్ తన మొదటి ఇన్నింగ్స్లో 285 పరుగులు కాలౌట్ అయింది. ప్రతిష్టాత్మక లార్డ్స్ క్రికెట్ మైదానంలో జరుగుతున్న మొట్టమొదటి మహిళల టెస్ట్ మ్యాచ్ కావడం వల్ల ఈ మ్యాచ్ ఒక చారిత్రాత్మకమైన మైలురాయిగా నిలిచింది. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో ఈ ఉదయం జరిగిన మ్యాచ్లో ఇంగ్లాండ్ ఎక్స్ట్రా టైంలో 2-1 గోల్స్ తేడాతో నార్వేపై విజయం సాధించి సెమీఫైనల్లో తన స్థానాన్ని ఖరారు చేసుకోగా అర్జెంటీనా 3-1 తేడాతో స్విట్జర్లాండ్ను ఓడించి సెమీఫైనల్లోకి ప్రవేశించింది. బుధవారం నాడు జరగనున్న మొదటి సెమీఫైనల్లో ఫ్రాన్స్ స్పెయిన్ జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం అర్ధరాత్రి 12:30 ప్రారంభమవుతుంది. గురువారం అర్ధరాత్రి భారత కాలమానం ప్రకారం 12:30 ఇంగ్లాండ్ అర్జెంటీనా మధ్య రెండో సెమీఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ఈ రెండు సెమీఫైనల్స్లో విజేతలుగా నిలిచిన జట్లు 2 జూలై న్యూయార్క్ న్యూజెర్సీ స్టేడియంలో జరిగే ఫీఫా ప్రపంచ కప్ ఫైనల్లో తలపడతాయి. ఓడిపోయిన జట్లు 19 జూలై మాయామిలో 3వ స్థానం కోసం జరిగే ప్లే ఆఫ్ మ్యాచ్లో ఆడతాయి. వింబుల్డన్ పురుషుల సింగిల్స్ ఫైనల్స్ మ్యాచ్ ఈరోజు జరగనున్నాయి. మహిళల డబుల్స్ మ్యాచ్ కూడా ఈరోజు జరుగుతుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 8:30 జరిగే పురుషుల సింగిల్స్ ఫైనల్స్ పోటీలో ప్రపంచ నంబర్ 1 యానిక్ సినర్ జర్మనీకి చెందిన అలెగ్జాండర్ జ్వెరెవ్తో తలపడతారు. నోవక్ జోకోవిచ్పై వరుస సెట్లలో విజయం సాధించి సినర్ టైటిల్ పోరుకు అర్హత సాధించగా బ్రిటిష్ వైల్డ్ కార్డ్ ప్లేయర్ ఆర్థర్ ఫెరీన్ ఓడించి జ్వెరెవ్ తన కెరియర్లో మొట్టమొదటి వింబుల్డన్ ఫైనల్లోకి ప్రవేశించారు. విశేషాలు మరొకసారి. మన దేశంలో పునర్వినియోగ ఇంధన సామర్థ్యం గణనీయంగా పెరిగిందని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. దేశవ్యాప్తంగా 668 కోట్ల రూపాయలు విలువ చేసే ఈఎస్ఐ ప్రాజెక్టులను కేంద్ర కార్మిక మంత్రి మన్సుఖ్ మాండవ్య ఎల్లుండి ప్రారంభిస్తారు. భవన నిర్మాణ రంగంలో పర్యావరణ అనుకూల సాంకేతిక పరిజ్ఞానం అవలంబించాలని కేంద్ర గృహ నిర్మాణ మంత్రి మనోహర్ లాల్ చెప్పారు. వింబుల్డన్ టెన్నిస్ పురుషుల సింగిల్స్ ఫైనల్లో ఇంకొద్దిసేపట్లో యానిక్ సిన్నర్ అలెగ్జాండర్ స్వరేవ్తో తలపడతారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నిలయంలో సమయం 7:15 దాటి 8 సెకండ్లు. ఇప్పుడు ఇల్లు వాకిలి.

0: కార్యక్రమంలో ముందుగా ప్రకృతి వ్యవసాయంలో పశువుల పాత్ర గురించి పశువర్ధ సంవర్ధ శాఖ జాయింట్ డైరెక్టర్ శ్రీ ఓ నరసింహారావు గారితో పరిచయం, పరిచయకర్త శ్రీ ఎస్ రామ్గోపాల్. అనంతరం జానపద గేయాలు వినండి.
1: రైతు సోదరులకు, పశు పోషకులకు, పశుపాలకులకు స్వాగతం. మన దేశంలో, మన రాష్ట్రంలో వ్యవసాయము ముమ్మరంగా కొనసాగిస్తూ ఉన్నాము, చక్కటి పంటలు పండిస్తున్నాము. అయితే పశు సంపదను పెంచడంలో, పశు ఘనాభివృద్ధిలో వెనుకబడి ఉన్నాము. ఈ పశు సంపదను మనం చక్కగా వ్యవసాయంలో ఉపయోగించడం కూడా జరగడం లేదు. ఇటువంటి సందర్భంలో నేటి ఆధునిక యుగంలో ఎంతోమంది నిపుణులు ప్రకృతి వ్యవసాయము, సమగ్ర వ్యవసాయము, సమీకృత వ్యవసాయము అని నొక్కి ఒక్కానిస్తున్నారు. మన ఆరోగ్యం బాగా ఉండాలంటే ఈ వ్యవసాయం చేసుకుంటే మన యొక్క భారతదేశ పౌరులందరి ఆరోగ్యం కూడా కాపాడవచ్చని అదే పనిగా మనకు వినిపిస్తున్నారు, పేపర్ల ద్వారా మనకు తెలియచేస్తూ ఉన్నారు. మరి ఇటువంటి సందర్భంలో ఈరోజు జాయింట్ డైరెక్టర్ ఫర్ అనిమల్ హస్బెండరీగా పనిచేసిన ఓ నరసింహారావు గారు మన ఆకాశవాణి స్టూడియోకి విచ్చేశారు. మరి వారిని అడిగి ప్రకృతి వ్యవసాయంలో ఈ పశువుల పాత్ర, ఈ పశువుల భాగస్వామ్యము ఎలాంటిది, తర్వాత ఈ పశువుల భాగస్వామ్యం వలన మన వ్యవసాయము, పాడి పంటలు ఏ విధంగా తులతొగుతాయి అన్న వివరాలు తెలుసుకుందాము. ఇక వారిని ఆహ్వానిద్దాము.

0: నమస్కారం అండి నరసింహారావు గారు.
1: నమస్కారం సార్.
0: ముందుగా తెలియజేయండి, నేటి రైతులకు ఎంతో చక్కగా ఈ యొక్క టెక్నాలజీని, సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా చక్కగా ఉపయోగించుకుంటూ అనేక పంటలు పండిస్తున్నారు. ఈ సందర్భంలో ఈ ప్రకృతి వ్యవసాయంలో భాగంగా రకరకాల పశువులు, ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలు, కోళ్ళు, పందులు ఇటువంటివి ఎన్నో పశువులను కూడా గతంలో మన పూర్వీకులు పెంచేవారు. వాటిని పెంచి వాటి యొక్క ఎరువులను కూడా ఈ యొక్క పంటలకు వాడేవారు. చక్కటి పంటలు గతంలో పండించేవారు. మరి ఇటువంటి సందర్భంలో నేటి ఆధునిక యుగంలో ఈ మన యొక్క వ్యవసాయంలో ఈ పశువుల పాత్ర ఎటువంటిది, ముందుగా తెలియచేయండి.
1: నమస్కారం సార్. ముఖ్యంగా మనము వ్యవసాయము అంటేనే ప్రకృతిని మనము మన కొరకు, అంటే మానవ జాతి కొరకు, ప్రకృతి ద్వారా మనము ఆహార పదార్థాలు కావచ్చు, లేదా పాలు కావచ్చు, గుడ్లు కావచ్చు, లేదా మాంసం కావచ్చు, ఈ విధంగా మన యొక్క ఉనికికి ఈ పశు సంపద ఎంతో అవసరం. పశు సంపద, వృక్ష సంపద, అలాగనే జంతువులు అంటే వన్యమృగాలు, ఇవంతా ఒక అన్నీ ఒకదానికొకటి విడదీయరానేటువంటి వ్యవస్థ.
0: ప్రకృతి పర్యావరణంలో ఇది చాలా పాత్ర, ముఖ్య పాత్ర వహిస్తున్నాయంటారు.
1: అవును సార్. కాబట్టి మనము దీన్ని ఒక్క వృక్షాలను, మొక్కలను, లేదా జంతువులను, లేదా మనుషులను ఒక విడదీసి మనము చూడవలసిన అవసరం లేదు. అందుకే మన పూర్వీకులు ఎన్నో గత వందల సంవత్సరాల నుంచి ఆది మానవుడు వ్యవసాయాన్ని మొట్టమొదట ప్రారంభించినప్పుడే వీటి యొక్క లాభాలను గుర్తించి క్రమేణా మరి మానవుడు ప్రకృతిని వశపరుచుకున్నాడు. ఒక విధంగా చెప్పాలంటే ఆ భాగంలో ఏం జరిగిందంటే మనము ప్రకృతికి కొంచెము దూరంగా, అంటే ప్రకృతికి విరుద్ధంగా కొన్ని మనము ఆవిష్కరణలు జరిగినాయి. ఆవిష్కరణలు నేడు మనము తప్పుపడుతున్నాం. అంటే అందరికీ శ్రోతలకు అర్థమయ్యేటట్లు ఈ కెమికల్ ఫర్టిలైజర్స్, రసాయనిక ఎరువులను మనము కనుగొన్నాము. అందులో ఆ దుష్ఫలితాలను ఈరోజు మనం అనుభవిస్తున్నాం.
0: అందులో అధికంగా
1: వాడుతున్నాము. అందులో వాడడం బట్టే ఈరోజు సాయిల్ హెల్త్ అంటే భూమి యొక్క ఆరోగ్యం, భూమి భూమాత అన్నారు. భూమి ఆరోగ్యం బాగలేకపోతే పంటల ఆరోగ్యం పోదు, పంటల ఆరోగ్యం బాగలేకపోతే పశువుల ఆరోగ్యము, మనుషుల ఆరోగ్యం పోతాయి.
0: ఈ ప్రకృతి వ్యవసాయం వల్ల, ఈ జంతువుల వలన ఈ భూమిని కూడా రక్షించబడుతుంది. ఈ వ్యవసాయం చేయడం వలన భూమిని రక్షించాలంటే మీరు సేంద్రీయ వ్యవసాయము, ఈ ప్రకృతి వ్యవసాయం చేయాలనే ఆ యొక్క సందర్భంలో మీరు ఈ చక్కటి వివరణ మీరు ఇస్తున్నారు, మీరు కొనసాగించండి.
1: మీరు చెప్పింది చాలా కరెక్ట్ సార్. మనం ఈ పశు సంపదను సక్రమంగా ఉపయోగిస్తే ఖచ్చితంగా మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఎందుకంటే భారతదేశంలో 1:5 అంటే ప్రతి 5 ఒక పశువు ఉంది. అంటే అది గేదె కావచ్చు, ఆవు కావచ్చు, గొర్రె కావచ్చు, మేక కావచ్చు. అంటే మనకు సుమారు 140 ఇది ఉంటే మనకు 35 దాదాపు 30-35 జంతుజాలాలు ఉన్నాయి.
0: ఈ విధంగా అంచనా
1: వేయబడింది. ఇవి వాస్తవము. ప్రపంచంలో ఏ దేశంలో లేనటువంటి పశు సంపద మన దగ్గర ఉంది.
0: మరి ఉన్నా కానీ ఇంకా సమస్యలతో మనం కొట్టుమిట్టాడుతున్నాం. చక్కగా ఈ పశు ఘనాభివృద్ధిని పెంచుకోలేక, వాటిని యొక్క పాల దిగుబడి చేసుకోలేక, మాంస వృద్ధి చేసుకోలేక ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నాం మనం.
1: అంటే ఇక్కడ మనము ఒకటి, ముందు నేల యొక్క ఆరోగ్యాన్ని కాపాడాలంటే పశువుల యొక్క పేడ కావచ్చు, పశువుల యొక్క మూత్రము కావచ్చు, మరి వీటిని మనము చక్కగా ఉపయోగిస్తే నేలలో ఉన్నటువంటి కర్బన శాతము తగ్గిపోదు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, రసాయనిక ఎరువులను అధికంగా వాడడం, ఉదాహరణకు నైట్రోజన్, యూరియా, అవి అధికంగా వాడడం వలన కర్బన శాతం తగ్గిపోతూ ఉంది. పొలాలు నిర్జీవమైపోతున్నాయి. ఆ పొలాలకు ఎక్కువ పెట్టుబడి అవసరమవుతుంది. ఉత్పత్తులు తగ్గిపోతున్నాయి. ఉత్పత్తి వ్యయము పెరిగి రైతులకు గిట్టుబాటు కాని సందర్భాలు మనం అందరం చూస్తున్నాము.
0: ఈ కష్టాలు చూస్తున్నాము, ఈ యొక్క చావులు కూడా చూస్తున్నాము. మరి ఇటువంటి సందర్భంలో మన పూర్వీకులు, మీరు అన్నారు పేడ, తర్వాత వాటి యొక్క మూత్రము, గతంలో రైతులు ప్రత్యేక పశువులకు గృహాలు నిర్మించి గృహాల ద్వారా పేడను ఎత్తేసి యొక్క దిబ్బలు వేయటం, అలాగనే ఈ యొక్క మూత్రాన్ని రొచ్చు అనేవాళ్ళు, వాటిని సేకరించి కుండలో ఎత్తిపోసి వారు దిబ్బల్లో ఈ యొక్క పేడతో పాటు చెత్తను కూడా మాగబెట్టి దాని

0: సంవత్సరం తర్వాత ఈ ఎండాకాలంలో వ్యవసాయ క్షేత్రంలో చల్లేవారు. ఆ విధంగా కొంతవరకు లాభదాయకంగా గతంలో మన పూర్వీకులు చేసేవారు వ్యవసాయం. మరి ఈ వ్యవసాయం గతంలో లాగా చేయాలంటే ఎటువంటి సూచనలు మన రైతులకు మీరు ప్రత్యేకంగా సూచిస్తారు, వివరించండి.
1: ఒక పశు వైద్యునిగా నేనైతే ఒకటి చెప్పగలను, పశువులను మనము కేవలము పాల కొరకే కాకుండా అలాగనే వాటిని మనము రైతు అంటే పొలం యొక్క బాగోగులకు కూడా మనము ఆవులను మనం ఉపయోగించుకోవచ్చు. ఈనాడు మనం చూస్తున్నాము పంచగవ్యం అని, అలాగనే టీవీలో వచ్చినటువంటి ఆవిష్కరణలో
0: ఘనజీవామృతం ద్రవజీవామృతం అని కూడా తయారు చేసుకుని కొందరు రైతులు చేస్తున్నారు.
1: అయితే వీటిని ఒక శాస్త్రీయంగా చేసి వీటి మీద ఒక స్టాండర్డైజేషన్ అంటే వీటి మీద కొన్ని అపోహలు కూడా ఉన్నాయి వినియోగదారుల్లో. చాలామంది ఇవి ఆర్గానిక్ ఫుడ్స్ అని అంటారు. నిజంగా ఇవి సేంద్రియ ఎరువులు వాడే ఈ ఉత్పత్తులను చేశారా, లేక మధ్యలో ఏదైనా మరి కల్తీ జరుగుతుందనేది కూడా వినియోగదారులు ఒక అనుమానం.
0: ఒక చెక్కింగ్ పాయింట్ ఉండాలంటారు ఈ సందర్భంలో.
1: వీటికి చెక్కింగ్ పాయింట్ రెగ్యులేషన్ అనేది అవసరం. మనకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా ఇక్కడ.
0: చెప్పండి.
1: మనము ఈ పంట పొలాల్లో వ్యర్థాలను ఏం చేస్తున్నాం, తగలబెడుతున్నారు. అది కూడా తప్పేననేది. వాటిని మనం పూర్తిగా మరి పశువులకు వినియోగించవచ్చు. ఎందుకంటే పశువులు అలాగనే పంటల్లో ఉన్నటువంటి వ్యర్థ పదార్థాలను మంచిగా ఉపయోగించి వాటిని పాలు లేదా మాంసము లేదా ఉన్ని వీటికి కన్వర్ట్ చేయగలిగినటువంటి అంటే మార్చేటువంటి మరి శక్తి పశు సంపదలో ఉంది. కాబట్టి మనము ఒకవైపు పంటల వ్యర్థాలను వేస్ట్ చేయకూడదు, అలాగే పశువుల నుంచి వచ్చే అవి పేడ కావచ్చు మూత్రాలు వాటిని ఈ రెండింటిని కూడా మనము బేరీజ్ వేసుకొని మరి రైతులు అలాగే సభ్య సమాజం కూడా దీని మీద ఆలోచించాలి. మనం అట్లా ఆలోచించకుండా ఇది చేయడం కరెక్ట్ కాదు.
0: మరి ఇటువంటి సందర్భంలో ఈ ప్రకృతి వ్యవసాయం అంటున్నావు, తర్వాత సమీకృత వ్యవసాయం కూడా అని కొందరు రైతులు చిన్న సన్నకారు రైతులు చేపడుతున్నారు. ఈ సమీకృత వ్యవసాయంలో మీరు అన్నట్టుగా సింబయాసిస్ సహకార సంబంధించినటువంటి ప్రోగ్రామ్ కార్యక్రమం నడుస్తుంది. అంటే ముఖ్యంగా ఈ సమీకృత వ్యవసాయంలో సంవత్సర పొడవునా ఆదాయం రావాలని రకరకాల జంతువులను, మేకలను, గొర్రెలను, పశువులను ఇలా పెంచుకుంటూ, గడ్డిని పెంచుకుంటూ, రకరకాల పూల మొక్కలు పెంచుకుంటూ, పండ్ల మొక్కలు పెంచుకుంటూ, ఈ యొక్క కూరగాయల మొక్కలు ద్వారా ఆదాయం పొందడం, పండ్ల మొక్కలు ఆదాయం పొందడం, పూల మొక్కలతో ఆదాయం పొందడం, ఏదో ఒక ఆదాయం ఇట్లా ఈ విధంగా సంపాదిస్తున్నటువంటి, ఏదో ఒక ఆదాయం పొందుతున్నటువంటి రైతులు, చిన్న సన్నకారు రైతులు అక్కడక్కడ మన ప్రభుత్వం ద్వారా ఈ రైతులు చేస్తున్నారు. మరి ఈ సమీకృత వ్యవసాయం కూడా ఎంతవరకు దోహదం చేసే అవకాశం ఉంది, ఈ పర్యావరణ పరిరక్షణలో ఈ వ్యవసాయంలో ఎటువంటి పాత్ర పోషించే అవకాశం ఉంది, ఒక్కసారి ఈ సమీకృత వ్యవసాయం గురించి మన రైతు సోదరులకు తెలియచేయండి.
1: మీరు చెప్పినట్లు ఇప్పుడు మనం వ్యవసాయము పంటలు, అలాగే ఉద్యాన పంటలు, అలాగనే పశు సంపద, అలాగనే మత్స్య సంపద, అలాగనే తేనెటీగల పరిశ్రమ, ఇవన్నీ కూడా ఒక క్షేత్రంలో కలిసిమెలిసి ఒకదానికొకటి ఉపయోగకరంగా రైతుకు 365 రోజులు పని ఉంటుంది, అలాగనే రైతులకు ఆదాయం కూడా పెరిగే ఆస్కారం ఉంది. ఆదాయంతో పాటు మన ఆ ఉత్పత్తుల్లో కూడా చాలా మార్పు ఉంటుంది. ఎందుకంటే చిన్న ఉదాహరణగా ఇప్పుడు మన కోళ్ళు ఉన్నాయనుకుందాము ఒక వ్యవసాయ క్షేత్రంలో, ఆ కోళ్ళు అక్కడ ఉన్నటువంటి కొన్ని క్రిమి కీటకాలను తినేస్తాయి, అవి ఒక విధంగా మనకు ఉపయోగము. అలాగనే పంట పొలాల్లో మిగిలిపోయినటువంటి ధాన్యాన్ని ఉపయోగించుకుంటాయి. ఈ విధంగా ఒకదానికొకటి అవి మనము ఈ క్షేత్రంలో రైతు సోదరులకు బాగా తెలుసు. అయితే ఒకప్పుడు ఏ పొలం లేకపోయినా మనకు వానపాములను మనం ఒకప్పుడు ఎక్కడికి పోయినా పొలాల్లో గమనించేవాళ్ళం. మరి ఈరోజు ఏ పొలంలోనైనా వానపాములు కనిపిస్తున్నాయంటే లేదు. అంటే దాని అర్థమేంటి, ఎప్పుడో ప్రకృతిలో చాలా మార్పు వచ్చేసింది. కాబట్టి మనము ఈ వానపాములు అనేటి ఆ యొక్క నేల యొక్క ఆరోగ్యం గురించి, వాటిలో ఉన్నటువంటి మరి కర్బన శాతం కానివ్వండి, వాటి యొక్క క్వాలిటీ ఆ నాణ్యతను కూడా చెప్పేటువంటి పరిస్థితి ఉంది. సో మీరు అన్నట్లు ఈ సమీకృత వ్యవసాయంలో ఒకదానికొకటి చేదోడు వాదోడుగా ఉంటుంది, మనకు ఆదాయం వస్తుంది, ప్రకృతిలో సమతుల్యత ఉంటుంది, మన యొక్క ఆరోగ్యం కూడా వ్యవసాయంలో ఉన్నటువంటి భూమి మీద అట్నే పశువుల మీద కూడా ఆధారపడి ఉంటుంది.
0: మరి ఈ ప్రకృతి వ్యవసాయం చేయ

0: ఇవ్వడం ద్వారా మరి పాలిచ్చే గేదెలు ఆవులు కానీ మేకలు గొర్రెలు కానీ ఏ విధంగా ఈ ప్రకృతి వ్యవసాయం చేయడం ద్వారా ఈ పాల ఉత్పత్తి కానీ ఈ మాంస ఉత్పత్తి కానీ జరిగే అవకాశాలు ఉన్నాయి, ఒకసారి వివరించండి.
1: ఇప్పుడు మనము గమనిస్తే ఎక్కువగా పెస్టిసైడ్స్ కానీ క్రిమి సంహారక మందులు కానీ లేదా రసాయనిక ఎరువులు వాడడం మూలాన వాటి యొక్క అవశేషాలు పాలల్లో వస్తున్నాయి, గుడ్లల్లో వస్తున్నాయి, అలాగనే మాంసంలో కూడా చూస్తున్నాం యాంటీబయాటిక్స్ విపరీతంగా వాడడం మూలాన కూడా. సో వీటన్నిటికీ ఒక విధమైన చెక్ చేయాల్సిన అవసరం ఉంది. అట్లా చేసినప్పుడే మనము వీటి వల్ల ఉపయోగం ఏర్పడుతుంది.
0: అదే ఏంటంటే ఈ సందర్భంగా ఈ పాల ఉత్పత్తి కానీ మాంస ఉత్పత్తి కానీ మనం ఈ ప్రకృతి వ్యవసాయం సాధించాలంటే ఈ రైతు సోదరులు ఎటువంటి సమూలమైనటువంటి సమగ్రమైన సమాచారం సేకరించి సమాచారం పొంది మరి ఏ విధంగా వ్యవసాయం చేస్తే బాగుంటుందంటారు?
1: ఇక్కడ మనము రైతు సోదరులు కూడా ఒకవైపు వ్యవసాయ విశ్వవిద్యాలయాలు ఉన్నాయి, పశు వైద్య విశ్వవిద్యాలయాలు ఉన్నాయి, అలాగే హార్టికల్చర్ విశ్వవిద్యాలయాలు ఉన్నాయి, కృషి విజ్ఞాన కేంద్రాలు ఉన్నాయి. ముందుగా రైతు కూడా ఏం చేయాలంటే తన యొక్క నేల స్వభావాన్ని ఫస్ట్ కనుక్కోవాలి. ఆ నేలలో ఏ లోపాలు ఉన్నాయి, అలాగే అక్కడ ఉన్నటువంటి నీరులో ఏ లోపాలు ఉన్నాయి, లోపాలు లేకపోతే ఏ విధంగా ఉన్నాయి, వీటిని ఏ విధంగా మనము ఇబ్బంది లేకుండా మనము మనకున్నటువంటి ప్రకృతికి విరుద్ధంగా కాకుండా ప్రకృతితో మమేకమై మనము వీటిని చేయగలిగిన నాడు రైతుకు చాలా ఉపయోగపడుతుంది అని చిన్న ఇంకొక ఉదాహరణ కూడా చెప్తాను. మనం ఇటీవల పశువైద్య శాస్త్రంలో మేము గమనించాము, ఎక్కువ యూరియా వాడినప్పుడు ఆ నేలలో కాల్షియం తగ్గిపోతూ ఉంది, అందువల్ల అక్కడ పెరిగిన పంటల్లో కాల్షియము తగ్గిపోతూ ఉంది, అందుమూలాన పశువులకు కూడా రక్తంలో కాల్షియం తగ్గిపోయి పశువుల్లో కాల్షియం లోపము గమనించి వాటి వల్ల మనము కాల్షియం లోపంతో మిల్క్ ఫీవర్ అంటే పాలు జ్వరం అంటారు దాన్ని, అంటే నిజంగా జ్వరం కాదు టెంపరేచర్ తగ్గిపోతుంది అనమాట. అంటే ఒక హెల్త్ పాయింట్ని కూడా ఇక్కడ నేను ఉదహరిస్తున్నాను.
0: చాలా చక్కటి పరిశీలన మీరు తెలియజేస్తున్నారు, బాగుంది. అయితే ప్రకృతి వ్యవసాయంలో ఈ బయో ఫర్టిలైజర్స్ ఆ బయో పెస్టిసైడ్స్ కూడా మనం వాడి కూడా చక్కగా చేసుకోవచ్చు అంటున్నారు. ఒకసారి ఈ బయో ఫర్టిలైజర్ బయో పెస్టిసైడ్స్ గురించి చిన్నపాటి అవగాహన మన రైతు సోదరులకు తెలియచేయండి.
1: ముఖ్యంగా మరి మీరు అన్నట్లు బయో ఫర్టిలైజర్ అంటే చిన్న సూక్ష్మజీవులు, మనకి ఎన్నో కోట్ల రకాలైనటువంటి సూక్ష్మజీవులు ఫంగై ఇవి కూడా ఉపయోగపడేటివే ఉన్నాయి, కొన్ని ఉపయోగం లేనివి కూడా ఉంటాయి. నేను కాదన్ను, హానికరమైన బ్యాక్టీరియా ఉంది, ఉపయోగపడే బ్యాక్టీరియా ఉంది. ఈ సూక్ష్మజీవులను మనము ఒక శాస్త్రీయంగా వాటి మీద ఆల్రెడీ కొంత పరిశోధన జరిగింది, బయో ఫర్టిలైజర్స్ ఉన్నాయి మార్కెట్లో కాదనడం లేదు. ఇటీవల ఏం జరుగుతూ ఉందంటే కొన్ని బయో ఫర్టిలైజర్స్ కానీ కొన్ని న్యూట్రస్యూటికల్స్ కానీ చాలా క్వాలిటీ మీద కొంత అనుమానాలు ఉన్నాయి, రైతులు కూడా వ్యక్తపరుస్తున్నారు. రైతులు కొన్ని సందర్భాల్లో దిక్కుదోచని స్థితిలో ఏది నిజము ఏది కరెక్ట్ కాదు అనే దాని మీద కూడా. కాబట్టి నేను ఒక
0: సలహా చెప్పే
1: సలహా ఏంటంటే మరి దీన్ని శాస్త్రీయంగా ఒక రెగ్యులేషన్ చేసిన నాడు మరి ఈనాడు మనం అందరము నేచురల్ ఫార్మింగ్ లేదా ప్రకృతి వ్యవసాయం మీద దృష్టి మరలిన సందర్భంలో ఒకవైపు ఈ రెగ్యులేషన్ మీద కూడా మనము చర్యలు తీసుకోవాలి. అప్పుడే రైతుకు కానీ దేశానికి కానీ నిజమైనటువంటి ఉపయోగం కలుగుతుందని నా యొక్క అభిప్రాయం.
0: అయితే మీ అభిప్రాయం ప్రకారం ప్రభుత్వం ఒక నిర్దిష్టమైనటువంటి రెగ్యులేషన్ చట్టము చక్కగా ఉపయోగించి రైతులకు అదే సమయంలో చక్కటి అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహించాలని మీరు తెలియజేయడం జరుగుతుంది. చాలా చక్కగా మీరు వివరిస్తుంటే చాలా ఆసక్తికరంగా అనిపిస్తుంది. మరి ఈ ప్రకృతి వ్యవసాయంలో పంది పెంట, ఈ గొర్రె పెంట, ఈ ఆవుల పెంట మామూలుగా వాడేవారు, ఈ పెంటలు కూడా వాడేవారు, ఇప్పుడు కోళ్ళ పెంట కూడా వాడుతున్నారు. ఈ పెంటను వాడి ఈ పేడను వాడి మరి వ్యవసాయ భూమిని చక్కగా సారవంతం చేసుకోవచ్చా, చక్కటి పంటలు పండించవచ్చా? ఒకవేళ ఈ పేడను పెంటను అధికంగా ఉత్పత్తి చేయాలంటే ఎటువంటి ఆలోచన సరళి మీరు రైతుల ద్వారా శాస్త్రవేత్తల ద్వారా మీరు తెలియజేస్తారు?
1: మీరు అన్నట్లు పశువుల పేడను పశువుల పేడగానే కాకుండా ఇటీవల మనము కొన్ని ఆవిష్కరణలు చూసాము, పశువుల పేడ నుంచి కంప్రెస్డ్ బయోగ్యాస్ను కూడా తయారు చేస్తున్నారు. అంటే బయోగ్యాస్ను తయారు చేసి ఆ బయోగ్యాస్ను మరి వెహికల్స్కి కూడా మన వీటికి ఉపయోగిస్తున్నాము, వెహికల్స్కి కూడా ఉపయోగించవచ్చు బయోగ్యాస్ని.

0: అలాగనే ఈ అటు అక్కడి నుంచి వచ్చినటువంటి స్లరీ అంటే ఆ యొక్క ఎరువును కూడా మనం ఇక్కడ వాడచ్చు ప్రకృతి వ్యవసాయానికి. అంటే నూతన ఆవిష్కరణలో శాస్త్రీయంగా మారినప్పటికీ సిద్ధాంతం మాత్రము మనము ప్రకృతికి దగ్గరగా ఉండాలనేది ఇక్కడ మనము గమనించాల్సినటువంటి అంశం. సో ఆ విధంగా మనము ప్రస్తుతం ఉన్నటువంటి పశువుల పేడను కానివ్వండి, గొర్రెలు మేకల వీటన్నిటిని కూడా మనము ఉపయోగించడానికి ఆస్కారం ఉంది కొత్త విధానంలో. దాన్ని సర్క్యులర్ ఎకానమీ అంటాము. అంటే ఈ విధంగా పశువుల పేడ నుంచి బయోగ్యాస్, అట్నే కంప్రెస్డ్ బయోగ్యాస్, అలాగనే స్లరీని ఎరువుల కింద వాడుకోవచ్చు. ఈ విధంగా మనము ఉపయోగించడానికి ఆస్కారం ఉంది.
1: చాలా చక్కగా మీరు వివరిస్తున్నారు. కంప్రెస్డ్ బయోగ్యాస్ ఇటువంటివి తయారు చేసుకొని కూడా ఉపయోగించి నేల సారాన్ని పంటను చక్కగా వండించుకొని వివరిస్తున్నారు. బాగుంది. తర్వాత మన వ్యవసాయ శాస్త్రవేత్తలు తెలియజేస్తుంటారు ఎప్పుడైనా కానీ రేడియో కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు కానీ మన తర్వాత అనేక రకమైన ప్రజాపత్రికల ద్వారా కానీ తెలియజేస్తూ ఉంటారు, పచ్చిరొట్టె ఎరువును వాడండి, పచ్చిరొట్టె ఎరువును వాడి చక్కటి భూమిని యొక్క సారవంతం చేసుకోండి, సారవంతం చేసినట్లయితే చక్కటి పంటలు పండించవచ్చు, తర్వాత కొంతవరకు చీడ పీడలను కూడా నివారించవచ్చు అని కూడా తెలియజేస్తుంటారు. మరి ప్రకృతి వ్యవసాయంలో ఈ యొక్క పచ్చిరొట్టె ఎరువు యొక్క ఆవశ్యకత ఒకసారి తెలియజేయండి.
0: పచ్చిరొట్టె ఎరువుల గురించి, మనకు నేలలో ఈ నైట్రోజన్ స్థిరీకరణకు మనకు పచ్చిరొట్టె ఎరువులు అంటే జీలుగ కావచ్చు, అలాగే పిల్లిపెసర కావచ్చు, వీటి మూలాన మనము నేలలో నైట్రోజన్ను కూడా మనము స్థిరీకరణ చేయడానికి ఎక్కువ ఆస్కారం ఉంది. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే పచ్చిరొట్టె ఎరువులు ముఖ్యము, అలాగనే పేడ ఎరువులు ముఖ్యమే, అలాగనే వీటన్నిటికి తోడు మనము ఈ రసాయనిక ఎరువులకు దూరంగా ఉంటే ఆ వ్యర్థాల వల్ల మనకు వచ్చే అనారోగ్యాలను చాలా తగ్గించుకోవచ్చు. అందరికీ చాలామందికి తెలుసు ఏ రాష్ట్రాల్లో అయితే ఎక్కువ రసాయనిక ఎరువులు వాడారో ఆ రాష్ట్రాల్లో ఈరోజు క్యాన్సర్ పేషెంట్లు పెరిగారు. ఇది శాస్త్రీయంగా కూడా
1: ఇది ఒక అబ్జర్వేషన్ అంట.
0: పంజాబ్ మరియు ముఖ్యంగా ఎక్కడైతే హరిత విప్లవం అని ఎక్కడైతే ఎక్కువ రసాయనిక ఎరువులు వాడారో అక్కడ ఈ పరిస్థితి నాడు
1: ఒక పరిశీలనలో
0: శాస్త్రీయంగా నిరూపించబడింది.
1: తర్వాత ఈ ప్రకృతి వ్యవసాయంలో మీరు అన్నారు, ఇప్పుడు మన పశువుల పాత్ర గురించి మనం మాట్లాడుతున్నాం. పశువులే కాకుండా చిన్న చిన్న పురుగుల ద్వారా వీటి ద్వారా మీరు అన్నారు వానపాముల ద్వారా వర్మీ కంపోస్ట్ కూడా చేసి పంటలకు ఉపయోగించమని కూడా శాస్త్రవేత్తలు చెప్తున్నారు. మీరు ఏ విధంగా వివరిస్తారు ఈ వర్మీ కంపోస్ట్ తయారీ అవసరమా, ఏ విధంగా తయారు చేసుకోవాలి, ఏ విధంగా పంటలకు నేల ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది మన రైతులకు తెలియచేయండి.
0: సరే, వానపాముల గురించి మనము వానపామును రైతు మిత్ర అన్నారు. వానపాము అంటేనే రైతు మిత్ర, అంటే రైతుకు మిత్రుడు. సో వానపాము నేల గుల్లబారిన దీన్ని నేలను వాటి యొక్క జీవ దశలోనే అవి నేలను మంచిగా తయారు చేసే అవకాశం ఉంది.
1: అంటే సారవంతం చేస్తాయి.
0: కాబట్టి వానపాము రైతుకు మొట్టమొదటి మిత్రుడు, అందులో ఎటువంటి అనుభవం లేదు. అందువల్ల మనం రైతుకు మిత్రులైనటువంటి ఈ వానపాములను అధికంగా ప్రతి రైతు కూడా ఈ వానపాముల వర్మీ కంపోస్ట్ను తయారు చేసి వర్మీ వాష్, వర్మీ కంపోస్ట్ను తయారు చేసి మరి విరివిగా ఉపయోగిస్తే మంచి ఫలితాలు వస్తాయి, ఉత్పత్తి ధర తగ్గుతుంది, ఆ పంటల యొక్క నాణ్యత పెరుగుతుంది, పంటల్లో దుష్పరిణామాలు ఉండవు, నేల స్వభావము చాలా మారుతుంది, నేలలో కర్బన శాతం కావచ్చు, నేలలో ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి పదార్థాలు మరి దాంట్లో నేలలో ఉన్నటువంటి ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. చివరగా ఈ విధంగా మనము నేల స్వభావాన్ని, ప్రకృతిని, అలాగే పశు సంపదను, వర్మి కంపోస్ట్ను, అలాగే ఈ మొత్తము పచ్చిరొట్టె ఎరువులు కానీ ఇవన్నీ ఒక సిస్టమేటిక్గా అంటే ఒక శాస్త్రీయంగా ఒక పద్ధతి ప్రకారం చేయగలిగితే రైతుకు మేలు, రైతుకు ఆదాయము, అలాగే మనుషులకు, మానవాళికి మొత్తానికి ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరము. ఈ అనారోగ్య పాలు కాకుండా మానవాళి కానీ పశువులు కానీ పశుపక్షాదులు అందరూ కూడా మరి మనము ఎంతో ఉపయోగకరం అనేది మన యొక్క అభ్యున్నతికి, మన యొక్క ప్రగతికి ఎంతో అవసరం అనేది ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను.
1: చాలా చక్కటి వివరాలు. ప్రకృతి వ్యవసాయంలో పశువుల పాత్ర గురించి మీరు వివరిస్తూ వర్మీ కంపోస్టు, పచ్చిరొట్టె ఎరువులు, పశువుల ఎరువులు ఇవన్నీ చక్కగా ఉపయోగించి

0: రైతులు భూమి సారాన్ని, భూమి యొక్క ఆరోగ్యాన్ని కాపాడుతూ చక్కటి పంటలు పండించి అందరికీ చక్కటి ఆరోగ్యాన్ని అందించాలని రైతు సోదరులకు మన శ్రోతలందరికీ మీరు తెలియజేశారు. ధన్యవాదాలు నరసింహారావు గారు.
1: గుండ్ల సెరవు కట్ట మీద జాజి మొగ్గులాలి కూసోని కురలిప్పుకోంగ.

0: మీరు ఇంతవరకు ఇల్లు వాకిలీ కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: ఆరాధన చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట విందాం.
2: ఆకాశవాణి కర్నూలు కేంద్రం రంగస్థలి. ఈనాటి రంగస్థలి కార్యక్రమంలో పాండవోద్యుగం నాటకం నుండి శ్రీ హెచ్ చంద్రన్న ఆలపించిన అర్జున పాత్ర పద్యాలు వింటారు. హార్మోనియం సహకారం శ్రీ పిజి వెంకటేశ్వర్లు.
3: బాబాయి అమ్మది నా ఎడమ కన్ను అదురుచున్నది, కాళ్ళు తడబడుచున్నది, స్వరం గద్గద పడుచున్నది. కుంభ సంభవునకు ధర్మ సంభవుడు ఏమి కీడు కలగజేసును కదా బాబా. మంది మాగధులు కైవా

రాకుండా నా మనం మిట్టు క్షోభింపదు బావా. విరాట ధ్రువదాదులు ఏమైనారో, కవలలు ఎట్లున్నారో, ధర్మజుని గది ఏమైనదో కదా బావా, ధర్మజుని గది ఏమైనదో కదా బావా. రణమునరించి నేను శిబిరమ్మునకు అకారణముగా చంద్రబింబెదురంబడు పోలిక కన్నుదోయి, కారణమునరి నుంచు మృదుకరంబుల నన్ను కౌందిలించు, సద్గుణముల ప్రోవులేడు గృహతోరణమందభి.

మన వెడలి వచ్చుటరుగాక మోసపోయే వాసుదేవ. ఇప్పుడేనా నిజము తెలిసానా బావా, ఇప్పుడేనా నిజము తెలిసానా? హా సుభద్ర కుమార, చతురంబోధిపరీతమైన ధరణి వంచు నమ్మితి హిరీతిగా దిక్కుమాలి రణభూమింగూలితే కేశవ ప్రతిరూపంబగు నీ పరాక్రమము వత్తంబాయనే పోరా నా కుతుకంబంతయు నీట పుచ్చితివి.

రామజా ఎంత పని చేస్తివి, ఎక్కడకు పోయమన భీముడు, ఏమి అయి రికవలు పాచదు

సంగ్రామ భారమునకు ఓరి పకోటగా కొడుకు పడి ఉన్న చోటైనా చూపింపురా, కొడుకు పడి అయి ఉన్న చోటైనా చూపింపురా.

అరే సైంధవ జెండాలా, ఎంత పని చేస్తుందిరా? ఓ వాసుదేవ, ఓ పంచభూతములారా, నా ప్రతిజ్ఞ వినుడు. నిజం పుదుసే ఇంధవునవ్వు రడ్డపడిన నిజముగా చీకటి పడక మున్న చంపలేకున్న బాలక జ్వాల ఎందు భస్మైపోదు ఈ గాండి వంబుతోడ. కృష్ణ, ఏల ఇట్లు పిరికి మందు పోసేదవయ్యా, నాకు ఏల ఇట్లు పిరికి మందు పోసేదవు. పాపాత్ము

கிருஷ்ணா இதுவோ மும்மாட்டுக்கு நான் நிச்சயம் வினுமு. ఈ సైంధవ హతకుడే నా పుత్ర మరణము నాకు మూలకాములం మూలకందము కావున కావు మటంచు ధర్మదుని కాల పయన్బడకున్న వేర్మిమై నీవు భరియుంతునంచ భయమియగజున్న గురుండు

కృష్ణ, ఇందులోకి ఏమందువు కృష్ణ? మాలిమి మాలి తడును మాటల కన్నిటికింత సేపునే దానిమి బూనయుండి ఇక తమ్ముడుగాను ఇతడన్నగాడు వేయేల చరాచరం బరుల చుమ్మను నవ్వడు వాని కంట

నేనేమి తప్పు చేసినని నా గాడే వంబు వరలకిమ్మనను. బావా, జ్యూతములోన రాజ్యము సుయోధను పాలునరించి కానన వ్రాతముల్లేలబోయిన గరాసవు నీవనికే గనేల రాధాతనయాలు గోత్కర విదారిత విగ్రహతాగ్రహమున నీతి దొరంగనేల నన్ను నెట్టనదిట్టగనేల ధర్మజా నిములమున కదా నెలతొక్కు కొలువులో కారా నీ బంది కలిగనాడు. నిములమున కదా నిన్న మొన్నటిదాకా పడరా నీ ఇక్కట్లు పడితి మేము. నిమూలమున కదా నిలువ నీడయులేక గొంతు మార్తురయుంటగుడు.

భరతకుల గౌరవమును పాండురాజు గౌరవమును ఓ నడత నవరా నీ పరుబోధుతనము

0: ఇంతవరకు మీరు పాండవోద్యోగం నాటకం నుండి శ్రీ హెచ్ చంద్రన్న ఆలపించిన అర్జున పాత్ర పద్యాలు విన్నారు. హార్మోనియం సహకారం శ్రీ పిజి వెంకటేశ్వర్లు. ఇంతటితో ఇవాల్టి రంగస్థల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం, హలో కర్నూల్ ఎఫ్ఎం శ్రోతలు, టెలిఫోన్ ద్వారా కోరే సినిమా పాటల కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారానికి స్వాగతం. మా ఫోన్ నంబర్లు 259-611-259-612, దూర ప్రాంతాల వారికి స్టడీ కోడ్ 0-8-5-1-8. మరి ముందుగా మొదటి కాల్ ఎక్కడి నుంచి వస్తుందో చూద్దామా. హలో కర్నూల్ ఎఫ్ఎం, హలో, నమస్తే అండి.
1: నమస్తే మేడం.
0: మీ పేరండి?
1: నంద్యాల జిల్లా బాయపల్లి మండలం మేడం.
0: మీ పేరు చెప్పండి.
1: నాగరాజు మేడం.
0: నాగరాజు గారు చెప్పండి, ఏ సినిమా నుంచి పాట వినాలనుకుంటున్నారు?
1: గుండమ్మ కథ మేడం.
0: అందులో ఏ పాట అండి?
1: ఆ పాట మేడం.
0: తప్పకుండా వినిపిస్తామండి.
1: థాంక్స్ మేడం,
0: వెల్కమ్ అండి.

0: హలో కర్నూల్ ఎఫ్ఎం,
1: గుడ్ ఈవినింగ్ మేడం.
0: గుడ్ ఈవినింగ్ అండి. మీ పేరండి?
1: నాగిల విశ్వేశ్వరయ్య మేడం, కోడుమూరు.
0: చెప్పండి విశ్వేశ్వరయ్య గారు, బాగున్నామండి. ఏ సినిమా మంచి పాట వినాలనుకుంటున్నారు?
1: పాడి పంటలు ఉందా మేడం?
0: ఉందండి.
1: దాంట్లో మా నా జన్మభూమి ఉంది కదా మేడం,
0: అది వినిపించమంటారా?
1: కోరుతున్నారు మేడం.
0: తప్పకుండా అండి, మరి అందరి కోసం మీరు అడిగిన పాటను వినిపిస్తాం. మరి
1: గుడ్ నైట్ మేడం.
0: గుడ్ నైట్ అండి.

0: హలో కర్నూల్ ఎఫ్ఎం.
1: మేడం గుడ్ ఈవినింగ్.
0: గుడ్ ఈవినింగ్ అండి, మీ పేరండి?
1: మేడం చిత్తూరు జిల్లా పోతలపట్టు మండలం తలుపుతి గ్రామం నుంచి నరేంద్ర రెడ్డి. మేడం
0: చెప్పండి. నరేంద్ర రెడ్డి గారు, ఏ సినిమా నుంచి పాట వినాలనుకుంటున్నారు?
1: మేడం ఈరోజు జానకి గారు అస్తమించినారు మేడం. ఆమెకు మా తరఫున అసలు ఎన్నివాళ్ళు మేడం. ఈ సందర్భంగా నాకు భైరవ దీపం నుంచి నరుడా ఓ నరుడా అనే పాట కావాలి మేడం.
0: తప్పకుండా వినిపిస్తామండి. మరి పాట విందామండి.

0: హలో కర్నూల్ ఎఫ్ఎం.
1: హలో,
0: నమస్తే అండి.
1: నమస్తే మేడం. మన రాజుని మేడం
0: చెప్పండి.
1: మాది గులేబాగావళి కథలో నన్ను దోచుకుని వచ్చి పాత మేడం.
0: మీ పేరు చెప్పండి.
1: నా పేరు శేషావళి మేడం.
0: శేషావళి గారు, తప్పకుండా వినిపిస్తామండి. మరి పాట విందామా అండి?
1: విందా.
0: వెల్కమ్ అండి.

0: హలో కర్నూల్ ఎఫ్ఎం.
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి, మీ పేరండి?
1: నా పేరు రాఘవేంద్రరావు మేడం. నాకు రేపు చిన్నారి స్నేహం సినిమా నుంచి పాట కావాలి మేడం. చిన్నారి స్నేహం
0: తప్పకుండా.
1: ప్రముఖ సినీ నటి, రేపు ప్రముఖ సినీ నటి సీత గారి పుట్టినరోజు ఉంది మేడం. ఆమెకి బర్త్డే విషయం తెలియజేస్తూ చిన్నారి స్నేహమా చిరునామా తీసుకో ఆ పాటను ప్రసారం చేయరా?
0: తప్పకుండా వినిపిస్తామండి.
1: ధన్యవాదాలు మేడం.
0: వెల్కమ్ అండి.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: శ్రోతలకు ఒక గమనిక. ప్రతి మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రసారమయ్యే మీరు మేము కార్యక్రమానికి ఇక నుండి ప్రతి సోమవారం ఉదయం 12 గంటల లోపు మీ విలువైన అభిప్రాయాలను వాట్సాప్ ద్వారా 0851825938 అనే నెంబరుకు పంపగలరు. మెసేజెస్ పంపే సమయంలో జరిగిన మార్పును గమనించగలరు. మీరు మేము మీ ఉత్తరాల కార్యక్రమం యథావిధిగా ప్రతి మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రసారమవుతుంది.
2: హలో కర్నూల్ ఎఫ్ఎం.
3: నమస్తే మేడం.
2: నమస్తే అండి. మీ పేరండి?
3: నా పేరు హరికృష్ణ మేడం.
2: హరికృష్ణ గారు చెప్పండి, మరి ఏ సినిమా నుంచి పాట వినాలనుకుంటున్నారు?
3: మాకు ఇది నా ఎంకట ఇది నా బాలకృష్ణ ఇది ఇది మేడం, నారే నారే నాడు ఉన్నాడు మేడం.
2: అందులోంచి ఏ పాట అండి
3: ఇష్టం? ఉన్న పాట ఏం మేడం?
2: ఏదైనా వినిపించమంటారా?
3: వ్యాపారుల ప్రజల కోసం, అందరి కోసం మేడం, నీ కోసం, డోన్ల మసుట్రాల కోసం, చాండ్రపాడు కార్నూల్ అందరి కోసం మేడం.
2: తప్పకుండా అండి, అందరి కోసం ఒక చక్కటి పాటను వినిపిస్తాను. మరి
3: నీ కోసం కూడా మేడం.
2: మా కోసం కూడా అండి. థ్యాంక్ యూ అండి.
3: థ్యాంక్స్ మేడం.
2: వెల్కమ్ అండి.

మీరు వింటున్న పాటతో ఇవాల్టి హలో కర్నూల్ ఎఫ్ఎం కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం. సమయం 8:30 కాస్తుంది. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధా. ముందుగా ముఖ్యాంశాలు. సంఘ సంస్కర్తల వారసత్వాన్ని గౌరవించడం ప్రతి పౌరుడి కర్తవ్యమని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఉద్ఘాటించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 6 రోజుల విదేశీ పర్యటనను ముగించుకుని న్యూఢిల్లీకి తిరిగి వచ్చారు. పర్యావరణ పరిరక్షణకు సుస్థిర భవిష్యత్తుకు చెట్టు నాటడం ఆవశ్యకమని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. నిర్మాణ రంగంలో పర్యావరణ అనుకూల సాంకేతికతను అవలంబించాలని కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ సూచించారు. ఇక వార్తల వివరాలు. దేశ సంఘ సంస్కర్తల వారసత్వాన్ని గౌరవించడం ప్రతి పౌరుడి కర్తవ్యమని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఉద్ఘాటించారు. న్యూఢిల్లీ ద్వారకాలోని మన్నం అంతర్జాతీయ కేంద్రంలో సంఘ సంస్కర్త స్వాతంత్ర సమరయోధుడు మన్నత్తు పద్మనాభన్ విగ్రహాన్ని ఆయన ఈరోజు ఆవిష్కరించి మన్నం శృతి మండపాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ సామాజిక న్యాయం, సమానత్వం, విద్య, సమాజ సేవ పట్ల మున్నత్తు పద్మనాభన్ జీవితకాలం నిబద్ధతతో ఉన్నారని అన్నారు. సమ్మిళిత సామరస్య సమాజ నిర్మాణ దిశగా దేశం సాగిస్తున్న ప్రయాణంలో పద్మనాభన్ ఆదర్శాలు స్ఫూర్తినిస్తూనే ఉన్నాయని చెప్పారు. పద్మనాభన్ను ఆధునిక భారతదేశపు గొప్ప సంఘ సంస్కర్తల్లో ఒకరిగా అభివర్ణిస్తూ విద్య, సామాజిక సంస్కరణలు, స్వావలంబన, సమాజ సేవ ద్వారా సమాజ అభ్యున్నతికి ఆయన జీవితం అంకితం చేశారని రాధాకృష్ణన్ తెలియజేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో 6 రోజుల పర్యటనను ముగించుకుని న్యూఢిల్లీకి తిరిగి వచ్చారు. 3 దేశాల పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి తొలుత ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో ఆహ్వానం మేరకు ఈ నెల 6 నుంచి 8వ తేదీ వరకు ఆ దేశంలో పర్యటించారు. అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటోతో ద్వైపాక్షిక చర్చలు జరిపిన ప్రధానమంత్రి ఉభయ దేశాల మధ్య భాగస్వామ్యంలో సాధించిన పురోగతిని సమీక్షించారు. తరువాత ఆస్ట్రేలియాలో పర్యటించిన ఆయన ఆ దేశ ప్రధానమంత్రి ఆంటోనీ ఆల్బనీస్తో కలిసి మెల్బోర్న్లో 3వ భారత్ ఆస్ట్రేలియా వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్నారు. అలాగే భారత్ ఆస్ట్రేలియా సీఈఓల ఫోరంలోనూ పాల్గొని ఇరుదేశాలకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్తలను ఉద్దేశించి ప్రసంగించారు. న్యూజిలాండ్ ప్రధానమంత్రి క్రిస్టోఫర్ లక్సన్ ఆహ్వానం మేరకు నరేంద్ర మోదీ ఈ నెల 10వ తేదీ నుంచి 11వ తేదీ వరకు ఆక్లాండ్లో పర్యటించారు. పర్యావరణ పరిరక్షణకు సుస్థిర భవిష్యత్తుకు చెట్లను నాటడం అత్యంత ఆవశ్యకమని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఉద్ఘాటించారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన వృక్షమిత్ర పర్యావరణ సంరక్షణ సంకల్ప కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రపంచమంతా నేడు వాతావరణ మార్పులు, భూతాపం గురించి ఆందోళన చెందుతోందన్నారు. 1880 సంవత్సరం నుంచి పెరుగుతున్న సముద్ర ఉష్ణోగ్రతలు, కరుగుతున్న హిమానీ నదాల కారణంగా ప్రపంచ సముద్ర మట్టాలు సుమారు 20 నుంచి 23 సెంటీమీటర్ల మేర పెరిగాయని చెప్పారు. 1900 సంవత్సరంతో

0: విస్తే భూమి సగటు ఉష్ణోగ్రత దాదాపు 1.5 డిగ్రీల సెల్సియస్ పెరిగిందని, ఇది వాతావరణ మార్పులకు ఒక తీవ్రమైన హెచ్చరిక అని అన్నారు. ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అనేక కీలక చర్యలు తీసుకున్నారని పేర్కొంటూ, దేశంలో పునరుత్పాదక ఇంధన సామర్థ్యం గణనీయంగా పెరిగిందన్నారు. 2070 సంవత్సరం నాటికి నికరంగా 0 కార్బన్ ఉద్గారాలను సాధించాలని భారతదేశం లక్ష్యంగా పెట్టుకుందని కేంద్ర మంత్రి చౌహాన్ తెలియజేస్తూ,
1: ये संकट केवल पर्यावरण का नहीं है, हमारे अस्तित्व पर ही संकट पैदा कर देगा. 2050 तक ये स्थिति ही तो दुनिया के शहरों में 2.4 अरब लोग जल संकट का सामना करेंगे. हमारे प्रधानमंत्री नरेंद्र मोदी जी ने इस संकट से निपटने के लिए भारत के कुछ लक्ष्य तय किए हैं, नेट जीरो का टारगेट 2070 तक. और इसलिए मित्रों, केवल जलवायु परिवर्तन के कारण 2050 तक वैश्विक सकल घरेलू उत्पाद में हर साल 4% की कमी आने की संभावना है.
0: నిర్మాణ రంగంలో పర్యావరణ అనుకూల సాంకేతికతను అవలంబించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని కేంద్ర గృహ నిర్మాణ పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ సిపిడబ్ల్యూడి 172వ వ్యవస్థాపక దినోత్సవంలో ఆయన మాట్లాడుతూ, ఏ నిర్మాణాన్ని చేపట్టినా దాని మన్నిక దృఢత్వం విషయంలో ఎటువంటి రాజీ పడకూడదని స్పష్టం చేశారు. సంస్థ విశ్వసనీయతను పెంపొందించేందుకు పూర్తి నిజాయితీ నైతికతలతో పనిచేయాలని సిపిడబ్ల్యూడి సిబ్బందికి సూచించారు. ఈ సందర్భంగా ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లో నేషనల్ కౌన్సిల్ ఫర్ పబ్లిక్ వర్క్స్ భవన నిర్మాణానికి కేంద్ర మంత్రి వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేశారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో 405 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులను ఈరోజు ప్రారంభించారు. ఏక్ పేడ్ మాకే నామ్ ప్రచారంలో భాగంగా మొక్కల పెంపకం కార్యక్రమాన్ని ప్రారంభించి, తన లోక్సభ నియోజకవర్గమైన గాంధీనగర్ వ్యాప్తంగా 1.25 కోట్లకు పైగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ, 2029 ఎన్నికల నాటికి నియోజకవర్గంలో పచ్చదనాన్ని 20% పెంచేందుకు ఒక దీర్ఘకాలిక పర్యావరణ కార్యాచరణ ప్రణాళికను వివరించారు. మర్రి, రావి, జంబు, అర్జున వంటి దేశీయ జాతుల మొక్కలను నాటడం వల్ల నగర ఉష్ణోగ్రతను 5% తగ్గించవచ్చని, భవిష్యత్ తరాలకు నివాసయోగ్యమైన వాతావరణం లభిస్తుందని హోంమంత్రి ఉద్ఘాటించారు. ప్రతి ఇల్లు పర్యావరణ సుస్థిరతకు దోహదపడాలని, సోలార్ రూఫ్ టాప్స్ ను సార్వత్రికంగా అవలంబించాలని అమిత్ షా కోరుతూ,
2: આ સૌનો પણ હૃદયપૂર્વક આભાર માનવા માંગુ છું કે અમને અનેક વૃક્ષોને દત્તક લઈ 3 વર્ષ સુધી એની માવજત, મરી જાય તો નવું વાવવાની જવાબદારી અને પાણી પીવડાવવાની જવાબદારી એમને લીધી છે. એ સૌનો પણ હું આજ ખૂબ ખૂબ આભાર માનવા માંગુ છું. અમદાવાદ શહેર વૃક્ષારોપણ અભિયાનને સફળ કરવા માટે હૃદયપૂર્વકની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
0: ఒమన్ తీరంలో వాణిజ్య నౌక జీఎఫ్ఎస్ గెలాక్సీపై ఈ ఉదయం జరిగిన దాడిని భారత్ ఖండించింది. నౌకలో ప్రయాణిస్తున్న 11 మంది భారత జాతీయుల్లో ఇప్పటి వరకు 10 మందిని రక్షించగా ఒకరు గల్లంతైనట్టు సమాచారం అందిందని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఒమన్లోని భారత రాయబార కార్యాలయం పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తోందని, గాలింపు సహాయక చర్యల్లో ఒమన్ అధికారులతో సమన్వయం చేసుకుంటోందని పేర్కొంది. ఈ ప్రాంతంలో శాంతి స్థిరత్వం తిరిగి నెలకొనేందుకు ఉద్రిక్తతలను తగ్గించడమే భారత్ పునరుద్ఘాటించింది. అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా ఈ ప్రాంతంలోని అంతర్జాతీయ జలమార్గాల ద్వారా స్వేచ్ఛాయుత నిరాటంకమైన నౌకాయానం వాణిజ్యాన్ని త్వరగా పునరుద్ధరించాలని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ నేతృత్వంలో ఒక ఉన్నత స్థాయి భారతీయ వ్యాపార ప్రతినిధి బృందం రేపటి నుంచి ఈ నెల 17వ తేదీ వరకు స్పెయిన్, బెల్జియం, ఫిన్లాండ్ దేశాల్లో పర్యటించనుంది. వాణిజ్యం, పెట్టుబడి, సాంకేతికత, ఆవిష్కరణ, సుస్థిరతలపై దృష్టి సారిస్తూ ఐరోపాతో భారతదేశ ఆర్థిక భాగస్వామ్యాలను బలోపేతం చేయటమే ఈ పర్యటన లక్ష్యమని వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ బృందం రేపు స్పెయిన్లో ఒక బిజినెస్ రౌండ్ టేబుల్లో పాల్గొంటుంది. తర్వాత ఈ నెల 14-15వ తేదీల్లో బెల్జియంలో పర్యటించి అక్కడ థేల్స్ గ్రూప్, సిలాక్స్ గ్రూపు నాయకులతో సమావేశాలు నిర్వహిస్తారు. ఈ నెల 16-17వ తేదీల్లో ఫిన్లాండ్లో భారత్ ఫిన్లాండ్ బిజినెస్ రౌండ్ టేబుల్కు హాజరవుతుంది.

కమ్యూనికేషన్స్, అధునాతన తయారీ, స్వచ్ఛ ఇంధనం, మొబిలిటీ, ఆవిష్కరణ రంగాల్లో సహకారాన్ని అన్వేషించేందుకు నోకియా, కోన్, కెంఫీ గ్రూప్, వీటీటీ రీసెర్చ్ సెంటర్ వంటి ప్రముఖ ఫిన్నిష్ కంపెనీలు, పరిశోధనా సంస్థలను ఈ బృందం సందర్శించనుంది. కేంద్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ రేపు దేశవ్యాప్తంగా సుమారు 668 కోట్ల రూపాయల విలువైన 7 ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ ఈఎస్ఐ ఆరోగ్య సంరక్షణ ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. తెలంగాణలో సనత్ నగర్లోని ఈఎస్ఐసి ఆసుపత్రిలో కొత్త ఓపీడీ భవనాన్ని ప్రారంభించడానికి డాక్టర్ మాండవీయ స్వయంగా అక్కడికి వెళ్తారని, మిగిలిన 6 ప్రాజెక్టులను వర్చువల్ విధానంలో ప్రారంభిస్తారని మంత్రిత్వ శాఖ తెలిపింది. యమన్కు ప్రయాణించే భారత పౌరులపై కొన్ని షరతులను విధించిన 2017 నాటి నోటిఫికేషన్ను ఉపసంహరించుకున్నట్టు విదేశాంగ మంత్రిత్వ శాఖ ఎంఈఏ తెలిపింది. యమన్లో అంతర్యుద్ధం, భద్రతా వాతావరణంపై

0: 68 కోట్ల రూపాయల విలువైన 7 ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ ఈఎస్ఐ ఆరోగ్య సంరక్షణ ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. తెలంగాణలో సనత్ నగర్లోని ఈఎస్ఐసి ఆసుపత్రిలో కొత్త ఓపీడీ భవనాన్ని ప్రారంభించడానికి డాక్టర్ మాండవీయ స్వయంగా అక్కడికి వెళ్తారని, మిగిలిన 6 ప్రాజెక్టులను వర్చువల్ విధానంలో ప్రారంభిస్తారని మంత్రిత్వ శాఖ తెలిపింది. యమన్కు ప్రయాణించే భారత పౌరులపై కొన్ని షరతులను విధించిన 2017 నాటి నోటిఫికేషన్ను ఉపసంహరించుకున్నట్టు విదేశాంగ మంత్రిత్వ శాఖ ఎంఈఏ తెలిపింది. యమన్లో అంతర్యుద్ధం భద్రతా వాతావరణంపై ప్రభావం చూపిన నేపథ్యంలో ఈ నోటిఫికేషన్ జారీ చేయబడిందని, దీంతో భారతదేశం తన పౌరుల ప్రయాణాలను నియంత్రించడం ప్రారంభించిందని పేర్కొంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సంఘ సంస్కర్తల వారసత్వాన్ని గౌరవించడం పరిత్రి పౌరుడి కర్తవ్యమని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఉద్ఘాటించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 6 రోజుల విదేశీ పర్యటనను ముగించుకుని న్యూఢిల్లీ తిరిగి వచ్చారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి కర్నూలు కేంద్రం లలిత గీతం వింటారు.

లలిత గీతం విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం. సమయం 8:45 కాస్తుంది. మరి కాసేపట్లో హిందీలోను, 9:00 ఆంగ్లంలోను వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 9:15 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం చిత్ర జగత్ హిందీ సినీ గీతాలు కార్యక్రమంలో ముందుగా సావరియా చిత్రం కోసం షానాలపించిన గీతాన్ని వినండి.

మీరు విన్న పాటను చిత్ర షాన్ ఆలపించగా మే ప్రేమ్ కి దీవాని హో చిత్రంలోనిది. కార్యక్రమంలో తర్వాత దిల్సే చిత్రం కోసం ఉదిత్ నారాయణన్ మహాలక్ష్మి ఆలపించిన గుల్జార్ గీతాన్ని వినండి. సంగీతం ఇయా రెహమాన్.

తిరిగి విన్న పాటను ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆల్కాయాగ్ని కాలపించగా సాజన్ చిత్రంలోనిది. కార్యక్రమంలో చివరిగా కుచ్నా కహో చిత్రం కోసం కవిత కృష్ణమూర్తి ఉదిత్ నారాయణ ఆలపించిన గీతాన్ని వినండి.

ఇంతవరకు మీరు హిందీ సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం యగచిత్ర గానంలో ఆనంద్ చిత్రం నుండి పాటలు వింటారు. గాయని గాయకులు లక్కీ అలీ, శ్రేయ ఘోషల్, కెఎం రాధాకృష్ణన్, హరిహరన్, చిత్ర బృందం. సంగీతం కెఎం రాధాకృష్ణన్.

ఇంతవరకు మీరు ఏకచిత్ర గానంలో ఆనంద్ చిత్రం నుండి పాటలు విన్నారు. గాయన గాయకులు లక్కీ అలీ, శ్రేయా ఘోషల్, కెఎం రాధాకృష్ణన్, హరిహరన్, చిత్ర బృందం, సంగీతం కెఎం రాధాకృష్ణన్. ఆకాశవాణి కార్నూలు కేంద్రం అలనాటి మధుర గీతాలు కార్యక్రమంలో ముందుగా రామోని మించిన రాముడు చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన గీతాన్ని వినండి. సంగీతం టి చలపతిరావు,

కార్యక్రమంలో తర్వాత శ్రీకృష్ణ విజయం చిత్రం కోసం ఘంటసాల పి సుశీల ఆలపించిన గీతాన్ని వినండి. సంగీతం పెన్యాలా.

కార్యక్రమంలో తర్వాత ముత్యాల పల్లకి చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట, సంగీతం సత్యం,

కార్యక్రమంలో తర్వాత ప్రైవేట్ మాస్టర్ చిత్రం కోసం ఘంటసాల పి సుశీల ఆలపించిన ఆత్రేయ గీతాన్ని వినండి. సంగీతం కెవి మహదేవన్.

మీరు విన్న పాటను ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించగా రాముడే దేవుడు చిత్రంలోనిది. సంగీతం సత్యం. కార్యక్రమంలో చివరిగా ప్రేమలు పెళ్లిళ్ళు చిత్రం కోసం ఘంటసాల పి సుశీల ఆలపించిన ఆత్రేయ గీతాన్ని వినండి. సంగీతం ఎంఎస్ విశ్వనాథన్.

ఇంతవరకు మీరు అలనాటి మధుర గీతాలు విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం. సమయం 11 గంటలు కావస్తుంది. మరి కాసేపట్లో హిందీలోను 11:05 ఆంగ్లంలోను వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం. సమయం సరిగ్గా 11:10. ఇంతటితో ఈనాటి ప్రసారాలు సమాప్తం. రేపు ఉదయం 5:55 102.4 MHz ప్రభాత ప్రసారంలో శ్రీమతి పి సునందగారు మిమ్మల్ని పలకరిస్తారు. అందాక సెలవామరి. నమస్తే. జై హింద్.